శ్రోతలందరికీ నమస్కారం. ఆకాశవాణి వివిధ భారతి విజయవాడ ఎఫ్ఎం 101.3 మెగాహెడ్స్ పై మా ప్రసారాలు ప్రారంభం. శక సంవత్సరం 1948, భాద్రపద మాసం 21వ రోజు, క్రీస్తుశకం 2026వ సంవత్సరం, సెప్టెంబర్ నెల 12వ తేదీ శనివారం. నిలయంలో సమయం 5 గంటల దాటి 58:39 సెకండ్లు కావస్తుంది.

0: వివిధ భారతి ఎఫ్ఎం న్యూస్ హెడ్లైన్స్.
1: వివిధ భారతి ఎఫ్ఎం వార్తల ముఖ్యాంశాలు చదువుతున్నది బాలకృష్ణ ఎల్లాప్రగడ. బ్రిక్స్ కూటమి 18వ శిఖరాగ్ర సదస్సు ఈరోజు రేపు ఢిల్లీలో జరగనుంది. వివిధ దేశాధినేతలు ఈ సదస్సుకు హాజరుకానున్నారు. చైనా అధ్యక్షుడు జీ జిన్పింగ్ దాదాపు 7 ఏళ్ల విరామం తర్వాత భారత్కు వస్తున్నారు. బ్రిక్స్ ఆవిర్భవించి 25 సంవత్సరాలు కావటం, ప్రపంచ దేశాల్లో నెలకొన్న భిన్న పరిస్థితుల మధ్య నేతలు సమావేశమవుతున్నారు. బ్రిక్స్ కూటమి 18వ శిఖరాగ్ర సదస్సులో భాగంగా 3 రోజుల పర్యటన కోసం భారత్కు వచ్చిన రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్తో ప్రధాని నరేంద్ర మోదీ భేటీ అయ్యారు. ఢిల్లీలోని భారత మండపంలో జరిగిన ఈ సమావేశంలో ద్వైపాక్షిక అంశాలపై ఇరువురు నేతలు చర్చించారు. ఈ సందర్భంగా ఉక్రెయిన్ సంక్షోభాన్ని మోదీ ప్రస్తావించినట్లు సమాచారం. చర్చలు దౌత్య మార్గాల ద్వారానే వీటిని పరిష్కరించుకోవాలని ఉద్ఘాటించిన ఆయన, ఈ సంక్షోభం ముగింపు కోసం జరిగే శాంతి ప్రయత్నాలకు సాయం చేసేందుకు భారత్ సిద్ధంగా ఉందని పేర్కొన్నట్లు భారత విదేశాంగ శాఖ ఓ ప్రకటనలో తెలిపింది. రాష్ట్రంలో మాదక ద్రవ్యాలు, మహిళలపై నేరాలు, రోడ్డు ప్రమాదాల నియంత్రణ లక్ష్యంగా త్రిశూల్ పేరుతో కమిటీని ఏర్పాటు చేయాలని ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఆదేశించారు. రాష్ట స్థాయిలో ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి, డీజీపీ, జిల్లా స్థాయిలో కలెక్టర్, ఎస్పీ ఆధ్వర్యంలో ఏర్పాటయ్యే కమిటీల్లో వివిధ శాఖల అధికారులు సభ్యులుగా ఉంటారు. రాష్ట ప్రభుత్వ ఉద్యోగులు, ఉపాధ్యాయులు, పెన్షనర్లకు 2 డీఏలు మంజూరు చేస్తూ ప్రభుత్వం నిన్న ఉత్తర్వులు జారీ చేసింది. రెండు కలిపి మొత్తం 4.55% కరువు భత్యం ఉద్యోగులకు అందనుంది. 2024 జులై 1వ తేదీ నుంచి 2.73%, 2025 జనవరి 1 నుంచి 1.82% చొప్పున పెంచుతూ ఈ ఆదేశాలు జారీ అయ్యాయి. ఈ 2 డీఏలు ఒకేసారి సెప్టెంబర్ నెల జీతంతో కలిపి 2026 అక్టోబర్ 1న వారి ఖాతాలకు జమ చేస్తారు. కలెక్టర్ల సదస్సుకు విభాగాధిపతులు హాజరు కాకుంటే సస్పెండ్ చేస్తానని ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు హెచ్చరించారు. శాంతి భద్రతలపై చర్చ సందర్భంగా అధికారులు అందుబాటులో లేకపోవడంపై ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు. యుఎస్ ఓపెన్లో రసవత్తర టైటిల్ పోరుకు రంగం సిద్ధమైంది. టాప్ 2 స్టార్లు మహిళల సింగిల్స్ ఫైనల్లో తలపడనున్నారు. కొత్త నంబర్ 1 రిబకినా, డిఫెండింగ్ ఛాంపియన్ సబలెంక సెమీఫైనల్స్లో గెలిచారు. యుఎస్ ఓపెన్లో సబలెంక హ్యాట్రిక్ పై కన్నేస్తే రిబకినా తొలి టైటిల్ కోసం తలపడనుంది. పురుషుల జూనియర్ ఆసియా కప్ హాకీ టోర్నమెంట్లో డిఫెండింగ్ ఛాంపియన్ భారత్ ఫైనల్కు చేరుకుంది. నిన్న జరిగిన సెమీఫైనల్లో 3-1 గోల్స్ తేడాతో మలేషియాను ఓడించింది. వివిధ భారతి ఎఫ్ఎం వార్తల ముఖ్యాంశాలు తిరిగి 8 గంటలకు వినవచ్చు.

శ్రీ వెంకటేశ చరణౌ శరణం ప్రపద్యే. రేఖామయ ధ్వజ సుధాకల శాత పద్ర వజ్రాంబుశాంబురుహ కల్పక శంఖ చక్రైః భవ్యైరలంకృత తలౌ పరతత్వ చిహ్నైః శ్రీ వెంకటేశ చరణౌ.

తల ప్రతిష్టౌ శ్రీ వెంకటేశ చరణౌ శరణం ప్రపద్యే పార్థాయత సదృశసారథినా త్వయైవ యౌదర్శితౌ స్వచరణౌ శరణం వ్రజేతి భూయోపి మహ్యమిహతౌ కరదర్శితౌ తే శ్రీ వెంకటేశ చరణౌ శరణం ప్రపద్యే మన్మూర్ధికాళీయ పణే వికటాట

శిశోరమృతాయ మానం ప్రాప్తౌ పరస్పర తులామ తులాంతరౌ తే శ్రీ వెంకటేశ చరణౌ శరణం ప్రపద్యే సత్వోత్తరై సతత సేవ్య పదాంబుజేన సంసార తారక దయార్ద్ర భృగంచలేన సౌమ్యోపయంతృ ముని నామ మదర్శితౌ తే శ్రీ వెంకటేశ చరణౌ శరణం ప్రపద్యే సత్వోత్తరై సతత సేవ్య పదాంబుజేన సంసార తారక దయార్ద్ర భృగంచలేన సౌమ్యోపయంతృ ముని నామ మదర్శితౌ తే శ్రీ వెంకటేశ చరణౌ

0: ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు చదువుతున్నది బాలకృష్ణ ఎల్లాప్రగడ. ముందుగా ముఖ్యాంశాలు. రాష్ట్రవ్యాప్తంగా కొత్తగా ఏర్పాటు చేసిన 10 అత్యవసర చికిత్సా కేంద్రాలను, 12 సమీకృత ప్రజారోగ్య ప్రయోగశాలలను ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు కేంద్ర మంత్రి జేపీ నడ్డాతో కలిసి ఈరోజు ప్రారంభించనున్నారు. విద్య ఒక్కటే ప్రజల జీవితాల్లో వెలుగును తీసుకొస్తుందనే సంపూర్ణ విశ్వాసంతో తెలంగాణ ప్రభుత్వం పనిచేస్తోందని ముఖ్యమంత్రి ఏ రేవంత్ రెడ్డి స్పష్టం చేశారు. గిరిజన ప్రాంతాల్లో అవసరమైన వసతులు కల్పించడం ద్వారా చిన్నారుల బంగారు భవిష్యత్తుకు బాటలు వేయాలని ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి కె పవన్ కళ్యాణ్ సూచించారు. ఉద్యోగులు, పింఛనుదారులకు కరువు భత్యం బకాయిల్లో 2 విడుదల చేయాలని ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం నిర్ణయించింది. రాష్ట్రవ్యాప్తంగా కొత్తగా ఏర్పాటు చేసిన 10 అత్యవసర చికిత్సా కేంద్రాలను, 12 సమీకృత ప్రజారోగ్య ప్రయోగశాలలను ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు కేంద్ర ఆరోగ్య శాఖ మంత్రి జేపీ నడ్డాతో కలిసి ఈరోజు ప్రారంభించనున్నారు. మొత్తం 22 ప్రాజెక్టులకు 249 కోట్ల రూపాయలు ఖర్చు చేసినట్లు వైద్య ఆరోగ్య శాఖ అధికారులు వెల్లడించారు. వీటిని విజయవాడలోని బీఆర్ అంబేద్కర్ కళావేదికల్లో నిర్వహించే కార్యక్రమంలో ముఖ్యమంత్రి కేంద్ర ఆరోగ్య శాఖ మంత్రి ప్రారంభిస్తారన్నారు. ఈ 10 అత్యవసర చికిత్సా కేంద్రాల ద్వారా 500 పడకలు ప్రజలకు అందుబాటులోకి వస్తాయని, అత్యాధునిక ఆపరేషన్ థియేటర్లు, అల్ట్రాసౌండ్తో పాటు కార్డియాలజీ, నెఫ్రాలజీ, న్యూరాలజీ, న్యూరోసర్జరీ వంటి కీలక వైద్య విభాగాల సేవలు అందుతాయని అధికారులు తెలిపారు. మాదక ద్రవ్యాల నిర్మూలన, మహిళలపై నేరాల కట్టడి, రోడ్డు ప్రమాదాల నివారణ లక్ష్యంగా త్రిశూల్ పేరుతో రాష్ట్ర, జిల్లా స్థాయిల్లో ప్రత్యేక కమిటీల ఏర్పాటుకు కార్యాచరణ రూపొందించాలని ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు పోలీసు అధికారులను ఆదేశించారు. అమరావతిలోని రాష్ట్ర సచివాలయంలో నిర్వహించిన కలెక్టర్ల సదస్సులో 2వ రోజైన నిన్న శాంతి భద్రతలపై ముఖ్యమంత్రి మాట్లాడుతూ, డ్రగ్స్ నిర్మూలన, మహిళలపై నేరాలు లేకుండా చేయటం ప్రమాదాల నివారణ లక్ష్యంగా త్రిశూల్ కమిటీలు పనిచేయాలన్నారు. క్షేత్రస్థాయి ఉద్యోగి తప్పు చేసినా ప్రభావం ప్రభుత్వంపై పడుతుందనే విషయాన్ని ప్రతి ఒక్కరూ గుర్తుంచుకోవాలన్నారు. ఎవరు తప్పు చేసినా చర్య తీసుకునే పరిస్థితి రావాలని ముఖ్యమంత్రి పేర్కొంటూ,
1: ఎవరు తప్పు చేసినా ప్రివెంటివ్ గా మనం యాక్షన్ తీసుకునే పరిస్థితి రావాలి. గంజాయి, బ్లేడ్ బ్యాచ్లు గాని, రౌడీ మూకలు గాని నిర్మోహమాటంగా అణిచివేయండి. భయపడాలి. ఈ రాష్ట్రంలో ఉండాలంటే భయపడే పరిస్థితి రావాలి. రెండోది, ఎవరైనా సరే ఆడబిడ్డల జోలికి వస్తే మాత్రం, మళ్లీ మళ్లీ చెప్తున్నా, అదే చివరి రోజు కావాలి. వాళ్ళకి పోలీసు కూడా విజిబుల్ గా కనపడకూడదు, పోలీసింగ్ మాత్రం ఎఫెక్టివ్ కనపడాలి. సీఎం వస్తున్నా అంటే ఒక 15 నిమిషాలు మునిపే ట్రాఫిక్ ఆఫ్ చేసే పరిస్థితి వస్తున్నారు. మా కోసం పబ్లిక్ ఇన్కన్వీనియన్స్ క్రియేట్ చేయొద్దండి.
0: విద్య ఒక్కటే ప్రజల జీవితాల్లో వెలుగును తీసుకొస్తుందనే సంపూర్ణ విశ్వాసంతో తెలంగాణ ప్రభుత్వం పనిచేస్తోందని ముఖ్యమంత్రి ఏ రేవంత్ రెడ్డి స్పష్టం చేశారు. రాష్ట్ర విద్యా విధానంపై శాసనసభలో నిన్న జరిగిన స్వల్పకాలిక చర్చకు ముఖ్యమంత్రి సమాధానమిచ్చారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, సామాజిక వెనుకబాటుతనానికి ఆస్తులు, అంతస్తులు కారణం కాదని, నిరక్షరాస్యతే ప్రధాన కారణమని ప్రభుత్వం నిర్వహించిన సీపెక్ సర్వేలో తేలిందని వెల్లడించారు. తెలంగాణకు నూతన విద్యా విధానాన్ని రూపొందించేందుకు విద్యా కమిషన్ ఏర్పాటు చేశామన్నారు. ప్రభుత్వ పాఠశాలల్లో చదివే ప్రతి విద్యార్థిపై ప్రభుత్వం ఏటా 108,000 రూపాయలను ఖర్చు చేస్తోందని ముఖ్యమంత్రి పేర్కొంటూ,
2: తెలంగాణ రాష్ట్రంలో ఉన్న 28 లక్షల పైచిలకు విద్యార్థులు ఎవరైతే ఉన్నారో, ఒక స్టూడెంట్ కి సరాసరి 1,08,000 రూపాయలు రాష్ట్ర ప్రభుత్వం ఖర్చు పెడుతుంది. అధ్యక్ష, ఈ రోజు విద్యార్థుల మీద పెట్టే ఖర్చులో ఏది కూడా మేము ఖర్చుగా భావించడం లేదు అధ్యక్ష. భవిష్యత్ తరాల కోసం పెట్టుబడిగా భావిస్తున్నాము. 26-27 కి వచ్చేవరకల్లా 27,663 కోట్లు 8.53% నేను పెట్టిన అధ్యక్ష. నా లక్ష్యము 15% బడ్జెట్ పెంచాలని.
0: రాష్ట్రానికి కేంద్ర ప్రభుత్వం 24 అత్యవసర చికిత్సా కేంద్రాలను మంజూరు చేస్తుందని ఆంధ్రప్రదేశ్ వైద్య ఆరోగ్య శాఖ మంత్రి వై సత్యకుమార్ యాదవ్ తెలిపారు. వీటి కోసం సుమారు 600 కోట్ల రూపాయలు కేటాయించిందని వెల్లడించారు. విజయవాడలోని పాత ప్రభుత్వ ఆసుపత్రిలో నూతనంగా నిర్మించిన అత్యవసర చికిత్సా కేంద్రాలను ఆయన నిన్న పరిశీలించారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ, కొత్తగా మంజూరు చేసిన 24 అత్యవసర చికిత్సా కేంద్రాలను 16 ప్రభుత్వ వైద్య కళాశాలల ఆసుపత్రులు, 3 జిల్లా ఆసుపత్రులు, 5 ప్రాంతీయ ఆసుపత్రుల్లో ఏర్పాటు చేసినట్లు చెప్పారు. ఈ కేంద్రాలు పూర్తిగా అందుబాటులోకి వస్తే రాష్ట్రంలో 1,275 అదనపు అత్యవసర చికిత్సా పడకలు సమకూరుతాయని వివరించారు. ఇప్పటికే నిర్మాణం పూర్తయిన 10 అత్యవసర చికిత్సా కేంద్రాలను ముఖ్యమంత్రి నారా చంద్రబాబు

0: నాయుడు, కేంద్ర ఆరోగ్య శాఖ మంత్రి జేపీ నడ్డా ఈరోజు ప్రారంభిస్తారని చెప్పారు. ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు వింటున్నారు. గిరిజన ప్రాంతాల్లో చిన్నారుల ఆరోగ్యకరమైన ఎదుగుదలకు అవసరమైన వసతులు కల్పించడం ద్వారా వారి బంగారు భవిష్యత్తుకు బాటలు వేయాలని ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి కె. పవన్ కళ్యాణ్ సూచించారు. గిరిజన ప్రాంతాల్లోని అంగన్వాడీ కేంద్రాల్లో మౌలిక సదుపాయాల కల్పనకు చర్యలు చేపట్టాలని అధికారులను ఆదేశించారు. ఏలూరు, అల్లూరు సీతారామరాజు జిల్లాల పరిధిలో ఇప్పటికే చేపట్టిన 25 అంగన్వాడీ కేంద్రాల పునరుద్ధరణ ప్రక్రియను త్వరితగతిన పూర్తి చేయాలని సూచించారు. ఉద్యోగులు, పింఛనుదారులకు పాత కరువు భత్యం బకాయిల్లో రెండింటిని విడుదల చేయాలని ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం నిర్ణయించింది. ఈ మేరకు ఆర్థిక శాఖ ఉత్తర్వులు జారీ చేసింది. ఈ నెల జీతం పింఛన్తో కలిపి కరువు భత్యాన్ని చెల్లించనున్నారు. ఇందులో ఒక డీఏ 1.82%, మరో బకాయి 2.73% ఇస్తున్నట్లు ప్రకటించారు. 2.73% 2024 జూన్ నుంచి లెక్కించి వచ్చే ఏడాది ఏప్రిల్, జూన్, ఆగస్ట్, అక్టోబర్ నెలల్లో చెల్లిస్తారు. 1.82% జనవరి 2025 నుంచి లెక్కించి 2028 జనవరి, మార్చ్, మే, జూలై నెలల్లో చెల్లించనున్నట్లు ఉత్తర్వుల్లో పేర్కొన్నారు. మున్సిపాలిటీలు, పంచాయతీరాజ్ సంస్థలు, ఎయిడెడ్ విద్యాసంస్థల్లోని బోధన, బోధనేతర సిబ్బందిలో పింఛను పొందుతున్న వారికి కూడా ఈ ప్రయోజనం వర్తిస్తుందని తెలిపారు. సముద్ర తీర ప్రాంత పర్యావరణ పరిరక్షణ లక్ష్యంగా కేంద్ర భూ విజ్ఞాన మంత్రిత్వ శాఖ ఆధ్వర్యంలో స్వచ్ఛసాగర్ సురక్షిత సాగర్ 5.0 కార్యక్రమాన్ని ఈరోజు నుంచి వారం రోజుల పాటు దేశవ్యాప్తంగా నిర్వహించనున్నారు. సముద్రాల్లో వ్యర్థాలు, ముఖ్యంగా ప్లాస్టిక్ వ్యర్థాల నివారణకు ప్రజల భాగస్వామ్యంతో 2022 నుంచి నిర్వహిస్తున్న ఈ కార్యక్రమం ఉద్యమంగా రూపుదిద్దుకుంది. దేశంలో సుమారు 11,098 కిలోమీటర్ల తీర ప్రాంతం ఉన్నట్లు భూ విజ్ఞాన మంత్రిత్వ శాఖ పేర్కొంది. ఆంధ్రప్రదేశ్లో 14 తీర ప్రాంతాల్లో ఈ కార్యక్రమాన్ని చేపట్టనున్నట్లు తెలిపింది. సంబంధిత శాఖల అధికారులు, సిబ్బంది తీర ప్రాంత పరిశుభ్రత కార్యక్రమాల్లో ప్రజలు పాల్గొనేలా విస్తృతంగా ప్రచారం చేయాలని సూచించింది. అలాగే సముద్ర పరిరక్షణపై ప్రతిజ్ఞ చేయాలని, ఇందుకు సాగర్ ప్రహరీ మొబైల్ యాప్ వినియోగించాలని కోరింది. సామాజిక మాధ్యమాల్లో స్వచ్ఛ సాగర్ ట్యాగ్ లైన్తో కార్యక్రమాన్ని ప్రజల్లోకి విస్తృతంగా తీసుకెళ్లాలని సూచించింది. తపాలా కార్యాలయాల్లో అందిస్తున్న సేవలకు సంబంధించిన ఫిర్యాదులు, ఇతర ప్రజా ఫిర్యాదుల పరిష్కారం కోసం ఈ నెల 23న డాక్ అదాలత్ నిర్వహించనున్నట్లు తపాలా శాఖ తెలిపింది. ఆంధ్రప్రదేశ్ చీఫ్ పోస్ట్ మాస్టర్ జనరల్ బీపీ శ్రీదేవి ఆధ్వర్యంలో విజయవాడలోని ఆంధ్రప్రదేశ్ తపాలా సర్కిల్ కార్యాలయం నుంచి ఈ కార్యక్రమాన్ని నిర్వహించనున్నారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రజల నుంచి వచ్చే ఫిర్యాదులను సెప్టెంబర్ 22వ తేదీ లేదా అంతకుముందు విజయవాడలోని చీఫ్ పోస్ట్ మాస్టర్ జనరల్ కార్యాలయంలోని అసిస్టెంట్ డైరెక్టర్కు పోస్టు ద్వారా పంపించాలని సూచించారు. ఫిర్యాదులు పంపే కవరుపై డాక్ అదాలత్ అని స్పష్టంగా పెద్ద అక్షరాలతో రాయాలని తెలిపారు. ఫిర్యాదుదారుల కోసం ఈ నెల 23వ తేదీన ఉదయం 11 గంటలకు ఆన్లైన్లో ప్రత్యేక కార్యక్రమాన్ని నిర్వహించనున్నారు. వాతావరణం. వాయువ్య పశ్చిమ మధ్య బంగాళాఖాతం, దానిని ఆనుకుని ఉన్న దక్షిణ ఒడిశా, ఉత్తర కోస్తా తీర ప్రాంతాలపై అల్పపీడనం కొనసాగుతోందని అమరావతిలోని భారత వాతావరణ కేంద్రం తెలిపింది. దీనికి అనుబంధంగా ఉపరితల ఆవర్తనం ఏర్పడిందని, ఇది మరింత బలపడి ఉత్తర కోస్తా, దక్షిణ ఒడిశా మీదుగా పశ్చిమ వాయువ్య దిశగా కదిలే అవకాశం ఉందని అమరావతిలోని వాతావరణ కేంద్రం అధికారి ఎం. వెంకట్రావు వెల్లడించారు. వీటి ఫలితంగా ఉత్తర కోస్తా, యానాంలలో ఈరోజు తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు లేదా ఉరుములతో కూడిన జల్లులు అనేక చోట్ల కురిసే అవకాశం ఉందని ఆయన పేర్కొంటూ,
1: ఈరోజు ఉత్తర కోస్తా ఆంధ్రప్రదేశ్ యానాంలో తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు లేదా ఉరుములతో కూడిన జల్లులు అనేక చోట్ల కురిసే అవకాశం ఉంది. దక్షిణ కోస్తా ఆంధ్రప్రదేశ్లో ఈరోజు తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు లేదా ఉరుములతో కూడిన జల్లులు అనేక చోట్ల కురిసే అవకాశం ఉంది. రాయలసీమలో ఈరోజు తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు లేదా ఉరుములతో కూడిన జల్లులు ఒకటి లేదా రెండు చోట్ల కురిసే అవకాశం ఉంది.
0: మరోవైపు తెలంగాణలో ఈరోజు తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు చాలా చోట్ల కురిసే అవకాశం ఉందని హైదరాబాద్ వాతావరణ కేంద్రం వెల్లడించింది. ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. రాష్ట్ర వ్యాప్తంగా కొత్తగా ఏర్పాటు చేసిన 10 అత్యవసర చికిత్సా కేంద్రాలను, 12 సమీకృత ప్రజారోగ్య ప్రయోగశాలలను ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు కేంద్ర మంత్రి జేపీ నడ్డాతో కలిసి ఈరోజు ప్రారంభించనున్నారు. విద్య ఒక్కటే ప్రజల జీవితాల్లో వెలుగును తీసుకొస్తుందనే సంపూర్ణ విశ్వాసంతో తెలంగాణ ప్రభుత్వం పనిచేస్తోందని ముఖ్యమంత్రి ఏరేవంత్ రెడ్డి స్పష్టం చేశారు. గిరిజన ప్రాంతాల్లో వసతులు కల్పించడం ద్వారా చిన్నారుల బంగారు భవిష్యత్తుకు బాటలు వేయాలని ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి కె. పవన్ కళ్యాణ్ సూచించారు. ఉద్యోగులు, పింఛనుదారులకు కరువు భత్యం బకాయిల్లో రెండింటిని విడుదల చేయాలని ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం నిర్ణయించింది. ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు ఇంతటితో సమాప్తం.

0: వింటున్నారు వివిధ భారతి ఎఫ్ఎం 101.3.
1: ఒరే సుబ్బు, నాకు పెళ్ళైపోయింది కాబట్టి నేనెలాగో అమ్మ వాళ్ళని అప్పుడప్పుడు మాత్రమే పలకరించగలను. మరి నువ్వు విదేశీ చదువులంటూ వాళ్ళని పలకరించేందుకు ఎవ్వరూ లేకుండా వెళ్తున్నావు, ఇప్పుడు ఎలారా?
2: ఏం పర్లేదక్కా, అమ్మ నాన్నల్ని పొద్దు పొద్దునే పలకరిస్తూ కాఫీ తాగే టైంకి గరం గరం ముచ్చట్లు చెప్తూ మధ్య మధ్యలో మంచి పాటలు కూడా వినిపిస్తారు. ఇంకా నువ్వేం టెన్షన్ పడకు.
1: ఇవన్నీ ఎప్పుడు సెట్ చేసావురా?
2: సెట్ చేయలా, జస్ట్ ట్యూన్ చేసా 101.3కి.
1: ట్యూన్ చేసావా?
2: అవునక్క, వివిధ భారతి 101.3లో పొద్దున్నే 7-8 మధ్యలో కాఫీ లాంటి కబుర్లు, లోకల్ టు నాన్ లోకల్ అప్డేట్స్ తో మంచి పాటలతో ఉండే ప్రోగ్రామ్ కాఫీ టైం కి ట్యూన్ అయిపోయా.
1: అయితే వివిధ భారతిలో వచ్చే కాఫీ టైం ప్రోగ్రామ్ వింటూ నాన్న కాఫీని ఎంజాయ్ చేస్తారన్నమాట. ఏ, ఆ కాఫీ కప్ నాదిరా?
2: కానీ అక్క, కాఫీ టైం మాత్రం మనందరిది.

ఆకాశవాణి వార్తలు చదువుతున్నది చిలుకూరి సతీష్ కుమార్. ముందుగా ముఖ్యాంశాలు. 18వ బ్రిక్స్ శిఖరాగ్ర సమావేశం ఈరోజు న్యూఢిల్లీలో భారత్ మండపంలో ప్రారంభమవుతుంది. ప్రపంచ వాణిజ్యానికి సురక్షితమైన సముద్ర మార్గాలు, నావికుల భద్రత ఎంతో అవసరమని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ స్పష్టం చేశారు.

0: పట్టణ ప్రాంతంలో అందరికీ ఇల్లు లక్ష్యంతో ప్రధానమంత్రి ఆవాస్ యోజన అర్బన్ 2.0 కింద ప్రభుత్వం 18,77,000 ఇల్లు ఆమోదించింది. చైనాలో ఈరోజు జరిగే హాకీ జూనియర్ ఆసియాకప్ తొలి సెమీఫైనల్లో భారత మహిళల జట్టు దక్షిణ కొరియా జట్టుతో తలపడుతుంది. 18వ బ్రిక్స్ శిఖరాగ్ర సమావేశం ఈరోజు న్యూఢిల్లీలో భారత్ మండపంలో ప్రారంభమవుతుంది. 2 రోజుల పాటు జరిగే ఈ సదస్సులో బ్రెజిల్, చైనా, ఈజిప్ట్, ఇథియోపియా, ఇండోనేషియా, భారత్, ఇరాన్, రష్యా, సౌదీ అరేబియా, దక్షిణాఫ్రికా, యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ సహా 11 ప్రధాన వర్ధమాన అభివృద్ది చెందుతున్న ఆర్థిక వ్యవస్థలు ఏకతాటిపైకి రానున్నాయి. ఈ సమావేశంలో ప్రపంచ పాలన, బహుపక్షవాదం, వాణిజ్యం, పెట్టుబడులు, సాంకేతికత, ఆహార, ఇంధన భద్రత, ఆరోగ్య సంరక్షణ, విపత్తు వంటి ముఖ్యమైన అంశాలపై బ్రిక్స్ సభ్య దేశాల నాయకులు చర్చించనున్నారు. ఈ శిఖరాగ్ర సమావేశం స్థితిస్థాపకత, ఆవిష్కరణ, సహకారం, స్థిరత్వం కోసం నిర్మాణం అనే ఇతివృత్తంతో కొనసాగుతుంది. ఈ ప్రతిష్టాత్మక శిఖరాగ్ర సమావేశంలో పలువురు ప్రపంచ అగ్రనేతలు పాల్గొంటున్నారు. ప్రధానమంత్రి నరేంద్రమోదీతో పాటు రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్, చైనా అధ్యక్షుడు షీ జిన్పింగ్, దక్షిణాఫ్రికా అధ్యక్షుడు సిరిల్ రామఫోసా, ఈజిప్ట్ అధ్యక్షుడు అబ్దుల్ ఫత్తా, ఇండోనేషియా అధ్యక్షులు ప్రబోవో సుబియాంటో, ఇరాన్ అధ్యక్షుడు పెజెష్కియాన్ తదితరులు పాల్గొనున్నారు. ఈ శిఖరాగ్ర సమావేశం సందర్భంగా ప్రధానమంత్రి ఈరోజు బ్రిక్స్ నాయకులతో వరుస ద్వైపాక్షిక చర్చలు జరపనున్నారు. చైనా అధ్యక్షుడు షీ జిన్పింగ్, అబుదాబీ క్రౌన్ ప్రిన్స్ షేక్ ఖాలిద్ బిన్ మొహమ్మద్ బిన్ జాయద్ అల్ నహ్యాన్, ఇథియోపియా ప్రధానమంత్రి అబీ అహ్మద్ అలీ, మలేషియా ప్రధానమంత్రి అన్వర్ ఇబ్రాహీం, వియత్నాం ప్రధానమంత్రి లే మిన్ హోంగ్లతో సమావేశం కానున్నారు. ప్రపంచ వాణిజ్యానికి సురక్షితమైన సముద్ర మార్గాలు, నావికుల భద్రత ఎంతో ముఖ్యమని ప్రధానమంత్రి నరేంద్రమోదీ స్పష్టం చేశారు. వాణిజ్య అడ్డంకులు తొలగించి వ్యాపార అవకాశాలు విస్తరించేందుకు బ్రిక్స్ దేశాలు కలిసి పనిచేయాలని పిలుపునిచ్చారు. న్యూఢిల్లీలో భారత్ మండపంలో జరిగిన బ్రిక్స్ బిజినెస్ ఫోరం నేతల సదస్సులో ప్రధానమంత్రి మాట్లాడుతూ,
1: గ్లోబల్ ట్రేడ్ తభీ ఆగే బడ్ సక్తా హై జబ్ సీ లేన్ సెక్యూర్ హో, సప్లై రూట్ ఓపెన్ హో ఔర్ సీ ఫేరర్ సేఫ్ హో, ఔర్ ఇస్లియే భారత్ ఫ్రీడమ్ ఆఫ్ నేవిగేషన్ ఔర్ సీ ఫేరర్స్ కి సేఫ్టీ కా దృఢ సమర్థక్ హై.
0: భారత్ నేడు వృద్ధికి స్థిరత్వానికి నమ్మకమైన వనరుగా నిలుస్తుందని చెప్పారు. మేక్ ఇన్ ఇండియా, ఇన్నోవేట్ విత్ ఇండియా, స్కేల్ ఫర్ ది వరల్డ్ నినాదాలు పునరుద్ఘాటించారు. 2014 నుంచి భారత్ దాదాపు 40 దేశాలతో స్వేచ్ఛ వాణిజ్య ఒప్పందాలు కుదుర్చుకుందని గుర్తు చేశారు.
1: आज जब दुनिया में ट्रेड बैरियर्स बढ़ रहे हैं, भारत इकोनॉमिक ब्रिजेज बना रहा है. 2014 के बाद से हमने दुनिया के करीब 40 कंट्रीज के साथ फ्री ट्रेड एग्रीमेंट्स किए हैं. ब्रिक्स में भी हमारी अप्रोच यही है कि बैरियर्स को कम करना और बिजनेसेस के लिए अवसर बढ़ाना.
0: బ్రిక్స్ ఇంక్యుబేటర్ నెట్వర్క్, ఎంఎస్ఎంఈ పోర్టల్, స్టార్టప్ ఇన్నోవేషన్ ఫండ్ వంటి కార్యక్రమాలతో స్టార్టప్లు, చిన్న మధ్యతరహా పరిశ్రమలు మార్కెట్స్తో అనుసంధానించాలని మోదీ కోరారు. బ్రిక్స్ దేశాలు ప్రపంచ జనాభాలో 50%, జీడీపీలో 40%, ప్రపంచ వాణిజ్యంలో 25% పైగా ప్రాతినిధ్యం వహిస్తున్నాయని తెలిపారు. 2006 4 దేశాలతో ప్రారంభమైన ఈ కూటమి నేడు 21 దేశాలతో విస్తరించిందని హర్షం వ్యక్తం చేశారు. ఈ సదస్సులో రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్ మాట్లాడుతూ, గత 5 ప్రపంచ జీడీపీలో 40% పైగా బ్రిక్స్ దేశాల ద్వారా ఉత్పత్తి అయిందని చెప్పారు. ఇరాన్ అధ్యక్షుడు పెజెష్కియాన్ మాట్లాడుతూ, సభ్య దేశాల మధ్య వాణిజ్యంలో జాతీయ కరెన్సీల వాడకం విస్తరించాలని సూచించారు. దక్షిణాఫ్రికా అధ్యక్షుడు రామఫోసా మాట్లాడుతూ, తయారీ సాంకేతికతలు గ్లోబల్ సౌత్ నాయకత్వం వహించాలని కోరుతూ ఏకపక్ష ఆంక్షలపై ఆందోళన వ్యక్తం చేశారు. అలాగే కేంద్ర వాణిజ్య మంత్రి పీయూష్ గోయల్ మాట్లాడుతూ, భారత్ అధ్యక్షతన బ్రిక్స్ వాణిజ్యాన్ని సాధించే దిశగా అడుగులు వేస్తోందని, ఈ సహకారం రైతులు, మహిళా పారిశ్రామికవేత్తలు, యువతకు ప్రయోజనకరంగా ఉంటుందని వెల్లడించారు. ప్రధానమంత్రి నరేంద్రమోదీ నిన్న న్యూఢిల్లీలో రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్, ఇరాన్ అధ్యక్షుడు పెజెష్కియాన్, ఐక్యరాజ్య సమితి జనరల్ ఆంటోనియో గుటెరస్తో ద్వైపాక్షిక సమావేశం నిర్వహించారు. రష్యా అధ్యక్షుడు పుతిన్తో జరిగిన సమావేశంలో రాజకీయాలు, వాణిజ్యం, రక్షణ, ఇంధన రంగం, అంతరిక్షం వంటి పలు రంగాల్లో ద్వైపాక్షిక సహకార పురోగతి ఇరువురు నేతలు సమీక్షించారు. పశ్చిమాసియా, నల్ల సముద్ర ప్రాంతాలు నెలకొన్న ఉద్రిక్తతల గురించి చర్చించారు. వివాదాల పరిష్కారానికి చర్చలు, దౌత్యమే సరైన మార్గమని మరోసారి స్పష్టం చేశారు. రష్యాలో జరిగే 24వ భారత్ రష్యా వార్షిక సదస్సు కోసం రష్యాను సందర్శించాల్సిందిగా పుతిన్ చేసిన ఆహ్వానం మోదీ అంగీకరించారు. ఈ సమావేశంలో ప్రధాని మోదీ పుతిన్కు తమిళ ప్రాచీన గ్రంథం తిరుక్కురల్ రష్యన్ అనువాదాన్ని బహూకరించారు. మరిన్ని అప్డేట్స్ కోసం హైదరాబాద్ ప్రాంతీయ వార్తా విభాగం ఎక్స్ హ్యాండిల్ ఎట్

ఏఐఆర్ న్యూస్ _HYDని ఫాలో అవ్వండి. ఏఐఆర్ న్యూస్ హైదరాబాద్ యూట్యూబ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి. బ్రిక్స్ సదస్సు సందర్భంగా రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్కు తమిళ సాంప్రదాయ గ్రంథం తిరుక్కురల్ రష్యన్ అనువాదాన్ని బహుకరించిన ప్రధానమంత్రి నరేంద్ర మోదీని ఉపరాష్టపతి సిపి రాధాకృష్ణన్ అభినందించారు. ఇది దేశ నాగరికత వారసత్వానికి అద్దం పడుతుందని సోషల్ మీడియా వేదికగా పేర్కొన్నారు. భారతీయ సనాతన జ్ఞానం భాషలు సరిహద్దులు దాటి విస్తరించడం పట్ల హర్షం వ్యక్తం చేశారు. తిరువళ్ళువర్ అందించిన సార్వత్రిక విజ్ఞానం ఎలాంటి సరిహద్దులు సంస్కృతికైనా అతీతంగా భారతదేశ శాశ్వత సందేశం ప్రపంచానికి చాటుతూనే ఉందని ఉపరాష్టపతి కొనియాడారు. పట్టణ ప్రాంతాల్లో అందరికీ ఇల్లు లక్ష్యంతో ప్రధానమంత్రి ఆవాస్ యోజన అర్బన్ 2.0 కింద ప్రభుత్వం 18,77,000 ఇళ్లు ఆమోదించింది. న్యూఢిల్లీలో గృహ నిర్మాణ పట్టణ వ్యవహారాల మంత్రిత్వ శాఖ పట్టణాభివృద్ది శాఖ కార్యదర్శి సత్యేంద్ర సింగ్ అధ్యక్షతన సెంట్రల్ శాంక్షనింగ్ అండ్ మానిటరింగ్ కమిటీ 9వ సమావేశంలో ఈ నిర్ణయం తీసుకున్నారు. ఈ సమావేశంలో పీఎంఏవైయు 2.0 కింద సుమారు 29,000 అదనపు ఇళ్లను అస్సాం, బీహార్, గుజరాత్, తెలంగాణ, త్రిపుర, ఉత్తరప్రదేశ్ రాష్ట్రాలకు ఆమోదించారు. అర్హులైన లబ్దిదారులందరికీ పథక ఫలాలు అందేలా చూడాలని, పీఎంఏవైయు 2.0 అమలు పర్యవేక్షణ కోసం సమిష్టిగా కృషి చేయాలని రాష్ట్రాలను కోరారు. ప్రధానమంత్రి కిసాన్ మాన్ధన్ యోజన నేటితో 7 ఏళ్లు పూర్తి చేసుకుంది. చిన్న సన్నకారు రైతులకు సామాజిక భద్రత కల్పించే లక్ష్యంతో 2019లో ఈ పథకం ప్రారంభించారు. ఈ పథకం కింద అర్హులైన రైతులకు 60 ఏళ్ల వయసు తర్వాత నెలకు కనీసం 3,000 రూపాయల కనిష్ట పెన్షన్ లభిస్తుంది. వృద్ధాప్యంలో రైతులకు ఆర్థిక స్థిరత్వం, భద్రత కల్పించేందుకు ఈ పెన్షన్ పథకం రూపొందించబడింది. గత 7 ఏళ్లలో చిన్న సన్నకారు రైతులకు ఇది ఒక ముఖ్యమైన సామాజిక భద్రత పథకంగా నిలిచింది. భవిష్యత్ కోసం మరింత ఆర్థిక నమ్మకంతో ప్రణాళికలు వేసుకునేందుకు రైతన్నలకు ఎంతగానో సహాయపడుతుంది. గ్లోబల్ సౌత్కు బలమైన గొంతుగ్గా ప్రపంచ సహకారానికి శక్తివంతమైన వేదికగా బ్రిక్స్ కూటమిని బలోపేతం చేసిన ప్రధానమంత్రి నరేంద్ర మోదీ దూరదృష్టిని అసోచాం అభినందించింది. అసోచాం అధ్యకుడు నిర్మల్ కేమిండా మాట్లాడుతూ బ్రిక్స్ సహకారాన్ని వ్యాపార ఫలితాలుగా మార్చాలన్న మోదీ దృక్పథం కీలకమని పేర్కొన్నారు. బ్రిక్స్ దేశాల మధ్య వాణిజ్యం, పెట్టుబడులు, సాంకేతికత, స్టార్టప్ భాగస్వామ్యులు చేయడం ద్వారా అవకాశాలు లభిస్తాయని చెప్పారు. ఆవిష్కరణలు, డిజిటల్ పరిష్కారాలు, మౌలిక సదుపాయాలు, బ్రిక్స్ స్టార్టప్ ఇన్నోవేషన్ ఫండ్ వంటి కార్యక్రమాలపై ప్రత్యేక దృష్టి పెట్టడంతో భారతీయ సంస్థలు ప్రపంచ స్థాయిలో ఎదిగేందుకు ఎంతగానో దోహదపడుతుందని తెలిపారు. 18వ బ్రిక్స్ శిఖరాగ్ర సదస్సులో పాల్గొనేందుకు పలు దేశాల విదేశాంగ నేతలు, ఉన్నతాధికారులు న్యూఢిల్లీకి చేరుకున్నారు. ఇండోనేషియా అధ్యక్షుడు ప్రభువ సుబియంటో నిన్న రాత్రి ఢిల్లీకి చేరుకున్నారు. విమానాశ్రయంలో ఆయనకు బొగ్గు గనుల శాఖ సహాయ మంత్రి సతీష్ చంద్ర దుబే స్వాగతం పలికారు. ఇక ఆఫ్రికన్ యూనియన్కు ప్రాతినిధ్యం వహించేందుకు బురుండి అధ్యక్షుడు ఇవారిస్టే న్యూఢిల్లీకి వచ్చారు. ఆయనకు భారీ పరిశ్రమలు, ఉక్కు శాఖ సహాయ మంత్రి భూపతిరాజ్ శ్రీనివాస్ వర్మ స్వాగతం పలికారు. ఇక అబుదాబీ క్రౌన్ ప్రిన్స్ బిన్ జాయిద్ అల్ నహ్యాన్, మలేషియా ప్రధాని అన్వర్ ఇబ్రాహీం భారత్ చేరుకున్నారు. వారికి విదేశ వ్యవహారాల శాఖ సహాయ మంత్రి కీర్తివర్ధన్ స్వాగతం పలికారు. దేశంలో పలు ప్రాంతాల్లో ఈరోజు భారీ వర్షాలు, ఈదురుగాలులతో, ఉరుములతో కూడిన వాతావరణం నెలకొనే అవకాశం ఉందని భారత వాతావరణ శాఖ తెలిపింది. కోస్తాంధ్రలో ఈరోజు భారీ వర్షాలు, ఉరుములతో కూడిన ఈదురుగాలు వీచే అవకాశం ఉందన్న ఆరెంజ్ హెచ్చరిక జారీ చేసింది. దీంతోపాటు ఉత్తరాఖండ్, గుజరాత్, కొంకణ్, గోవా, మధ్యప్రదేశ్, మహారాష్ట, ఛత్తీస్గఢ్ రాష్ట్రాల్లో భారీ వర్షాలు పడే సూచనలున్నాయని, ఒడిశా, తెలంగాణ, పశ్చిమ బెంగాల్, ఈశాన్య రాష్ట్రాల్లో కొన్ని ప్రాంతాల్లో ఇలాంటి వాతావరణ పరిస్థితులు ఉండవచ్చని ఐఎండీ తెలిపింది. మరోవైపు తమిళనాడు, పుదుచ్చేరి, కారైకల్, విదర్భ, బీహార్, రాజస్థాన్, అండమాన్ నికోబార్ దీవుల్లో రాగల 2 రోజుల పాటు ఉరుములు మెరుపుతూడిన వర్షాలు పడే అవకాశం ఉందని వాతావరణ శాఖ అంచనా వేసింది. చైనాలో మోకీ వేదికగా జరుగుతున్న హాకీ జూనియర్ ఆసియా కప్ తొలి సెమీఫైనల్లో భారత మహిళల జట్టు ఈరోజు దక్షిణ కొరియా జట్టుతో తలపడుతుంది. భారత కాలమానం ప్రకారం ఈ ఉదయం 9:15 ఈ మ్యాచ్ ప్రారంభమవుతుంది. క్వార్టర్ ఫైనల్లో పాకిస్తాన్పై 19-0 తేడాతో విజయం సాధించి భారత్ సెమీస్లోకి దూసుకెళ్లింది. మరో సెమీఫైనల్లో చైనా జపాన్తో తలపడుతుంది. 18వ బ్రిక్స్ శిఖరాగ్ర సమావేశం ఈరోజు న్యూఢిల్లీలో భారత మండపంలో ప్రారంభమవుతుంది. ప్రపంచ వాణిజ్యానికి సురక్షితమైన సముద్ర మార్గాలు, నావికుల భద్రత ఎంతో ముఖ్యమని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ స్పష్టం చేశారు. పట్టణ ప్రాంతాల్లో అందరికీ ఇల్లు లక్ష్యంతో ప్రధానమంత్రి ఆవాస్ యోజన అర్బన్ 2.0 కింద ప్రభుత్వం 18,77,000 ఇల్లు ఆమోదించింది. చైనాలో ఈరోజు జరిగే హాకీ జూనియర్ ఆసియా కప్ తొలి సెమీఫైనల్లో భారత మహిళల జట్టు దక్షిణ కొరియాతో తలపడుతుంది. ఆకాశవాణి వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి 12:30 జాతీయ వార్తలు వినవచ్చు.

0: ప్రగతి ఎఫ్ఎం 101.3. లైఫ్ ఇస్ ఏ రేడియో. ఓ పాట మేలు కొలిపితే
1: ఇంకో పాట స్ఫూర్తినిస్తుంది.
0: ఓ పాట కనులు తుడిస్తే
1: మరో పాట కాలాన్ని మెరిపిస్తుంది.
0: ఓ పాట మనసుకి హత్తుకుంటే
1: ఇంకో పాట మధురానుభూతినిస్తుంది.
0: ఇలా ఎన్ని పాటలు విన్నా ఆనందాన్ని పంచుతూ అందరినీ ఏకం చేసే ఎన్నో కార్యక్రమాలు
1: మీకోసం తీసుకొచ్చింది మీ ఆకాశవాణి విజయవాడ వివిధ భారతి ఎఫ్ఎం
0: 101.3.

మీరు వింటున్నారు వివిధ భారతి 101.3 ఎఫ్ఎం విత్ యూర్ ఆర్జే దీప్. మన స్టూడియోలో టైం చూస్తే 7 గంటల దాటి 16:53 కావస్తుంది. అండ్ మనం ఎంటర్ అయిపోయాం కాఫీ టైంలోకి. ముందుగా అందరికీ వెరీ వెరీ గుడ్ మార్నింగ్ అండ్ హ్యాపీ వీకెండ్ అనమాట. సో చక్కగా హ్యాపీ వీకెండ్ వచ్చేసింది. అండ్ వీకెండ్తో పాటు మనందరికీ ఎంతో ఇష్టమైన పండగ కూడా వచ్చేస్తుంది కదా. చక్కగా వరుసగా సెలవులే సెలవులు. ఎనివే, మరి ఈరోజు కాఫీ టైంలో ఒక ఇంపార్టెంట్ డే స్పెషల్ గురించి అయితే మాట్లాడుకుందాం. అండ్ నిజంగా కొన్ని డే స్పెషల్స్ తప్పకుండా మాట్లాడుకొని తీరాల్సిందే అనమాట. ఎందుకంటే ఇలాంటివి మన లైఫ్లో ముందుకు వెళ్ళడానికి చాలా చాలా ఉపయోగపడతాయి అనమాట. సో ఇంతకీ ఏంటి ఆ డే స్పెషల్ ఈరోజు అంటే, ఈరోజు నేషనల్ డే ఆఫ్ ఎంకరేజ్మెంట్ అనమాట. సో మనం మాట్లాడుకోబోయే డే స్పెషల్ చాలా సింపుల్ కానీ మన జీవితాలను మార్చగలిగేంత పవర్ఫుల్ అనమాట. ఎంకరేజ్మెంట్ గురించి మాట్లాడుకుందాం. వింటూ ఉండండి వివిధ భారతి 101.3 ఎఫ్ఎం విత్ యూర్ ఆర్జే దీపో.

మీరు వింటున్నారు వివిధ భారతి 101.3 ఎఫ్ఎం విత్ యూర్ ఆర్జే దీపు అండ్ మనం మాట్లాడుకుంటున్నాం నేషనల్ డే ఆఫ్ ఎంకరేజ్మెంట్ అన్నమాట. సో ఎంకరేజ్మెంట్ అసలు తెలుగులో చెప్పాలి అంటే ఒక ప్రోత్సాహం, ఒక మంచి మాట లేదా ఒక చిన్న సపోర్టు, నువ్వు చెయ్యగలవు అనే మాటతో మనం ఒకరికి ఇచ్చేటువంటి నమ్మకం అన్నమాట. సో మనలో చాలామందికి లైఫ్లో ఏదో ఒక సమయంలో ఒక మాట అవసరమవుతుంది, డోంట్ వరీ నువ్వు చేయగలవు, ఒక్కసారి ఫెయిల్ అయ్యావని అంతా అయిపోయినట్టు కాదు, సో నేను నీతో ఉన్నాను అనే ఈ ఒక్క మాట మన మూడ్నే కాదు కొన్నిసార్లు మన లైఫ్ డైరెక్షన్నే మార్చేస్తుంది. అందుకే ఈరోజు ఎస్పెషల్లీ సెప్టెంబర్ 12 నేషనల్ డే ఆఫ్ ఎంకరేజ్మెంట్గా సెలబ్రేట్ చేస్తారు. మరి అసలు ఎంకరేజ్మెంట్ అంటే ఏంటి? ఎంకరేజ్మెంట్ అంటే పెద్ద పెద్ద గిఫ్ట్స్ ఇవ్వడమా? కాదు. ఖరీదైన సర్ప్రైజెస్ ఇవ్వడమా? కాదు. అంటే కొన్నిసార్లు ఒక ఫోన్ కాల్, ఒక వాట్సాప్ మెసేజ్, ఒక స్మైల్, ఒక వెల్డన్ అనే మాట, లేదంటే నీ మీద నాకు నమ్మకం ఉంది అనే మాట, ఇంతే. మనకి చిన్నదిగా అనిపించే ఈ మాట ఎదుటి వ్యక్తికి చాలా పెద్ద విషయం కావచ్చు. మీ లైఫ్లో ఎప్పుడైనా ఎవరో ఒకరు మీకు ఒక మంచి మాట చెప్పి ఉంటారు, మీరు నేను చెయ్యలేను అనుకున్నప్పుడు ఎవరో ఒకరు మీతో ఇలానే ఉంటారు, ట్రై వన్స్ మోర్, యు కెన్ డూ ఇట్ అని చెప్పి ఉంటారు. సో ఆ వ్యక్తి ఎవరో మీకు ఇప్పటికీ గుర్తుండొచ్చు, అదే ఎంకరేజ్మెంట్ పవర్ అన్నమాట. సో ఒక చిన్న స్టోరీ చెప్తాను, అసలు ఈ ఎంకరేజ్మెంట్ వల్ల సో మనకి ఎలాంటి లాభాలు ఉంటాయి అని చెప్పేసి. సో అంతకంటే ముందు మీ అందరికోసం ఇంకొక బ్యూటిఫుల్ సాంగ్ అయితే వచ్చేస్తుంది, వింటూ ఉండండి వివిధ భారతి 101.3 ఎఫ్ఎం విత్ యూర్ ఆర్జే దీపు.

మీరు వింటున్నారు వివిధ భారతి 101.3 FM విత్ యువర్ ఆర్జే దీపు. సో మనం మాట్లాడుకుంటున్నాం కదా, సో నిజంగా ఎంకరేజ్మెంట్కి ఎంత పవర్ ఉంది అంటే కనుక ఒక చిన్న స్టోరీ చెప్తాను. ఒక స్టూడెంట్ ఎగ్జామ్లో ఫెయిల్ అయ్యాడు. సో తను ఇంటికి వెళ్ళడానికి చాలా భయపడుతున్నాడు అనమాట, అంటే నానేమంటారు, అమ్మ ఏమంటుందో అని చెప్పేసి చాలా టెన్షన్గా ఉన్నాడనమాట. కానీ తను ఇంటికి వెళ్ళినప్పుడు ఆ స్టూడెంట్ వాళ్ళ తండ్రి ఒకటే మాట అన్నాడు, ఏంటి అంటే మార్క్స్ తక్కువ మాత్రమే వచ్చాయి అంతే, కానీ నువ్వు ఓడిపోలేదు, నెక్స్ట్ టైం బెటర్గా ట్రై చేద్దాం అంతే అని చెప్పేసి. అంతే, ఆ ఒక్క మాట ఆ స్టూడెంట్కి చాలా కాన్ఫిడెన్స్ ఇచ్చింది. నెక్స్ట్ అటెంప్ట్లో అతను చాలా మార్క్స్ సాధించాడు అండ్ తనకి ఒక

కాన్ఫిడెంట్ ని వాళ్ళ నాన్నగారు ఆ చెప్పిన ఒక చిన్న మాట ద్వారా వచ్చిందనమాట. సో ఇక్కడ ఒక చిన్న క్వశ్చన్ ఏంటి అంటే, ఆ స్టూడెంట్ని మార్చింది ఏంటి? సో పుస్తకాల లేదంటే ట్యూషన్లా లేదంటే ఒక మంచి మాట అంటే, నిజంగా ఇక్కడైతే గనక ఒక మంచి మాట అనే చెప్పుకోవచ్చు అనమాట. ఎందుకంటే కొన్నిసార్లు ఎంకరేజ్మెంట్ కానివ్వండి, ప్రోత్సాహం కానివ్వండి, మీకున్న సమస్యను పరిష్కరించకపోవచ్చు, కానీ ఆ సమస్యను ఎదుర్కొనే ధైర్యాన్ని బలాన్ని మాత్రం ఖచ్చితంగా ఇస్తుందన్నమాట. సో నిజంగా ఇప్పుడు స్టూడెంట్స్ విషయానికి వస్తే గనక చాలామంది కూడా కంపేర్ చేస్తూ ఉంటారు కదా మన పిల్లల్ని వేరే వాళ్ళ పిల్లలతో. సో వాళ్ళతోనే మనం ఇలా అంటూ ఉంటాం అనమాట, ఎందుకు తక్కువ మార్క్స్ వచ్చాయి, నీ ఫ్రెండ్స్కి ఎక్కువ వచ్చాయి కదా, నువ్వెందుకు ఇలా చేసావు. సో ఇలాంటి మాటలు మనకి తెలియకుండానే చెబుతూ ఉంటాం అనమాట. కానీ నెక్స్ట్ టైం నుంచి మీ పిల్లలకి మార్క్స్ తక్కువ వస్తే గనక ఇలా ట్రై చేసి చూడండి, ఇలా అనండి. ఏంటి అంటే గనక, నీకు ఏ సబ్జెక్టు డిఫికల్ట్గా ఉంది, నేనేమైనా హెల్ప్ చేయగలనా, నెక్స్ట్ టైం బెటర్గా చేద్దాం, అండ్ నీ ఎఫర్ట్స్ నాకు కనిపించింది అండ్ డిఫరెన్స్ చాలా చిన్నదే, సో కానీ ఇంపాక్ట్ చాలా పెద్దది అనమాట. సో ఇలాంటి మాటలు మనం పిల్లలకి చెప్తూ ఉండాలి అనమాట. సో ప్రతి చైల్డ్కి ఇలాంటి ఒక ఎంకరేజ్మెంట్ పెద్దల నుంచి అవసరం అనమాట. ఎందుకంటే టాపర్స్కి మాత్రమే కాదు, యావరేజ్ స్టూడెంట్స్కి కూడా, ఫెయిల్ అయిన స్టూడెంట్స్కి కూడా ఇంకా ఎక్కువ ఎంకరేజ్మెంట్ అనేటువంటిది చాలా అంటే చాలా అవసరం అనమాట. సో ఇంకా మనం మాట్లాడుకుందాం ఎంకరేజ్మెంట్ గురించి. అండ్ ఇప్పుడైతే మీ అందరికోసం ఒక బ్యూటిఫుల్ సాంగ్ అయితే వచ్చేస్తుంది, వింటూ ఉండండి వివిధ భారతి 101.3 FM విత్ యూర్ ఆర్జే దీపు.

మీరు వింటున్నారు వివిధ భారతి 101.3 ఎఫ్ఎం విత్ యూర్ ఆర్జీ దీపు అండ్ మణిమున్నం కాఫీ టైంలో. సో ఎంకరేజ్మెంట్ గురించి అయితే మాట్లాడుకుంటున్నాం కదా, అండ్ స్టూడెంట్స్కి మాత్రమే కాదు కొన్ని వర్క్ ప్లేసెస్లో కూడా ఎంకరేజ్మెంట్ అనేది చాలా అంటే చాలా అవసరం అన్నమాట. ఎందుకు అంటే కనుక మన చుట్టూ ఉన్న ఒక కొలీగ్ కనుక వాళ్ళు ఏదైనా మంచి పని చేస్తే కనుక డెఫినెట్గా గుడ్ జాబ్ అని చెప్పాలి అన్నమాట. సో అది చెప్పడం ఒక చిన్న సెకండే అనమాట, బట్ చాలామంది చెప్పం. ఎందుకు అంటే వాళ్ళకి తెలుసులే వాళ్ళు బాగా చేశారు అని అనుకుంటాం, కానీ అది తప్పు. కొన్నిసార్లు ప్రజలు ఇలాంటి మాటలు వినాలని అనుకుంటారనమాట. సో ఫర్ ఎగ్జాంపుల్, మీ కొలీగ్స్ లేట్ నైట్ వరకు పనిచేశారనుకోండి, సో థ్యాంక్ యూ ఫర్ ఎఫర్ట్ అని ఒక చిన్న మాట చెప్పచ్చు. అండ్ అలాగే వాళ్ళు ఏదైనా ఒక మంచి ప్రెజెంటేషన్ ఇచ్చారనుకోండి, నిజంగా చాలా అద్భుతంగా ఉంది మీ ప్రెజెంటేషన్ అని చెప్పచ్చు. లేదంటే ఎవరైనా ఏదైనా కొత్తగా ఒక పని నేర్చుకుంటున్నారు అంటే కనుక యు ఆర్ ఇంప్రూవింగ్ అని చెప్పచ్చు. ఇలాంటి చిన్న చిన్న మాటలు వర్క్ ప్లేస్లో పాజిటివ్ ఎన్విరాన్మెంట్ని అయితే క్రియేట్ చేస్తాయన్నమాట. అండ్ ఇక్కడ ఒక చిన్న డిఫరెన్స్ ఉంది, ప్రోత్సాహం వేరు పోలిక వేరు అనమాట. సో ఇంతకీ ఈ ప్రోత్సాహం వెచ్చ పోలిక గురించి మాట్లాడుకుందాం. అంతకంటే ముందు మీ అందరి కోసం ఇంకొక బ్యూటిఫుల్ సాంగ్ అయితే వచ్చేస్తుంది. వింటూ ఉండండి వివిధ భారతి 101.3 ఎఫ్ఎం విత్ యూర్ ఆర్జీ దీపు.

మీరు వింటున్నారు వివిధ భారతి 101.3 ఎఫ్ఎం విత్ యూ ఆర్జే దీపు, అండ్ మనం ఉన్నాం కాఫీ టైంలో. సో ఇక్కడ ప్రోత్సాహం వేరు, పోలిక వేరు అనమాట. పోలిక అంటే కంపారిజన్ అనమాట. సో మనం కొంతమందితో కంపేర్ చేసి చెప్తూ ఉంటాం, అదే ఎంకరేజ్మెంట్ ఇస్తున్నామేమో అని అనుకుంటూ ఉంటాం అనమాట. ఫర్ ఎగ్జాంపుల్, సో ఎవరైనా బాగా చేయట్లేదు, చదవట్లేదు అనుకోండి, సో చూడు నీ బ్రదర్లా చదువు, లేదంటే నీ ఫ్రెండ్లా నువ్వు ఎందుకు చేయలేకపోతున్నావు, చూడు నీ కొలీగ్కి ప్రమోషన్ వచ్చింది, నీకు ఇంకా ఎందుకు రాలేదు, సో ఇలా అంటూ ఉంటారనమాట. సో అవి ఎంకరేజ్మెంట్ కాదు అనమాట. సో చాలామంది ఏమనుకుంటూ ఉంటారంటే, అలా కంపారిజన్ చేసి చెప్తున్నప్పుడైనా వీళ్ళు కూడా ప్రమోషన్ తెచ్చుకోవాలనో, వాళ్ళకంటే ఎక్కువ మార్కులు తెచ్చుకోవాలని చెప్పి ట్రై చేస్తారు అని చెప్తూ ఉంటారు. కానీ నిజానికి ఇలా వేరే వాళ్ళతో కంపేర్ చేస్తూ చెప్పడం అనేది అసలు ప్రోత్సాహం కాదనమాట. సో రియల్ ఎంకరేజ్మెంట్ అంటే కనుక, సో వాళ్ళని వాళ్ళతోనే కంపేర్ చేసి చెప్పాలి. సో నువ్వు నిన్నటితో పోలిస్తే ఈరోజు చాలా ఇంప్రూవ్ అయ్యావు చూడు అని చెప్పేసి చెప్పాలి అనమాట. సో అది నిజమైన ఎంకరేజ్మెంట్ అనమాట. సో మన జర్నీ మనదే, ప్రతి ఒక్కరి స్పీడు వేరుగా ఉంటుంది. సో ఎవరో 20 ఏళ్ళకి అచీవ్ చేస్తారు, ఇంకొకరు 30 ఏళ్ళకి అచీవ్ చేస్తారు, ఇంకొకరు 40కి, ఇంకొకరు 50కో. సో ప్రతి ఒక్కరిది ఒక్కొక్క రకంగా ఉంటుంది అనమాట. సో నిజంగా ఇక్కడ వయసు అనేది ఎప్పుడూ కూడా అడ్డంకి కాదనమాట. సో జీవితంలో మళ్ళీ మొదలు పెట్టాలి అనే విషయం ఏదైనా వస్తే తప్పకుండా మొదలు పెట్టి తీరండి, దానికి వయసుతో అస్సలు సంబంధమే లేదు అనమాట. అండ్ అలాగే కష్టాల్లో ఉన్న వాళ్ళకి కానివ్వండి, మన చుట్టూ ఉన్న వాళ్ళు ఎవరైనా కానీ కొన్ని స్ట్రగుల్స్తో ఉన్నారు అని తెలిస్తే గనక మనం ఇచ్చేటువంటి ఎంకరేజ్మెంట్ చాలా గొప్పది. సో పెద్ద పెద్దగా ఏం చెయ్యక్కర్లేదు, జస్ట్ మనం నవ్వుతూ మాట్లాడినా చాలన్నమాట. సో మనతో నవ్వుతూ చాలామంది మాట్లాడుతూ ఉంటారు, కానీ బట్ వాళ్ళకి ఏదో ఒక సమస్య ఉంటుంది, ఏదో ఒక కష్టం ఉంటుంది అనమాట. ఫర్ ఎగ్జాంపుల్, స్కూల్లో కానివ్వండి, లేదంటే ఆఫీస్లో మీ కొలీగ్ చాలా చీర్ఫుల్గా ఉంటూ ఉంటారు, బట్ వాళ్ళకి పర్సనల్ లైఫ్లో స్ట్రెస్ అది ఉంటుంది అనమాట. అండ్ కొంతమంది స్టూడెంట్స్ కాన్ఫిడెంట్గా కనిపించినా ఎగ్జామ్ గురించి భయపడుతూ ఉంటారనమాట. సో ఇలాంటి వాళ్ళని మనం అబ్జర్వ్ చేసినప్పుడు మన చుట్టూ ఉన్న వాళ్ళకి కొంచెం మనం మాట్లాడే మాటల్లో కైండ్నెస్ ఉండేలా చూసుకోవాలి అనమాట. సో ఎవరైనా సైలెంట్గా ఉంటే ఆర్ యూ ఓకే అని ఒక చిన్న మాట అడిగి చూడండి. సో ఇలా ఇంకా మాట్లాడుకుంటూ ఉందాం పొళ్ళని విషయాలు. వింటూ ఉండండి వివిధ భారతి 101.3 ఎఫ్ఎం విత్ యూ ఆర్జే దీపు.

0: భారత అటల్ పెన్షన్ యోజన. ఇది మన ప్రధాని మోదీ సంకల్పం.
1: యోజన ఉన్ నౌజవానో కే లియే హై తాకి ఆప్ జబ్ 60 సాల్ కే హోంగే ఆప్కో కభీ కిసీ కే సహారే కీ జరూరత్ నా పడే ఆప్ అప్నా బుఢాపా భీ గౌరవ్ కే సాథ్ విదా సకో.
0: ఇప్పటి వరకు ఈ యోజనలో 9,50,00,000 పైగా లబ్ధిదారులుగా నమోదు చేసుకున్నారు. మీ వయసు 18 నుండి 40 సంవత్సరాల మధ్య ఉన్నట్లయితే నెలవారి అటల్ పెన్షన్ గ్యారంటీకి యోజనలోని 3 హామీ లాభాల గురించి తెలుసుకోవడానికి మీ బ్యాంక్ బ్రాంచ్ ను సంప్రదించండి.

మీరు వింటున్నారు వివిధ భారతి 101.3 ఎఫ్ఎం విత్ యువర్ ఆజీ దీపు అని మనం ఉన్నాం కాఫీ టైంలో. సో మీరు ఎప్పుడైనా ఎవరినన్నా సైలెంట్గా ఉన్నప్పుడు అబ్జర్వ్ చేసినట్లయితే కనుక జస్ట్ ఆర్ యు ఓకే అని ఒక్క మాట అడిగి చూడండి. నిజంగా వాళ్ళు చాలా చెప్పాలి అనుకుంటారు, నిజంగా వాళ్ళు మాట్లాడాలి అనుకుంటే గనక వారి ప్రతి మాట వినండి. సో ప్రతి మాట అంటే వాళ్ళకున్న ప్రతి సమస్యకి మన దగ్గర సొల్యూషన్ ఉండకపోవచ్చు, కానీ మన ప్రెసెన్స్ కూడా ఒక సపోర్ట్ కావచ్చు అన్నమాట.

నిజంగా ఎవరినైనా మనం ఎంకరేజ్ చేయాలి, ప్రోత్సహించాలి అంటే ఒక సింపుల్గా కొన్ని మార్గాలు అయితే ఉన్నాయి. అవి ఏంటి అంటే కనుక, నెంబర్ వన్, అప్రిషియేట్ సమ్మన్ అనమాట. సో ఎవరైనా ఒక మంచి పని చేస్తే వెంటనే మీరు చాలా బాగా చేశారు అని చెప్పేసి ఒక అప్రిషియేషన్ ఇవ్వాలి. అండ్ అలాగే ఎవరైనా ఒక ప్రాబ్లం చెప్తున్నప్పుడు వెంటనే అడ్వైస్ ఇవ్వకుండా అసలు మొత్తం వాళ్ళు ఏం చెప్తున్నారో వినాలి. అండ్ కొన్నిసార్లు మనసు పెట్టి వినడం కూడా ఒక ప్రోత్సాహమే అనమాట. వారి బలాన్ని వారు గుర్తు చేయాలన్నమాట. సో ఇంతకుముందు కూడా నువ్వు డిఫికల్ట్ సిచ్యువేషన్ హ్యాండిల్ చేసావు కదా అని చెప్పేసి వాళ్ళని ఎంకరేజ్ చేయాలన్నమాట, వాళ్ళకున్న డిఫికల్ట్ సిచ్యువేషన్స్ని హ్యాండిల్ చేయడం కోసం. అండ్ ఇతరులతో వాళ్ళని అస్సలు పోల్చి నిరుత్సాహపరచొద్దు. అండ్ ప్రతి వ్యక్తి జర్నీ డిఫరెంట్, అందుకే కంపేర్ చేయకుండా ఎంకరేజ్ మాత్రమే చేయాలన్నమాట. అండ్ ఈరోజు స్పెషల్ డే కాబట్టి ప్రతి ఒక్కళ్ళు కూడా ఒక పాజిటివ్ మెసేజ్ అయితే పంపించండి. సో మీరు ఎవరికైనా ఏదైనా చెప్పాలి అనుకుంటే గనక, సో ఎందుకు అంటే గనక చాలామంది కూడా మన చుట్టూ ఉన్న వాళ్ళు కొన్ని ప్రాబ్లమ్స్తో అయితే ఉంటారు, కొంతమంది తెలిసినా కూడా కామ్గా ఉంటారు. సో నిజంగా మీకు అలా తెలుసు అనిపిస్తే కనుక డెఫినెట్గా వాళ్ళకి చెప్పండి, ఐ బిలీవ్ ఇన్ యూ, లేదా కీప్ గోయింగ్, యు ఆర్ డూయింగ్ బెటర్ దెన్ యూ థింక్. సో ఇలా ఎలాంటిదైనా ఒక మంచి ప్రోత్సాహాన్ని ఇచ్చేటువంటి కొన్ని మాటలు అయితే చెప్పాలి అన్నమాట. అండ్ మనల్ని మనం ప్రోత్సహించుకోవడం కూడా చాలా అంటే చాలా ముఖ్యం అన్నమాట. సో పక్కన వాళ్ళని కాకుండా, సో ఎలా అంటే మనం చేసిన చిన్న చిన్న విజయాలని మనం ఎప్పుడు కూడా గుర్తు చేసుకుంటూ ఉండాలి. అండ్ నేను చేయగలను అని మనల్ని మనం నమ్ముతూ ఉండాలి. అండ్ తప్పులు జరిగినప్పుడు మనల్ని మనమే నిందించుకోకుండా వాటి నుంచి నేర్చుకుంటూ ఉండాలన్నమాట. అలాగే కష్టకాలంలో ఇది ఇంకా దాటిపోతుంది, ఇంకా మనకి మంచి రోజులు వస్తాయని చెప్పి మనకి మనమే ధైర్యం చెప్పుకుంటూ ఉండాలి. అండ్ ఎస్పెషల్లీ ఇతరులతో మనల్ని మనం పోల్చుకోకుండా ఉండాలి అన్నమాట. సో నిజంగా ఎందుకంటే మనకి మనమే ఇచ్చుకునే ప్రోత్సాహం మనలో మరింత ధైర్యాన్ని, ఆత్మవిశ్వాన్ని పెంచుతుంది, ఆత్మవిశ్వాసాన్ని పెంచుతుందన్నమాట. సో ఎందుకు అంటే వేరే వాళ్ళు గెలిచారు అంటే అది మన ఫెయిల్యూర్ కాదనమాట. ఇది చాలా ఇంపార్టెంట్ అని గుర్తుపెట్టుకోవాలి. సో ఎదుటి వాళ్ళ సక్సెస్ని చూసి మనం డిస్కరేజ్ అవ్వకూడదు. వాళ్ళ సక్సెస్ మనకి ఇన్స్పిరేషన్ కావాలి. అండ్ ఈరోజు ఎస్పెషల్లీ ఎంకరేజ్మెంట్ డే స్పెషల్ కాబట్టి, నిజంగా ఇందాక నేను చెప్పినట్టు మీరు ఒక ముగ్గురు వ్యక్తులను అయితే సెలెక్ట్ చేసుకోండి. సో అది ఫ్యామిలీ ఫ్రెండ్ కావచ్చు, ఫ్యామిలీ మెంబర్ కావచ్చు, మీ ఫ్రెండ్స్ కావచ్చు, కొలీగ్స్ కావచ్చు, ఎవరైనా సరే వాళ్ళలో ఒక చిన్న ఒక పాజిటివ్ మెసేజ్ అయితే పంపించండి అనమాట. సో ఏదో సింపుల్గా కాకుండా లైక్ అట్లీస్ట్ వాళ్ళలో ఉన్న ఒక మంచి క్వాలిటీ గురించి వాళ్ళకి చెప్పండి. సో వాళ్ళని ఎంకరేజ్ చేయండి. సో ఫర్ ఎగ్జాంపుల్ ఫ్యామిలీలో ఎవరికైనా హస్బెండ్ వైఫ్స్కి చెప్పాలంటే, నువ్వు ఎంత బిజీగా ఉన్నా ఫ్యామిలీని చూసుకునే విధానం నాకు చాలా నచ్చుతుంది అని చెప్పి

ఒక పాజిటివ్ మెసేజ్ అయితే పంపించండి అనమాట. సో ఏదో సింపుల్గా కాకుండా, లైక్ అట్లీస్ట్ వాళ్ళలో ఉన్న ఒక మంచి క్వాలిటీ గురించి వాళ్ళకి చెప్పండి. సో వాళ్ళని ఎంకరేజ్ చేయండి. సో ఫర్ ఎగ్జాంపుల్, ఫ్యామిలీలో ఎవరికైనా హస్బెండ్ వైఫ్స్కి చెప్పాలంటే, నువ్వు ఎంత బిజీగా ఉన్నా ఫ్యామిలీని చూసుకునే విధానం నాకు చాలా నచ్చుతుంది అని చెప్పి

తగ్గించండి, సో మీ మద్దతు ఎక్కువగా ఇవ్వండి అండ్ నిరుత్సాహపరచడం తగ్గించండి అండ్ మీ అందరికీ ఫైనల్గా హ్యాపీ పాజిటివ్ అండ్ ఎంకరేజింగ్ డే విష్ చేస్తూ మీ మీద మీకు నమ్మకం ఉంచండి. కీప్ గోయింగ్, యూ క్యాన్ డూ ఇట్. సో మీ అందరికోసం ఎప్పుడైతే ఇంకొక బ్యూటిఫుల్ సాంగ్ అయితే వచ్చేస్తుంది, వింటూ ఉండండి వివిధ భారతి 101.3 FM విత్ యువర్ ఆర్జే దీపు.

0: చూడు, ట్రిప్ ట్రిప్ అని తీసుకొచ్చావు, ఇక్కడ రేడియో కూడా లేదు, ఇప్పుడు నేను వివిధ భారతి ఎలా వినాలి?
1: ఈ మాత్రానికే బాధెందుకు, ఫోన్ లో న్యూస్ ఆన్ ఎయిర్ యాప్ ఇస్తే సరి.
0: యాప్ లో రేడియోనా? అయితే ఓకే, వివిధ భారతి ఉంటుందిగా.
1: న్యూస్ ఆన్ ఎయిర్ యాప్ ఇన్స్టాల్ చేసి VB తెలుగు విజయవాడ అని క్లిక్ చేయి.

0: వివిధ భారతి ఎఫ్ఎం న్యూస్ హెడ్లైన్స్.
1: వివిధ భారతి ఎఫ్ఎం వార్తల ముఖ్యాంశాలు చదువుతున్నది బాలకృష్ణ అల్లప్రగడ. బ్రిక్స్ కూటమి 18వ శిఖరాగ్ర సదస్సు ఈరోజు రేపు ఢిల్లీలో జరగనుంది. సమ్మిళిత ప్రపంచ పాలన, బహుళపక్షవాదాన్ని బలోపేతం చేయడం అనే ఇతివృత్తంతో తొలిరోజు సదస్సు జరగనుంది. ప్రధాని నరేంద్ర మోదీతో పాటు చైనా అధినేత జీ జిన్పింగ్, రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్, ఇరాన్ అధ్యక్షుడు మసౌద్ పెజెష్కియాన్, దక్షిణాఫ్రికా అధ్యక్షుడు సిరిల్ రామ్ఫోసా, ఈజిప్ట్ అధ్యక్షుడు అబ్దుల్ ఫతా ఎల్సిసి సహా పలువురు అగ్రనేతలు, ఐక్యరాజ్యసమితి సెక్రటరీ జనరల్ ఆంటోనియో గుటెరెస్, న్యూ డెవలప్మెంట్ బ్యాంక్ అధ్యక్షురాలు దిల్మా రోసఫ్ పాల్గొనున్నారు. బ్రిక్స్ ఆవిర్భవించి 25 సంవత్సరాలు కావటం, ప్రపంచ దేశాల్లో నెలకొన్న భిన్న పరిస్థితుల మధ్య నేతలు సమావేశమవుతున్నారు. విజయవాడలో భారీ వర్షం కురుస్తోంది. ఉరుములు మెరుపులతో కురుస్తున్న భారీ వర్షానికి రహదారులు జలమయమయ్యాయి. వాయువ్య పశ్చిమ మధ్య బంగాళాఖాతం, దానిని ఆనుకుని ఉన్న దక్షిణ ఒడిశా, ఉత్తర కోస్తా తీర ప్రాంతాలపై అల్పపీడనం కొనసాగుతోందని

దీనికి అనుబంధంగా ఉపరితల ఆవర్తనం ఏర్పడిందని, వీటి ఫలితంగా ఉత్తర కోస్తా అయానాంలలో ఈరోజు తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు లేదా ఉరుములతో కూడిన జల్లులు అనేక చోట్ల కురిసే అవకాశం ఉందని అమరావతిలోని భారత వాతావరణ కేంద్రం తెలిపింది. రాష్ట్ర వ్యాప్తంగా కొత్తగా ఏర్పాటు చేసిన 10 అత్యవసర చికిత్సా కేంద్రాలను, 12 సమీకృత ప్రజారోగ్య ప్రయోగశాలలను ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు కేంద్ర ఆరోగ్య శాఖ మంత్రి జేపీ నడ్డాతో కలిసి ఈరోజు ప్రారంభించనున్నారు. జాబ్ క్యాలెండర్లో ప్రకటించిన ఉద్యోగాల భర్తీకి ఈ నెల 15న ఆంధ్రప్రదేశ్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ ఏపీపీఎస్సీ ప్రాథమిక నోటిఫికేషన్ జారీ చేయనుంది. దీనిలో పోస్టులు, దరఖాస్తుల స్వీకరణ, పరీక్షల షెడ్యూల్ ఉంటాయి. అక్టోబర్ మొదటి వారంలో విడుదల చేసే పూర్తిస్థాయి నోటిఫికేషన్లో సిలబస్, రిజర్వేషన్, రోస్టర్ తదితర వివరాలు వెల్లడిస్తారు. జూలై 1కి ఉన్న వయసును పరిగణలోకి తీసుకుంటారు. కొత్తగా గ్రూప్ 1 సర్వీసెస్ జాబితాలో వయోజన విద్య అసిస్టెంట్ డైరెక్టర్ లేదా ప్రాజెక్ట్ అధికారి, డిప్యూటీ సూపరింటెండెంట్ ఆఫ్ పోలీస్ కమ్యూనికేషన్స్, జిల్లా విద్యాధికారి డీఈఓ పోస్టులను చేర్చారు. ఇప్పటివరకు గ్రూప్ 1 జాబితాలో ఉన్న ఎంపీడీఓ పోస్టును ఈ జాబితా నుంచి తొలగించారు. గతంలో ఉన్న జిల్లా పంచాయతీ అధికారి డీపీఓ స్థానంలో డివిజనల్ డెవలప్మెంట్ అధికారి డీఎల్డీఓ పోస్టును చేర్చారు. గతంలో ఉన్న డివిజనల్ అగ్నిమాపక అధికారి స్థానంలో జిల్లా అగ్నిమాపక అధికారి డీఎఫ్ఓ ఫైర్ సర్వీసెస్గా మార్పు చేశారు. రాష్ట్రంలో మాదక ద్రవ్యాలు, మహిళలపై నేరాలు, రోడ్డు ప్రమాదాల నియంత్రణ లక్ష్యంగా త్రిశూలు పేరుతో కమిటీని ఏర్పాటు చేయాలని ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఆదేశించారు. రాష్ట్ర స్థాయిలో ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి డీజీపీ, జిల్లా స్థాయిలో కలెక్టర్ ఎస్పీ ఆధ్వర్యంలో ఏర్పాటయ్యే కమిటీల్లో వివిధ శాఖల అధికారులు సభ్యులుగా ఉంటారు. యుఎస్ ఓపెన్లో రసవత్తర టైటిల్ పొరుకు రంగం సిద్దమైంది. టాప్ 2 స్టార్లు మహిళల సింగిల్స్ ఫైనల్లో తలపడనున్నారు. కొత్త నంబర్ 1 రిబకినా, డిఫెండింగ్ ఛాంపియన్ సబలంక సెమీఫైనల్స్లో గెలిచారు. యుఎస్ ఓపెన్లో సబలంక హ్యాట్రిక్ పై కన్నేస్తే రిబకినా తొలి టైటిల్ కోసం ఆడుతోంది. వివిధ భారతి ఎఫ్ఎం వార్తల ముఖ్యాంశాలు తిరిగి 9 గంటలకు వినవచ్చు.

0: బాగా.
1: లైఫ్ ఇస్ ఏ రేడియో. ఓ పాట మేలుకొలిపితే
2: ఇంకో పాట స్ఫూర్తినిస్తుంది.
1: ఓ పాట కనులు తుడిస్తే
2: మరో పాట కాలాన్ని మరిపిస్తుంది.
1: ఓ పాట మనసుకి హత్తుకుంటే
2: ఇంకో పాట మధురానుభూతినిస్తుంది.
1: ఇలా ఎన్ని పాటలు విన్నా ఆనందాన్ని పంచుతూ అందరినీ ఏకం చేసే ఎన్నో కార్యక్రమాలు
2: మీకోసం తీసుకొచ్చింది మీ ఆకాశవాణి విజయవాడ వివిధ భారతి FM
1: 101.3.

మీరు వింటున్నారు వివిధ భారతి 101.3 ఎఫ్ఎం విట్యూర్ ఆర్జే దీపు అండ్ మనం ఉన్నాం గుడ్ మార్నింగ్ విజయవాడ ప్రోగ్రాంలో. సో ఇవాళ గుడ్ మార్నింగ్ విజయవాడ ప్రోగ్రాంలో ముందుగా గోల్డ్ అండ్ సిల్వర్ ప్రైజ్ అప్డేట్స్ అయితే ఇచ్చేస్తున్నానమాట. సో ముందుగా గోల్డ్ రేట్స్ చూసుకున్నట్లయితే కనుక 24K గోల్డ్ గ్రామ్ 15,441 రూపాయలుగా ఉంది అనమాట. అండ్ ఇది స్లైట్లీ మీ సిటీస్ని బట్టి కొంచెం డిఫరెన్స్ అయితే ఉంటుంది. అండ్ అలాగే సిల్వర్ గ్రామ్ వచ్చేసి 249.90 రూపాయలుగా చూపిస్తుంది. అండ్ సిల్వర్ కేజీ 249,900 చూపిస్తుంది అనమాట. సో ఇవన్నీ కూడా మీ సిటీస్ని బట్టి కొంచెం డిఫరెన్షియేషన్ ఉంటుంది. అండ్ ఇప్పుడైతే ఒక బ్యూటిఫుల్ సాంగ్ అయితే వచ్చేస్తుంది. సో దీని తర్వాత ఇంకా బోల్డన్ అప్డేట్స్ అయితే మాట్లాడుకుందాం. వింటూ ఉండండి వివిధ భారతి 101.3 ఎఫ్ఎం విత్ యువర్ ఆర్జే దీపు.

ఎస్, మీరు వింటున్నారు వివిధ భారతి 101.3 ఎఫ్ఎం విత్ యూ ఆర్జే దీపు. సో ఇక పెట్రోల్ అండ్ డీజిల్ ప్రైస్ అప్డేట్ చూసుకున్నట్లయితే కనుక పెట్రోల్ ప్రైస్ లీటర్ 117.25 రూపాయల నుంచి 117.78 రూపాయల వరకు ఉంటుంది. అండ్ అలాగే డీజిల్ ప్రైస్ 104.96 రూపాయలుగా ఉంది. అండ్ ఇక్కడ కూడా కొన్ని సిటీస్ని బట్టి కొంచెం స్లైట్గా డిఫరెన్స్ అయితే ప్రైజెస్ ఉంటాయన్నమాట. ఎగ్జాక్ట్గా ఇవి ప్రైజెస్ ఉండకపోవచ్చు అనే చోట్ల. ఎనివే మరి ఇంకా బోల్డన్ విషయాలన్నీ మాట్లాడుకుందాం. అందుకంటే ముందు మీ అందరి కోసం ఇంకొక బ్యూటిఫుల్ సాంగ్ అయితే వచ్చేస్తుంది. వింటూ ఉండండి వివిధ భారతి 101.3 ఎఫ్ఎం విత్ యూర్ ఆర్జే దీపు.

0: హే నేహ, ఈ మధ్య నువ్వు చాలా రిలాక్స్డ్ గా కనిపిస్తున్నావు.
1: ఎల్ఐసి యొక్క బీమా లక్ష్మి ప్లాన్ తీసుకున్నాను. చిన్న మొత్తాల పొదుపు పెద్ద రాబడిగా మారుతుంది. మనకి ఇన్సూరెన్స్ కవరేజ్ కూడా ఉంటుంది. గ్యారంటీడ్ అడిషన్స్, 3 ఆకర్షణీయమైన ఆప్షన్స్ తో అడిషనల్ సర్వైవల్ బెనిఫిట్, ఇందులో ఆటో కవర్ కూడా ఉంది. ఈ ప్లాన్ ప్రత్యేకంగా మహిళల కోసమే. ఎల్ఐసి హర్ పల్ ఆప్కె సాథ్.
2: మీరు వింటున్నారు వివిధ భారతి 101.3 ఎఫ్ఎం విత్ యూర్ ఆర్జే దీపు అండ్ మనమున్నాం గుడ్ మార్నింగ్ విజయవాడ ప్రోగ్రామ్ లో. సో ఇవాళ గుడ్ మార్నింగ్ విజయవాడ ప్రోగ్రామ్ లో ఒక ఇంపార్టెంట్ విషయం గురించి అయితే మాట్లాడుకుందాం అన్నమాట. సో అది ఏంటి అంటే గనక మధ్యతరగతి కుటుంబాల్లో డబ్బు ఆదా చేసే అలవాట్ల గురించి అయితే మనం మాట్లాడుకుందాం. ఎందుకు అంటే మనందరికీ డబ్బు కావాలి. కానీ ఒక విషయం గమనించారా, డబ్బు సంపాదించడం ఎంత ముఖ్యమో సంపాదించిన డబ్బును సరిగ్గా ఉపయోగించడం కూడా అంతే ముఖ్యం. నెల మొదటి తేదీ వస్తే జీతం ఖాతాలో పడుతుంది, అప్పుడు మనకు చాలా సంతోషంగా ఉంటుంది. కానీ నెల 20వ తేదీ వచ్చేసరికి అయ్యో డబ్బు ఎక్కడికి పోయింది అని అనిపిస్తుంది. సో మీకు కూడా ఇలా అనిపించిందా? అయితే ఈరోజు ఈ షోలో మీకోసమే కొన్ని ఇంపార్టెంట్ విషయాలు అయితే మాట్లాడుకోబోతున్నాం. అదే మధ్యతరగతి కుటుంబాల్లో డబ్బు ఆదా చేసే అలవాట్ల గురించి. సో ఇక్కడ మనం ఎన్ని లక్షలు ఎలా సంపాదించాలి అనే విషయం గురించి అయితే మాట్లాడడం లేదు. మనకు వచ్చే డబ్బులో కొంచెం ఎలా ఆదా చేయాలి, అనవసర ఖర్చులు ఎలా తగ్గించాలి, అత్యవసర సమయంలో ఉపయోగపడేలా కొంత డబ్బును ఎలా పక్కన పెట్టాలి, సో ఇలాంటి విషయాల గురించి అయితే మనం మాట్లాడుకుంటున్నాం అన్నమాట. సో ఇవన్నీ మాట్లాడుకుందాం. అందుకంటే ముందు మీ అందరి కోసం ఇంకొక బ్యూటిఫుల్ సాంగ్ అయితే వచ్చేస్తుంది. వింటూ ఉండండి వివిధ భారతి 101.3 ఎఫ్ఎం విత్ యువర్ ఆర్జే దీపు.

మీరు వింటున్నారు వివిధ భారతి 101.3 ఎఫ్ఎం విత్ యువర్ ఆర్జే దీపు. అనుమానం ఉన్నాం గుడ్ మార్నింగ్ విజయవాడ ప్రోగ్రామ్ లో అనుమానం మాట్లాడుకుంటున్నాం మధ్యతరగతి కుటుంబాల్లో డబ్బు ఆదా చేసే అలవాట్ల గురించి. అయితే ముందుగా ఇక్కడ తెలుసుకోవాల్సిన విషయం ఏంటి అంటే గనక, సో మధ్యతరగతి కుటుంబాల్లో ఇప్పుడు నేను చెప్పే విషయం ఏంటి అంటే, డబ్బు ఎలా సంపాదించాలి అనే దానికంటే మనం సంపాదిస్తున్న డబ్బును ఎలా భద్రపరచుకోవాలి లేదా ఎలా ఆదా చేసుకోవాలి అనే విషయం అనమాట. సో మొదటి విషయం ఇక్కడ మనం డబ్బు ఎక్కడ ఎక్కువ ఖర్చు చేస్తున్నామో తెలుసుకోవాలి అనమాట. సో చాలామంది పెద్ద పెద్ద ఖర్చులను మాత్రమే గుర్తుపెట్టుకు ఉంటూ ఉంటారనమాట. ఫర్ ఎగ్జాంపుల్ ఇంటి అద్దని లేదంటే పిల్లల స్కూల్ ఫీజులని, సో అలాంటివి ఎక్కువ గుర్తుపెట్టుకు ఉంటారు. బట్ చిన్న చిన్నవి లైక్ కరెంటు బిల్లు కానివ్వండి, కూరగాయలు కానివ్వండి, సో వీటన్నిటి గురించి పట్టించుకోరు అనమాట. సో అవి మనకి పెద్దగా కనిపించవు కూడా. సో రోజుకి ఒకసారి బయట అప్పుడప్పుడు ఒక చిన్న టీ తాగుతూ ఉంటాము లేదంటే చిన్న టిఫిన్ చేస్తూ ఉంటాము. సో అవసరం లేకపోయినా ఆన్లైన్లో ఏదో ఒక వస్తువు కొంటూ ఉంటాము లేదంటే ఎప్పుడైనా బయట భోజనం చేస్తూ ఉంటాం అనమాట. సో ఇవన్నీ కూడా మనం తెలియకుండా ఖర్చు పెడుతున్నటువంటి అనవసరపు ప్రయాణం, ఎప్పుడైనా ప్రయాణం చేయాల్సి వస్తే కనుక ఆ ఖర్చులు కానివ్వండి, ఇవన్నీ కూడా అనవసరపు ఖర్చులే అని చెప్పొచ్చు అనమాట. సో అంటే ఇలా రోజుకి కనీసం ఒక 100 రూపాయలు ఖర్చు అయితే కనుక నెలకి సుమారు 1,000 రూపాయలు ఖర్చు అవుతుంది, అంటే సంవత్సరానికి 36,000 రూపాయలు ఖర్చు అవుతుంది అనమాట. సో అందుకే ఇలాంటి అలవాటు ఉన్న వాళ్ళు ఎవరైనా కూడా మొదట అసలు డబ్బు ఎక్కడ ఖర్చు అవుతుంది అని చెప్పేసి రాసుకోవాలన్నమాట. సో ఒక చిన్న పుస్తకం పెట్టుకోండి లేదంటే ఒక మీ ఫోన్లో రాసుకోండి. సో రోజుకి ఎంత ఖర్చు చేస్తున్నారో రాయండి అని ఒక నెల తర్వాత చూసుకుంటే అరే ఇక్కడ ఇంత ఖర్చు చేస్తున్నానా అని మీకే ఆశ్చర్యం కలిగిస్తుంది అనమాట. అండ్ రెండవ విషయం ఏంటి అంటే గనక, సో చాలామందికి అంటే మనకున్నటువంటి నీడ్ గురించి లేదంటే అవసరానికి కోరికకి మధ్య తేడా తెలుసుకోలేరనమాట. సో ఇది చాలా చాలా ఇంపార్టెంట్, ఆ రెండింటికి మధ్య తేడా తెలుసుకోవాలి అనమాట. ఎందుకంటే మనకి ఏదైనా వస్తువు కనిపిస్తే ఇది నాకు కావాలి అనిపిస్తుంది, కానీ మనం మనల్ని ఒక ప్రశ్నించుకోవాలి, ఇది నిజంగా మనకి అవసరమా అని చెప్పేసి. సో అవసరానికి మనకి కావాలి అనడానికి చాలా డిఫరెన్స్ ఉందన్నమాట. సో చాలామంది ఒక ప్రశ్న వేసుకుంటే ఎప్పుడైనా మీకు ఏదైనా చూడంగానే కొనాలి అనిపిస్తుంది అంటే ఇది నిజంగా నాకు అవసరమా లేక నాకు ఇప్పుడే కొనాలి అనిపిస్తుందా అని చెప్పేసి. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు మనకి చెప్పులు యూజువల్లీ రోజు యూజ్ చేసే రెగ్యులర్ చెప్పులు ఉంటూ ఉంటాయి కదా. సో కొంతమందికి ఇంట్లో వేసుకోవడానికని లేదంటే బయట షాపింగ్కి వెళ్ళడానికి ఒకటి లేదంటే ఫంక్షన్కి ఒకటానికి అలాగా ఏదైనా 1-3 జతలు ఉన్నాయనుకోండి. సో మళ్ళీ మనం బయటకు వెళ్ళినప్పుడు ఇంకొక జత చెప్పులు కనిపించింది అనుకోండి, సో బాగా నచ్చింది, సో వెంటనే కొనుక్కోవాలనిపించింది, అప్పుడు మీరు ఒకసారి ఆలోచించండి అది నిజంగా అవసరమా లేదా నాకు నచ్చిందా. సో ఈ చిన్న ప్రశ్న మన ఖర్చులను చాలా వరకు తగ్గిస్తుంది అనమాట. సో అవసరాలకి ఖర్చు చేయండి, కోరికలకు కొంచెం ఆలస్యం చేయండి అనమాట. సో ఇంకా బోల్డన్ విషయాలు అయితే మాట్లాడుకుందాం ఎలా ఖర్చుని తగ్గించుకోవాలి అని చెప్పేసి. ఇప్పుడైతే మీ అందరి కోసం ఇంకొక బ్యూటిఫుల్ సాంగ్ అయితే వచ్చేస్తుంది, వింటూ ఉండండి వివిధ భారతి 101.3 ఎఫ్ఎం విత్ యువర్ ఆర్జే దీపు.

మీరు వింటున్నారు వివిధ భారతి 101.3 ఎఫ్ఎం విత్ యూర్ ఆర్జే దీపు అండ్ మనమున్నాం గుడ్ మార్నింగ్ విజయవాడ ప్రోగ్రాంలో. అండ్ డబ్బులను ఎలా ఆదా చేసుకోవాలనే విషయం మీద అయితే మాట్లాడుకుంటున్నాం కదా. ఇక తర్వాత విషయం, నెల మొదట్లోనే కొంత డబ్బును పక్కన పెట్టుకోవాలి. సో చాలామంది ఇలా చేస్తారు, ముందు అన్ని ఖర్చులు చేసేస్తారు, నెల చివరిలో డబ్బు మిగిలితే ఈ నెల పొదుపు చేద్దాం అనుకుంటారు. కానీ ఎక్కువసార్లు ఏం జరుగుతుంది, డబ్బు మిగలదు. అందుకే ఒక చిన్న మార్పు చేయండి, ముందు పొదుపు తర్వాత ఖర్చు. జీతం వచ్చిన వెంటనే మీకు సాధ్యమైనంత చిన్న మొత్తాన్ని పక్కన పెట్టండి. అది 500 రూపాయలైనా సరే, 1000 రూపాయలైనా సరే, మీ ఆదాయాన్ని బట్టి నిర్ణయించుకోండి. మొత్తం ఎంత అనేది ముఖ్యం కాదు, పొదుపు చేసే అలవాటు రావడం ముఖ్యమన్నమాట. అండ్ అలాగే ఇంకొకటి ఇంటి భోజనం. సో మన కుటుంబ బడ్జెట్లో ఆహార ఖర్చు కూడా చాలా ముఖ్యమైనది. ఇంట్లో వండుకోవడం ఆరోగ్యానికి మంచిదే కాకుండా చాలాసార్లు ఖర్చును కూడా తగ్గిస్తుందన్నమాట. ప్రతిరోజు బయట నుంచి అల్పాహారం, మధ్యాహ్నం భోజనం, సాయంత్రం చిరుతిండి ఇలా చేస్తే చిన్న మొత్తాలే అనిపించినా నెల చివరికి పెద్ద మొత్తం అవుతుంది. అందుకే వీలైనంత వరకు ఇంట్లో వండండి. ముందుగా ఒక ప్రణాళిక చేసుకోండి. వారానికి కావాల్సిన కూరగాయలు, పప్పులు, బియ్యం వంటి వాటిని ముందుగానే ప్రణాళిక చేసుకుంటే అనవసరంగా బయట తినే అలవాటు కూడా తగ్గుతుంది. ఇంకా ఇంపార్టెంట్ విషయం ఏంటి అంటే గనక, ఆన్లైన్ కొనుగోళ్లలో జాగ్రత్త అన్నమాట. అసలు ఇప్పుడు మన చేతిలోనే షాపులు ఉంటున్నాయి కదా, అదే ఫోన్లో ఆన్లైన్ షాపింగ్లు అనమాట. సో ఫోన్ తీసుకుంటాం, స్క్రోల్ చేస్తూ ఉంటాం, ఏదో ఒక వస్తువుని చూస్తాం, వెంటనే నచ్చుతుంది, వెంటనే కొనాలి అనిపిస్తుంది, కొనిస్తూ ఉంటాం. కానీ ఒక విషయం ఆలోచించండి, ఆ వస్తువులు నిజంగా అవసరమేనా అని చెప్పేసి. సో కొన్న 2 రోజుల తర్వాత అరే ఇది ఎందుకు కొన్నానో అనిపిస్తుంది కదా. అందుకే ఒక మంచి నియమం పెట్టుకోండి, ఏదైనా చూసినప్పుడు, వెంటనే నచ్చినప్పుడు వెంటనే కొనకుండా ఒకరోజు ఆగండి. ఏదైనా ఖరీదైన వస్తువు కొనాలనిపిస్తే ఒకరోజు మొత్తం ఆలోచించండి, మరుసటి రోజు కూడా అది అవసరమే అనిపిస్తే అప్పుడు మాత్రమే కొనాలి అనమాట. చాలాసార్లు మనకు అది అవసరం లేదని అర్థమవుతుంది, అయినా కానీ కొనేస్తూ ఉంటాం అనమాట. సో ఇలా టైం తీసుకుంటే నిజంగా మీకు అది అవసరమా అనవసరమా అనే విషయం మీకే తెలిసిపోతుంది అనమాట. సో ఇంకా బోల్డన్ విషయాలు అయితే మాట్లాడుకుందాం. అంతకంటే ముందు మీ అందరి కోసం ఇంకొక బ్యూటిఫుల్ సాంగ్ అయితే వచ్చేస్తుంది, వింటూ ఉండండి వివిధ భారతి 101.3 ఎఫ్ఎం విత్ యువర్ ఆర్జే దీపో.

మీరు వింటున్నారు వివిధ భారతి 101.3 ఎఫ్ఎం విత్ యూర్ ఆర్జే దీపు. అండ్ మనం ఉన్నాం గుడ్ మార్నింగ్ విజయవాడ ప్రోగ్రాంలో. అండ్ తక్కువ ఖర్చులు చేస్తూ ఆదా ఎలా చేసుకోవాలి అనే విషయం గురించి అయితే మాట్లాడుకుంటున్నాం కదా. అండ్ ఇంపార్టెంట్ విషయం ఏంటి అంటే కనుక పిల్లలకి కూడా పొదుపు నేర్పించాలి అన్నమాట. పొదుపు అనేది పెద్దలకు మాత్రమే కాదు, పిల్లలకు చిన్నప్పటి నుంచే డబ్బు విలువ నేర్పించాలి. పిల్లలకు డబ్బు ఇచ్చినప్పుడు మొత్తం ఖర్చు చేయమని కాకుండా కొంత ఖర్చు కొంత పొదుపు అనే అలవాటు మీరు ఇప్పటి నుంచే నేర్పించాల్సి ఉంటుంది. ఉదాహరణకి ఒక పిల్లవాడికి 100 రూపాయలు ఇస్తే ఇందులో కొంత నీకు కావలసిన దానికి వాడుకో, కొంత దాచుకో అని చెప్పాలి. ఇలా చిన్నప్పటి నుంచే నేర్చుకున్న పిల్లలు పెద్దయ్యాక డబ్బును బాధ్యతగా ఉపయోగించే అవకాశం ఎక్కువగా ఉంటుంది. అండ్ ఇంకొక విషయం అత్యవసర నిధి అన్నమాట. సో మన జీవితంలో ఎప్పుడు ఏం జరుగుతుందో మనకి తెలియదు కాబట్టి ఇటువంటి ఒక అత్యవసర నిధిని మనం ఎప్పుడూ కూడా రెడీగా ఉంచుకోవాలి అన్నమాట. ఫర్ ఎగ్జాంపుల్ అనారోగ్యం కావచ్చు, ఉద్యోగంలో ఏదైనా మార్పులు రావచ్చు, లేదంటే ఇంట్లో అనుకోని ఖర్చు రావచ్చు. సో అలాంటి సమయంలో మీరు అప్పు చేయకుండా ఉండాలి అంటే గనక ఇలాంటి ఒక అత్యవసర నిధిని మీరు ముందు నుంచే ఏర్పరచుకుంటే మీకు ఇది చాలా ఉపయోగపడుతుంది అన్నమాట. ఎందుకంటే ఒక్కరోజులో పెద్ద మొత్తాన్ని కూడబెట్టాల్సిన అవసరం లేదు, ప్రతి నెల కొంచెం కొంచెం పక్కన పెట్టుకోవాలన్నమాట. సో మీ కుటుంబ అవసరాలకు సరిపోయే అత్యవసర పొదుపుని క్రమంగా మీరు ఆదా చేసుకుంటూ ఉంటే కనుక మీకు ఎప్పుడైనా ఎమర్జెన్సీలో ఈ మనీ అనేటువంటిది ఉపయోగపడుతుందన్నమాట. అండ్ ఇంకొక ఇంపార్టెంట్ విషయం అప్పులు జాగ్రత్తగా చేయాలి అన్నమాట. సో ఇప్పుడు మనకి చాలా ఈజీగా రుణాలు దొరుకుతున్నాయి, చిన్న వస్తువైనా నెలవారీ వాయిదాల్లో కొనుక్కోవచ్చు అనే ఒక విషయం గుర్తుంచుకోవాలి. సో అలాంటప్పుడు వాయిదా చిన్నదిగా అనిపించినా మొత్తం ఖర్చు పెద్దదై ఉంటుందన్నమాట. సో ఏముందిలే ఇప్పుడు ఒక 20,000 వస్తువుని నెలకి 1,000 రూపాయలు ఈఎంఐ కట్టండి అనగానే మనం కొనేస్తూ ఉంటాం అన్నమాట. నెలకి 1,000 రూపాయలే కదా అని మీకు చిన్న అమౌంట్గా అనిపిస్తుంది, కానీ తీరాది మొత్తం అయిపోయేసరికి అదొక పెద్ద అమౌంట్ అయిపోతుంది అన్నమాట. సో వాయిదా చిన్నదిగా అనిపించినా మొత్తం ఖర్చు పెద్దదై ఉంటుందన్నమాట. అందుకే ఏదైనా రుణం తీసుకునే ముందు వడ్డీ ఎంత, మొత్తం ఎంత చెల్లించాలి, మన నెల ఆదాయంలో ఎంత భాగం వెళ్తుంది, ఇవన్నీ కూడా మనం ఆలోచించుకోవాలి. అవసరం లేని వస్తువుల కోసం అప్పు చేయకుండా ఉండడం ఇంకా చాలా మంచిది అన్నమాట. ఇంకా బోల్డైన విషయాలు అయితే మాట్లాడుకుందాం. అందుకంటే ముందు మీ అందరి కోసం ఇంకా ఒక బ్యూటిఫుల్ సాంగ్ అయితే వచ్చేస్తుంది. వింటూ ఉండండి వివిధ భారతి 101.3 ఎఫ్ఎం విత్ యువర్ ఆర్జే దీపో.

మీరు వింటున్నారు వివిధ భారతి 101.3 ఎఫ్ఎం విత్ యూర్ ఆర్జే దీపు అండ్ మనం ఉన్నాం గుడ్ మార్నింగ్ విజయవాడ ప్రోగ్రామ్ లో. ఈ రోజు ప్రోగ్రామ్ లో మధ్యతరగతి కుటుంబాల్లో ఆదా ఎలా చేసుకోవాలి, ఖర్చుల్ని ఎలా తగ్గించుకోవాలి అనే విషయం ఏదైతే మాట్లాడుకుంటున్నాం కదా. అండ్ తర్వాత ఇంపార్టెంట్ విషయం ఏంటి అంటే కుటుంబ బడ్జెట్ అనమాట. సో ప్రతి కుటుంబానికి ఒక చిన్న బడ్జెట్ ఉండాలి. అండ్ నెల మొదట్లో కూర్చొని ఈ నెల ఎంత ఆదాయం వస్తుంది, ఇంటి ఖర్చులు ఎంత, పిల్లల చదువు

కోసం ఎంత, ఏదైనా ప్రయాణాల కోసం ఎంత, పొదుపు ఎంత, అత్యవసర అవసరాల కోసం ఎంత అని ముందే నిర్ణయించుకోవాలి. డబ్బుకు పని చెప్పాలి. డబ్బు ఎక్కడికి పోయిందో వెతకకూడదు. ఇది చాలా మంచి అలవాటు. అండ్ ఇంకొక ఇంపార్టెంట్ విషయం ఏంటి అంటే చిన్న పొదుపులు అన్నమాట. చిన్న చిన్న పొదుపులని చాలామంది తక్కువగా చూస్తూ ఉంటారు. సో మనలో చాలామంది ఇలా అనుకుంటారు, 500 రూపాయలు దాచితే ఏమవుతుంది, 1000 రూపాయలు దాచితే ఏమవుతుంది అని. కానీ ఇలా చిన్న మొత్తాలు క్రమంగా చేరితే పెద్ద మొత్తంగా మారుతాయి. సో చిన్న పొదుపు పెద్ద భరోసా. రోజుకి కొంచెం, వారానికి కొంచెం, నెలకి కొంచెం, అలా సంవత్సరానికి మీకు బోల్డ్లంతా దాచుకుంటే కనుక ఎప్పుడైనా ఒక ఎమర్జెన్సీలో మీకు ఉపయోగపడుతుంది. అండ్ మీకు ఒక ఆర్థిక భద్రత అనేటువంటిది కూడా ఏర్పడుతుంది అన్నమాట. దీనికి ఒక చిన్న కథ చెప్తాను. ఒక కుటుంబం నెలకి 40,000 రూపాయలు సంపాదిస్తుంది అనుకుందాం. వాళ్ళు ఒక నెలలో అవసరమైన బయట భోజనాలు తగ్గించారు, అవసరం లేని ఆన్లైన్ షాపింగ్ తగ్గించారు, రోజువారీ చిన్న ఖర్చులను గమనించి తగ్గించారు, అండ్ విద్యుత్ వృధా కాకుండా చూసుకున్నారు, ముందుగానే నెలవారీ ఖర్చుల జాబితా తయారు చేసుకున్నారు. ఇలా నెలకి 3,000 నుంచి 4,000 రూపాయలు ఆదా చేయగలిగితే ఒక సంవత్సరంలో మంచి మొత్తమే అవుతుంది. ఇక్కడ విషయం ఎంత సంపాదిస్తున్నాం అనేది మాత్రమే కాదు, ఎంత సరిగ్గా ఉపయోగిస్తున్నాం అనేది కూడా ముఖ్యం. సో ఈరోజు మనందరం కూడా ఒక గుర్తుపెట్టుకోవాల్సిన ఒక 5 విషయాల గురించి అయితే నేను డెఫినెట్గా చెప్తాను. సో మీరు అందరూ కూడా ఖచ్చితంగా గుర్తుపెట్టుకోండి 5 విషయాలు కూడా. సో ఈ 5 విషయాలు చెప్పే ముందు మీ అందరి కోసం ఇంకొక బ్యూటిఫుల్ సాంగ్ అయితే వచ్చేస్తుంది. వింటూ ఉండండి వివిధ భారతి 101.3 FM విత్ యువర్ RJ దీపు.

0: City FM 101.3.
1: వినండి వినండి వినండి గ్రామస్తులారా, కేవైసీ అప్డేట్ సందేశాన్ని నిర్లక్ష్యం చేయకండి. వెంటనే కేవైసీ అప్డేట్ చేయించుకోండి. గుర్తింపు లేదా చిరునామాలో ఏ మార్పు లేకపోతే మీ బ్యాంక్ లేదా ఏటీఎం లేదా బిజినెస్ కరెస్పాండెంట్ అంటే బీసీ వద్దకు వెళ్ళండి, లేదా బ్యాంక్ లో రిజిస్టర్డ్ ఇమెయిల్ లేదా మొబైల్ నెంబర్ లేదా మొబైల్ బ్యాంకింగ్ యాప్ లేదా ఉత్తరం ద్వారా దాన్ని ప్రకటింపచేయండి. ఒకవేళ ఏదైనా మార్పు ఉంటే కొత్త గుర్తింపు ఇంకా చిరునామా ప్రమాణ పత్రాలు చూపించి ఖాతాని సక్రియంగా ఉంచుకుని బ్యాంకింగ్ సేవల లాభాలు పొందండి. మీకు దగ్గరలో ఉన్న గ్రామ పంచాయతీ క్యాంప్ కి లేదా బ్యాంక్ శాఖకి వెళ్లి కూడా మీ కేవైసీ అప్డేట్ చేసుకోవచ్చు.
2: ఆర్బీఐ అంటుంది,
3: విషయాలు తెలుసుకోండి, జాగరూకంగా ఉండండి.
4: మీరు వింటున్నారు వివిధ భారతి 101.3 ఎఫ్ఎం విత్ యువర్ ఆర్జీ దీపు అండ్ మనం ఉన్నాం గుడ్ మార్నింగ్ విజయవాడ ప్రోగ్రామ్ లో. అండ్ మనం మాట్లాడుకుంటున్నాం కదా, సో మధ్యతరగతి కుటుంబాల్లో పొదుపు ఎలా చేయాలి, ఖర్చులను ఎలా తగ్గించుకోవాలి అని. సో ఈరోజు కార్యక్రమం విన్నాక మీరు అందరూ కూడా గుర్తుపెట్టుకోవాల్సిన ఒక 5 విషయాలు ఏంటి అంటే గనక, మొదటిది ప్రతి ఖర్చును కూడా మీరు గమనించండి. అండ్ ఇంకొకటి అవసరం కోరిక మధ్య తేడా తెలుసుకోండి. అలాగే జీతం వచ్చిన వెంటనే కొంత పొదుపు చేయడం నేర్చుకోండి. ఇంకా అనవసరమైన అప్పులను తగ్గించండి. అలాగే కుటుంబంగా కలిసి బడ్జెట్ తయారు చేసుకోండి. సో అని మీ అందరికీ కూడా ఒక చిన్న ఛాలెంజ్ అనుకోండి. సో ఒక 7 రోజులు మీరు ఈ ఛాలెంజ్ అయితే చేసి చూడండి. సో ప్రతి ఖర్చును కూడా రాసుకుంటూ ఉండండి. 7 రోజుల తర్వాత ఆ జాబితాను చూసి ఇందులో ఏ ఖర్చు అవసరం లేదు అని చెప్పేసి గుర్తించండి. అండ్ అందులో ఒక ఖర్చునైనా

వచ్చే నెల నుంచి తగ్గించండి అంతే. పెద్ద మార్పులు ఒక్కరోజులో రావాల్సిన అవసరం లేదు, చిన్న మార్పులు క్రమంగా చేస్తే పెద్ద ఫలితం వస్తుందన్నమాట. సో డబ్బు గురించి మాట్లాడేటప్పుడు మనం ఒక విషయం

మన జీవితాన్ని నడపకూడదు, మనం డబ్బుని సరిగ్గా నిర్వహించాలి. సో ఈరోజు ఈ కార్యక్రమం విన్న తర్వాత మీ అందరూ కూడా మీ కుటుంబంతో ఒక్కసారి కూర్చోండి, ఈ నెల ఎక్కడ ఖర్చు తగ్గించవచ్చో మాట్లాడుకోండి, ఒక చిన్న పొదుపు లక్ష్యాన్ని పెట్టుకోండి. ఎందుకంటే పెద్ద పొదుపు చిన్న చిన్న అలవాట్లతోనే మొదలవుతుంది. ఖర్చు చేసే ముందు ఆలోచించండి, పొదుపు చేసే అలవాటు చేసుకోండి, మీ భవిష్యత్తుని ఈరోజే భద్రపరచుకోండి. మరి ఇదండి ఈరోజు. సో ఇవన్నీ కూడా మీ అందరికి ఉపయోగపడేవే. సో ఇవన్నీ కూడా ఫాలో అవడానికి ఖచ్చితంగా అయితే మీరందరూ ట్రై చేయండి. అండ్ ఇప్పుడు ఒక బ్యూటిఫుల్ సాంగ్ అయితే వచ్చేస్తుంది, వింటూ ఉండండి వివిధ భారతి 101.3 FM విత్ యువర్ RJ దీపు.

0: లైఫ్ ఇస్ ఏ రేడియో. ఓ పాట మేలుకొలిపితే
1: ఇంకో పాట స్ఫూర్తినిస్తుంది.
0: ఓ పాట కనులు తుడిస్తే
1: మరో పాట కాలాన్ని మరిపిస్తుంది.
0: ఓ పాట మనసుకి హత్తుకుంటే
1: ఇంకో పాట మధురానుభూతినిస్తుంది.
0: ఇలా ఎన్ని పాటలు విన్నా ఆనందాన్ని పంచుతూ అందరినీ ఏకం చేసే ఎన్నో కార్యక్రమాలు
1: మీకోసం తీసుకొచ్చింది మీ ఆకాశవాణి విజయవాడ వివిధ భారతి FM
0: 101.3.

0: వివిధ భారతి ఎఫ్ఎం న్యూస్ హెడ్లైన్స్.
1: వివిధ భారతి ఎఫ్ఎం వార్తల ముఖ్యాంశాలు చదువుతున్నది బాలకృష్ణ ఎల్లాప్రగడ. బ్రిక్స్ కూటమి 18వ శిఖరాగ్ర సదస్సు ఈరోజు రేపు ఢిల్లీలో జరగనుంది. సమ్మిళిత ప్రపంచ పాలన, బహుళపక్షవాదాన్ని బలోపేతం చేయడం అనే ఇతివృత్తంతో తొలి రోజు సదస్సు జరగనుంది. ప్రధాని నరేంద్ర మోదీతో పాటు చైనా అధినేత జీ జిన్పింగ్, రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్, ఇరాన్ అధ్యక్షుడు మసౌద్ పెజిష్కియాన్, దక్షిణాఫ్రికా అధ్యక్షుడు సిరిల్ రామఫోసా, ఈజిప్ట్ అధ్యక్షుడు అబ్దుల్ ఫతా ఎల్సిసి సహా పలువురు అగ్రనేతలు, ఐక్యరాజ్యసమితి సెక్రటరీ జనరల్ ఆంటోనియో గుటెరెస్, న్యూ డెవలప్మెంట్ బ్యాంక్ అధ్యక్షురాలు దిల్మా రౌసఫ్ పాల్గొనున్నారు. బ్రిక్స్ ఆవిర్భవించి 25 సంవత్సరాలు కావటం, ప్రపంచ దేశాల్లో నెలకొన్న భిన్న పరిస్థితుల మధ్య నేతలు సమావేశమవుతున్నారు. దక్షిణ ఛత్తీస్గఢ్, దాని పరిసర ప్రాంతాలపై అల్పపీడనం కేంద్రీకృతమై ఉందని రాష్ట్ర విపత్తుల నిర్వహణ సంస్థ ఎండీ ప్రఖర్ జైన్ పేర్కొన్నారు. ఇది రాబోయే 24 గంటల్లో పశ్చిమ వాయువ్య దిశగా దక్షిణ ఛత్తీస్గఢ్, విదర్భ మీదుగా కదిలే అవకాశం ఉందని తెలిపారు. దీని ప్రభావం వల్ల నేడు రేపు రాష్ట్రంలో విస్తారంగా వర్షాలు కురుస్తాయని చెప్పారు. ఉత్తరాంధ్రలో గంటకు 50 నుంచి 60 కిలోమీటర్లు, దక్షిణ కోస్తా తీరం వెంబడి గంటకు 40 నుంచి 50 కిలోమీటర్ల వేగంతో బలమైన గాలులు వీస్తాయని చెప్పారు. శ్రీకాకుళం జిల్లాలో మోస్తరు నుంచి భారీ వర్షాలు, విజయనగరం, పార్వతీపురం మన్యం, అల్లూరు సీతారామరాజు, పోలవరం, విశాఖ జిల్లాల్లో పిడుగులతో కూడిన మోస్తరు వర్షాలు, అనకాపల్లి, కాకినాడ, కోనసీమ జిల్లాల్లో పిడుగులతో కూడిన మోస్తరు వర్షాలు, తూర్పుగోదావరి, పశ్చిమగోదావరి, ఏలూరు, కృష్ణ, ఎన్టీఆర్, గుంటూరు జిల్లాల్లో తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందని చెప్పారు. హూతీ తిరుగుబాటుదారులు యమెన్

పరిధిలో వ్యూహాత్మకంగా కీలకమైన మయూన్ ద్వీపాన్ని చేజిక్కించుకున్నారని యెమెన్ ప్రభుత్వ సీనియర్ సైన్యాధికారి ఒకరు వెల్లడించారు. ఇరాన్ హార్ముజ్ జలసంధి దిగ్బంధాన్ని కొనసాగిస్తుండగా యెమెన్లో ఆ దేశం మద్దతు అందిస్తున్న హూతీలు ప్రత్యామ్నాయ సముద్ర జలమార్గమైన బాబ్ ఎల్ మండెబ్ను కైవసం చేసుకునేందుకు పావులు కదుపుతున్నారు. ఇందులో భాగంగా మండెబ్కు సమీపంలో ఉన్న మోఖారేవ్ పట్టణాన్ని స్వాధీనం చేసుకున్నారు. రాష్ట్రవ్యాప్తంగా కొత్తగా ఏర్పాటు చేసిన 10 అత్యవసర చికిత్సా కేంద్రాలను, 12 సమీకృత ప్రజారోగ్య ప్రయోగశాలలను ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు కేంద్ర ఆరోగ్య శాఖ మంత్రి జేపీ నడ్డాతో కలిసి ఈరోజు ప్రారంభించనున్నారు. ఉమ్మడి పశ్చిమగోదావరి జిల్లాలోని అన్ని కోర్టుల్లో ఈరోజు జాతీయ లోక్ అదాలత్ నిర్వహిస్తారని జిల్లా జడ్జి ఎస్ శ్రీదేవి ఒక ప్రకటనలో తెలిపారు. ఏలూరు జిల్లా కుట్టావరణలోని జిల్లా న్యాయసేవ సదన్ భవనంలో జాతీయ లోక్ అదాలత్ కార్యక్రమం నిర్వహిస్తారని, కవన కక్షిదారులు ఈ అవకాశాన్ని వినియోగించుకుని రాజీ మార్గం ద్వారా పరిష్కారానికి అర్హత కలిగిన కేసులను పరిష్కరించుకోవాలని శ్రీదేవి తెలియజేశారు. రాష్ట్రంలో మాదక ద్రవ్యాలు, మహిళలపై నేరాలు, రోడ్డు ప్రమాదాల నియంత్రణ లక్ష్యంగా త్రిశూల్ పేరుతో కమిటీని ఏర్పాటు చేయాలని ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఆదేశించారు. రాష్ట్ర స్థాయిలో ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి డీజీపీ, జిల్లా స్థాయిలో కలెక్టర్ ఎస్పీ ఆధ్వర్యంలో ఏర్పాటయ్యే కమిటీల్లో వివిధ శాఖల అధికారులు సభ్యులుగా ఉంటారు. వివిధ భారతి ఎఫ్ఎం వార్తల ముఖ్యాంశాలు తిరిగి 10 గంటలకు వినవచ్చు.

మీరు వింటున్నారు వివిధ భారతి 101.3 ఎఫ్ఎం విత్ యువర్ ఆర్జీ దీపు. అండ్ మనం ఎంజాయ్ పోయాం జోరుగా ఉషర్గా ప్రోగ్రామ్ లోకి. ఇవాళ జోరుగా ఉషర్గా ప్రోగ్రామ్ లో నిజంగా మనందరం జోరుగా ఉండాలి, హుషారుగా ఉండాలి అంటే గనక మన హెల్త్ అయితే గనక బాగుండాలి అనమాట. సో ఆరోగ్యకరమైన ఆహారం మంచి ఆరోగ్యానికి మొదటి అడుగు అనమాట. సో మన ప్రతిరోజు జీవితానికి చాలా అవసరమైన విషయం, మనలో చాలామంది ఆరోగ్యం గురించి ఆలోచించేదే. సో ఎప్పుడూ కూడా బరువు పెరిగినప్పుడు, వైద్యులు కొన్ని జాగ్రత్తలు చెప్పినప్పుడు, లేదంటే శరీరం అలసిపోయినప్పుడు నిజంగా మనం ఆరోగ్యం గురించి ఆలోచిస్తూ ఉంటాం అనమాట. సో కానీ నిజానికి ఆరోగ్యం కోసం మనం ప్రతిరోజు కూడా చిన్న చిన్న జాగ్రత్తలు తీసుకోవాలి అనమాట. అందులో ముఖ్యమైనది మన ఆహారం. మనం రోజు తినే ఆహారం మన శరీరానికి శక్తిని ఇస్తుంది. అదే సమయంలో తప్పు ఆహారపు అలవాట్లు ఉంటే మన ఆరోగ్యంపై ప్రభావం కూడా చూపిస్తుంది అనమాట. సో అందుకే ఈరోజు ఈ కార్యక్రమంలో ఆరోగ్యకరమైన ఆహారం అంటే ఏంటి, అసలు ఎలాంటి ఆహారం తీసుకోవాలి ఆరోగ్యంగా ఉండడానికి, ఇవన్నీ కూడా మాట్లాడుకుందాం. అంతకంటే ముందు మీ అందరికోసం ఇంకొక బ్యూటిఫుల్ సాంగ్ వచ్చేస్తుంది. వింటూ ఉండండి వివిధ భారతి 101.3 ఎఫ్ఎం విత్ యువర్ ఆర్జే దీపు.

మీరు వింటున్నారు వివిధ భారతి 101.3 ఎఫ్ఎం విత్ యువర్ ఆర్జే దీపు. అండ్ ఈరోజు మనం మాట్లాడుకుంటున్నాం జోర్కోషర్ గా ప్రోగ్రామ్ లో ఆరోగ్యంగా ఉండడానికి ఎలాంటి ఆహారం తీసుకోవాలి అని చెప్పేసి. సో ఆరోగ్యకరమైన ఆహారం అంటే చాలా మంది కూడా ఖరీదైన ఆహారం అనుకుంటూ ఉంటారు, కానీ ఖరీదైన ఆహారం కాదు అనమాట. ఆరోగ్యంగా తినడానికి ప్రత్యేకమైన ఖరీదైన ఆహారమే తినవసరం లేదు. సో ఇలాగ మన ఇంట్లో సాధారణంగా దొరికేటువంటి పప్పులు, కూరగాయలు, పళ్ళు, గుడ్లు, పెరుగు, చిరుధాన్యాలు వంటి ఆహారాన్ని సరైన విధంగా తీసుకోవడం వల్ల కూడా చాలా ఆరోగ్యకరంగా ఉంటుందన్నమాట. సో ఇక్కడ అందరూ కూడా గుర్తుపెట్టుకోవాల్సిన విషయం ఏంటి అంటే కనుక, చాలామంది భోజనం మానేయడం ఆరోగ్యకరమైన అలవాటు అనుకుంటూ ఉంటారు. చాలామంది బరువు తగ్గాలని ఉదయం అల్పాహారం మానేస్తారు, లేదా మధ్యాహ్నం తినకుండా ఉంటారు. సో తక్కువ తింటే త్వరగా బరువు తగ్గుతారు అనుకుంటారు. కానీ ఆరోగ్యకరమైన ఆహారం అంటే తినకుండా ఉండడం కాదు, మన శరీరానికి అవసరమైన పోషకాలు సరైన పరిమాణంలో అందించడం. అందుకే భోజనం మానేయడం కంటే భోజనాన్ని సరిగ్గా ఎంచుకోవడం ముఖ్యం అన్నమాట. సో అలాగా ఎలా ఎంచుకోవాలి

మీరు వింటున్నారు వివిధ భారతి 101.3 ఎఫ్ఎం విత్ యువర్ ఆర్జే దీపు. అండ్ మనం ఉన్నాం జోరుగా హుషారుగా ప్రోగ్రాంలో. సో ఆరోగ్యంగా ఉండాలి అంటే మనం ఆహారం చాలా ఇంపార్టెంట్. సో అలాంటి ఆహారంలో ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి, ఎలాంటి ఆహారం తీసుకుంటే ఆరోగ్యంగా ఉంటాం అనే విషయం ఏదైతే మాట్లాడుకుంటున్నాం కదా. సో మన పళ్ళెం ఎలా ఉండాలి అంటే గనక మన భోజన పళ్ళెంలో వివిధ రకాల ఆహార పదార్థాలు ఉండేలా చూసుకోవాలి. కూరగాయలు ఉండాలి, పప్పు లేదా ఇతర ప్రోటీన్ ఆహారం ఉండాలి. మనకు అలవాటైన అన్నం లేదా రొట్టె వంటి ధాన్య ఆహారం ఉండవచ్చు. పెరుగు వంటి ఆహారం కూడా తీసుకోవచ్చు. ముఖ్యంగా ఒకే రకమైన ఆహారం మీద ఆధారపడకుండా వివిధ రకాల ఆహారం తీసుకోవడం మంచిది అన్నమాట. ఉదాహరణకి కేవలం అన్నం పచ్చడి మాత్రమే కాకుండా అన్నంతో పాటు పప్పు, కూర, పెరుగు ఇలాంటివన్నీ కూడా తీసుకుంటూ ఉండాలి. అలాగే చాలా మందికి చపాతీలు తినే అలవాటు ఉంటే కనుక వాళ్ళు చపాతీలతో పాటు కూరగాయలు, పప్పు లేదా ఎగ్స్ ఇలాంటివి తీసుకోవచ్చు అన్నమాట. సో ఇంకా కూరగాయలు, పళ్ళు విషయానికి వస్తే గనక అవి మన రోజువారి ఆహారంలో చాలా చాలా ఇంపార్టెంట్ అన్నమాట. సో కూరగాయలు మనకి అవసరమైన అనేక పోషకాలు అందిస్తాయి అన్నమాట. అందుకే ప్రతిరోజు కూడా ఒకే కూర కాకుండా సో డిఫరెంట్ డిఫరెంట్ కూరగాయలు తింటూ ఉంటే చాలా మంచిది అన్నమాట. అండ్ వీలైనంత వరకు రకరకాల కూరగాయలను మార్చి మార్చి తినండి. సో ఇంకా బోల్డన్ విషయాలు అయితే మాట్లాడుకుందాం. ఎలాంటి ఫుడ్ తీసుకోవాలి అనే విషయం మీద ఆరోగ్యంగా ఉండాలి అంటే, అంతకంటే ముందు ఇంకొక బ్యూటిఫుల్ సాంగ్ వచ్చేస్తుంది, వింటూ ఉండండి వివిధ భారతి 101.3 ఎఫ్ఎం విత్ యూర్ ఆర్జే దీపు.

మీరు వింటున్నారు వివిధ భారతి 101.3 ఎఫ్ఎం విత్ యూర్ ఆర్జే దీపు, అండ్ మనం ఉన్నాం జోరుగా ఉషారుగా ప్రోగ్రాంలో. సో మనం తీసుకునే రోజువారీ ఆహారంలో పండ్లు ఉండడం కూడా చాలా చాలా ఇంపార్టెంట్ అనమాట. సో ఫ్రూట్స్ కూడా తింటూ ఉండాలి. అలా అని చెప్పి ఖరీదైన పండ్లు కావాల్సిన తినాల్సిన అవసరం అయితే అస్సలు లేదు. సీజనల్ ఫ్రూట్స్ తింటే సరిపోతుంది అనమాట. సో సీజన్లో దొరికే మన పండ్లు అయితే తీసుకోవచ్చు, లైక్ అరటిపండు, బొప్పాయి, జామ, నారింజ, పుచ్చకాయ. సో ఇలా మనకి అందుబాటులో ఉన్న పండ్లన్నీ కూడా తీసుకోవచ్చు. సో అందరూ కూడా ఆరోగ్యకరమైన ఆహారం అంటే ఖరీదైన ఆహారం అనుకుంటూ ఉంటారు, అస్సలు కాదు అనమాట. అండ్ అలాగే మనకి ప్రోటీన్ కూడా చాలా అవసరం అనమాట. సో ఈ మధ్య ప్రతి ఒక్కరికి తెలిసిన విషయమే. సో మన శరీరానికి ప్రోటీన్ అయితే చాలా చాలా ఇంపార్టెంట్. అండ్ దీనికోసం కూడా మీరు ఎక్కువ ఏమి ఖర్చు చేయనక్కర్లేదు. మన ఇంట్లో ఉండే ఆహారాలే, లైక్ పప్పులు, శనగలు, పెసర్లు, మినుములు, రాజ్మా, ఎగ్స్, పాలు, పెరుగు, ఫిష్, సో చికెన్, ఇలాంటివన్నీ ఆహారాల్లో, సో నాన్ వెజ్లోనైనా వెజ్లోనైనా ప్రతి దాంట్లో కూడా మనకి ప్రోటీన్ వనరులు అనేటువంటివి దొరుకుతూ ఉంటాయన్నమాట. సో మన ఆహారపు అలవాట్లు, ఆరోగ్య పరిస్థితులు, అవసరాలకు అనుగుణంగా వీటిని తీసుకోవచ్చు అన్నమాట. అందుకే భోజనం అంటే కేవలం అన్నం మాత్రమే కాదు అనమాట. సో ఈ ఆలోచనని ప్రతి ఒక్కళ్ళు కూడా మార్చుకోవాలి. సో ఇంకా బోల్డ్ అని విషయాలు అయితే మాట్లాడుకుందాం. అందుకంటే ముందు ఇంకొక బ్యూటిఫుల్ సాంగ్ అయితే వచ్చేస్తుంది. వింటూ ఉండండి వివిధ భారతి 101.3 ఎఫ్ఎం విత్ యూర్ ఆర్జే దీపు.

మీరు వింటున్నారు వివిధ భారతీయ 101.3 ఎఫ్ఎం విత్ యువర్ ఆర్జే దీపు. అండ్ మనం ఉన్నాం జోరుగా హుషారుగా ప్రోగ్రామ్ లో. అండ్ మనం మాట్లాడుకుంటున్నాం ఆరోగ్యంగా ఉండడానికి ఎలాంటి ఆహారం తీసుకోవాలి అని చెప్పేసి. సో నెక్స్ట్ చాలా చాలా చాలా ఇంపార్టెంట్ ఏంటి అంటే గనక నీరు. సో వాటర్ అనమాట. సో మనకి వాటర్ అనేటువంటిది చాలా అంటే చాలా ఇంపార్టెంట్ అనమాట. ఇది అందరికీ తెలిసిన విషయమే వాటర్ తాగాలి అని చెప్పేసి, కానీ చాలా మంది కూడా అశ్రద్ధ చేస్తూ ఉంటారనమాట. సో రోజంతా ఏదో ఒక పనుల్లో బిజీగా ఉండి నీరు తాగడం మర్చిపోతూ ఉంటాం అనమాట. సో మనం బేసిక్గా చేసేది ఏంటి అంటే, మనకి దాహం వేసినప్పుడు మాత్రమే వాటర్ తాగుతూ ఉంటాం అనమాట.

అన్నమాట. అయితే మన శరీరానికి తగినంత ద్రవం అందేలా రోజంతా క్రమం తప్పకుండా నీరు తీసుకోవడం చాలా మంచిది. సో వేసవి కాలంలో బయట ఎక్కువగా తిరిగేటప్పుడు, వ్యాయామం చేసేటప్పుడు ద్రవాల అవసరం మరింత పెరగవచ్చు అనమాట. అందుకే మనం ఒక వాటర్ బాటిల్ని ఎప్పుడు కూడా మనతో ఉంచుకోవడం ఒక మంచి అలవాటు అనమాట. సో చాలా మంది కూడా ఏం చేస్తూ ఉంటారు, ఫర్ ఎగ్జాంపుల్ ఉదయం నిద్ర లేవగానే మొదటగా మీరందరూ అయితే ఏం చేస్తారు, సో ఆల్మోస్ట్ చాలా మంది కూడా ఫోన్ చూస్తూ ఉంటారు కొంతమంది, లేదంటే టీ తాగుతారా లేదంటే నీళ్లు తాగుతారా, ఒకసారి ఆలోచించండి. సో మీకు మీకే ఆన్సర్ తెలుస్తుంది అనమాట. సో మన ఉదయం ఎలా మొదలవుతుందో రోజు కూడా అలాగే ఉంటుందన్నమాట. అంటే మన ఉదయం చేసిన పనుల ప్రభావం ఆ రోజంతా కూడా ఉంటుంది, ఆ రోజు మీద ప్రభావం కూడా చూపిస్తుంది అనమాట. సో ఇంకా బోల్డన్ విషయాలు అయితే మాట్లాడుకుందాం. అంతకంటే ముందు ఇంకొక బ్యూటిఫుల్ సాంగ్ అయితే వచ్చేస్తుంది, వింటూ ఉండండి వివిధ భారతి 101.3 FM విత్ యువర్ ఆర్జే దీపు.

మీరు వింటున్నారు వివిధ భారతి 101.3 ఎఫ్ఎం విత్ యువర్ ఆర్జే దీపు అండ్ మనమున్నాం జోరుగా హుషారుగా ప్రోగ్రామ్ లో. సో నిజంగా ఆరోగ్యంగా ఉండడానికి ఆరోగ్యకరమైన ఆహారం తీసుకోవడమే కాదు, కొన్ని ఆహారాలు కూడా మానేయాలన్నమాట. సో చాలా మందికి కూడా బయట ఫుడ్ తినడం అంటే ఇష్టంగా ఉంటుంది, లైక్ పిజ్జా, బిర్యానీ, బర్గర్, పకోడీ, ఫ్రెంచ్ ఫ్రైస్, ఇలా చెప్పుకుంటూ పోతే ఆయిల్లో ఎక్కువగా ఉండే ఐటమ్స్ అన్ని కూడా చాలా మందికి ఇష్టంగా ఉంటుంది, క్రేవింగ్స్ అనేవి కూడా ఉంటుందన్నమాట. అయితే ఎప్పుడైనా తింటే పర్వాలేదు, కానీ చాలా మంది కూడా అతిగా ఎక్కువ ఎక్కువ తింటూ ఉంటారన్నమాట. సో అయితే అలా తినేది ప్రతిరోజు తినే అలవాటుగా మారకుండా చూసుకోవాలి. సో బయట దొరికేటువంటి ఆహారంలో ఉప్పు కానివ్వండి, లేదంటే షుగర్ కానివ్వండి, లేదంటే ఫ్యాట్ కానివ్వండి, సో ఎక్కువగా ఉండే అవకాశం ఉంటుందన్నమాట. అందుకే బయట ఆహారం తీసుకునేటప్పుడు కూడా క్వాంటిటీ కానివ్వండి, లేదంటే క్వాలిటీ కానివ్వండి, ఇవన్నీ కూడా మనం చూసుకుంటూ ఉండాలి. అండ్ అలాగే షుగర్ విషయంలో కూడా చాలా జాగ్రత్తగా ఉండాలి. సో తీపి పానీయాల విషయంలో జాగ్రత్తగా ఉండాలి ముఖ్యంగా, ఎందుకంటే చాలామంది కూడా ఈ మధ్య నీళ్లు తాగడం మానేసి ఎక్కువ శీతల పానీయాలు తాగుతూ ఉంటారన్నమాట, లైక్ కూల్ డ్రింక్స్ అను, సోడాలను చెప్పేసి ఇలాంటివన్నీ కూడా. సో ఇలాంటివి తీసుకోవడం వల్ల మనకు తెలియకుండానే మన శరీరంలో అధిక చక్కెరని తీసుకుంటూ ఉంటున్నాం అన్నమాట. అందుకనే మీకు ఎప్పుడైనా సరే దాహంగా ఉన్నప్పుడు మొదట మీ చాయిస్ వాటరే అనమాట, సో నీరే తీసుకోవాలి. అండ్ అలాగే చాలా మందికి టీ కాఫీ అయితే చాలా అలవాటు ఉంటుంది, సో అది మానాలంటే కూడా చాలా మందికి కష్టం, బట్ తీసుకోండి. దాంట్లో కూడా మీరు షుగర్ అనేటువంటిది కొంచెం తక్కువగా యూజ్ చేయండి, అసలు షుగర్ లెస్ కూడా యూజ్ చేస్తే ఇంకా మంచిది అనమాట. సో ఇంకా బోల్డన్ విషయాలు అయితే మాట్లాడుకుందాం. అంతకంటే ముందు మీ అందరి కోసం ఇంకొక బ్యూటిఫుల్ సాంగ్ అయితే వచ్చేస్తుంది, వింటూ ఉండండి వివిధ భారతి 101.3 ఎఫ్ఎం విత్ యువర్ ఆర్జే దీపు.

మీరు వింటున్నారు వివిధ భారతి 101.3 ఎఫ్ఎం విత్ యువర్ ఆర్జీ దీపు. అండ్ మనం ఉన్నాం జోరుగా హుషారుగా ప్రోగ్రామ్ లో. అండ్ ఆరోగ్యంగా ఉండడానికి ఎలాంటి ఆహారం తీసుకోవాలి అనే విషయం ఏదైతే మాట్లాడుకుంటున్నాం కదా. అండ్ ఇంకా చెప్పాలి అంటే గనక ఆహారం తీసుకోవడం అంటే హెల్దీ ఫుడ్ తీసుకోవడం ఎంత ఇంపార్టెంటో, ఆహారాన్ని తీసుకునేటప్పుడు ఎలా తింటున్నాం అనేది కూడా ఇంపార్టెంటే అనమాట. అంటే ఆహారాన్ని మనం తీసుకునేటప్పుడు నెమ్మదిగా తినాలి అనమాట. ఇది చాలా చిన్న అలవాటు కానీ చాలా ఉపయోగకరం అనమాట. మనలో చాలా మంది టీవీ చూస్తూ ఫోన్ చూస్తూ చాలా స్పీడ్గా తినేస్తూ ఉంటారు. సో అప్పుడు మనం ఎంత తిన్నామో కూడా గమనించం. అందుకే భోజనం చేసేటప్పుడు భోజనం మీదే మనం దృష్టి పెట్టాలి అనమాట. సో నెమ్మదిగా తినండి అండ్ బాగా నమిలి తినండి. శరీరానికి తగినంత తిన్న భావన వచ్చినప్పుడు ఆపడం నేర్చుకోండి. సో చాలా మంది కూడా తెలియకుండా ఎక్కువ తినేస్తూ ఉంటారనమాట. ఇందాక నేను చెప్పినట్టు అలా టీవీ చూస్తూనో ఫోన్ చూస్తూనో ఏదో ఒకటి. సో మనకి సఫిషియంట్ అనిపించింది అనగానే వెంటనే ఆపేసేయాలన్నమాట. అండ్ అలాగే ఈ రోజుల్లో చాలామంది కూడా చాలా లేట్గా లేట్ నైట్స్ తింటూ ఉంటున్నారనమాట. అంటే రాత్రిపూట ఆలస్యంగా తింటూ ఉంటున్నారు. మన పని సమయం కానివ్వండి, కుటుంబ పరిస్థితుల వల్ల కానివ్వండి, అందరికీ ఒకే రకమైన భోజన సమయం అయితే ఉండట్లేదు. అయితే వీలైనంత వరకు రాత్రి భోజనాన్ని చాలా ఆలస్యం చేయకుండా ముందుగానే మీరు ప్రణాళిక చేసుకోండి. సో రాత్రి చాలా హెవీ ఫుడ్ కూడా తీసుకోవద్దు. చాలా తేలికపాటి ఫుడ్స్ తీసుకుంటే చాలా మంచిదనమాట. అండ్ అలాగే ముఖ్యంగా భోజనం చేసిన తరువాత వెంటనే పడుకోవడం కాకుండా కొంత సమయం మీరు లైక్ వాకింగ్ అను లేదంటే అట్లీస్ట్ వాకింగ్ చేయలేకపోతే అట్లీస్ట్ ఒక గంట తర్వాత అయినా పడుకోవడానికి ట్రై చేయండి. ఎందుకంటే తినగానే వెంటనే పడుకోవడం మంచిది కాదనమాట. సో ఇంకా బోల్డన్ విషయాలు అయితే

మీరు వింటున్నారు వివిధ భారతి 101.3 ఎఫ్ఎం విత్ యువర్ ఆర్జే దీపు అన్. మనం ఉన్నాం జోరుగా హుషారుగా ప్రోగ్రామ్ లో. సో ఇవాళ ప్రోగ్రామ్ లో ఆరోగ్యంగా ఉండడానికి ఎలాంటి ఆహారం తీసుకోవాలి అనే విషయాన్ని అయితే మనం మాట్లాడుకుంటున్నాం కదా. అయితే మీ అందరికీ కూడా ఒక చిన్న ఛాలెంజ్ అనమాట. సో ఒక 1 వీక్ పాటు మీరు ఆరోగ్యకరమైన ఆహారాలే తీసుకుంటాను అని చెప్పేసి మీకు మీరు ఒక ఛాలెంజ్ తీసుకోండి అనమాట. అండ్ అలాగే మీ భోజనంలో డైలీ ఒక ఫ్రూట్ ఉండేలా చూసుకోండి, అలాగే కూరగాయలు కూడా ఎక్కువగా ఉండేలా చూసుకోండి, అలాగే తగినంత నీరు తాగండి, అలాగే అనవసరమైన తీపి పానీయాలను తగ్గించండి, ఇంకా బయట ఆహారాన్ని తగ్గించడానికి ప్రయత్నించండి, ఇంకా భోజనం చేసేటప్పుడు మీ ఫోన్స్ టీవీ

అన్ని కూడా పక్కన పెట్టేయండి. అంటే ఈ రోజు కార్యక్రమంలో మీ అందరికీ కూడా ఆరోగ్యకరమైన ఆహారానికి ఒక 5 సులభమైన నియమాలు అయితే గుర్తుపెట్టుకోండి. అవి ఏంటి అంటే, ఆరోగ్యంగా ఉండాలి.

జీవితం కోసం మనం ప్రతిరోజు పెద్ద పెద్ద మార్పులు చేయాల్సిన అవసరం లేదు. మన వంటగదిలోనే ఆరోగ్యానికి అవసరమైన ఎన్నో మంచి మంచి ఆహారాలు ఉన్నాయి. సో మన చేతిలోని ఇవన్నీ కూడా ఉంటాయన్నమాట. రోజు ఏం తినాలి, ఎంత తినాలి, ఎప్పుడు తినాలి, ఎలా తినాలి, సో ఈ నాలుగు విషయాల్లో కొంచెం జాగ్రత్త తీసుకుంటే మన ఆహారపు అలవాట్లలో మంచి మార్పు తీసుకురావచ్చు. ముఖ్యంగా ఆరోగ్యకరమైన ఆహారం అంటే ఖరీదైన ఆహారం కాదు, సరైన ఆహారం. ఆరోగ్యం కోసం రేపటి నుంచి కాదు, ఈ రోజు నుంచే చిన్న చిన్న మార్పులు మొదలు పెట్టండి. ఈరోజు ఒక పండు తినండి, ఒక గ్లాసు నీరు ఎక్కువగా తాగండి, ఒక అనవసరమైన తీపి పానీయాన్ని మానేయండి. భోజనం చేసేటప్పుడు మీ ఫోన్ పక్కన పెట్టండి. మీ కుటుంబంతో కలిసి ఆరోగ్యకరమైన ఆహారం గురించి మాట్లాడండి. ఎందుకంటే మన ఆరోగ్యం మన చేతుల్లోనే మొదలవుతుంది. మంచి ఆహారం తినండి, చురుకుగా ఉండండి, ఆరోగ్యంగా ఉండండి. సో ఇదండి మరి ఈరోజు జోరుగా హుషారుగా ప్రోగ్రాం. నిజంగా ఇవన్నీ చేస్తే డెఫినెట్లీగా మీరు అందరూ కూడా జోరుగా హుషారుగా ఉంటారన్నమాట. బోల్డన్ విషయాలు అయితే తెలుసుకున్నాం కదా, ఇంకా బోల్డన్ విషయాలు మాట్లాడుకుందాం హర్విల్లు ప్రోగ్రాంలో. సో అంతకంటే ముందు మీ అందరి కోసం ఇంకొక బ్యూటిఫుల్ సాంగ్ అయితే వచ్చేస్తుంది. వింటూ ఉండండి వివిధ భారతి 101.3 FM విత్ యువర్ ఆర్జే దీపో.

0: తెలుగు పాట అంటే అమృతం తాగినంత అనుభూతి మన తెలుగు వారికి.
1: పాట ఆస్వాదన ఎప్పుడూ అమృతమే.
2: అందమైన పదాలతో అందిన అలంకారం పాట,
1: చక్కని ఛందస్సుతో దిద్దిన చమత్కారం పాట,
0: భాష గొప్పతనం తెలిపే సాహిత్యపు సంతకం,
2: కవుల కలం నుంచి జాలువారి సంగీత ప్రియుల మధ్యలో సుస్థిర స్థానాన్ని సంపాదించుకున్న పాటలు,
0: అలనాటి ఆణిముత్యాలు మరపురాని గీతాలు,
2: తెలుగు పాటలోని మాధుర్యాన్ని ఆస్వాదించడానికి
0: సంగీత ప్రియుల్ని రారమ్మంటున్న కార్యక్రమం
1: మధుర స్వరాలు ఓన్లీ ఆన్ ఆకాశవాణి వివిధ భారతి 101.3 ఫైవ్.

0: విద్యుద్భారతి ఎఫ్ఎం న్యూస్ హెడ్లైన్స్.
1: వివిధ భారతి ఎఫ్ఎం వార్తల ముఖ్యాంశాలు చదువుతున్నది బాలకృష్ణ ఎల్లప్రగడ. విజయవాడ నగరంలో కుండపోత వర్షం కురిసింది. విజయవాడలోని ప్రముఖ ప్రాంతమైన బెంజ్ సర్కిల్, ఎంబీ రోడ్, బందర్ రోడ్తో పాటు పలు లోతట్టు ప్రాంతాలు నీటి మునిగాయి. వర్షపు నీరు రోడ్లపైకి చేరడంతో వాహనదారులు, బాట్సార్లు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొన్నారు. బెంజ్ సర్కిల్ కూడల వద్ద భారీగా ట్రాఫిక్ జామ్ ఏర్పడింది. అధికారులు క్షేత్రస్థాయిలోకి దిగి డ్రైనేజ్ నీటిని తొలగించే చర్యలు చేపట్టారు. దక్షిణ ఛత్తీస్గఢ్, దాని పరిసర ప్రాంతాలపై అల్పపీడనం కేంద్రీకృతమై ఉందని రాష్ట్ర విపత్తుల నిర్వహణ సంస్థ ఎండీ ప్రఖర్ జైన్ పేర్కొన్నారు. ఇది రాబోయే 24 గంటల్లో పశ్చిమ వాయువ్య దిశగా దక్షిణ ఛత్తీస్గఢ్, విదర్భ మీదుగా కదిలే అవకాశం ఉందని తెలిపారు. దీని ప్రభావం వల్ల నేడు, రేపు రాష్ట్రంలో విస్తారంగా వర్షాలు కురుస్తాయని చెప్పారు. ఉత్తరాంధ్ర తీరంలో గంటకు 50 నుంచి 60 కిలోమీటర్లు, దక్షిణ కోస్తా తీరం వెంబడి 40 నుంచి 50 కిలోమీటర్ల వేగంతో బలమైన గాలులు వీస్తాయని చెప్పారు. శ్రీకాకుళం జిల్లాలో మోస్తరు నుంచి భారీ వర్షాలు, విజయనగరం, పార్వతీపురం మన్యం, అల్లూరి సీతారామరాజు, పోలవరం, విశాఖ జిల్లాల్లో పిడుగులతో కూడిన మోస్తరు వర్షాలు, అనకాపల్లి, కాకినాడ, డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లాల్లో పిడుగులతో కూడిన మోస్తరు వర్షాలు, తూర్పుగోదావరి, పశ్చిమగోదావరి, ఏలూరు, కృష్ణ, ఎన్టీఆర్, గుంటూరు జిల్లాల్లో తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందని చెప్పారు. బ్రిక్స్ కూటమి 18వ శిఖరాగ్ర సదస్సు ఈరోజు, రేపు ఢిల్లీలో జరగనుంది. సమ్మిళిత ప్రపంచపాలన, బహుళపక్షవాదాన్ని బలోపేతం చేయడం అనే ఇతివృత్తంతో తొలిరోజు సదస్సు జరుగుతోంది. ప్రధాని మోదీతో పాటు చైనా అధినేత జీ జిన్పింగ్, రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్, ఇరాన్ అధ్యక్షుడు మసౌద్ పెజిష్కియాన్, దక్షిణాఫ్రికా అధ్యక్షుడు సిరిల్ రామ్ఫోసా, ఈజిప్ట్ అధ్యక్షుడు అబ్దుల్ ఫతా ఎల్సిసి సహా పలువురు అగ్రనేతలు, ఐక్యరాజ్యసమితి సెక్రటరీ జనరల్ ఆంటోనియో గుటెరెస్, న్యూ డెవలప్మెంట్ బ్యాంక్ అధ్యక్షురాలు దిల్మా రౌసఫ్ పాల్గొనున్నారు. బ్రిక్స్ ఆవిర్భవించి 25 ఏళ్లు కావటం, ప్రపంచ దేశాల్లో నెలకొన్న భిన్న పరిస్థితుల మధ్య నేతలు సమావేశమవుతున్నారు. రాష్ట్ర వ్యాప్తంగా కొత్తగా ఏర్పాటు చేసిన 10 అత్యవసర చికిత్సా కేంద్రాలను, 12 సమీకృత ప్రజారోగ్య ప్రయోగశాలలను ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు, కేంద్ర ఆరోగ్య శాఖ మంత్రి జేపీ నడ్డాతో కలిసి ఈరోజు

ప్రారంభించనున్నారు. విశాఖపట్నంలో ఈరోజు తెల్లవారుజామున ఒక భారీ అగ్ని ప్రమాదం చోటు చేసుకుంది. నెల్లూరు నుంచి ప్రయాణికులతో విశాఖ చేరుకున్న ఒక ఏపీఎస్ఆర్టీసీ బస్సు వాల్తేరు డిపో సమీపంలో నిలిపి ఉంచగా అకస్మాత్తుగా మంటలు అంటుకుని నిమిషాల వ్యవధిలోనే పూర్తిగా దగ్ధమైంది. వెంటనే స్పందించిన స్థానికులు అగ్నిమాపక శాఖకు సమాచారం అందించగా ఘటనాస్థలికి చేరుకున్న ఫైర్ సిబ్బంది మంటలను అదుపులోకి తెచ్చారు. బస్సు ఖాళీగా ఉన్న సమయంలో ఈ ప్రమాదం జరగడంతో పెను ప్రమాదం తప్పింది. ఉమ్మడి పశ్చిమ గోదావరి జిల్లాలోని అన్ని కోర్టుల్లోనూ ఈరోజు జాతీయ లోక్ అదాలత్ నిర్వహిస్తారని జిల్లా జడ్జి ఎస్ శ్రీదేవి ఒక ప్రకటనలో తెలిపారు. ఏలూరు జిల్లా కోర్టు ఆవరణలోని జిల్లా న్యాయసేవా సదన్ భవనంలో జాతీయ లోక్ అదాలత్ నిర్వహిస్తారని, కక్షిదారులు ఈ అవకాశాన్ని వినియోగించుకుని రాజీ మార్గం ద్వారా పరిష్కారానికి అర్హత కలిగిన కేసులు పరిష్కరించుకోవాల్సిందిగా ఆమె తెలియజేశారు. వివిధ భారతి ఎఫ్ఎం వార్తల ముఖ్యాంశాలు తిరిగి 11 గంటలకు వినవచ్చు.

0: చూడు, ట్రిప్ ట్రిప్ అని తీసుకొచ్చావు, ఇక్కడ రేడియో కూడా లేదు, ఇప్పుడు నేను వివిధ భారతి ఎలా వినాలి?
1: ఈ మాత్రానికే బాధెందుకు, ఫోన్ లో న్యూస్ ఆన్ ఎయిర్ యాప్ ఇస్తే సరి.
0: యాప్ లో రేడియోనా? అయితే ఓకే, వివిధ భారతి ఉంటుందిగా.
1: న్యూస్ ఆన్ ఎయిర్ యాప్ ఇన్స్టాల్ చేసి వీబీ తెలుగు విజయవాడ అని క్లిక్ చేయి. అంతే, నువ్వెక్కడున్నా ఎప్పుడైనా నీకు నచ్చిన వివిధ భారతి ప్రోగ్రామ్స్ ని హ్యాపీగా వినొచ్చు.
0: హై, అయితే ఇప్పుడు ఇన్స్టాల్ చేస్తా
1: న్యూస్ ఆన్ ఎయిర్ యాప్ ఫోన్ లోనే, రేడియో ఎప్పుడు మీతోనే.

మీరు వింటున్నారు వివిధ భారతి 101.3 ఎఫ్ఎం విత్ యూర్ ఆర్జే దీపు. మరి స్టూడియోలో టైం చూస్తే 10 గంటలు దాటి 4:41 కావస్తుంది అండ్ మనం ఎంటర్ అయిపోయాం హరివిల్లు ప్రోగ్రామ్ లోకి. సో ఇవాళ హరివిల్లు ప్రోగ్రామ్ లో నేనైతే బోల్డ్ అండ్ ఇంట్రెస్టింగ్ క్వశ్చన్స్ తో రెడీగా ఉన్నాను. సో మీరు కూడా రెడీగా ఉంటే క్వశ్చన్స్ అయితే అడిగేస్తాను. సో మీకు కనుక ఆన్సర్ తెలిస్తే నాకు వాట్సాప్ చేసేయండి. వాట్సాప్ తెలిసిన నెంబర్ 0866240814. అండ్ ఈ రోజు హరివిల్లులో మొదటి ప్రశ్న ఏంటి అంటే కనుక, సో మార్నింగ్ నుంచి మీరు వింటూనే ఉండుంటారు కదా న్యూస్ లో బ్రిక్స్ శిఖరాగ్ర సమావేశం గురించి, అయితే దానికి రిలేటెడ్ క్వశ్చన్ అడుగుతున్నాను అనమాట. సో 2026 బ్రిక్స్ శిఖరాగ్ర సమావేశం ఎక్కడ జరుగుతుంది? క్వశ్చన్ మళ్ళీ రిపీట్ చేస్తున్నాను, 2026 బ్రిక్స్ శిఖరాగ్ర సమావేశం ఎక్కడ జరుగుతుంది? దీనికి సమాధానం తెలిస్తే వెంటనే నాకు వాట్సాప్ చేసేయండి. వాట్సాప్ చేయాల్సిన నెంబర్ 0866240814. ఇప్పుడైతే మీ అందరి కోసం ఇంకొక బ్యూటిఫుల్ సాంగ్ అయితే వచ్చేస్తుంది, వింటూ ఉండండి వివిధ భారతి 101.3 ఎఫ్ఎం విత్ యువర్ ఆర్జే దీపు.

మీరు వింటున్నారు వివిధ భారతి 101.3 ఎఫ్ఎం విత్ యువర్ ఆర్జే దీపు అండ్ మనం ఉన్నాం హార్వెల్లు ప్రోగ్రామ్ లో. సో ఫస్ట్ క్వశ్చన్ అయితే అడిగేశాను కదా, 2026 బ్రిక్స్ శిఖరాగ్ర సమావేశం ఎక్కడ జరుగుతుంది అని చెప్పేసి. సో చాలా మంది అయితే ఆన్సర్లు పంపించేశారు, ఎవరెవరు పంపించారు చూసేద్దాం. మంగళగిరి నుంచి జయలక్ష్మి గారు గుడ్ మార్నింగ్ మేడం అంటూ పంపిస్తున్నారు, ఎస్ రైట్ ఆన్సర్ పంపించేశారు. అండ్ అలాగే గుడ్ మార్నింగ్ దీపు, నేను రవివర్మ అంటూ ఖమ్మం నుంచి పంపిస్తున్నారు, రైట్ ఆన్సర్ పంపించేశారు. అండ్ అలాగే రైట్ ఆన్సర్ పంపించేశారు ఎవరు అంటే వేటపాలెం రామానగర్ బాపట్ల జిల్లా నుంచి బొడ్డు బాలసుబ్రహ్మణ్యం గారు. అండ్ అలాగే నెక్స్ట్ ఎవరు పంపిస్తున్నారంటే గొల్లపల్లి నుండి మిర్యాల గోవర్ధన్ వాణి గారు పంపిస్తున్నారు, రైట్ ఆన్సర్ పంపించేశారు. అండ్ అలాగే గుడ్ మార్నింగ్ మేడం అంటూ రైట్ ఆన్సర్ పంపించేస్తున్నారు మురళీకృష్ణ ఫ్రమ్ మైసూర్ నుంచి. అండ్ అలాగే నెక్స్ట్ ఎవరు పంపిస్తున్నారు అంటే హాయ్ గుడ్ మార్నింగ్ అంటూ పుట్టపాక నుండి పులిపాటి శ్రీనివాసరావు, కృష్ణవేణి, నీలేంద్ర, హరిణి గారు పంపించేస్తున్నారు, ఎస్ రైట్ ఆన్సర్ పంపించేశారు. అండ్ అలాగే కమతం వెంకట లక్ష్మీరెడ్డి భీమునిపాడు నుంచి పంపిస్తున్నారు, రైట్ ఆన్సర్ పంపించేశారు. అండ్ అలాగే అంబిక భవానీపురం విజయవాడ నుంచి పంపిస్తున్నారు, ఎస్ రైట్ ఆన్సర్ పంపించేశారు. అండ్ అలాగే గుడ్ మార్నింగ్ దీపు మ్యామ్ అంటూ ఆన్సర్ పంపించేస్తున్నారు ఎవరు అంటే భరత్ మండపం అన్నమాట. ఓకే ఆశా శ్రీనివాస్ గారు బెంగళూరు నుంచి పంపిస్తున్నారు, ఓకే రైట్ ఆన్సర్ పంపించేశారు. అండ్ అలాగే నెక్స్ట్ హరివిల్లకి స్వాగతం అంటూ పంపించేస్తున్నారు, అలానే అతి త్వరలో వస్తున్న వినాయక చవితి శుభాకాంక్షలు అంటూ పంపిస్తున్నారు రఘుబీర్ సింగ్, సుగ్నాబాయి, రాధా, మున్నా ఎలూరు నుంచి. బట్ నేను అడిగిన క్వశ్చన్కి అయితే మీరు ఆన్సర్ పంపించలేదు. ఎనీవే నెక్స్ట్ ఎవరు అంటే

టే శుభోదయం దీపు మేడం, బాగున్నారా? మార్నింగ్ పిల్లలను ఎలా మోటివేట్ చేయాలో కంపేర్ చేయకుండా ఉండాలి మేడం, చక్కగా వివరించారు. మీ ప్రశ్నకు జవాబు అంటూ పంపించేస్తున్నారు. హైదరాబాద్ నుండి శ్వేత, లక్ష్మి, నిష్కాన్, హనీ రైట్ ఆన్సర్ పంపించేశారు. అండ్ అలాగే నెక్స్ట్ ఎవరు పంపిస్తున్నారు అంటే పండిత మిత్ర సుబ్రహ్మణ్యం గుడివాడ నుంచి పంపిస్తున్నారు. ఎస్, రైట్ ఆన్సర్ పంపించేశారు. అండ్ అలాగే నెక్స్ట్ నమస్తే అంటూ పంపిస్తున్నారు. మంగళగిరి నుండి దామర్లు చిన్నమస్తాండవ్, దామర్లు పెద్దమస్తాండవ్ గారు పంపిస్తున్నారు. బట్ నేను అడిగిన క్వశ్చన్కి అయితే మీరు ఆన్సర్ పంపించలేదు. ఎనివే, నెక్స్ట్ భాస్కర్ గారు పెడర్ నుంచి రైట్ ఆన్సర్ పంపించేశారు. అండ్ అలాగే నెక్స్ట్ ఎవరు అంటే మూసాపేట గ్రామం నుంచి, మహబూబ్నగర్ జిల్లా నుంచి ఎం నరేష్, మెర్సి విజయ, రోజా, శిరీష, ఓంకార్, లక్ష్మీ నరసింహ, ఏదొచ్చి సగ్గుబాయ్ గారు పంపిస్తున్నారు. రాంగ్ ఆన్సర్ పంపించేస్తారనమాట. సో ఇన్ని మెసేజెస్ లో ఒకే ఒక్క రాంగ్ ఆన్సర్ అయితే చూశాను. నెక్స్ట్ పెడన జోగనందరావు కాలనీ నుంచి అప్పలరాజు గారు, హాయ్ దీపు గారు ఎలా ఉన్నారు, వెల్కమ్ టు హర్విల్లు అంటూ రైట్ ఆన్సర్ పంపించేశారు. అండ్ అలాగే అనంతపురం నుంచి అనురాధ గారు కూడా రైట్ ఆన్సర్ పంపించేశారు. అండ్ అలాగే నెక్స్ట్ ఎవరు అంటే శుభోదయం దీపు గారు అంటూ పంపిస్తున్నారు. కొనకొండల రమణారావు, కవిత, జ్యోత్స్నవి, మోహిత్రావు బెంగళూరు నుంచి. 2026 కాదు 2027లో కూడా ఎక్కడ జరుగుతుందో ఆన్సర్ చెప్పేశారనమాట. ఎనివే, ఇంతకీ ఆన్సర్ ఏంటి అంటే 2026 బ్రిక్స్ శిఖరాగ్ర సమావేశం ఎక్కడ జరుగుతుంది అంటే గనక న్యూఢిల్లీ అనమాట. అండ్ ఈ బ్రిక్స్ నాయకుల సదస్సు 12-13 తేదీల్లో న్యూఢిల్లీలో జరుగుతుంది అనమాట. సో నెక్స్ట్ క్వశ్చన్లోకి వెళ్ళిపోదాం. ఈరోజు హర్విల్లీలో సెకండ్ క్వశ్చన్ ఏంటి అంటే

అండ్ అగైన్ బ్రిక్స్ కి సంబంధించిన ఇంకొక క్వశ్చన్ అయితే అడిగేస్తున్నాను అనమాట. 2026 ఈ బ్రిక్స్ లో మొత్తం ఎన్ని సభ్య దేశాలు ఉన్నాయి? సో క్వశ్చన్ మళ్ళీ రిపీట్ చేస్తున్నాను, 2026 బ్రిక్స్ లో మొత్తం ఎన్ని సభ్య దేశాలు ఉన్నాయి? సో దీనికి కనుక మీకు ఆన్సర్ తెలిస్తే వెంటనే నాకు వాట్సాప్ చేసేయండి. వాట్సాప్ చేసిన నెంబర్ 0866243814. ఇప్పుడు అయితే మీ అందరి కోసం ఒక బ్యూటిఫుల్ సాంగ్ అయితే వచ్చేస్తుంది. వింటూ ఉన్నాను వివిధ భారతి 101.3 FM విత్ యువర్ ఆర్జే దీపు.

మీరు వింటున్నారు వివిధ భారతి 101.3 ఎఫ్ఎం విత్ యువర్ ఆర్జే దీపు. సో క్వశ్చన్ అయితే అడిగేశాను కదా, భారతదేశంలో ఇప్పుడు జరుగుతున్నటువంటి ఈ 2026 బ్రిక్స్ సమావేశంలో మొత్తం ఎన్ని సభ్య దేశాలు ఉన్నాయి అని చెప్పేసి. సో చాలా మంది ఆన్సర్లు పంపించారు, ఎవరెవరు పంపించారు చూద్దాం. వేటపాలెం రామ్ నగర్ నుంచి బొడ్డుబాల సుబ్రహ్మణ్యం గారు రైట్ ఆన్సర్ పంపించేశారు. అండ్ అలాగే పసుపులేటి వెంకటరత్నం అండ్ ఫ్యామిలీ వింజమూరు నెల్లూరు నుంచి రైట్ ఆన్సర్ పంపించేశారు. అండ్ అలాగే పెడన జోగనందరావు కాల్ నుంచి అప్పల్ రాజు గారు రైట్ ఆన్సర్ పంపించేశారు. అండ్ అలాగే మూసపేట గ్రామం మహబూబ్ నగర్ జిల్లా నుంచి ఎం నరేష్ మెర్సీ విజయ రోజా శిరీష ఓంకార్ లక్ష్మీ నరసింహ ఏదోచి సక్కుబాయి గారు రాంగ్ ఆన్సర్ పంపించేశారు. అండ్ అలాగే గొల్నేపల్లి నుండి మిరియాల గోవర్ధన్ వాణి గారు రాంగ్ ఆన్సర్ పంపించేశారు. అండ్ అలాగే నెక్స్ట్ ఎవరు అంటే ఎల్ఐసీ కాలనీ నెల్లూరు ఆనందపురం నుంచి ప్రసాద్ గారు రైట్ ఆన్సర్ పంపించేశారు. అండ్ అలాగే ఆశా శ్రీనివాస్ గారు బెంగళూరు నుంచి రైట్ ఆన్సర్ పంపించేశారు. అండ్ అలాగే భాస్కర్ గారు పెడన్ నుంచి రైట్ ఆన్సర్ పంపించేశారు. అలాగే నెక్స్ట్ పుట్టపాక నుండి పులిపాటి శ్రీనివాసరావు కృష్ణవేణి నీలేంద్ర హరిణి రైట్ ఆన్సర్ పంపించేశారు. అండ్ అలాగే కలవందరపాడు గ్రామం నుండి ఖాసిం మత్తుజావాలి రైట్ ఆన్సర్ పంపించేశారు. అండ్ అలాగే నెక్స్ట్ రవి వర్మ ఖమ్మం నుంచి పంపిస్తున్నారు, రాంగ్ ఆన్సర్ పంపించేశారు. అండ్ అలాగే నెక్స్ట్ అంబికా గారు భవానీపురం నుంచి ఎస్ రైట్ ఆన్సర్ పంపించేశారు. అండ్ అలాగే అనంతపురం నుండి అనురాధ గారు రైట్ ఆన్సర్ పంపించేశారు. అండ్ అలాగే విజయవాడ నుంచి నందు గారు హాయ్ గుడ్ మార్నింగ్ ఫుల్ వర్షం మేడం అంటూ పంపిస్తున్నారు. బట్ నేను అడిగిన ఎస్ఎంఎస్ క్వశ్చన్కి అయితే మీరు ఆన్సర్ పంపించలేదు. ఎనివే నెక్స్ట్ ఎవరంటే కనకారావు గారు పెడన్ నుంచి రైట్ ఆన్సర్ పంపించేశారు. అండ్ అలాగే నెక్స్ట్ కమత వెంకటలక్ష్మి రెడ్డి భీమునిపాడు నుంచి పంపిస్తున్నారు, ఎస్ రైట్ ఆన్సర్ పంపించేస్తున్నారు. అండ్ అలాగే నెక్స్ట్ ఎవరు అంటే రైట్ ఆన్సర్ పంపించేస్తున్నారు, ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లా పెద్దపురం నుండి బండారు త్రిమూర్తులు గుప్తా గారు పంపిస్తున్నారు అనమాట. ఎస్, ఇందాక అడిగిన ఫస్ట్ క్వశ్చన్కి ఈ క్వశ్చన్కి కలిసి రెండింటికి ఆన్సర్ పంపించేశారనమాట. అండ్ అలాగే మంగళగిరి నుండి దామర్ల చిన్నమస్తానరావు గారు దామర్ల పెద్దమస్తార్ గారు పంపిస్తున్నారు. మంగళగిరిలో చాలా కూల్గా ఉంది అంటూ పంపిస్తున్నారనమాట. సో బట్ నేను అడిగిన ఆన్సర్ అయితే మీరు పంపించలేదు. ఎనీవే నెక్స్ట్ ఎవరు అంటే మంగళగిరి నుంచి జయలక్ష్మి గారు పంపిస్తున్నారు, ఎస్ రైట్ ఆన్సర్ పంపించేస్తున్నారు. అండ్ అలాగే హ్యాపీ గణేష్ చతుర్థి అంటూ పంపించేస్తున్నారు.

ఆనందందరికి అంటూ అడ్వాన్స్ గా పంపించేస్తున్నారు అనమాట. ఎనివే మరి ఇందుకీ ఆన్సర్ అయితే పంపించలేదు మీరు కూడా. సో ఇందుకీ ఆన్సర్ ఏంటి అంటే, రెండు వేల ఇరవై ఆరులో బ్రిక్స్ లో మొత్తం ఎన్ని సభ్య దేశాలు ఉన్నాయంటే గనక 11 దేశాలు అనమాట. సో 11 దేశాలు ఇస్ ద రైట్ ఆన్సర్. సో చాలామంది కూడా రైట్ ఆన్సరే పంపించేశారు. అండ్ అలాగే జస్ట్ ఇప్పుడే మళ్ళీ కొంతమంది ఆన్సర్లు పంపిస్తున్నమాట. నేను ఆన్సర్ రివీల్ చేసేసాక ఎవరు పంపిస్తున్నారు అంటే గనక పండిమిత్ర సుబ్రహ్మణ్యం గుడివార నుంచి పంపిస్తున్నారు. ఎస్ రైట్ ఆన్సర్ పంపించేశారు. అండ్ అలాగే అగైన్ నేను రాంగ్ ఆన్సర్ చెప్పినా కూడా మళ్ళీ ఇంకొక ఆన్సర్తో పంపిస్తున్నారు. ఎనివే నెక్స్ట్ ఎవరు అంటే గనక నెల్లూరు జిల్లా ఉదయగిరి నుండి పంపిస్తున్నారు. మీ పేరు మర్చిపోయారండి పంపించడం, ఊరు మాత్రమే పంపించారు. ఓకే డానియల్ అనూష గారా, ఓకే నెక్స్ట్ మాకు వర్షం వద్దామా లేదా అన్నట్లుగా ఉంది అంటూ పంపిస్తున్నారు. పెద్దపర్రి నుండి బండారు త్రిమూర్తుల గుప్తా గారు, ఓకే ఇక్కడైతే బాగా పడుతుంది వర్షం. ఎనివే ఇప్పుడైతే మీ అందరి కోసం ఇంకొక బ్యూటిఫుల్ సాంగ్ వచ్చేసింది. అండ్ సాంగ్ కంటే ముందు ఇంకొక క్వశ్చన్ కూడా అడిగేస్తున్నాను. సో ఇవాళ ఇంకొక క్వశ్చన్ ఏంటి అంటే గనక, భారతదేశం 2035 నాటికి ఏ ముఖ్యమైన అంతరిక్ష ప్రాజెక్టును ఏర్పాటు చేయాలి అని లక్ష్యంగా పెట్టుకుంది. క్వశ్చన్ మళ్ళీ రిపీట్ చేస్తున్నాను. భారతదేశం 2035 నాటికి ఏ ముఖ్యమైన అంతరిక్ష ప్రాజెక్టును ఏర్పాటు చేయాలి అని లక్ష్యంగా పెట్టుకుంది. దీనికి గనక మీకు ఆన్సర్ తెలిస్తే వెంటనే నాకు వాట్సాప్ చేసింది. వాట్సాప్ చేయాల్సిన నెంబర్ 0866248814. ఇప్పుడైతే మీ అందరికోసం ఒక బ్యూటిఫుల్ సాంగ్ అయితే వచ్చేస్తుంది. వింటూ ఉన్న వివిధ భారతి 101.3 FM with your RJ Deepu.

0: వినండి వినండి వినండి గ్రామస్తులారా, కేవైసీ అప్డేట్ సందేశాన్ని నిర్లక్ష్యం చేయకండి. వెంటనే కేవైసీ అప్డేట్ చేయించుకోండి. గుర్తింపు లేదా చిరునామాలో ఏ మార్పు లేకపోతే మీ బ్యాంక్ లేదా ఏటీఎం లేదా బిజినెస్ కరెస్పాండెంట్ అంటే బీసీ వద్దకు వెళ్ళండి, లేదా బ్యాంక్ లో రిజిస్టర్డ్ ఇమెయిల్ లేదా మొబైల్ నెంబర్ లేదా మొబైల్ బ్యాంకింగ్ యాప్ లేదా ఉత్తరం ద్వారా దాన్ని ప్రకటింపచేయండి. ఒకవేళ ఏదైనా మార్పు ఉంటే కొత్త గుర్తింపు ఇంకా చిరునామా ప్రమాణ పత్రాలు చూపించి ఖాతాని సక్రియంగా ఉంచుకుని బ్యాంకింగ్ సేవల లాభాలు పొందండి. మీకు దగ్గరలో ఉన్న గ్రామ పంచాయతీ క్యాంప్ కి లేదా బ్యాంక్ శాఖకి వెళ్లి కూడా మీ కేవైసీ అప్డేట్ చేసుకోవచ్చు.
1: ఆర్బీఐ అంటుంది,
2: విషయాలు తెలుసుకోండి, జాగరూకంగా ఉండండి.

మీరు వింటున్నారు వివిధ భారతి 101.3 ఎఫ్ఎం విత్ యూర్ ఆర్జే దీపు. అన్న ఆల్రెడీ క్వశ్చన్ అడిగేశాను కదా, భారతదేశం 2035 నాటికి ఏ ముఖ్యమైన అంతరిక్ష ప్రాజెక్టును ఏర్పాటు చేయాలి అని లక్ష్యంగా పెట్టుకుంది.

సో చాలా మంది అయితే ఆన్సర్లు పంపించేశారు. సో చూద్దాం ఎంతమంది రైట్ ఆన్సర్ పంపించేశారు. ప్రసాద్ గారు ఎల్ఐసి కాలనీ నెల్లూరు నుంచి పంపిస్తున్నారు, హర్నాథపురం నుంచి రైట్ ఆన్సర్ పంపించేశారు. అండ్ అలాగే పెడన నుంచి జోగనంద్రావు కాలనీ నుంచి అప్పలరాజు గారు పంపిస్తున్నారు, మా పెడనలో ఇన్నాళ్ళకి వరుణు ఖండించాడు, వర్షం పడుతుంది అంటూ ఎస్ రైట్ ఆన్సర్ పంపించేశారు. అండ్ అలాగే మంగళగిరి నుంచి జయలక్ష్మి గారు రైట్ ఆన్సర్ పంపించేశారు. అండ్ అలాగే నెక్స్ట్ ఎవరు అంటే హ్యాపీ గణేష్ చతుర్థి అడ్వాన్స్గా అంటూ పంపించేస్తున్నారు, రైట్ ఆన్సర్ పంపించేశారు. ఎవరు అంటే మీ పేర్లు చెప్పకుండా మొత్తం మా ఆర్జీల పేర్లు నింపేశారు, సో మీ పేరు అయితే లేదు. ఎనీవే మీరైతే రైట్ ఆన్సర్ పంపించేశారు, సో ప్లీజ్ మీరు మెసేజ్ పంపించేటప్పుడు మీ ఆన్సర్తో పాటు మీ పేరు ఊరు కూడా ప్రతి మెసేజ్లోనూ పంపించండి. ఎనీవే నెక్స్ట్ ఎవరు పంపిస్తున్నారు అంటే గనక ముసాపేట గ్రామం మహబూబ్నగర్ జిల్లా నుంచి ఎం నరేష్, మెర్సి విజయ, రోజా, శిరీష, ఓంకార్, లక్ష్మి, నరసింహ, ఏదో వచ్చి సక్కుబాయ్ గారు సూపర్ సాంగ్స్ అంటూ పంపిస్తున్నారు. బట్ నేను అడిగిన ఎస్ఎంఎస్ క్వశ్చన్కి అయితే మీరు ఆన్సర్ పంపించలేదు. ఎనీవే నెక్స్ట్ ఎవరు అంటే నెల్లూరు జిల్లా ఉదయగిరి నుండి అనూష డేనియల్ పంపిస్తున్నారు, ఎస్ రైట్ ఆన్సర్ పంపించేశారు. అండ్ అలాగే నెక్స్ట్ ఎవరు పంపిస్తున్నారు అంటే అహ్మదాబాద్ నుంచి సాయి పంపిస్తున్నారు, బట్ ఆన్సర్ అయితే ఏమీ పంపించలేదు. అండ్ అలాగే పుట్టపాక నుండి పులిపాటి శ్రీనివాసరావు, కృష్ణవేణి, నీలేంద్ర, హరిణి గారు పంపిస్తున్నారు, ఎస్ రైట్ ఆన్సర్ పంపించేశారు. అండ్ అలాగే గుడ్ మార్నింగ్ అంటూ పంపిస్తున్నారు, బట్ ఎవరు పేరేమీ పంపించలేదు అండ్ ఆన్సర్ కూడా పంపించలేదు. అలాగే భాస్కర్ గారు పెడన్ నుంచి రైట్ ఆన్సర్ పంపించేశారు. అండ్ అలాగే ఆశా శ్రీనివాస్ గారు బెంగళూరు నుంచి రైట్ ఆన్సర్ పంపించేశారు. అండ్ అలాగే నెక్స్ట్ ఎవరు అంటే గనక తాడిపత్రి అనంతపురం డిస్టిక్ నుంచి సత్యభార్గి గారు పంపిస్తున్నారు, రైట్ ఆన్సర్ పంపించేశారు. అండ్ అలాగే నెక్స్ట్ అంబికా భవానీపురం నుంచి పంపిస్తున్నారు, ఎస్ రైట్ ఆన్సర్ పంపించేశారు. అండ్ అలాగే నెక్స్ట్ ఎవరు అంటే గనక నమస్తే ఆచార్య మేడం అండి పంపించేస్తున్నారు, ఎర్రమిల్లి సీతామహాలక్ష్మి చెన్నై నుంచి, ఎస్ రైట్ ఆన్సర్ పంపించేశారు. సో ఇంకా బోల్డ్ అన్ని ఆన్సర్లు అయితే ఉన్నాయన్నమాట ఈ క్వశ్చన్కి. సో అవన్నీ కూడా చదువుతాను. అంతకంటే ముందు మీ అందరి కోసం ఇంకొక బ్యూటిఫుల్ సాంగ్ అయితే వచ్చేస్తుంది, వింటూ ఉండని వివిధ భారతి 101.3 FM విత్ యువర్ ఆర్జీ గిపో.

మీరు వింటున్నారు వివిధ భారతి 101.3 ఎఫ్ఎం విత్ యూ ఆర్జీ దీపు. అండ్ ఇందాక అడిగాను కదా ఆల్రెడీ, భారతదేశం 2035 నాటికి ఏ ముఖ్యమైన అంతరిక్ష ప్రాజెక్టును ఏర్పాటు చేయాలి అని లక్ష్యంగా పెట్టుకుంది. సో చాలా ఆన్సర్లు అయితే వచ్చేసి, సో ఎవరు పంపించారు అంటే కనుక ఎస్ రైట్ ఆన్సర్ పంపించేశారు ఎర్రమిల్లి సీతామహాలక్ష్మి గారు చెన్నై నుంచి పంపిస్తున్నారు. అండ్ అలాగే నెక్స్ట్ ఎవరు అంటే కనుక కలమందలపాడు గ్రామం నుండి ఖాసీం మత్తుజా వాళ్ళే పంపిస్తున్నారు, రాంగ్ ఆన్సర్ పంపించేశారు. అండ్ అలాగే కోటగిరి శివతేజ్ జగిత్వాల గారు జగిత్యాల నుంచి పంపిస్తున్నారు, అంటే కొంచెం ఇండైరెక్ట్గా పట్టారు బట్ రైట్ ఆన్సర్ అయితే పెట్టారనమాట. చాలా ఫన్నీగా పెట్టారు ఆన్సర్. ఎనివే నెక్స్ట్ అనంతపురం నుండి అనురాధ గారు పంపిస్తున్నారు, ఎస్ రైట్ ఆన్సర్ పంపించేశారు. అండ్ అలాగే నెక్స్ట్ ఎవరు పంపిస్తున్నారు అంటే మేఘన పర్వీన్ కావ్య శ్రీనివాస్ గారు పంపిస్తున్నారు, ఓకే రైట్ ఆన్సర్ పంపించేశారు. అండ్ అలాగే కమతం వెంకటలక్ష్మి రెడ్డి భీమునిపాడు నుంచి పంపిస్తున్నారు, రైట్ ఆన్సర్ పంపించేశారు. అండ్ అలాగే హాయ్ దీపు గారు అంటూ పంపిస్తున్నారు, ఎంఎం నివాస్ నల్లపాడు గుంటూరు నుంచి పంపిస్తున్నారు, ఎస్ రైట్ ఆన్సర్ పంపించేశారు కానీ బట్ కరెక్ట్ ఆ వర్డింగ్ అనేది కొంచెం డిఫరెంట్గా పంపించారు. ఎనివే నెక్స్ట్ కనకారావు గారు పెడన్ నుంచి పంపిస్తున్నారు, రైట్ ఆన్సర్ పంపించేశారు. అలాగే పండితమిత్ర సుబ్రహ్మణ్యం గుడివాడ కృష్ణా జిల్లా నుంచి పంపిస్తున్నారు, ఎస్ రైట్ ఆన్సర్ పంపించేస్తున్నారు. నెక్స్ట్ ఎవరు పంపిస్తున్నారు అంటే కనుక హాయ్ మేడం మీ ప్రశ్నకి జవాబు అంటూ పంపిస్తున్నారు, హైదరాబాద్ నుండి శ్వేత లక్ష్మి నిషికాన్ హనీ పంపించేస్తున్నారు, రైట్ ఆన్సర్. అలాగే నెక్స్ట్ వనపర్తి జిల్లా ఆత్మకూరు మండలం దేవరపల్లి నుంచి పంపిస్తున్నారు, డి వర్ధన్రావు ఇంద్రాబాయ్ భానుప్రకాష్ నవ్య లక్కీ మీరాబాయ్ మొత్తి బాయ్ అంటూ పంపిస్తున్నారు. బట్ మీరైతే ఆన్సర్ పంపించలేదు, ఓన్లీ మీ పేర్లు మాత్రమే పంపిస్తున్నారు. ఎనీవే నెక్స్ట్ ఎవరు అంటే కనుక వెన్నెల వెన్నెల పాట ద్వారా మాకు వర్షం పంపించారా అంటూ పంపిస్తున్నారు. ఎనివే నెక్స్ట్ ఎవరంటే హాయ్ మేడం గుడ్ మార్నింగ్ అంటూ పంపించేస్తున్నారు, గంగిశెట్టి చాందిని మీరు అడిగిన ప్రశ్నకి సమాధానం అంటూ రైట్ ఆన్సర్ పంపించేశారు. అండ్ అలాగే నాకు నెక్స్ట్ ఎవరు పంపిస్తున్నారంటే విజయవాడ నుంచి పంపిస్తున్నారు, బట్ మీ పేరు అయితే చెప్పట్లేదు, రైట్ ఆన్సర్ అయితే పంపించేశారు. సో ఇందాక కూడా మీరే పంపించారు, పేరు లేకుండా ఓన్లీ ఆన్సర్ మాత్రమే పంపిస్తున్నారు. ఓకే నెక్స్ట్ ఎవరు పంపిస్తున్నారు, రామ్నగర్ నుంచి బొడ్డు బాలసుబ్రహ్మణ్యం గారు రాంగ్ ఆన్సర్ పంపించేశారు. అండ్ అలాగే నెక్స్ట్ ఎవరు అంటే హయాతి అండ్ అస్మిత విజయవాడ నుంచి మీరే చెప్పండి అంటూ పంపిస్తున్నారు, నేను ఎలాగో చెప్తాను ఆన్సర్. ఎనివే నెక్స్ట్ ఉట్కూరు నారాయణపేట జిల్లా నుంచి డి అరుణ మోహన్జీ దివ్యబ్బాయ్ అజయ్ శృతి గారు పంపిస్తున్నారు, రాంగ్ ఆన్సర్ పంపించేశారు. సో నేనే చెప్తున్నాను ఆన్సర్. ఇంతకీ ఆన్సర్ ఏంటి అంటే గనక, భారతదేశం 2035 నాటికి ఏ ముఖ్యమైన అంతరిక్ష ప్రాజెక్టును ఏర్పాటు చేయాలని లక్ష్యంగా పెట్టుకుంది అంటే గనక, భారతీయ అంతరిక్ష కేంద్రం, భారతీయ అంతరిక్ష స్టేషన్ని పెట్టాలి అని చెప్పేసి లక్ష్యంగా పెట్టుకుంది అనమాట. ఎనివే మరి నెక్స్ట్ క్వశ్చన్లోకి వెళ్ళిపోదాం. సో నెక్స్ట్ క్వశ్చన్ ఏంటి అంటే గనక, 2026 లో

భారత రక్షణ మంత్రి రాజ్నాథ్ సింగ్ 38 సంవత్సరాల తర్వాత ఏ దేశాన్ని సందర్శించిన తొలి భారత రక్షణ మంత్రిగా నిలిచారు? క్వశ్చన్ మళ్లీ రిపీట్ చేస్తున్నాను. 2026లో భారత రక్షణ మంత్రి రాజ్నాథ్ సింగ్ 38 సంవత్సరాల తర్వాత ఏ దేశాన్ని సందర్శించిన తొలి భారత రక్షణ మంత్రిగా నిలిచారు? సో ఆ దేశం పేరేంటో మీకు తెలిస్తే వెంటనే నాకు వాట్సాప్ చేసేయండి. వాట్సాప్ చేయాల్సిన నెంబర్ 0866244814. ఇప్పుడైతే మీ అందరి కోసం ఒక బ్యూటిఫుల్ సాంగ్ అయితే వచ్చేస్తుంది. వింటూ ఉండండి వివిధ భారతి 101.3 FM with your RJ దీపు.

మీరు వింటున్నారు వివిధ భారతి 101.3 ఎఫ్ఎం విత్ యువర్ ఆర్జీ దీపు. అండ్ క్వశ్చన్ అయితే అడిగేశాను కదా, 2026లో భారత రక్షణ మంత్రి రాజ్నాథ్ సింగ్ 38 సంవత్సరాల తర్వాత ఏ దేశాన్ని సందర్శించిన తొలి భారత రక్షణ మంత్రిగా నిలిచారు అని చెప్పేసి. సో చాలా మెసేజ్లు అయితే వచ్చేసినాయి, సో ఎవరు పంపించారో చూసేద్దాం. ప్రసాద్ గారు ఎల్ఐసి కాలనీ నుంచి నెల్లూరు హర్నాదాపురం నుంచి పంపిస్తున్నారు, రైట్ ఆన్సర్ పంపించేశారు. అండ్ అలాగే పెడన జోగానందరావు కాలనీ నుంచి అప్పలరాజు గారు రైట్ ఆన్సర్ పంపించేశారు. అండ్ అలాగే మూసపేట గ్రామం మహమూనగర్ జిల్లా నుంచి ఎం నరేష్, మెర్సి విజయ, రోజా, శిరీష, ఓంకార్, లక్ష్మీ, నరసింహ ఏదో వచ్చి సక్కుబాయ్ గారు రైట్ ఆన్సర్ పంపించేశారు. అండ్ అలాగే అంబికా గారు భవానీపురం నుంచి రైట్ ఆన్సర్ పంపించేశారు. అండ్ అలాగే హయాతి హస్మిత రైట్ ఆన్సర్ పంపించేశారు. అండ్ అలాగే నెక్స్ట్ ఆశా శ్రీనివాస్ గారు బెంగళూరు నుంచి రైట్ ఆన్సర్ పంపించేశారు. అలాగే నెక్స్ట్ రామానగర్ నుంచి బొడ్డు బాల సుబ్రహ్మణ్యం గారు పంపిస్తున్నారు, ఎస్ రైట్ ఆన్సర్ పంపించేశారు. అండ్ అలాగే భాస్కర్ గారు పెడన్ నుంచి రైట్ ఆన్సర్ పంపించేశారు. అండ్ అలాగే నెల్లూరు జిల్లా ఉదయగిరి నుండి అనూష డేనియల్ మీరు అడిగిన ప్రశ్నకి సమాధానం అంటూ ఎస్ రైట్ ఆన్సర్ పంపించేశారు. అండ్ అలాగే నెక్స్ట్ ఎవరు అంటే గనక ఎర్రమిల్లి సీతా మహాలక్ష్మి చెన్నై నుంచి పంపిస్తున్నారు, రైట్ ఆన్సర్ పంపించేశారు. అండ్ అలాగే అనంతపురం నుండి అనురాధ గారు రైట్ ఆన్సర్ పంపించేశారు. అలాగే కనకారావు గారు పెడన్ నుంచి రైట్ ఆన్సర్ పంపించేశారు. అలాగే కొనుకొండ్ల రమణారావు, కవిత, జ్యోత్స్నవి, మోహిత్ రావు బెంగళూరు నుంచి రైట్ ఆన్సర్ పంపించేశారు. అండ్ అలాగే కమతం వెంకటలక్ష్మిరెడ్డి భీమునిపాడు నుంచి రైట్ ఆన్సర్ పంపించేశారు. అండ్ అలాగే హాయ్ మేడం అంటూ తెనాలి గంగానమ్మపేట నుంచి గంగిశెట్టి వెంకట చాందని గారు పంపిస్తున్నారు, రైట్ ఆన్సర్ పంపించేశారు. అండ్ అలాగే నెక్స్ట్ ఎవరు అంటే గనక రైట్ ఆన్సర్ పంపించేశారు వెంకట నారాయణ అండ్ ఝాన్సీ ఖమ్మం నుంచి పంపిస్తున్నారు. అండ్ అలాగే నెక్స్ట్ కోటగిరి స్వరూప రాణి జగిత్యాల నుంచి పంపిస్తున్నారు, రైట్ ఆన్సర్ పంపించేశారు. అలాగే నెక్స్ట్ ఎం నరేష్, మెర్సీ విజయ, రోజా, శిరీష, ఓంకార్, లక్ష్మీ, నరసింహ ఏదొచ్చి సక్కుబాయ్ గారు ఎస్ రైట్ ఆన్సర్ పంపించేశారు. అండ్ ఈరోజు మీ షో చాలా బాగుంది దీపు గారు అంటూ పంపిస్తున్నారు. ఎనీవే నెక్స్ట్ ఎవరు అంటే గనక వినాయక చవితి పండుగ అంటే అందరికీ ఇష్టమే, నాకు మరీ ఇష్టం, ఎందుకంటే వినాయక చవితి మరణాడు ఋషి పంచమి నాడే అంటూ పంపించేస్తున్నారు. మీరు అచ్చగా ఇంక వినాయక వినాయక చవితి మూడ్లోనే ఉన్నట్లున్నారు. ఎనీవే నెక్స్ట్ ఎవరు అంటే గనక వనపర్తి జిల్లా ఆత్మకూరు మండలం నుంచి దిగోవర్ధన్ రావు, ఇందిరాబాయ్, భాను ప్రకాష్, నవ్య, లక్కీ, మీరాబాయి, మత్యబాయి పంపిస్తున్నారు, రాంగ్ ఆన్సర్ పంపించేశారు. అండ్ అలాగే వేదాంతం జానకి శ్రీనివాస్ గారు ఫ్రమ్ మచిలీపట్నం నుంచి ఎస్ రైట్ ఆన్సర్ పంపించేశారు, లాస్ట్ ప్రశ్నకి ఆన్సర్ అంటూ పంపించారు. ఎనీవే రైట్ ఆన్సర్ పంపించేశారు. ఎనీవే మరి ఇంతకీ రైట్ ఆన్సర్ ఏంటి అంటే గనక 2026లో భారత రక్షణ మంత్రి రాజ్నాథ్ సింగ్ 38 సంవత్సరాల తర్వాత శ్రీలంకని సందర్శించిన తొలి భారత రక్షణ మంత్రిగా నిలిచారనమాట. సో శ్రీలంక ఈజ్ ద రైట్ ఆన్సర్. అండ్ ఇప్పుడు ఇంకొక మెసేజ్ కూడా వచ్చేసింది, ఉట్కూరు నారాయణపేట జిల్లా నుంచి డి అరుణ, మోహన్జీ, దివ్యాబాయ్, అజయ్, శృతి పంపిస్తున్నారు, బట్ రాంగ్ ఆన్సర్ పంపించేశారు. ఎనీవే శ్రీలంక ఈజ్ ద రైట్ ఆన్సర్ అనమాట. మరి స్టూడియోలో టైం చూస్తే 10:52:15 కావస్తుంది. ఇంకా మరి ఈ రోజుకి మీ అజయ్ దీపు అయితే సైనింగ్ ఆఫ్ చెప్పేసే టైం అయితే వచ్చేసింది అనమాట. సో బోల్డ్ అన్ని విషయాలు అయితే షేర్ చేశాను అండ్ యూస్ఫుల్ విషయాలు షేర్ చేశాను అని అనుకుంటున్నాను. సో తప్పకుండా అందరూ కూడా ఫాలో అవ్వండి. సో మార్నింగ్ నుంచి నేను చెప్పిన విషయాలన్నీ ఇక్కడ ఇంకొకసారి

ఒక్కసారి మళ్ళీ చెప్తున్నాను అనమాట. సో ఈరోజు ఎంకరేజ్మెంట్ డే కాబట్టి ఈ రోజు అనే కాదు ఎప్పుడు కూడా. సో మీ చుట్టుపక్కల ఉన్న వాళ్ళని ఎవరినైనా ఎంకరేజ్ చేయడానికి ముందుండండి. ఒక చిన్న మాట చాలు వాళ్ళకి బోల్డ్ అంత ఎంకరేజ్మెంట్ అనేటువంటిది వస్తుంది. అండ్ అలాగే సో మధ్యతరగతి కుటుంబంలో మనం ఎలా పొదుపు చేసుకోవచ్చు, ఖర్చులు ఎలా తగ్గించుకోవచ్చు అనే విషయం మీద కూడా మాట్లాడుకున్నాం కదా. సో అవి కూడా ఖచ్చితంగా ఫాలో అవ్వండి. అలాగే ఆరోగ్యంగా ఉండడానికి ఎలాంటి ఆహారం తీసుకోవాలి అనే విషయం మీద కూడా మాట్లాడుకున్నాం. సో అవన్నీ కూడా ఫాలో అవ్వండి. సో ప్రతి ఒక్కటి కూడా అందరికీ యూస్ఫుల్గానే ఉంటుంది. ఎనీవే, మరి ఇంకొక రోజు ఇంకొక షోలో ఇంకా బోల్డ్ అయిన విషయాలతో మళ్ళీ ముందుంటాను. అంటిల్ దెన్ అందరికీ అడ్వాన్స్ ఒక వినాయక చవితి శుభాకాంక్షలు తెలియజేస్తూ సైనింగ్ ఆఫ్ చెప్పేస్తుంది మీ ఆజదీపు. వింటూ ఉండండి వివిధ భారతి 101.3 FM.

భారీగా ట్రాఫిక్ జామ్ ఏర్పడింది. అధికారులు క్షేత్రస్థాయిలో దిగి డ్రైనేజ్ నీటిని తొలగించే చర్యలు చేపట్టారు. డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లాలో విస్తారంగా వర్షాలు పడుతున్నాయి. ఈరోజు తెల్లవారుజాము నుంచి కురుస్తున్న వర్షాలు, ఈదురుగాలుల ప్రభావంతో పలు ప్రాంతాల్లో స్తంభాలు నేలకూలి విద్యుత్ సరఫరాకు అంతరాయం ఏర్పడింది. ఎడతెరిపి లేకుండా కురుస్తున్న వర్షాల ప్రభావంతో జిల్లా కేంద్రమైన అమలాపురంతో పాటు రామచంద్రాపురం, ముమ్మిడివరం నగర పంచాయతీలో పలు కాలనీలు జలమయమయ్యాయి. రాష్ట్ర వ్యాప్తంగా కొత్తగా ఏర్పాటు చేసిన 10 అత్యవసర చికిత్సా కేంద్రాలను, 12 సమీకృత ప్రజారోగ్య ప్రయోగశాలలను ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు కేంద్ర ఆరోగ్య శాఖ మంత్రి జేపీ నడ్డాతో కలిసి ఈరోజు ప్రారంభించనున్నారు. దక్షిణ ఛత్తీస్గఢ్, దాని పరిసర ప్రాంతాలపై అల్పపీడనం కేంద్రీకృతమై ఉందని రాష్ట్ర విపత్తుల నిర్వహణ సంస్థ ఎండి ప్రఖర్ జైన్ పేర్కొన్నారు. ఇది రానున్న 24 గంటల్లో పశ్చిమ వాయువ్య దిశగా దక్షిణ ఛత్తీస్గఢ్, విదర్భ మీదుగా కదిలే అవకాశం ఉందని తెలిపారు. దీని ప్రభావం వల్ల నేడు రేపు రాష్ట్రంలో విస్తారంగా వర్షాలు కురుస్తాయని చెప్పారు. యుఎస్ ఓపెన్ 2026 ఎడిషన్ చివరి అంకానికి చేరుకుంది. కార్లోస్ అల్క్రాస్ వంటి స్టార్ ప్లేయర్ను ఓడించి సంచలన ప్రదర్శనతో సెమీస్కు దూసుకొచ్చిన బెన్ షెల్టన్ ఫైనల్లో అలెగ్జాండర్ జ్వెరెవ్తో తలపడనున్నాడు. అటు మహిళల సింగిల్స్ ఫైనల్లో కొత్త నంబర్ 1 రిబకినా డిఫెండింగ్ ఛాంపియన్ సబలింకాతో ఆడనుంది. వివిధ భారతి ఎఫ్ఎం వార్తల ముఖ్యాంశాలు తిరిగి 12 గంటలకు వినవచ్చు.

వింటున్నారు వివిధ భారతి ఎఫ్ఎం 101.3. హాయ్ హలో గుడ్ మార్నింగ్, ఎలా ఉన్నారు అందరూ? మీరు వింటున్నారు ఆకాశవాణి విజయవాడ, 101.3 విద్యుత్ భారతి ఎఫ్ఎం. నేను మీ ఆర్జే ప్రసన్న. మనమైతే ఎంటర్ అయిపోతున్నాం ఇవాళ సినిమా కబుర్లు ప్రోగ్రామ్ లోకి, ఓన్లీ ఆన్ 101.3 విద్యుత్ భారతి ఎఫ్ఎం. మరి సినిమా కబుర్లు చెప్పడానికి నేనైతే రెడీగా ఉన్నా, అలాగే వినడానికి మీరు కూడా రెడీగా ఉన్నారని అనుకుంటున్నా. ఇప్పుడైతే మీ అందరి కోసం తులసి మూవీ నుంచి ఒక లవ్లీ సాంగ్ అయితే ప్లే చేస్తున్నాను. దాని తర్వాత నేను చెప్పబోయే సినిమా కబుర్ల కోసం వెయిట్ చేస్తూ స్టే ట్యూన్ టు 101.3 విద్యుత్ భారతి ఎఫ్ఎం.

0: తెలుగు పాట అంటే అమృతం తాగినంత అనుభూతి మన తెలుగు వారికి.
1: పాట ఆస్వాదన ఎప్పుడూ అమృతమే.
2: అందమైన పదాలతో అద్దిన అలంకారం పాట,
1: చక్కని ఛందస్సుతో దిద్దిన చమత్కారం పాట,
0: భాష గొప్పతనం తెలిపే సాహిత్యపు సంతకం,
2: కవుల కలం నుంచి జాలువారి సంగీత ప్రియుల మధ్యలో సుస్థిర స్థానాన్ని సంపాదించుకున్న పాటలు,
0: అలనాటి ఆణిముత్యాలు మరపురాని గీతాలు,
2: తెలుగు పాటలోని మాధుర్యాన్ని ఆస్వాదించడానికి
0: సంగీత ప్రియుల్ని రారమ్మంటున్న కార్యక్రమం
1: మధుర స్వరాలు ఓన్లీ ఆన్ ఆకాశవాణి వివిధ భారతి 101.35.

0: చూడు, ట్రిప్ ట్రిప్ అని తీసుకొచ్చావు, ఇక్కడ రేడియో కూడా లేదు, ఇప్పుడు నేను వివిధ భారతి ఎలా వినాలి?
1: ఈ మాత్రానికే బాధెందుకు, ఫోన్ లో న్యూస్ ఆన్ ఎయిర్ యాప్ ఇస్తే సరి.
0: యాప్ లో రేడియోనా? అయితే ఓకే, వివిధ భారతి ఉంటుందిగా.
1: న్యూస్ ఆన్ ఎయిర్ యాప్ ఇన్స్టాల్ చేసి వీబీ తెలుగు విజయవాడ అని క్లిక్ చేయి. అంతే, నువ్వెక్కడున్నా ఎప్పుడైనా నీకు నచ్చిన వివిధ భారతి ప్రోగ్రామ్స్ ని హ్యాపీగా వినొచ్చు.
0: హై, అయితే ఇప్పుడు ఇన్స్టాల్ చేస్తా.
1: న్యూస్ ఆన్ ఎయిర్ యాప్ ఫోన్ లోనే, రేడియో ఎప్పుడు మీతోనే.

మనమైతే ఉన్నాం సినిమా కబుర్లు ప్రోగ్రామ్ లో ఓన్లీ అండ్ 101.3 వివిధ భారతి ఎఫ్ఎం. నేను మీ ఆర్జే ప్రసన్న. మరి ఇంతకీ ఎందుకు మిరపకాయ మూవీ నుంచి ఈ సాంగ్ ప్లే చేశాను అంటే కనుక, ఇప్పుడు ట్రెండ్ ఏంటి అంటే ఆల్రెడీ అంతకు ముందు సూపర్ హిట్ అయిన మూవీస్ ని మళ్ళీ రీరిలీజ్ చేయడం కదా. మరి రవితేజ నటించిన మిరపకాయ మూవీని సెప్టెంబర్18న రీరిలీజ్ అయితే చేయబోతున్నారు అనమాట. సో మళ్ళీ ఎవరైనా ఈ మూవీని థియేటర్స్ లో చూడాలి అనుకుంటే సెప్టెంబర్ 8th

18th వరకు వెయిట్ చేస్తే సరిపోతుంది. అలాగే ఉదయ్ కిరణ్ ఆర్తి అగర్వాల్ జంటగా నటించిన నీ స్నేహ మూవీ అనమాట September 19th థియేటర్స్ లో మళ్ళీ రీరిలీజ్ చేయబోతున్నారు అనమాట. సో నీ స్నేహ అనే మూవీని మళ్ళీ ఎవరైనా థియేటర్స్ లో చూడాలి అనుకుంటే September 19th వరకు వెయిట్ చేస్తే సరిపోతుంది. మరి ఇప్పుడైతే మీ అందరి కోసం నీ స్నేహ మూవీ నుంచి ఒక లవ్లీ సాంగ్ అయితే ప్లే చేస్తున్నాను. మరి ఇంకా అసలు రిలీజ్ అవ్వబోతున్న మూవీస్ ఏంటి సెప్టెంబర్ లో అనేవి ఇవాళ సినిమా కబుర్లో ఖచ్చితంగా మాట్లాడుకుందాం. ఇప్పుడైతే నీ స్నేహ మూవీ నుంచి ఈ సాంగ్ వింటూ స్టేట్ యూన్ 101.3 వివిధ్ భారతి ఎఫ్ఎం.

మనమైతే ఉన్నాం సినిమా కబుర్లు ప్రోగ్రామ్ లో ఓన్లీ ఆన్ 101.3 విత్ భారతి ఎఫ్ఎం. నేను మీ ఆర్జే ప్రసన్న. మరి అప్డేట్స్ కోసం మీరందరూ ఎదురు చూస్తూ ఉంటారు కదా. ఏంటి అంటే కనుక నిహాల్ కోదాటి, సూర్య శ్రీనివాస్ కీలక పాత్రలో నటించిన చిత్రం సీక్రెట్ సోల్జర్ అనమాట. మరి ఈ మూవీకి అక్కి విశ్వనాథ్ రెడ్డి అయితే దర్శకత్వం వహించారనమాట. ఓ సరికొత్త స్పై కథాంశంతో ఈ మూవీని అయితే తీర్చిదిద్దడం అయితే జరిగింది. మరి ఈ మూవీ మనందరి ముందుకి థియేటర్స్ లో ఎప్పుడు రిలీజ్ అవ్వబోతోంది అంటే కనుక సెప్టెంబర్ 18 ఈ సినిమా అయితే మనందరి ముందుకి రాబోతుంది అనమాట. అలాగే డీజే టిల్లు సినిమాతో మనందరినీ నవ్వించిన దర్శకుడు విమల్ కృష్ణ, ఆయన దర్శకత్వంలో రూపొందించిన ఎంటర్టైనర్ ఏంటి అంటే కనుక టైటిల్ చాలా డిఫరెంట్ గా అండ్ వెరైటీగా ఉంటుంది తెలుసా. ఏంటి అంటే కనుక అనుమాన పక్షి. ఎస్, మీరు విన్నది నిజమే, నేను అన్నది కూడా నిజమే అనమాట. మరి టైటిల్ అయితే అదే. మరి ఈ మూవీ ఎప్పుడు రాబోతోంది అంటే కనుక సెప్టెంబర్ 18 మనందరి ముందుకి రాబోతోంది అనమాట. రాగ్ మయూర్ అలాగే మెరిన్ ఫిలిప్ అయితే హీరో ఇంకా హీరోయిన్ గా ఈ మూవీలో నటించడం జరిగింది. మరి వీళ్ళిద్దరూ జంటగా నటించిన ఈ చిత్రాన్ని మనందరం థియేటర్స్ లో చూడాలి అంటే ఇందాక చెప్పాను కదా సెప్టెంబర్ 18 వరకు వెయిట్ చేయాల్సింది అనమాట. మరి ఇంకా నేను అప్డేట్స్ అయితే చెప్పేస్తాను మూవీస్ కి సంబంధించింది. మరి ఇప్పుడైతే మీ అందరి కోసం టిల్లు మూవీ నుంచి ఒక లవ్లీ సాంగ్ అయితే వచ్చేస్తోంది. ఈ వింటూ స్టేట్యూన్ 2 101.3 విత్ భారతీయ ఫామ్.

మనమైతే ఉన్నాం సినిమా కబుర్లు ప్రోగ్రామ్ లో ఓన్లీ అండ్ 101.3 వివిధ భారతి ఎఫ్ఎం. మరి రిలీజ్ అవ్వబోతున్న మూవీస్ గురించి అప్డేట్స్ అయితే చెప్తూ ఉన్నాను కదా. పృథ్వీరాజ్ సుకుమార్ అండ్ కరీనా కపూర్ ప్రధాన పాత్రలో నటించిన క్రైమ్ థ్రిల్లర్ సినిమా ఏంటి అంటే దయారా అన్నమాట. నిజ జీవిత ఘటనలు ఆధారంగా దర్శకురాలు మేఘనా గుల్జార్ ఈ మూవీ అయితే తెరకెక్కించారనమాట. మరి ఈ మూవీ మనందరి ముందుకి ఎప్పుడు రాబోతుంది అంటే సెప్టెంబర్ 18 రిలీజ్ అవ్వబోతుంది అనమాట, హిందీలో ఇంకా మలయాళంలో. సో ఈ మూవీని చూడాలి అనుకుంటే, అంటే కొంతమందికి క్రైమ్ థ్రిల్లర్ మూవీస్ అంటే చాలా ఇంట్రెస్టింగ్ ఉంటాయి కదా, సో వాళ్ళ కోసమే దయారా అయితే వచ్చేస్తుంది అనమాట. సో ఈ మూవీని సెప్టెంబర్ 18 అయితే చూసేయచ్చు. సో అదనమాట ఇవాళ సినిమా కబుర్లు ప్రోగ్రామ్ అయితే మీ అందరికీ చాలా చాలా నచ్చిందని నేనైతే అనుకుంటున్నా. ఇప్పుడైతే మీ అందరి కోసం బంగారాజు మూవీ నుంచి ఒక లవ్లీ సాంగ్ తో సినిమా కబుర్లు ప్రోగ్రామ్ కి అయితే సైనింగ్ ఆఫ్ చెప్పేస్తున్నాను. మళ్ళీ మనం కలుసుకుందాం మీకు తెలుసా ప్రోగ్రామ్ లో. అంతవరకు స్టే ట్యూన్డ్ 101.3 వివిధ భారతి ఎఫ్ఎం.

వివిధ భారతి ఎఫ్ఎం వార్తల ముఖ్యాంశాలు చదువుతున్నది బాలకృష్ణ ప్రగడ. రాష్ట్ర అభివృద్ధి, కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల సమన్వయంపై ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు, కేంద్ర మంత్రి జేపీ నడ్డా కీలక చర్చలు జరిపారు. ఉండవల్లిలోని సీఎం నివాసంలో ఇరువురు నేతలు భేటీ అయ్యారు. రాష్ట్రానికి సంబంధించిన పలు కీలక ప్రాజెక్టులపై సుదీర్ఘంగా చర్చించారు. అనంతరం విజయవాడ పాత ఆసుపత్రి వద్ద క్రిటికల్ కేర్ బ్లాక్ను కేంద్ర మంత్రి ప్రారంభించారు. 9 సీసీ బ్లాకులు, 12 పబ్లిక్ హెల్త్ ల్యాబ్లను వర్చువల్గా ప్రారంభించారు. అల్పపీడన ప్రభావంతో రాష్ట్రంలో పలుచోట్ల భారీ వర్షాలు కురుస్తున్నాయి. విజయవాడలో కురిసిన కుండపోత వర్షానికి పెంచ్ సర్కిల్, ఎంబీ రోడ్, బందర్ రోడ్తో పాటు పలు లోతట్టు ప్రాంతాలు నీట మునిగాయి. వర్షపు నీరు రోడ్లపైకి చేరడంతో వాహనదారులు, బాటసారులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొన్నారు. గుంటూరు జిల్లా మంగళగిరిలో భారీ వర్షానికి ప్రధాన రహదారులు జలమయమయ్యాయి. దీంతో వాహనదారులు ఇబ్బందులు పడ్డారు. అల్లూరు జిల్లా జీకే వీధి మండలంలోని చిన్న గంగవరం వద్ద తాత్కాలికంగా వేసిన కల్వర్ట్ కొట్టుకుపోయింది. దీంతో పలు గ్రామాలకు రాకపోకలు నిలిచిపోయాయి. 2 ఏళ్లలో ఐకానిక్ భవనాల నిర్మాణం పూర్తి చేసేలా పనులు వేగం చేయాలని రాష్ట్ర పురపాలక శాఖ మంత్రి పొంగూరు నారాయణ ఆదేశించారు. రాజధాని అమరావతి నిర్మాణ పనుల పురోగతిపై మంత్రి నారాయణ సమీక్ష నిర్వహించారు. అమరావతి రాయపూడిలోని సిఆర్డీఏ కార్యాలయంలో ఈరోజు జరిగిన సమీక్షలో జీఏడి టవర్, హెచ్ఓడి టవర్లు, అసెంబ్లీ నిర్మాణ పనుల పురోగతిని అధికారులు మంత్రికి వివరించారు. 5 టవర్లకు స్టీల్ డయాగ్రిడ్ నిర్మాణం వేగంగా జరుగుతుందని అధికారులు వివరించారు. అసెంబ్లీ నిర్మాణంలో కీలకమైన ఎత్తైన శిఖరం స్పైర్ నిర్మాణ పనులు వారం రోజుల్లో మొదలుపెడుతున్నట్లు నిర్మాణ సంస్థ ప్రతినిధులు మంత్రికి తెలియజేశారు. వివాదాల పరిష్కారంతో పాటు సత్వరమే న్యాయం అందించేందుకు జాతీయ లోక్ అదాలత్లు ఎంతో దోహదం చేస్తున్నాయని శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లా ప్రధాన న్యాయమూర్తి నరసింహమూర్తి అన్నారు. నెల్లూరు నగరంలోని జిల్లా కోర్టులో జాతీయ లోక్ అదాలత్ను ఈరోజు ఆయన ప్రారంభించారు. ఈ సందర్భంగా నరసింహమూర్తి మాట్లాడుతూ, లోక్ అదాలత్లలో వేలాది కేసులు పరిష్కారమవుతున్నాయని కక్షిదారులు, ప్రజలు లోక్ అదాలత్ సేవలను ఉపయోగించుకోవాలని కోరారు. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడును శ్రీవారి సాలకట్ల బ్రహ్మోత్సవాలకు తిరుమల తిరుపతి దేవస్థానం ఆహ్వానించింది. టిటిడి బోర్డు చైర్మన్ బిఆర్ నాయుడు, బోర్డు సభ్యులు జ్యోతుల నెహ్రూ, పనబాక లక్ష్మి, జానకిదేవి, టిటిడి ఈవో ముద్దాడ రవిచంద్ర ముఖ్యమంత్రిని ఉండవల్లిలోని క్యాంపు కార్యాలయంలో కలిసి ఆహ్వాన పత్రికను అందజేశారు. ఈ సందర్భంగా ముఖ్యమంత్రి చంద్రబాబుకు టిటిడి వేద పండితులు వేదాశీర్వచనం అందించారు. శ్రీవారి బ్రహ్మోత్సవాల ఏర్పాట్లపై టిటిడి చైర్మన్ ఈవోలతో ముఖ్యమంత్రి చర్చించారు. 18వ బ్రిక్స్ కూటమి సదస్సు ఈరోజు, రేపు ఢిల్లీలో జరగనుంది. వివిధ భారతి ఎఫ్ఎం వార్తల ముఖ్యాంశాలు తిరిగి 1 గంటకు వినవచ్చు.

మేబీ క్లాక్ అయితే ఎగ్జాక్ట్ గా 12 గంటల 9 నిమిషాలు అయితే అయిపోయింది అనమాట. సో మనం అయితే ఎంటర్ అయిపోతున్నాం ఇవాళ మీకు తెలిసే ప్రోగ్రామ్ లోకి, ఓన్లీ ఆన్ 101.3 విత్ భారతీయ ఎఫ్ఎం. నేను మీ ఆర్జే ప్రసన్న. ఈ రోజు డే స్పెషాలిటీ ఏంటో తెలుసా? నేషనల్ డే ఆఫ్ ఎంకరేజ్మెంట్ అనమాట, అంటే జాతీయ ప్రోత్సాహ దినోత్సవం. అంటే అసలు దీని గురించి మాట్లాడుకోవడానికి చాలా ఉంది మీ అందరికీ కూడా ఈరోజు. అంటే అసలు ఈరోజు మనం ఏం చేయాలి, ఒక మాట మనకి ఎంత ధైర్యాన్ని ఇస్తుంది, అవన్నీ కూడా ఇవాళ డే స్పెషాలిటీ అంటే ఇవాళ మీకు తెలిసాలో మాట్లాడుకుందాం. ఎందుకు అంటే ఇవాళ డే స్పెషాలిటీ నేషనల్ డే ఆఫ్ ఎంకరేజ్మెంట్ అనమాట, అంటే జాతీయ ప్రోత్సాహ దినోత్సవం. సో ఓకే, అటు నుంచి ఇటు చెప్పినా ఇటు నుంచి ఇటు చెప్పినా ఫైనల్గా అసలు ఎంకరేజ్ చేయడానికి మనం ఏం చేయాలి, మనం తెలుసుకోవాల్సిన విషయాలు ఏంటి, ఇవన్నీ కూడా ఉన్నాయి మాట్లాడటానికి. మీ అందరితో ఖచ్చితంగా షేర్ చేస్తా అండ్ ఈ ప్రోగ్రామ్ మీ అందరికీ నచ్చుతుందని నేను అనుకుంటున్నా. యాక్చువల్గా ఈ మాట లాస్ట్లో చెప్పాలి కదా, కానీ ఎంకరేజ్మెంట్ అంటే ఏంటో మరి అలా ముందే వచ్చేసింది అనమాట. సో అంత అంటే నేను ఆలోచించాను మీ అందరి గురించి ఆలోచించి ఈ టాపిక్ చెప్పాలి అని చెప్పి గట్టిగా ప్రిపేర్ అయిపోయాను. సో అందుకే నచ్చుతుంది అని చెప్పి ముందే అనేసా. మరి ఇప్పుడైతే మీ అందరి కోసం ఇందాక ఆల్రెడీ స్టైల్ మూవీ నుంచి ఒక లవ్లీ సాంగ్ అయితే ప్లే చేశాను కదా.

సూపర్ హిట్ సాంగ్. ఇప్పుడు కూడా మీ అందరి కోసం నేను ఇంకొక బ్యూటిఫుల్ సాంగ్ అయితే ప్లే చేస్తున్నా. ఈ సాంగ్ కూడా చాలా బాగుంటుంది. మనసు పలికే మౌనరాగ మూవీ నుంచి ఒక వండర్ఫుల్ సాంగ్ అయితే వచ్చేస్తుంది. వింటూ స్టేట్యూన్ 2 101.3 వివిధ భారతి ఎఫ్ఎం. నేను మీ ఆర్జే ప్రసన్న.

మనమైతే ఉన్నాం మీకు తెలుసా ప్రోగ్రామ్ లో ఓన్లీ ఆన్ 101.3 వివిధ భారతీయ ఫామ్. నేను మీ ఆర్జే ప్రసన్న. ఇంకా మాట్లాడుకుంటూ ఉన్నాం కదా జాతీయ ప్రోత్సాహ దినోత్సవం గురించి. పరిస్థితులు కఠినంగా మారినప్పుడు మనుషులు నిరుత్సాహపడడం సహజం. ఎందుకు అంటే పరిస్థితులు

ఎప్పుడు ఎలా ఉంటాయి అనేది ఎవరికి తెలియదు కాబట్టి, అలాంటప్పుడు ఒకరిని ప్రోత్సహించడానికి మనం చేసే చిన్న ప్రయత్నమే వాళ్లల్లో ఎంతో ధైర్యాన్ని నింపుతుందన్నమాట. అవునా కాదా? మరి మాటే కదా మనలో ధైర్యాన్ని నింపాలన్నా కృంగదీయాలన్నా ఏదైనా సరే మాటే అన్నమాట. మరి ఈరోజు మనం ఏం చేయాలి అనేది ఇవాళ మీకు తెలుసాలో తెలుసుకుందాం. అలాగే మిమ్మల్ని మీరు ఉత్సాహపరచుకోవడానికి ఉత్తమ మార్గం ఏంటో తెలుసా? ఇతరులని ఉత్సాహపరచడానికి ప్రయత్నించడమే. ఇది నిజంగా నిజం, ఈ మాట నేను అనలేదు, ఎవరన్నారు అంటే కనుక మార్క్ ట్వైన్ అన్నారనమాట. మళ్ళీ చెప్తున్నాం మీ అందరి కోసం, మిమ్మల్ని మీరు ఉత్సాహపరచుకోవడానికి ఉత్తమ మార్గం ఇతరులని ఉత్సాహపరచడానికి ప్రయత్నించడమే. ఇది నిజంగా నిజమని ఎందుకు అన్నాను అంటే, సో ఏదైనా రాసినప్పుడు మీ అందరికీ ఏదైనా షేర్ చేయాలనుకున్నప్పుడు, ఏదైనా టాపిక్ చెప్పాలి అనుకున్నప్పుడు ఆలోచిస్తూ ఉంటాం కదా. సో ఆటోమేటిక్గా మేము అందరం కూడా ఎలా లిజనర్స్ని ఎంటర్టైన్ చేయాలి, ఎలా ఉత్సాహపరచాలి అని చెప్పి ఆలోచిస్తూ ఉంటాం అన్నమాట. ఆటోమేటిక్గా మేము కూడా అప్పుడు ఉత్సాహంగా ఉంటాం. సో ఏది ఇస్తే అదే తిరిగి వస్తుంది, ఇలాంటి మాటలన్నీ ఇక్కడ కూడా మనం అప్లై చేసుకోవచ్చు. ఎందుకు అంటే మనల్ని మనం ఉత్సాహపరచుకోవడానికి ఖచ్చితంగా ఎదుటి వాళ్ళని ఉత్సాహపరచాలి అనే ఆలోచననే మనం, అప్పుడు ఒక డైలాగ్ ఉంటుంది కదా, నేను ఎంత ఉల్లాసంగా ఉన్నానో, ఎంత ఉత్సాహంగా ఉన్నానో అనుకునేలా చేస్తుంది అనమాట. మరి ఇంకా మాట్లాడుకుందాం జాతీయ ప్రోత్సాహ దినోత్సవం గురించి. చాలా విషయాలు ఉన్నాయి మీతో షేర్ చేసుకోవడానికి. మరి ఇప్పుడైతే మీ అందరి కోసం నేను ఇంకొక లవ్లీ సాంగ్ అయితే ప్లే చేస్తున్నాను, ఫ్రమ్ ద మూవీ చుక్కల్లో చంద్రుడు అనమాట. ఈ సాంగ్ వింటూ స్టే ట్యూన్ 101.3 వివిధ్ భారతి ఎఫ్ఎం.

0: అటల్ పెన్షన్ యోజన సమాజంలో అందరికీ సామాజిక భద్రత. అటల్ పెన్షన్ యోజన, ఇది మన ప్రధాని మోదీ సంకల్పం.
1: యోజన ఉన్ నౌజవానో కే లియే హై తాకి ఆప్ జబ్ 60 సాల్ కే హోంగే ఆప్కో కభీ కిసీ కే సహారే కీ జరూరత్ నా పడే ఆప్ అప్నా బుఢాపా విత్ గౌరవ్ కే సాథ్ బితా సకో.
0: ఇప్పటి వరకు ఈ యోజనలో 9,50,00,000 పైగా లబ్ధిదారులుగా నమోదు చేసుకున్నారు. మీ వయసు 18 నుండి 40 సంవత్సరాల మధ్య ఉన్నట్లయితే నెలవారి అటల్ పెన్షన్ గ్యారంటీకి యోజనలోని 3 హామీ లాభాల గురించి తెలుసుకోవడానికి మీ బ్యాంక్ బ్రాంచ్ ను సంప్రదించండి.

మనమైతే ఉన్నాం మీకు తెలిసిన ప్రోగ్రామ్ లో, ఇంకా మాట్లాడుకుంటూ ఉన్నాం కదా జాతీయ ప్రోత్సాహ దినోత్సవం గురించి. మరి ఇంకా మీ అందరూ తెలుసుకోవాల్సింది ఏంటి అంటే కనుక, ఒక్కోసారి మన ప్రయాణంలో నిరాశల దారుల్లో నడవాల్సి వస్తుందన్నమాట. ధైర్యం అనేది కోల్పోతూ ఉంటాం. బయట గాయాలైతే అందరికీ కనిపిస్తాయి, కానీ లోపలి గాయాలు ఎవరికీ కనిపించవు కదా. మరి మనసుకు తగిలిన గాయాలు ఎప్పటికీ ఎవరికీ కనిపించవు అనమాట. అలాంటప్పుడే మనల్ని మనమే ఓదార్చుకోవాలన్నమాట. నడిచే దారులు ఎంత కఠినంగా ఉన్నా మన ప్రయాణం అయితే ఆగిపోకూడదు. ఇప్పుడు పిల్లలైతే అసలు ప్రతి చిన్నదానికి సూసైడ్ చేసేసుకోవడం, ఏది జరిగినా సరే ఏదో టీచర్ తిట్టారనో లేదంటే అమ్మా నాన్న తిట్టారనో ఇలాంటి చిన్న చిన్న కారణాలతో సూసైడ్ చేసేసుకోవడం చాలా చాలా విషయాల్లో మనం చూస్తూ ఉన్నాం. బట్ అలా కాదు, మనకి ఎప్పుడైనా సరే ఏది చెప్పినా సరే అంటే మనం మంచిగా నేర్చుకుంటూ ఉండాలి. అన్నిటికంటే ఇంపార్టెంట్, ఆత్మవిశ్వాసాన్ని కోల్పోకూడదు అనమాట. అసలు ఎంకరేజ్మెంట్ అనేది జీవితంలో ఎంత అంటే మనకి బాగా శూన్యంగా అనిపించినప్పుడు ఒక ధైర్యం, ఒక మాట ఉంటుంది కదా, సో అక్కడి నుంచి మనకి నెక్స్ట్ అసలు లైఫే మారిపోతుందన్నమాట. ఒక చిన్న మాటకి అంత పవర్ అయితే ఉంది. మరి ఇంకా మాట్లాడుకుందాం నేషనల్ డే ఆఫ్ ఎంకరేజ్మెంట్ గురించి. కొన్ని క్షణాల్లో తెలుగులో వార్తలు అయితే వచ్చేస్తాయి మీ అందరి కోసం, ప్రతిరోజు వచ్చినట్టే 12:30 అవి వినేసేయండి. దాని తర్వాత మళ్ళీ మనం కలుసుకుందాం మీకు తెలిసే ప్రోగ్రాంలో, ఇంకా మాట్లాడుకుందాం నేషనల్ డే ఆఫ్ ఎంకరేజ్మెంట్ గురించి. అంతవరకు స్టే ట్యూన్ 101.3 వివిధ్ భారతి ఎఫ్ఎం.

0: ఆకాశవాణి వార్తలు చదువుతున్నది చిలుకూరి సతీష్ కుమార్. ముందుగా ముఖ్యాంశాలు. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఈరోజు చైనా అధ్యక్షుడు షీ జిన్పింగ్తో ద్వైపాక్షిక చర్చలు జరుపుతారు. బ్రిక్స్ 18వ శిఖరాగ్ర సమావేశం ఈరోజు న్యూఢిల్లీలో భారత్ మండపంలో ప్రారంభమవుతుంది. విద్యారంగంలో వస్తున్న నూతన ఆవిష్కరణలు ప్రపంచానికి పరిచయం చేసేందుకు భారత్ ఇన్నోవేట్స్ ఎక్స్పోజిషన్ రూపొందించామని కేంద్ర మంత్రి ప్రహ్లాద్ జోషి అన్నారు. మహిళల హాకీ జూనియర్ ఆసియా కప్లో భాగంగా చైనాలో జరిగిన మొదటి సెమీఫైనల్ మ్యాచ్లో భారత్ దక్షిణ కొరియాపై విజయం సాధించి ఫైనల్స్కు చేరుకుంది. ఇక వార్తల వివరంగా, బ్రిక్స్ 18వ శిఖరాగ్ర సమావేశం ఈరోజు న్యూఢిల్లీలో భారత మండపంలో ప్రారంభమవుతుంది. 2 రోజుల పాటు జరిగే ఈ సదస్సులో బ్రెజిల్, చైనా, ఈజిప్ట్, ఇథియోపియా, ఇండోనేషియా, భారత్, ఇరాన్, రష్యా, సౌదీ అరేబియా, దక్షిణాఫ్రికా, యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ సహా 11 అభివృద్ది చెందుతున్న ఆర్థిక వ్యవస్థలు ఏకతాటిపైకి రానున్నాయి. ఈ సమావేశంలో ప్రపంచ పాలన, బహుపక్షవాదం, వాణిజ్యం, పెట్టుబడులు, సాంకేతికత, ఆహార, ఇంధన భద్రత, ఆరోగ్య సంరక్షణ, విపత్తు వంటి ముఖ్యమైన అంశాలపై బ్రిక్స్ సభ్య దేశాల నాయకులు చర్చించనున్నారు. ఈ శిఖరాగ్ర సమావేశం స్థితిస్థాపకత, ఆవిష్కరణ, సహకారం, స్థిరత్వం కోసం నిర్మాణం అనే ఇతివృత్తంతో జరుగుతుంది. ఈ ప్రతిష్టాత్మక శిఖరాగ్ర సమావేశంలో పలువురు ప్రపంచ అగ్రనేతలు పాల్గొంటున్నారు. ప్రధానమంత్రి నరేంద్ర మోదీతో పాటు రష్యా అధ్యకుడు వ్లాదిమిర్ పుతిన్, చైనా అధ్యకుడు షీ జిన్పింగ్, దక్షిణాఫ్రికా అధ్యకుడు సిరిల్ రామఫోసా, ఈజిప్ట్ అధ్యకుడు అబ్దుల్ ఫత్తా, ఇండోనేషియా అధ్యకులు ప్రబోవో సుబియాంటో, ఇరాన్ అధ్యకుడు పెజెష్కియాన్ తదితరులు పాల్గొనున్నారు. ఈ శిఖరాగ్ర సమావేశం సందర్భంగా ప్రధానమంత్రి ఈరోజు బ్రిక్స్ నాయకులతో వరుస ద్వైపాక్షిక చర్చలు జరపనున్నారు. చైనా అధ్యకుడు షీ జిన్పింగ్, అబుదాబీ క్రౌన్ ప్రిన్స్ షేక్ ఖాలిద్ బిన్ మొహమ్మద్ బిన్ జాయద్ అల్ నహ్యాన్, ఇథియోపియా ప్రధానమంత్రి అబియా అహ్మద్ అలీ, మలేషియా ప్రధానమంత్రి అన్వర్ ఇబ్రాహీం, వియత్నాం ప్రధానమంత్రి లే మిన్ హుంగ్లతో సమావేశం కానున్నారు. న్యూఢిల్లీలో జరుగుతున్న బ్రిక్స్ 18వ శిఖరాగ్ర సదస్సు సందర్భంగా ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఈరోజు ఇథియోపియా ప్రధాని డాక్టర్ అబీ అహ్మద్ అలీతో ద్వైపాక్షిక చర్చలు జరిపారు. ఇరు దేశాల ద్వైపాక్షిక వ్యూహాత్మక భాగస్వామ్యం మరింత బలోపేతం చేసే లక్ష్యంతో చర్చలు జరిపినట్టుగా విదేశాంగ మంత్రిత్వ శాఖ తెలిపింది. ఆర్థిక సహకారం, రక్షణ, భద్రతా భాగస్వామ్యం, సామర్థ్య నిర్మాణం వంటి కీలక రంగాల్లో సాధించిన పురోగతి ఇరువురు సమీక్షించారు. ఈ సమావేశంలో 18వ బ్రిక్స్ శిఖరాగ్ర సదస్సులో ఇథియోపియా పాల్గొనడం పట్ల ప్రధానమంత్రి మోదీ అభినందనలు తెలిపారు. భారత్ అధ్యక్షతన జరుగుతున్న బ్రిక్స్ శిఖరాగ్ర సదస్సు సందర్భంగా ప్రధానమంత్రి మలేషియా ప్రధాని అన్వర్ ఇబ్రాహీంతో కూడా ద్వైపాక్షిక చర్చలు జరిపారు. అలాగే ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఈరోజు చైనా అధ్యక్షుడు షీ జిన్పింగ్తో ద్వైపాక్షిక చర్చలు జరుపుతారు. ప్రపంచ వాణిజ్యానికి సురక్షితమైన సముద్ర మార్గాలు, నావికుల భద్రత ఎంతో ముఖ్యమని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ స్పష్టం చేశారు. వాణిజ్య అడ్డంకులు తొలగించి వ్యాపార అవకాశాలు విస్తరించేందుకు బ్రిక్స్ దేశాలు కలిసి పనిచేయాలని పిలుపునిచ్చారు. భారత్ నేడు వృద్దికి, స్థిరత్వానికి నమ్మకమైన వనరుగా నిలుస్తోందని చెప్పారు. మేక్ ఇన్ ఇండియా, ఇన్నోవేట్ విత్ ఇండియా, స్కేల్ ఫర్ ది వరల్డ్ నినాదాలు పునరుద్ఘాటించారు. 2014 నుంచి భారత్ దాదాపు 40 దేశాలతో స్వేచ్ఛా వాణిజ్య ఒప్పందాలు కుదుర్చుకుందని గుర్తు చేశారు.
1: భారత్ ఇకోనామిక్ బ్రిడ్జ్ బనా రహా 2014 కే బాద్ సే హమ్నే దునియా కే కరీబ్ 40 కంట్రీస్ కే సాథ్ ఫ్రీ ట్రేడ్ అగ్రిమెంట్స్ కియే హై. బ్రిక్స్ మే భీ హమారీ అప్రోచ్ యహీ హై కి బారియర్స్ కో కమ్ కర్నా ఔర్ బిజినెసెస్ కే లియే అవసర్ బఢానా.
0: బ్రిక్స్ ఇంక్యుబేటర్ నెట్వర్క్, MSME పోర్టల్, స్టార్టప్ ఇన్నోవేషన్ ఫండ్ వంటి కార్యక్రమాల ద్వారా స్టార్టప్లు, చిన్న మధ్యతరహా పరిశ్రమలు మార్కెట్లతో అనుసంధానించాలని మోదీ కోరారు. బ్రిక్స్ దేశాలు ప్రపంచ జనాభాలో 50%, జీడీపీలో 40%, ప్రపంచ వాణిజ్యంలో 25% పైగా ప్రాతినిధ్యం వహిస్తున్నాయని తెలిపారు. 2006 4 దేశాలతో ప్రారంభమైన ఈ కూటమి నేడు 21 దేశాలతో విస్తరించిందని హర్షం వ్యక్తం చేశారు. గురుగ్రంథ సాహిబ్ ప్రకాశ్ పురబ్ సందర్భంగా లోక్సభ స్పీకర్ ఓం బిర్లా, కేంద్ర హోంమంత్రి అమిత్ షా దేశ ప్రజలకు శుభాకాంక్షలు తెలిపారు. గురుగ్రంథ సాహిబ్ మానవత్వం, ప్రేమ, సమానత్వం, సేవ, దయా, సామరస్యల గురించి గొప్ప ఆధ్యాత్మిక సందేశం ఇస్తుందని ఓం బిర్లా సోషల్ మీడియా వేదికగా పేర్కొన్నారు. ఆయన బోధనలు అందరిలో సత్యమార్గంలో నడిపించేందుకు, నిరుపేదలకు సేవ చేసేందుకు, తోటి ప్రాణుల పట్ల ప్రేమ, గౌరవభావాలు పెంపొందించేందుకు స్ఫూర్తినిస్తాయని అమిత్ షా తెలిపారు. గురుగ్రంథ సాహిబ్ పవిత్ర బోధనల వెలుగు ప్రతి ఒక్కరి జీవితాన్ని జ్ఞానం, విజ్ఞానం, శాంతి, సత్సంకల్పాలతో ప్రకాశింపచేయాలని, సమాజంలో సోదరభావం, ఐక్యత బలోపేతం చేయాలని ఆకాంక్షించారు. ఆకాశవాణి వార్తలు వింటున్నారు. మరిన్ని అప్డేట్స్ కోసం హైదరాబాద్ ప్రాంతీయ వార్తా విభాగం

ఎక్స్ హ్యాండిల్ హెచ్ ఏఐఆర్ న్యూస్ అండర్ స్కోర్ హెచ్ఓడిని ఫాలో అవ్వండి. ఏఐఆర్ న్యూస్ హైదరాబాద్ యూట్యూబ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి. బ్రిక్స్ సదస్సు సందర్భంగా ఏర్పాటు చేసిన భారత్ ఇన్నోవేట్స్ ఎక్స్పోజిషన్ అనేది ఉన్నత విద్య పరిశోధన సంస్థ నుంచి వస్తున్న నూతన ఆవిష్కరణలు ప్రపంచానికి పరిచయం చేసేందుకు రూపొందించబడిందని కేంద్ర మంత్రి ప్రహ్లాద్ జోషి అన్నారు. సోషల్ మీడియా పోస్టులో వీడియో సందేశం పంచుకుంటూ ఎక్స్పోజిషన్కు విచ్చేస్తున్న ప్రముఖులకు స్వాగతం పలకటం దేశానికి గర్వకారణమని పేర్కొన్నారు. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ నాయకత్వంలో భారతదేశ ఆవిష్కరణ వ్యవస్థ వేగంగా అభివృద్ది చెందిందని తెలిపారు. భారత్ ఇన్నోవేట్స్ ప్రయాణం ప్రపంచవ్యాప్తంగా ఒక ప్రభావం సృష్టించిందని జోషి తెలిపారు. ప్రధానమంత్రి కిసాన్ మాన్ధన్ యోజన నేటితో 7 ఏళ్లు పూర్తి చేసుకుంది. చిన్న సన్నకారు రైతులకు సామాజిక భద్రత కల్పించే లక్ష్యంతో 2019లో ఈ పథకం ప్రారంభించారు. ఈ పథకం కింద అర్హులైన రైతులకు 60 ఏళ్ల వయసు తర్వాత నెలకు కనీసం 3,000 రూపాయల కనిష్ట పెన్షన్ లభిస్తుంది. వృద్ధాప్యంలో రైతులకు ఆర్థిక స్థిరత్వం భద్రత కల్పించేందుకు ఈ పెన్షన్ పథకం రూపొందించబడింది. గత 7 ఏళ్లలో చిన్న సన్నకారు రైతులకు ఇది ఒక ముఖ్యమైన సామాజిక భద్రతా పథకంగా నిలిచింది. భవిష్యత్ కోసం మరింత ఆర్థిక నమ్మకంతో ప్రణాళికలు వేసుకునేందుకు రైతన్నలకు ఎంతగానో సహాయపడుతుంది. తెలంగాణ సహా 6 రాష్ట్రాల్లో పట్టణ ప్రాంతాల్లో ప్రధానమంత్రి ఆవాస్ యోజన 2 కింద 18,77,000 ఇళ్ల నిర్మాణాలకు కేంద్రం ఆమోదించింది. ఈ పథకాన్ని పటిష్టంగా అమలు చేయాలని పట్టణాభివృద్ది శాఖ కార్యదర్శి సత్యేంద్ర సింగ్ ఆయా రాష్ట్రాలను కోరారు. న్యూఢిల్లీలో గృహ నిర్మాణ పట్టణ వ్యవహారాల మంత్రిత్వ శాఖ పట్టణాభివృద్ది శాఖ కార్యదర్శి సత్యేంద్ర సింగ్ అధ్యక్షతన జరిగిన సెంట్రల్ శాంక్షనింగ్ అండ్ మానిటరింగ్ కమిటీ 9వ సమావేశంలో ఈ నిర్ణయం తీసుకున్నారు. ఉత్తరప్రదేశ్లో వరద పరిస్థితి తీవ్రంగా మారడంతో ప్రభావిత కుటుంబాలకు సహాయం చేసేందుకు ప్రభుత్వం సహాయక చర్యలు ముమ్మరం చేస్తుంది. భారీ వర్షాలు రిజర్వాయర్ల నుంచి నీటి విడుదలతో సుమారు 25 జిల్లాలు నీట మునిగాయి. గురువారం దాదాపు 8,000 మందిని సురక్షిత ప్రాంతాలకు తరలించామని, దీంతో మొత్తం నిర్వసతుల సంఖ్య 21,000కు చేరుకుందని, సహాయ శిబిరాల్లో సుమారు 3,000 మంది ఆశ్రయం పొందుతున్నారని రాష్ట సహాయ కమిషనర్ కార్యాలయం తెలిపింది. లక్నోతో సహా పలు జిల్లాల్లో వర్షాలు కొనసాగుతున్నాయి. రాగల 5 రోజుల్లో తూర్పు పశ్చిమ ప్రాంతాల్లో ఉరుములు మెరుపులతో కూడిన వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ తెలిపింది. అమెరికాలో సెప్టెంబర్ 11 ఉగ్రవాద దాడి జరిగి 25 సంవత్సరాలు పూర్తయిన సందర్బంగా ప్రాణాలు కోల్పోయిన 3,000 మందికి దేశవ్యాప్తంగా నివాళులర్పించారు. 2001 సెప్టెంబర్ 11 అల్ ఖైదా ఉగ్రవాదులు 4 విమానాలు హైజాక్ చేసి దాడులకు పాల్పడ్డారు. పెంటగాన్ వద్ద జరిగిన స్మారక కార్యక్రమంలో అధ్యకుడు డొనాల్డ్ ట్రంప్, ఉపాధ్యకుడు జేడీ వ్యాన్స్ పాల్గొని నివాళులర్పించారు. మాజీ అధ్యక్షులు జార్జ్ డబ్ల్యూ బుష్, బిల్ క్లింటన్, బరాక్ ఒబామా, జో బైడెన్ కూడా ఈ కార్యక్రమాలకు హాజరయ్యారు. ఈ దాడుల్లో మరణించిన వారి పేర్లు చదువుతూ వారు దేశం కోసం చేసిన త్యాగాలు స్మరించుకున్నారు. విమానాన్ని కాపాడేందుకు ప్రాణాలర్పించిన ప్రయాణికుల ధైర్యం కొనియాడారు. ఈ దాడుల అనంతరం ప్రపంచవ్యాప్తంగా భద్రతాపరంగా అనేక మార్పులొచ్చాయి. ఈరోజు తీర ప్రాంత ఆంధ్రప్రదేశ్లో ఈదురుగాలులతో కూడిన భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని భారత వాతావరణ శాఖ ఆరెంజ్ కలర్ హెచ్చరిక జారీ చేసింది. ఉత్తరాఖండ్, గుజరాత్, కొంకణ్, గోవా, మధ్యప్రదేశ్, మహారాష్ట, ఛత్తీస్గఢ్లలో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని, ఒడిశా, తెలంగాణ, పశ్చిమ బెంగాల్, ఈశాన్య భారతదేశంలో కొన్ని ప్రాంతాల్లో ఇలాంటి వాతావరణ పరిస్థితులే ఉంటాయని ఐఎండీ తెలిపింది. రేపటి వరకు తమిళనాడు, పుదుచ్చేరి, కారైకల్, విదర్భ, బీహార్, రాజస్థాన్, అండమాన్ నికోబార్ దీవుల్లో ఉరుములు మెరుపులతో కూడిన వాతావరణం ఉంటుందని వాతావరణ శాఖ పేర్కొంది. మహిళల హాకీ జూనియర్ ఆసియా కప్లో భాగంగా చైనాలో మోకీలో జరిగిన మొదటి సెమీఫైనల్ మ్యాచ్లో భారత్ దక్షిణ కొరియాపై విజయం సాధించి ఫైనల్స్ చేరుకుంది. అంతకుముందు భారత్ క్వార్టర్ ఫైనల్ మ్యాచ్లో పాకిస్తాన్పై 19-0 విజయం సాధించి సెమీఫైనల్స్కు వెళ్లింది. 2వ సెమీఫైనల్లో చైనా జపాన్తో తలపడుతుంది. నిన్న జరిగిన పురుషుల జూనియర్ ఆసియా కప్ మొదటి సెమీఫైనల్లో మలేషియాను 3-1 ఓడించి భారత్ జట్టు ఫైనల్కు చేరుకుంది. రేపు జరగబోయే ఫైనల్ మ్యాచ్లో భారత్ దక్షిణ కొరియాతో తలపడనుంది. మహిళల టీ20 ఆసియా కప్ క్రికెట్లో భాగంగా రేపు దుబాయ్ వేదికగా జరిగే ఫైనల్ మ్యాచ్లో భారత్ శ్రీలంకతో తలపడుతుంది. నిన్న రాత్రి జరిగిన సెమీఫైనల్ మ్యాచ్లో పాకిస్తాన్ను 4 తేడాతో ఓడించి శ్రీలంక ఫైనల్ ప్రవేశించింది. 131 పరుగులు లక్ష్యంతో బరిలోకి దిగిన శ్రీలంక 18.4 ఓవర్లలో 6 వికెట్లు కోల్పోయి 134 పరుగులు చేసి లక్ష్యం ఛేదించింది. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఈరోజు చైనా అధ్యకుడు షీ జిన్పింగ్తో ద్వైపాక్షిక చర్చలు జరుపుతారు. బ్రిక్స్ 18వ శిఖరాగ్ర సమావేశం ఈరోజు న్యూఢిల్లీలో భారత మండపంలో ప్రారంభమవుతుంది. విద్యారంగంలో వస్తున్న నూతన ఆవిష్కరణలు ప్రపంచానికి పరిచయం చేసేందుకు భారత్ ఇన్నోవేట్స్ ఎక్స్పోజిషన్ రూపొందించామని కేంద్ర మంత్రి ప్రహ్లాద్ జోషి అన్నారు.
మహిళల హాకీ జూనియర్ ఆసియా కప్.

లో భాగంగా చైనాలో జరిగిన మొదటి సెమీఫైనల్ మ్యాచ్ లో భారత్ దక్షిణ కొరియాపై విజయం సాధించి ఫైనల్స్ కు చేరుకుంది. ఆకాశవాణి వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి ప్రాంతీయ వార్తల్లో కలుద్దాం.

మనమైతే ఉన్నాం, మీకు తెలిసే ప్రోగ్రాంలో ఇంకా మాట్లాడుకుంటున్నాం కదా జాతీయ ప్రోత్సాహ దినోత్సవం గురించి. మరి ఇందాకే చెప్పాను, ఒక్కొక్కసారి మన ప్రయాణంలో నిరాశల దారిలో నడవాల్సి వస్తుంది, అలాంటప్పుడు ధైర్యం కోల్పోతూ ఉంటాం. మరి బయట గాయాలైతే అందరికీ కనిపిస్తాయి, కానీ లోపలి గాయాలైతే ఎవరికీ కనిపించవు. అలాంటప్పుడే మనల్ని మనం ఓదార్చుకోవాలి అని ఈ మాట మళ్ళీ ఎందుకు చెప్పాను అంటే, చాలా వరకు

మనల్ని మనలాగే ప్రేమించగలిగేది కేవలం ఎవరు, తల్లిదండ్రులు మాత్రమే అనమాట. అలాంటప్పుడు చాలా సందర్భాల్లో వాళ్ళకి, అంటే వాళ్ళు మనకి అందించే ప్రోత్సాహం మనకి బలం అవుతుంది. దాని తర్వాత మంచి చెడులని అసలు మనల్ని మనలాగా యాక్సెప్ట్ చేసి అన్నీ కూడా మనం డిస్కస్ చేసేది ఎవరితో, స్నేహితులతో. ఆ మాటే చాలా బాగుంటుంది కదా. సో స్నేహితుల ప్రోత్సాహం కూడా మనకి బలం అవుతుంది. కన్నీరైనా కష్టాలైనా ఏదైనా సరే చివరిదాకా మన వెంటే ఉండి అన్నిట్లో తర్వాత మనల్ని సపోర్ట్ చేసేది ఎవరు, జీవిత భాగస్వామి కదా. మరి జీవిత భాగస్వామి అందించే ప్రోత్సాహం కూడా మన బలమే అవుతుంది. కానీ ఏ బంధం ఎంతవరకు ఉంటుంది అనేది నిజంగా మన ఎవరికి కూడా తెలియదు. కొన్నిసార్లు మన ప్రయాణంలో మనం పూర్తిగా ఒంటరిగానే నడవాల్సి వస్తుంది. అలాంటప్పుడు ఎవరి ప్రోత్సాహం మనకి లభించకపోవచ్చు. అప్పుడే కదా మరి రియల్గా మనల్ని మనం సరి చేసుకోవాలి, డీలా పడిపోకూడదు. ఇలా ఒంటరిగా అయిపోయాను, ఎవరు మన చుట్టూ ఉన్నట్టు అనిపించదు. అలాంటప్పుడే మన ప్రయత్నంతో ఎట్లా అంటే ఎలాంటి పరిస్థితులు మనల్ని వెనక్కి లాగినా సరే మన ప్రయత్నంతో మనం ముందుకే నడవాలన్నమాట. దీనికి సంబంధించి నేను ఒకటి చెప్పాలనుకుంటున్నా. నీలో నువ్వు నడిచి చూడు, నిన్నే నువ్వు తలిచి చూడు, నీతో నువ్వే గెలిచి చూడు, నీకై నువ్వే మలిచి చూడు. నిన్నటికి నువ్వు గతమైనా నేటికి నువ్వు కొత్త కాదా, నిన్నటికి నువ్వు మారకున్నా నేటితోనే మారరాదా. ఎంత బాగున్నాయో కదా ఈ మాటలు. మరి నిన్నటికి మనం ఒకలాగా ఉన్నా మరి నిన్న మనకి ఈ రోజుకి గతమే అవుతుంది, కాబట్టి ఈ రోజు నుంచి మారిపోదాం. ఎందుకంటే మనల్ని మనం సమర్థించుకోకూడదు. ఎందుకంటే ఖచ్చితంగా లోపాలు అనేవి ఉంటాయి కాబట్టి వాటిని సరి చేసుకుంటూ, అంటే విమర్శల్ని అన్నిటినీ సానుకూలంగా తీసుకుంటూ ముందుకెళ్ళిపోతూ ఉండాలన్నమాట. కాబట్టి జరిగిపోయినవన్నీ హాయిగా మర్చిపోండి. ఏదైనా ఇప్పటి వరకు మీరు చేయలేకపోతే నేను చేయగలను అని మీకు మీరే అనుకోండి. ఒకళ్ళకి మనం చేయగలిగిన నిజమైన సహాయం ఏంటి అంటే అందించే ప్రోత్సాహమే అన్నమాట. ఏంటది, మీతో మేమున్నాం అనే ఒక్క మాట వాళ్ళలో ఎంత ధైర్యాన్ని ఇస్తుంది అంటే ఆటోమేటిక్గా ఎప్పటికీ, అంటే లైఫ్ లాంగ్ గుర్తుపెట్టుకుంటారనమాట. అదే నిజమైన మానవత్వం కూడా. మన మాటలు వాళ్ళ మనసుని విరిచేసేలాగా ఉండకూడదు, వాళ్ళ మనసుని చేరి ధైర్యాన్ని నింపగలగాలన్నమాట. ఓడిపోతున్నామని తెలిసినప్పుడు జనరల్గా మన నమ్మకమే మన ఏమవుతుంది, భయంగా మారి మన మనసుని పీడిస్తూ ఉంటుంది. సాధించగలమని మనం అనుకున్నప్పుడే అదే నమ్మకం ధైర్యంగా మారి మనతో ముందడుగు వేయిస్తుంది. కాబట్టి ఎలా అనుకోవాలి అని డిసైడ్ అవ్వాల్సింది మనమే అన్నమాట. ఇంకా మాట్లాడుకుందాం జాతీయ ప్రోత్సాహ దినోత్సవం గురించి. ఇవాళ మీకు తెలిసారో, ఇప్పుడైతే మీ అందరి కోసం నేను మిస్ ఇండియా మూవీ నుంచి ఒక లవ్లీ సాంగ్ అయితే ప్లే చేస్తున్నాను. వింటూ స్టే ట్యూన్ 2 1 1.3 విత్ భారతి ఎఫ్ఎం.

మనమైతే ఉన్నాం, మీకు తెలిసే ప్రోగ్రాంలో ఇంకా మాట్లాడుకుంటూ ఉన్నాం కదా జాతీయ ప్రోత్సాహ దినోత్సవం గురించి. మరి ఈరోజు అంటే అసలు మనం ఏం చేయాలి ధైర్యాన్ని నింపుకోవడానికి అని చెప్పి మాట్లాడుకున్నాం కదా. చివరిగా మీ అందరికీ నేను చెప్పేది ఒకటే అనమాట, ప్రపంచం మొత్తం మీకు ఎదురుగా నిల్చొని ఉంది. అంటే అసలు కంప్లీట్గా అందరూ ఒకే వైపు ఉన్నారు, మీరు ఒక్కళ్ళు ఒకవైపు ఉన్నారు అని అనిపించినా కూడా మీ వ్యక్తిత్వాన్ని వక్రీకరించిన, నిజమైన సహాయాన్ని స్నేహాన్ని సందేహించిన, ఓర్పుని పరీక్షించిన, కాలం కూడా అనుకూలించకపోయినా ఎట్టి పరిస్థితుల్లోనూ మీరు కోల్పోకుండా ఉండాల్సిందేంటి, మీ ఆత్మవిశ్వాసాన్ని ఎప్పటికీ కూడా కోల్పోవద్దు. ఎందుకు అంటే ఆత్మవిశ్వాసం ఉన్న చోట ఆత్మగౌరవం అనేది చెక్కు చెదరకుండా ఉంటుంది. కాబట్టి మన మనుగడకి ఆయుష్యులా ఆత్మగౌరవం ఊపిరిపోస్తుందన్నమాట. కాబట్టి ఎలాంటి పరిస్థితుల్లోనూ ఆత్మగౌరవాన్ని కోల్పోవద్దు. ఈరోజు కూడా అంటే ఈరోజు ఎవరైతే మీ అంటే మీ మాట కోసం ఎదురు చూస్తూ ఉంటారో, మీ పలకరింపు కోసం ఎదురు చూస్తూ ఉంటారో, ఖచ్చితంగా ఒక చిన్న మాట కదా ఈరోజు వాళ్ళతో మాట్లాడేసేయండి, క్షమించగలిగితే క్షమించేసేయండి. ఎందుకంటే అదేదో వాళ్ళంత అంటే వాళ్ళ తప్పుని మనం యాక్సెప్ట్ చేశామని కాదు, మనకి మనం ప్రశాంతంగా ఉంటాం అనమాట. ఒకళ్ళు మనల్ని ఎంత బాధ పెట్టినా మనం క్షమించేశాము అంటే మనకి మన మనసులో ఇంకా ఎలాంటివి ఉండవు, మనం చాలా క్లీన్గా ఉంటాం. ఎప్పుడైతే మన మైండ్ మనసు రెండూ క్లీన్గా ఉంటుందో ఆటోమేటిక్గా అద్భుతాలు అయితే జరుగుతాయి. రియల్గా చెప్తున్నాను ఈ మాట అయితే. కాబట్టి ఎవరికైతే అవసరం ఉంటుందో, మీ ఫ్రెండ్స్ అవ్వచ్చు, లేకపోతే ఇంకొకళ్ళు ఎవరైనా సరే ఒక మాట చెప్పండి, ఒక మంచి కాంప్లిమెంట్ ఇవ్వండి. మరి ఇక్కడ ఒక డౌట్ రావచ్చు, ఓకే అప్రిషియేషన్ బాగానే ఉంటుంది, మరి విమర్శలు కూడా ఉంటాయి కదా, మరి విమర్శలకి కృంగిపోకుండా ఉండడం ఎలా అంటే, విమర్శలు చెప్పే వాళ్ళకి మనం ఏం చేయాలి అంటే థ్యాంక్స్ చెప్పాలి. ఎందుకు అంటే వాళ్ళు విమర్శిస్తున్నప్పుడు మనలో మనల్ని ఇంకా బెస్ట్ వర్షన్గా మారుస్తూ ఉంటారనమాట. అంటే మనల్ని మనం మెరుగుపరచుకోవడానికి వాళ్ళకు అవకాశం కల్పిస్తున్నారు అని చెప్పి అనుకొని విమర్శించే వాళ్ళకు కూడా థ్యాంక్స్ చెప్పాలి. అలాగే మనం ఇంకా బెటర్ పర్సన్గా మారడానికి వాళ్ళు చెప్పేవన్నీ నోట్ చేసుకోవాలి. సో అంతే కదా. సో అలా చేయడం వల్ల ఏంటి అంటే వాళ్ళని మనం శత్రువుల్లాగా చూడకుండా ఉండం, అట్ ద సేమ్ టైం మన మనసు కూడా ప్రశాంతంగా ఉంటుందన్నమాట. కాబట్టి ఈ ఒక్కరోజే కాదు, కేవలం ఒకరిని ప్రోత్సహించడానికి జాతీయ ప్రోత్సాహ దినోత్సవం మాత్రమే పరిమితం కానవసరం లేదు. మంచి పని ఎప్పుడైనా ఏ రోజైనా ప్రారంభించవచ్చు. కాబట్టి ఒక చిన్న మాటే కాబట్టి చక్కగా ఒకళ్ళని ఎంకరేజ్ చేసేయండి, ధైర్యాన్ని నింపండి, మీరు కూడా ఉల్లాసంగా ఉత్సాహంగా సంతోషంగా ఉంటారనమాట. అది మరి సంగతి. మరి ఇవాళ మీకు తెలుసా, మీ అందరికీ చాలా నచ్చిందని నేనైతే అనుకుంటున్నా. మరి ఇప్పుడైతే మీ అందరి కోసం ఓ బేబీ మూవీ నుంచి ఒక వండర్ఫుల్ సాంగ్ అయితే ప్లే చేస్తున్నాను. ఈ సాంగ్తో మీకు తెలిసే ప్రోగ్రామ్కి సైనింగ్ ఆఫ్ చెప్పేస్తున్నాను. మళ్ళీ మనం కలుసుకుందాం ధీరా ప్రోగ్రాంలో. అంతవరకు స్టే ట్యూన్ టు 101.3 వివిధ్ భారతి ఎఫ్ఎం. నేను మీ ఆర్జే ప్రసన్నా.

0: హాయ్ ఆద్యా, ఎలా ఉన్నావు?
1: ఏదో బాగానే ఉన్నాన్లే.
0: ఏంటే వాయిస్ లో జోష్ లేదు, ఏమైంది?
1: ఏం లేదే, ఏదో కాస్త డిస్టర్బ్డ్ గా ఉన్నాను.
0: ఓహో, అయితే 1 గంట అవ్వాల్సిందే.
1: 1 గంటకి దీనికి సంబంధం ఏంటి?
0: ఓహో, సమయం లేదు మిత్రమా. ఆశకి అవకాశానికి, ఆశయానికి బాధ్యతలకి మధ్య సాగే మగువ జీవితం.
1: అమ్మో, ఏంటే ఈ పదజాలం?
0: ఇది నా క్రెడిట్ కాదు బాస్. వివిధ భారతిలో ప్రతిరోజు మధ్యాహ్నం 1 గంటకు వచ్చే మగువల మాయాజాలం.
1: అంటే ఈ ప్రోగ్రాం వింటే ఏ పరిస్థితినైనా ఎదుర్కొనే మానసిక ధైర్యం వస్తుందా?

వివిధ భారతి ఎఫ్ఎం వార్తల ముఖ్యాంశాలు చదువుతున్నది బాలకృష్ణ ఎల్లాప్రగడ. బ్రిక్స్ కూటమి 18వ శిఖరాగ్ర సదస్సు ఈరోజు రేపు ఢిల్లీలో జరగనుంది. సమ్మిళిత ప్రపంచ పాలన, బహుళపక్షవాదాన్ని బలోపేతం చేయడం అనే ఇతివృత్తంతో తొలిరోజు సదస్సు జరగనుంది. బ్రిక్స్ శిఖరాగ్ర సదస్సులో పాల్గొనేందుకు చైనా అధ్యక్షుడు జిన్పింగ్ భారత పర్యటనకు వచ్చారు. ఈ ఉదయం బీజింగ్ నుంచి బయలుదేరి మధ్యాహ్నం ఢిల్లీకి చేరుకున్నారు. 7 ఏళ్లలో ఆయన భారత్కు రావడం ఇదే తొలిసారి. 2020 గల్వాన్ ఘర్షణల తర్వాత ఢిల్లీ వేదికగా ఇరు దేశాలు పాల్గొన్న తొలి ఉన్నత స్థాయి సమావేశం ఇదే. ఈ సదస్సులో భాగంగా ప్రధాని మోదీ, జిన్పింగ్ మధ్య ద్వైపాక్షిక భేటీ జరగనుంది. నాటో విస్తరణ, ఐరోపా దేశాల జోక్యం వల్లే ఉక్రెయిన్తో యుద్ధం కొనసాగుతోందని రష్యా అధ్యక్షుడు పుతిన్ చెప్పారు. రష్యా ఎప్పుడూ ఐరోపాను బెదిరించలేదని, భవిష్యత్తులోనూ బెదిరించబోదన్నారు. కానీ తమ దేశ ప్రయోజనాలకు, అంతర్జాతీయ చట్టాలకు విరుద్ధంగా వ్యవహరిస్తే చర్యలు తప్పవని హెచ్చరించారు. అల్పపీడన ప్రభావంతో రాష్ట్రంలో పలుచోట్ల భారీ వర్షాలు కురుస్తున్నాయి. విజయవాడలో కురిసిన కుండపోత వర్షానికి బెంజ్ సర్కిల్, ఎంబీ రోడ్, బందర్ రోడ్తో పాటు పలు లోతట్టు ప్రాంతాలు నీటమునిగాయి. వర్షపు నీరు రోడ్లపైకి చేరడంతో వాహనదారులు, బాటసారులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొన్నారు. గుంటూరు జిల్లా మంగళగిరిలో భారీ వర్షానికి ప్రధాన రహదారులు జలమయమయ్యాయి. దీంతో వాహనదారులు ఇబ్బందులు పడ్డారు. అల్లూరు జిల్లా జీకే వీధి మండలంలోని చిన్న గంగవరం వద్ద తాత్కాలికంగా వేసిన కల్వర్ట్ కొట్టుకుపోయింది. దీంతో పలు గ్రామాలకు రాకపోకలు నిలిచిపోయాయి. రాష్ట్ర అభివృద్ధి, కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల సమన్వయంపై ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు, కేంద్ర మంత్రి జేపీ నడ్డా కీలక చర్చలు జరిపారు. ఉండవల్లిలోని ముఖ్యమంత్రి నివాసంలో ఇరువురు నేతలు భేటీ అయ్యారు. రాష్ట్రానికి సంబంధించిన పలు కీలక ప్రాజెక్టులపై సుదీర్ఘంగా చర్చించారు. అనంతరం విజయవాడ పాత ఆసుపత్రి వద్ద క్రిటికల్ కేర్ బ్లాక్ను కేంద్ర మంత్రి ప్రారంభించారు. 9 సీసీ బ్లాక్లు, 12 పబ్లిక్ హెల్త్ ల్యాబ్లను వర్చువల్గా ప్రారంభించారు. 2 ఏళ్లలో ఐకానిక్ భవనాల నిర్మాణం పూర్తి చేసేలా పనులు వేగంగా చేయాలని రాష్ట్ర పురపాలక శాఖ మంత్రి పొంగూరు నారాయణ ఆదేశించారు. రాజధాని అమరావతి నిర్మాణ పనుల పురోగతిపై మంత్రి సమీక్ష నిర్వహించారు. అమరావతి రాయపూడిలోని సిఆర్డీఏ కార్యాలయంలో ఈరోజు జరిగిన సమీక్షలో జీఏడి టవర్, హెచ్ఓడి టవర్లు, అసెంబ్లీ నిర్మాణ పనుల పురోగతిని అధికారులు మంత్రికి వివరించారు. 5 టవర్లకు స్టీల్ డయాగ్రిడ్ నిర్మాణం వేగంగా జరుగుతోందని చెప్పారు. అసెంబ్లీ నిర్మాణంలో కీలకమైన ఎత్తైన శిఖరం నిర్మాణ పనులు వారం రోజుల్లో మొదలు పెడుతున్నట్లు నిర్మాణ సంస్థ ప్రతినిధులు మంత్రికి తెలియజేశారు. జూనియర్ ఆసియా కప్లో ఇప్పటికే పురుషుల జట్టు ఫైనల్కు చేరుకోగా తాజాగా మహిళా జట్టు అదే బాట పట్టింది. సెమీస్లో సౌత్ కొరియాపై భారత్ విజయం సాధించింది. 5-1 తేడాతో దక్షిణ కొరియాను ఓడించింది. చైనా, జపాన్ జట్ల మధ్య జరిగే మరో సెమీఫైనల్ విజేతతో భారత్ టైటిల్ పోరులో తలపడనుంది. యుఎస్ ఓపెన్ 2026 ఎడిషన్ చివరి అంకానికి చేరుకుంది. కార్లోస్ అల్క్రాజ్ వంటి స్టార్ ప్లేయర్ను ఓడించి సంచలన ప్రదర్శనతో సెమీస్కు దూసుకువచ్చిన బెన్ షెల్టన్ టీఆఫ్ఓపై గెలిచి ఫైనల్కు చేరాడు. ఫైనల్లో అలెగ్జాండర్ జ్వెరెవ్తో ఆయన తలపడనున్నాడు. అటు మహిళల సింగిల్స్ ఫైనల్లో కొత్త నంబర్1 రెపకిన డిఫెండింగ్ ఛాంపియన్ సబలింకాతో ఆడనుంది. వివిధ భారతి ఎఫ్ఎం వార్తల ముఖ్యాంశాలు తిరిగి 3 గంటలకు వినవచ్చు.

వీక్ లాగ్ అయితే ఎగ్జాక్ట్ గా 1 గంట 10 నిమిషాలు దాటి 40 సెకండ్లు అయితే అయిపోయిందనమాట. సో మనం అయితే ఎంటర్ అయిపోతున్నాం ఇవాళ తీరా ప్రోగ్రామ్ లోకి, ఓన్లీ అండ్ 101.3 వివిధ భారతి ఎఫ్ఎం. మరి ఇవాళ ధీరాలో అసలు ఇటీవల కాలంలో ధీరలు సాధించిన విజయాలు ఏంటి, ఎవరు ఎలాంటి అవార్డులు దక్కించుకున్నారు, ఏం సాధించారు, అవన్నీ కూడా మీ అందరితో షేర్ చేస్తాను. ఇప్పుడైతే మీ అందరి కోసం ఒక బ్యూటిఫుల్ సాంగ్ అయితే ప్లే చేద్దాం అనుకుంటున్నాను ఫ్రమ్ ద మూవీ నేనున్నాను అనమాట. వింటూ స్టే ట్యూన్ టు 101.3 వివిధ భారతి ఎఫ్ఎం.

మనమైతే ఉన్నాం ధీరా ప్రోగ్రామ్ లో. ఇంకా మాట్లాడుకోబోతున్నాం కదా ఇటీవల కాలంలో ధీరలు సాధించిన విజయాలు ఏంటి అనే వాటి గురించి. మరి ఎవరు ఏం సాధించారు అంటే, గుంటూరుకి చెందిన ప్రముఖ న్యూరాలజిస్ట్ పి విజయ గారు అనమాట. వరల్డ్ స్ట్రోక్ ఆర్గనైజేషన్ అంటే WSO బోర్డ్ ఆఫ్ డైరెక్టర్ గా ఎన్నికయ్యారనమాట. WSOలోని 95 దేశాలకు చెందిన 3,005 మంది సభ్యుల్లో 18 మంది డైరెక్టర్లను ఎన్నుకోగా అందులో విజయ కూడా ఒకరన్నమాట. ఎన్నిక ద్వారా ఈ ఘనత సాధించిన తెలుగు రాష్ట్రాల్లోని మొదటి వ్యక్తిగా విజయ అయితే నిలిచారనమాట. ఇంకా ఎవరు ఏం సాధించారు అంటే కనుక, ఫార్చ్యూన్ ఇండియా అత్యంత శక్తివంతమైన మహిళల జాబితా 2026లో నీతా అంబానీ అగ్రస్థానంలో నిలిచారనమాట. దేశవ్యాప్తంగా వివిధ రంగాల్లో రాణిస్తున్న 100 మంది మహిళల్లో ఈ జాబితాని ఫార్చ్యూన్ ఇండియా రూపొందించిందనమాట. అలాగే నీతా అంబానీకి అమెరికన్ అసోసియేషన్ ఆఫ్ ఫిజీషియన్స్ ఆఫ్ ఇండియన్ ఒరిజిన్ AAPI హ్యుమానిటేరియన్ అవార్డును కూడా ప్రదానం చేయడం జరిగిందనమాట. మరి ఎందుకు ఈ హ్యుమానిటేరియన్ అవార్డుని ప్రదానం చేశారు అంటే కనుక, విద్య, ఆరోగ్యం, క్రీడలు, సంస్కృతి ఇలాంటివి అన్ని రంగాల్లో ఆమె సేవలను గుర్తిస్తూ హ్యుమానిటేరియన్ అవార్డుని ప్రదానం చేయడం అంటే నీతాకి ఇవ్వడం జరిగిందనమాట. అలాగే ప్రఖ్యాత టైమ్ మ్యాగజైన్ ప్రకటించిన అత్యంత ప్రభావవంతమైన 100 మంది క్రీడాకారుల జాబితాలో భారత స్టార్ మహిళా క్రికెటర్ స్మృతి మందనకి చోటు దక్కిందనమాట. ప్రపంచవ్యాప్తంగా పోటీ పడుతున్న వారిలో అటు పురుషుల నుంచి ఇటు మహిళల నుంచి ఈ జాబితాలో స్థానం దక్కిన ఏకైక ప్లేయర్ ఎవరు అంటే స్మృతి మందన కావడం విశేషంగా అనుకోవచ్చు. అలాగే అంతర్జాతీయ క్రికెట్లో అత్యధిక అంటే 17 సెంచరీలు సాధించిన రికార్డు కూడా స్మృతికే దక్కిందనమాట. ఒకే క్యాలెండర్ ఏడాదిలో వన్డేలో 1,000కి పైగా పరుగులు సాధించిన తొలి మహిళా క్రికెటర్గా స్మృతి మందాన ఈ ఘనత అయితే సాధించేసింది. సో అదనమాట సంగతి. మరి ధీరలు సాధించిన విజయాల గురించి మాట్లాడుకున్నాం కదా. కొన్ని క్షణాల్లో మీకోసం తెలుగులో ప్రాంతీయ వార్తలు అయితే వచ్చేస్తాయి 1:20 నిమిషాలకి. అవి కూడా వినేసేయండి. దాని తర్వాత మళ్ళీ మనం ధీరాలో మాట్లాడుకుందాం ఇంకొక బ్యూటిఫుల్ టాపిక్. అంతవరకు స్టే ట్యూన్ 2 101.3 వివిధ భారతీయ ఫామ్. నేను మీ ఆర్జే ప్రసన్న.

0: హాయ్ ఆద్య, ఎలా ఉన్నావు?
1: ఏదో బాగానే ఉన్నాన్లే.
0: ఏంటే వాయిస్ లో జోష్ లేదు, ఏమైంది?
1: ఏం లేదే, ఏదో కాస్త డిస్టర్బ్డ్ గా ఉన్నాను.
0: ఓహో, అయితే 1 గంట అవ్వాల్సిందే.
1: 1 గంటకి దీనికి సంబంధం ఏంటి?
0: ఓహో, సమయం లేదు మిత్రమా. ఆశకి అవకాశానికి, ఆశయానికి బాధ్యతలకి మధ్య సాగే మగువ జీవితం.
1: అమ్మో, ఏంటే ఈ పదజాలం?
0: ఇది నా క్రెడిట్ కాదు బాస్. వివిధ భారతిలో ప్రతిరోజు మధ్యాహ్నం 1 గంటకు వచ్చే మగువల మాయాజాలం.
1: అంటే ఈ ప్రోగ్రాం వింటే ఏ పరిస్థితినైనా ఎదుర్కొనే మానసిక ధైర్యం వస్తుందా?
0: ఆఫ్ కోర్స్.
2: మగువల కోసం మగువలు మెచ్చే ధీరా.
0: ఓన్లీ ఆన్ విజయవాడ వివిధ భారతి FM 401.3.

0: కదా.
1: లైఫ్ ఇస్ ఏ రేడియో. ఓ పాట మేలు కొలిపితే
2: ఇంకో పాట స్ఫూర్తినిస్తుంది.
1: ఓ పాట కనులు తుడిస్తే
2: మరో పాట కాలాన్ని మరిపిస్తుంది.
1: ఓ పాట మనసుకి హత్తుకుంటే
2: ఇంకో పాట మధురానుభూతినిస్తుంది.
1: ఇలా ఎన్ని పాటలు విన్నా ఆనందాన్ని పంచుతూ అందరినీ ఏకం చేసే ఎన్నో కార్యక్రమాలు
2: మీకోసం తీసుకొచ్చింది మీ ఆకాశవాణి విజయవాడ విద్యార్థి ఎఫ్ఎం
1: 101.3. లైఫ్ చాలా బోరింగ్ గా ఉంది యార్, అయితే సినిమాకి వెళ్దామా? వీకెండ్ లో మంచి సిరీస్ ని ఫ్రెండ్స్ అందరితో కలిసి బింజ్ వచ్చేద్దామా?
3: అక్క పోనీ, ఎక్కడికన్నా టూర్ కెళ్దామా?
1: చూడండి, ఎంజాయ్ చేయాలనుకునే వాళ్ళు టూ టైప్స్. టైప్ వన్, పనులన్నీ పక్కన పడేసి ఎంజాయ్ చేయాలనుకునే వాళ్ళు. టైప్ టూ, ఒక్క నిమిషం కూడా వేస్ట్ చేయకుండా అన్ని వర్క్స్ ని టైం కి కంప్లీట్ చేస్తూ ఎంజాయ్మెంట్.

0: కి కూడా టైం ఇచ్చేవాళ్ళు. నేను టైప్ 2, ఓకేనా?
1: అయితే నువ్వు ఆకాశవాణి విజయవాడ 101.3 వినాల్సిందే. ఓ పక్కన వర్క్ కంప్లీట్ చేసుకుంటూనే ఇన్ఫర్టైన్మెంట్ కూడా దొరుకుతుంది. అదే ఇన్ఫర్మేషన్ ప్లస్ ఎంటర్టైన్మెంట్.

0: ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు చదువుతున్నది ఇందిర. ముందుగా ముఖ్యాంశాలు. న్యూఢిల్లీలోని 18వ బ్రిక్స్ శిఖరాగ్ర సమావేశం ఈరోజు ప్రారంభమవుతుంది. రాష్ట్రంలోని పేద మధ్యతరగతి ప్రజలకు మెరుగైన వైద్య సేవలు అందించడమే ప్రభుత్వ లక్ష్యమని ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు తెలిపారు. రాష్ట్రంలో 1271 కోట్ల రూపాయలతో 24 క్రిటికల్ బ్లాక్లు, 25 ఇంటిగ్రేటెడ్ ల్యాబ్లు, 44 ఆయుష్మాన్ ఆరోగ్య మందిరాలు నిర్మించనున్నట్లు కేంద్ర మంత్రి జేపీ నడ్డా వెల్లడించారు. అమరావతిలో ఐకానిక్ భవనాల నిర్మాణ పనులను వేగవంతం చేయాలని మంత్రి పి నారాయణ అధికారులను ఆదేశించారు. న్యూఢిల్లీలో 18వ బ్రిక్స్ శిఖరాగ్ర సమావేశం ఈరోజు ప్రారంభమవుతుంది. భారత్ మండపంలో 2 రోజుల పాటు జరిగే ఈ సమావేశంలో స్థితిస్థాపకత, ఆవిష్కరణ, సహకారం, సుస్థిరత కోసం నిర్మాణం అనే ఇతివృత్తంతో భారత్ అధ్యక్షతన ఈ సదస్సు జరుగుతుంది. బ్రెజిల్, చైనా, రష్యా, దక్షిణాఫ్రికా, ఈజిప్ట్, ఇరాన్, ఇథియోపియా, ఇండోనేషియా, సౌదీ అరేబియా, యుఏఈ సహా 11 దేశాల ప్రతినిధులు పాల్గొంటున్నారు. రాష్ట్రంలోని పేద మధ్యతరగతి ప్రజలకు మెరుగైన వైద్య సేవలు అందించడమే ప్రభుత్వ లక్ష్యమని ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు తెలిపారు. విజయవాడ పాత ప్రభుత్వ ఆసుపత్రిలో క్రిటికల్ కేర్ బ్లాక్ను కేంద్ర ఆరోగ్య శాఖ మంత్రి జేపీ నడ్డాతో కలిసి ఈరోజు ప్రారంభించారు. రాష్ట వ్యాప్తంగా కొత్తగా ఏర్పాటు చేసిన 9 అత్యవసర చికిత్స కేంద్రాలను, 12 సమీకృత ప్రజారోగ్య ప్రయోగశాలలను వర్చువల్గా వారు ప్రారంభించారు. అనంతరం డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కళావేదికలో నిర్వహించిన కార్యక్రమంలో ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు మాట్లాడుతూ,
1: ఈ 22 ప్రాజెక్టులకి 249 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టాం. ఆయుష్మాన్ భారత్ ద్వారా అర్హులైనటువంటి అందరికీ 5 లక్షల రూపాయలు ఆరోగ్య రక్షణ, 70 సంవత్సరాలు వయసు మిలితే ఆదాయంతో పని లేకుండా 5 లక్షల రూపాయలు ఆర్థిక సహాయం చేసే పరిస్థితికి వచ్చారు. ఇంకొక పక్క 186,000 ఆయుష్మాన్ ఆరోగ్య మందిరాలతో గ్రామ స్థాయిలో ఆరోగ్య సేవలు అందిస్తున్నారు.
0: రాష్ట్రంలో 1271 కోట్ల రూపాయలతో 24 క్రిటికల్ బ్లాక్లు, 25 ఇంటిగ్రేటెడ్ ల్యాబ్లు, 44 ఆయుష్మాన్ ఆరోగ్య మందిరాలు నిర్మించనున్నట్లు కేంద్ర ఆరోగ్య శాఖ మంత్రి జేపీ నడ్డా తెలియజేస్తూ,
2: This journey of strengthening the health system is not only creating a health infrastructure, but actually it is the strengthening of the architecture of infrastructure of health system. PM Abhim, Pradhan Mantri Ayushman Bharat Health Infrastructure Mission was undertaken in 2021. And we decided that financially an outlay of 64,180 crores is to be spent in the next 5 years only to strengthen the health infrastructure to get ready for any type of pandemics which can come at any time, any given time.
0: రాజధాని అమరావతిలో ఐకానిక్ భవనాల నిర్మాణాన్ని 2 ఏళ్లలో పూర్తి చేసేలా పనులను వేగవంతం చేయాలని రాష్ట పురపాలక శాఖ మంత్రి పొంగూరు నారాయణ అధికారులను ఆదేశించారు. గుంటూరు జిల్లా తుళ్లూరు మండలం రాయపూడిలోని సీఆర్డీఏ కార్యాలయంలో రాజధాని నిర్మాణ పనుల పురోగతిపై ఆయన ఈరోజు సమీక్ష నిర్వహించారు. ఐకానిక్ భవనాల్లో భాగమైన జీఏడీ టవర్, హెచ్ఓడీ టవర్లు, అసెంబ్లీ నిర్మాణ పనుల పురోగతిని అధికారులు మంత్రికి వివరించారు. 5 టవర్లకు సంబంధించి స్టీల్ డయాగ్రిడ్ నిర్మాణ పనులు వేగంగా కొనసాగుతున్నాయని తెలిపారు. అసెంబ్లీ

0: భవన నిర్మాణంలో కీలకమైన స్పైర్ నిర్మాణ పనులను వారం రోజుల్లో ప్రారంభించనున్నట్లు నిర్మాణ సంస్థ ప్రతినిధులు మంత్రికి వివరించారు. ఘన వ్యర్థాల నిర్వహణకు సంబంధించి కొత్త నిబంధనలు 2026 కేంద్ర ప్రభుత్వం అమల్లోకి తీసుకువచ్చింది. ఈ నిబంధనలు ఈ ఏడాది April 1 నుంచి అమల్లోకి వచ్చాయి. కేంద్ర పర్యావరణ, అటవీ, వాతావరణ మార్పుల మంత్రిత్వ శాఖ తెలిపిన వివరాల ప్రకారం వృత్తాకార ఆర్థిక వ్యవస్థ, విస్తరించిన ఉత్పత్తిదారు బాధ్యతా సూత్రాలకు నిబంధనల్లో ప్రాధాన్యత ఇచ్చారు. వ్యర్థాలను ఉత్పత్తి చేసే ప్రదేశంలోనే 4 వర్గాలుగా వేరు చేయడం తప్పనిసరి చేశారు. వ్యర్థాల సరైన విభజన, శాస్త్రీయ వ్యర్థాల నిర్వహణపై ప్రత్యేక దృష్టి సారించారు. నిబంధనలు ఉల్లంఘించిన సందర్భాల్లో కాలుష్యకారకుడే చెల్లించాలి అనే సూత్రం ఆధారంగా పర్యావరణ నష్టపరిహారం విధించేలా నిబంధనలు రూపొందించారు. సరికాని ఘన వ్యర్థాల నిర్వహణ పద్ధతులను అనుసరించడం, నిబంధనలకు విరుద్ధంగా వ్యర్థాలను నిర్వహించడం వంటి ఉల్లంఘనలకు కూడా పర్యావరణ నష్టపరిహారం వర్తిస్తుందని మంత్రిత్వ శాఖ వెల్లడించింది. ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు వింటున్నారు. దక్షిణ ఛత్తీస్గఢ్, దాని పరిసర ప్రాంతాలపై కేంద్రీకృతమై ఉన్న అల్పపీడనం రానున్న 24 గంటల్లో పశ్చిమ వాయువ్య దిశగా, దక్షిణ ఛత్తీస్గఢ్ విదర్భ మీదుగా కదిలే అవకాశం ఉందని అమరావతిలోని భారత వాతావరణ కేంద్రం తెలిపింది. దీని ప్రభావంతో ఈరోజు, రేపు రాష్ట్రంలో విస్తారంగా వర్షాలు కురిసే అవకాశం ఉందని అమరావతి వాతావరణ కేంద్రం అధికారి ఎం వెంకట్రావు తెలియజేస్తూ,
1: ఈ రోజు ఉత్తర కోస్తా ఆంధ్రప్రదేశ్ యానంలో తేలిపాటి మోస్తరు వర్షాలు లేదా ఉరుములతో కూడిన జల్లులు అనేక చోట్ల కురిసే అవకాశం ఉంది. దక్షిణ కోస్తా ఆంధ్రప్రదేశ్లో ఈరోజు తేలిపాటి మోస్తరు వర్షాలు లేదా ఉరుములతో కూడిన జల్లులు అనేక చోట్ల కురిసే అవకాశం ఉంది. రాయలసీమలో ఈరోజు తేలిపాటి మోస్తరు వర్షాలు లేదా ఉరుములతో కూడిన జల్లులు 1 లేదా 2 చోట్ల కురిసే అవకాశం ఉంది.
0: మరోవైపు అల్లూరు సీతారామరాజు, అంబేద్కర్ కోనసీమ, ఎన్టీఆర్, కృష్ణా జిల్లాల్లో ఉదయం నుంచి వర్షాలు కురుస్తున్నాయి. విజయవాడ నగరంలోని బెంజ్ సర్కిల్, ఏలూరు రోడ్డు, బందర్ రోడ్డుతో పాటు పలు లోతట్టు ప్రాంతాల్లో వర్షపు నీరు నిలవడంతో అధికారులు యంత్రాలతో నీటిని తొలగిస్తున్నారు. వర్షాల నేపథ్యంలో సముద్రంలోకి మత్స్యకారులు వేటకు వెళ్లరాదని హోంమంత్రి వంగలపూడి అనిత సూచించారు. రాష్ట్రంలో కురుస్తున్న వర్షాలపై ఆమె అధికారులతో ఈరోజు సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా హోంమంత్రి మాట్లాడుతూ, రాష్ట్రంలో విస్తృతంగా వర్షాలు కురిసే అవకాశం ఉండడంతో ప్రజలు అప్రమత్తంగా ఉండాలన్నారు. అర్హులైన ప్రతి ఒక్కరికి సంక్షేమ పథకాలు అందేలా ప్రభుత్వం చర్యలు తీసుకుంటోందని రాష్ట్ర సూక్ష్మ, చిన్న, మధ్యతరహా పరిశ్రమల శాఖ మంత్రి కొండపల్లి శ్రీనివాస్ అన్నారు. తిరుపతి జిల్లా తిరుమలలోని శ్రీ వెంకటేశ్వర స్వామిని మంత్రి ఈరోజు దర్శించుకున్నారు. అనంతరం ఆయన పాత్రికేయులతో మాట్లాడుతూ, సంక్షేమం, సుపరిపాలనకు ప్రభుత్వం అధిక ప్రాధాన్యత ఇస్తోందని చెప్పారు. భావితరాలకు మంచి భవిష్యత్తు కల్పించే దిశగా ప్రభుత్వం ముందుకు సాగుతోందని మంత్రి కొండపల్లి శ్రీనివాస్ పేర్కొంటూ,
2: కలెక్టర్ కాన్ఫరెన్స్ లో కొత్త వరవడి ముఖ్యమంత్రి గారు తీసుకొచ్చారు. అన్ని కమ్యూనిటీస్ కి, అన్ని వయసు కలిగినటువంటి వాళ్ళందరికీ కూడా ఒక మంచి సుపరిపాలన అందించాలి. ముఖ్యంగా జెన్జీ ఉన్నటువంటి యువత అందరికీ కూడా ఒక మంచి పరిపాలన ఇవ్వాలని ఆ గైడెన్స్ ఇవ్వడం జరిగింది. జెన్జీ ఎలాగ ఆలోచిస్తున్నారు, వాళ్ళ ఆశయాలు ఏంటి, వాళ్ళు ఏ రకంగా మన ప్రభుత్వం యంత్రాంగం మొత్తం కూడా అలవర్చాలి, ఖచ్చితంగా అందరం కూడా భావితరాలకు మంచి నాయకత్వం ఇవ్వాలంటే ఒక సుపరిపాలన ఇవ్వాలనేది గౌరవ ముఖ్యమంత్రి గారి ఆలోచన.
0: మహిళలు, గర్భిణీలు, బాలింతలు, చిన్నారుల్లో పోషకాహార లోపాలను తగ్గించేందుకు కేంద్ర ప్రభుత్వం పోషణ అభియాన్ కార్యక్రమాన్ని నిర్వహిస్తోంది. అంగన్వాడీ కేంద్రాల ద్వారా గర్భిణీలు, బాలింతలు, 6 సంవత్సరాల్లోపు పిల్లలకు పోషకాహారంపై అవగాహన కల్పిస్తున్నారు. సమతుల ఆహారం, తల్లిపాల ప్రాధాన్యం, పరిశుభ్రత వంటి అంశాలపై ప్రత్యేక కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల సమన్వయంతో పోషకాహార లోపాల తగ్గుదలకు కృషి చేస్తున్నట్లు కృష్ణాజిల్లా పామర్రుకు చెందిన అంగన్వాడీ టీచర్ కె రమ్యశ్రీ పేర్కొంటూ,
3: కిట్లు ఇస్తారు, బియ్యం, పప్పు, పాలు, గుడ్లు ఇస్తున్నారు. మళ్ళీ కిట్ ఇస్తారు, తర్వాత వేడ్ చేస్తారు, మళ్ళీ బ్లడ్ అన్ని చేయించుకోమని చెప్తారు. నీ బిడ్డకి మీకు ఆరోగ్యం ఎట్లా ఉంది అన్ని చెప్తా ఉంటారు. అన్ని టైంకి ఎట్లా తినాలి అట్లా తినాలని చెప్తారు. ఆరోగ్యం గురించి బాగా చెప్తారు మా టీచర్ గారు.
0: దుబాయ్లో జరుగుతున్న మహిళల ఆసియా కప్ క్రికెట్ పోటీలు తుదిదశకు చేరుకున్నాయి. నిన్న శ్రీలంక, పాకిస్తాన్ జట్ల మధ్య జరిగిన సెమీఫైనల్ మ్యాచ్లో శ్రీలంక జట్టు గెలిచి ఫైనల్కు చేరింది. అంతకుముందు జరిగిన సెమీఫైనల్ మ్యాచ్లో భారత్ బంగ్లాదేశ్ను ఓడించి ఫైనల్కు వెళ్లింది.

0: దుబాయ్ వేదికగా రేపు జరిగే ఆసియాకప్ ఫైనల్ మ్యాచ్లో ఇరు జట్లు తలపడనున్నాయి. ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. న్యూఢిల్లీలో 18వ బ్రిక్స్ శిఖరాగ్ర సమావేశం ఈరోజు ప్రారంభమవుతుంది. రాష్ట్రంలోని పేద మధ్యతరగతి ప్రజలకు మెరుగైన వైద్య సేవలు అందించడమే ప్రభుత్వ లక్ష్యమని ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు తెలిపారు. రాష్ట్రంలో 1271 కోట్ల రూపాయలతో 24 క్రిటికల్ బ్లాక్లు, 25 ఇంటిగ్రేటెడ్ ల్యాబ్లు, 44 ఆయుష్మాన్ ఆరోగ్య మందిరాలు నిర్మించనున్నట్లు కేంద్ర మంత్రి జేపీ నడ్డా వెల్లడించారు. ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి సాయంత్రం 6:10 విశాఖపట్నం కేంద్రం నుంచి ప్రాంతీయ వార్తలు వింటారు.
1: హే నేహ, ఈ మధ్య నువ్వు చాలా రిలాక్స్డ్ గా కనిపిస్తున్నావు.
2: ఎల్ఐసి యొక్క బీమా లక్ష్మీ ప్లాన్ తీసుకున్నాను. చిన్న మొత్తాల పొదుపు పెద్ద రాబడిగా మారుతుంది. మనకి ఇన్సూరెన్స్ కవరేజ్ కూడా ఉంటుంది. గ్యారంటీడ్ అడిషన్స్, 3 ఆకర్షణీయమైన ఆప్షన్స్ తో అడిషనల్ సర్వైవల్ బెనిఫిట్, ఇందులో ఆటో కవర్ కూడా ఉంది. ఈ ప్లాన్ ప్రత్యేకంగా మహిళల కోసమే. ఎల్ఐసి హర్పల్ ఆప్కె సాథ్.
3: అటల్ పెన్షన్ యోజన సమాజంలో అందరికీ సామాజిక భద్రత. అటల్ పెన్షన్ యోజన, ఇది మన ప్రధాని మోదీ సంకల్పం.
4: యోజన ఉన్ నౌజవానో కే లియే హై తాకి ఆప్ జబ్ 60 సాల్ కే హోంగే ఆప్కో కభీ కిసీ కే సహారే కీ జరూరత్ నా పడే ఆప్ అప్నా బుఢాపా భీ గౌరవ్ కే సాథ్ బితా సకో.
3: ఇప్పటి వరకు ఈ యోజనలో 9,50,00,000కు పైగా లబ్ధిదారులుగా నమోదు చేసుకున్నారు. మీ వయసు 18 నుండి 40 సంవత్సరాల మధ్య ఉన్నట్లయితే నెలవారీ అటల్ పెన్షన్ గ్యారంటీకి యోజనలోని 3 హామీ లాభాల గురించి తెలుసుకోవడానికి మీ బ్యాంక్ బ్రాంచ్ ను సంప్రదించండి.

దొంగ దొంగది మూవీ నుంచి ఒక లవ్లీ సాంగ్ విన్న తర్వాత మనమైతే ఉన్నాం ధీరా ప్రోగ్రామ్ లో. ఇంకా మాట్లాడుకోబోతున్నాం సుమన్ ర్యాప్ రోడ్ మ్యాప్ 2030 అనమాట. సుమన్ రోడ్ మ్యాప్ 2030, అసలు ఏంటి సుమన్ రోడ్ మ్యాప్ అంటే కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిందనమాట. సో మనందరికీ అందుబాటులోకి తీసుకొచ్చింది. దేనికోసం, ఎవరికోసం, అంటే దీని లక్ష్యం ఏంటి, సో దీనివల్ల మహిళలకి ముఖ్యంగా వాళ్ళ సంక్షేమానికి ఎలాంటి యూజెస్ ఉంటాయి, అవన్నీ కూడా, అంటే టోటల్గా అసలు ఈ సుమన్ రోడ్ మ్యాప్ 2030 అంటే ఏంటి అనేది ఇవాళ ధీరాలో మీ అందరితో షేర్ చేస్తా. ఇప్పుడైతే మీ అందరి కోసం ఆనంద్ మూవీ నుంచి ఇంకొక లవ్లీ సాంగ్ అయితే ప్లే చేస్తున్నాను. వింటూ స్టేట్ యూన్ 101.3 విత్ భారతి ఎఫ్ఎం.

హ్యాపీ మూవీ నుంచి ఒక లవ్లీ సాంగ్ విన్న తర్వాత మనమైతే ఉన్నాం ధీరా ప్రోగ్రామ్ లో. ఇంకా మాట్లాడుకుంటున్నాం కదా సుమన్ రోడ్ మ్యాప్ 2030 గురించి. మరి ఏంటి దీని గురించి అంటే కనుక, మాతా శిశు మరణాల కట్టడి, ఆరోగ్య సేవలని బలోపేతం చేయడమే లక్ష్యంగా కేంద్ర ప్రభుత్వం అన్నమాట సురక్షిత్ మాతృత్వ ఆశ్వాసన్ అంటే SUMAN సుమన్ రోడ్ మ్యాప్ 2030ని అందుబాటులోకి తీసుకురావడం జరిగిందనమాట. గర్భధారణ, ప్రసవం, ప్రసవాంతర దశల్లో నాణ్యమైన అంటే చాలా ఉన్నతమైన వైద్య సేవల్ని అందించడమే ఈ రోడ్ మ్యాప్ యొక్క ప్రధాన లక్ష్యం అనమాట. ఈ పథకాన్ని 2019 నుంచి అమలు చేస్తున్న సుస్థిరాభివృద్ధి లక్ష్యాల సాధనకి వీలుగా అధునాతన వ్యూహాత్మక ప్రణాళికలతో సరికొత్త రోడ్ మ్యాప్ని కేంద్ర ఆరోగ్య శాఖ అందుబాటులోకి తీసుకురావడం జరిగిందనమాట. మరి ఇంకా మాట్లాడుకుందాం సుమన్ రోడ్ మ్యాప్ 2030 గురించి. ఇప్పుడైతే మీ అందరి కోసం ఇంకొక బ్యూటిఫుల్ సాంగ్ అయితే ప్లే చేస్తున్నాను ఫ్రమ్ ద మూవీ ఖుషి అనమాట. ఈ సాంగ్ వింటూ స్టే ట్యూన్ టు 101.3 వివిధ్ భారతి ఎఫ్ఎం.

మనమైతే ఉన్నాం వీరా ప్రోగ్రాంలో, ఇంకా మాట్లాడుకుంటున్నాం కదా సుమన్ రోడ్ మ్యాప్ 2030 గురించి. మరి ఇంకా ఏంటి దీని గురించి తెలుసుకోవాల్సిన విషయాలు అంటే కనుక, రక్తహీనత, పోషకాహార లోపం, యుక్త వయసు బాలికల్లో వచ్చే ఆరోగ్య సమస్యలు, హై రిస్క్ గర్భధారణలు, అత్యవసర ప్రసూతి సేవలు, నవజాత శిశువుల సంరక్షణ లాంటి సవాళ్లు గిరిజన మారుమూల వెనుకబడిన ప్రాంతాల్లో చాలా తీవ్రంగా అంటే ఎక్కువగా కనిపిస్తున్నాయి అన్నమాట. అందుకే వాటిని అధిగమించేందుకు సంతానోత్పత్తి, మాతృత్వం, నవజాత శిశువుల అంటే బాల్యం, యుక్త వయసు నుంచి వాళ్ళకి ఆరోగ్యంలో ఉండే చూసుకోవడం, పోషకాహారం, అంటే ఇలా ప్రతి అంశాన్ని ఇప్పుడు నేనైతే చెప్పానో ఎవరు ఎలాంటి ప్రాబ్లం ఫేస్ చేస్తున్నారో, సో వాటికి సంబంధించిన అన్ని అంశాలని అనుసంధానం చేస్తూ మెరుగైన సేవలు అందించేలాగా ఈ రోడ్ మ్యాప్ని రూపొందించడం జరిగిందన్నమాట. ఇలాంటి సేవలు అందరికీ అందించి తల్లి బిడ్డల ప్రాణాలని కాపాడటం, అలాగే 2030 నాటికి అంటే 2030 నాటికి మాతృ మరణాల నిష్పత్తిని ప్రతి 100కి 70 కంటే తగ్గించడం అన్నమాట. అలాగే శిశు మరణాల రేటును కూడా గణనీయంగా తగ్గించడమే ఈ సుమన్ రోడ్ మ్యాప్ 2030 ప్రధాన లక్ష్యంగా చెప్పచ్చు అనమాట. సో కేంద్ర ప్రభుత్వం నిజంగా కేవలం మాతా శిశు సంరక్షణ అనే ఒక చిన్నదాన్ని అంటే వీళ్ళకి సంబంధించిన అంశాన్ని దృష్టిలో పెట్టుకొని ఇవన్నీ కూడా, సో దానికి సంబంధించి మన పోషకాహారం లోపం అంటే ఏదైనా సరే ఈ మ్యాప్ ద్వారా తెలుసుకొని వాళ్ళకి మెరుగైన సేవలు అందించడమే ఈ సుమన్ రోడ్ మ్యాప్ 2030 ప్రధాన లక్ష్యం అనమాట. ఇంకా దీనికి సంబంధించి చాలా అంటే డెవలప్మెంట్ అనేది చేసుకుంటూ వెళ్ళేదే కదా, ఒక రోజుతో ఒక పూటతో ఆగిపోయేది కాదు. సో ప్రభుత్వం అయితే ఇంకా చాలా చాలా చేస్తోంది. సో నెక్స్ట్ టైం మనం మాట్లాడుకుందాం దీరాలో వచ్చినప్పుడు, ఇంకా అసలు ఎలాంటి పథకాలు ఉన్నాయి ఇవన్నీ కూడా మాట్లాడుకుందాం. మరి ఇవాళకైతే మరి సుమన్ రోడ్ మ్యాప్ 2030 ఏంటి అనేది అయితే తెలుసుకున్నారని అనుకుంటున్నా. మరి దీరా ప్రోగ్రామ్ కూడా మీ అందరికీ నచ్చిందని నేనైతే అనుకుంటున్నా. ఇప్పుడు మీ అందరి కోసం నేను నాగా మూవీ నుంచి ఒక లవ్లీ సాంగ్తో దీరా ప్రోగ్రామ్కి సైనింగ్ ఆఫ్ చెప్పేస్తున్నాను. మళ్ళీ మనం కలుసుకుందాం సండే సండే ప్రోగ్రాంలో. అంతవరకు స్టేట్ యూన్ 2 101.3 వివిధ భారతి ఎఫ్ఎం. నేను మీ ఆర్జే ప్రసన్న.

హలో, హాయ్, గుడ్ ఆఫ్టర్నూన్. ఎలా ఉన్నారు అందరూ? మీరు వింటున్నారు ఆకాశవాణి విజయవాడ 101.3 విత్ భారతి ఎఫ్ఎం. మనమైతే ఎంటర్ అయిపోతున్నాం ఇవాళ సండే సండే ప్రోగ్రామ్ లోకి, ఓన్లీ ఆన్ 101.3 విత్ భారతి ఎఫ్ఎం. నేను మీ ఆర్జే ప్రసన్న. మరి సందడి చేయడానికి నేనైతే రెడీగా ఉన్నా, మరి నాతో పాటు కలిసి సందడి చేయడానికి మీరు కూడా రెడీగా ఉన్నారని అనుకుంటున్నా. మరి ఇప్పుడైతే క్వశ్చన్ అయితే అడిగేద్దాం అనుకుంటున్నా, బట్ దానికంటే ముందు కొంతమంది ప్రోగ్రామ్కి వెల్కమ్ చెప్తూ మెసేజ్లు పంపించేశారు అనమాట. పెడన జోగానందరావు కాలి నుంచి అప్పల్ రాజు గారు, అలాగే ఇంకా ఎవరు ఎక్కడి నుంచి అంటే గనక మహమ్మద్ జైనుద్దీన్, అలాగే స్నేహబాను జైనుద్దీన్ గారు ఎక్కడి నుంచి అంటే గనక ఉమ్మడి నుంచి అనమాట. ఇంకా అందరికీ అంటే ప్రోగ్రామ్కి వెల్కమ్ చెప్తూ వీళ్ళందరూ మెసేజెస్ పంపించేశారు. అలాగే జేరుపోతుల బుచ్చయ్య గారు, వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్ అందరూ తరాలపల్లి గ్రామం నుంచి, ఇంకా శాంతినగర్ నుంచి ఒకే ఒక్కడు, అలాగే రాజేష్ రెడ్డి అనమాట ప్రోగ్రామ్కి వెల్కమ్ చెప్తూ మెసేజ్ చేశారు. ఇంకా ఎం నరేష్, మెర్సి విజయ వీళ్ళందరూ కూడా అనమాట. అలాగే ప్రోగ్రామ్కి వెల్కమ్ చెప్తూ మెసేజ్ చేశారు ఎవరు, విజయవాడ నుంచి కరుణ గారు అనమాట. ఇంకా మాధవి ఆంజనేయులు భూదాన్ పోచంపల్లి నుంచి, అలాగే ఆత్మకూరు మండలం నుంచి డి గోవర్ధన్ రావు గారు, వీళ్ళందరూ జాన్సన్ విజయవాడ నుంచి. సో వీళ్ళందరూ కూడా ప్రోగ్రామ్కి వెల్కమ్ చెప్తూ మెసేజ్ చేయడం అయితే జరిగింది. మరి క్వశ్చన్ కోసం మీ అందరూ ఎదురు చూస్తూ ఉంటారని నాకు తెలుసు. సో క్వశ్చన్ అయితే అడిగేస్తున్నా ఏమాత్రం లేట్ చేయకుండా. దేశంలోనే తొలి ఏఐ ఆధారిత పర్యాటక రాష్ట్రంగా నిలిచింది ఏ రాష్ట్రం? మరి దీనికి కనుక ఆన్సర్ తెలిస్తే మీ పేరు, దాని తర్వాత ఊరు పేరు, దాని తర్వాత ఆన్సర్ కూడా టైప్ చేసి ఏం చేయాలి, 0866-24-888-14 ఈ నెంబర్కి మెసేజ్లు అయితే పంపిస్తూ ఉండాలి. ఇప్పుడైతే నేను బలాదూర్ మూవీ నుంచి ఒక లవ్లీ సాంగ్ అయితే ప్లే చేయబోతున్నాను. ఈ సాంగ్ వింటూ నేను ఇందాక అడిగిన క్వశ్చన్కి ఆన్సర్ ఆలోచిస్తూ మెసేజ్ చేస్తూ స్టే ట్యూన్ 201.3 విత్ భారతి ఎఫ్ఎం.

మనమైతే ఉన్నాం సండడీ సండడీ ప్రోగ్రామ్ లో ఓన్లీ ఆన్ 101.3 వివిధ్ భారతి ఎఫ్ఎం. నేను మీ ఆర్జే ప్రసన్న. మరి ఇందాక అడిగిన క్వశ్చన్ కి చాలా మంది ఆన్సర్స్ అయితే పంపించేశారనమాట. మరి చూసేద్దాం ఎవరు పంపించారు, ఎక్కడి నుంచి పంపించారు అంటే కనుక శాంతినగర్ నుంచి ఒకే ఒక్కడు రాంగ్ ఆన్సర్ పంపించేశారు. ఇంకా తిరుమల విజయలక్ష్మి గారు అనమాట. ఓకే, ఫ్రమ్ తిరుమల అంటున్నారు విజయలక్ష్మి గారు, తిరుమల నుంచి హాయ్ అంటున్నారు. ఆన్సర్ అంటే ఇంకా ఆన్సర్ అయితే మెసేజ్ చేయలేదు, క్వశ్చన్ అయితే విన్నర్ అని అనుకుంటున్నా. ఇంకా హాయ్ హలో గుడ్ ఆఫ్టర్నూన్ ప్రసన్న గారు అంటున్నారు అనమాట. ఓకే, మీరు కూడా వినేసేయండి అలా అయితే వానపాటలు. కమతం వెంకటలక్ష్మి రెడ్డి గారు భీమునిపాడు నుంచి మెసేజ్ చేశారనమాట. అండ్ ఇంకా ఎవరు ఎక్కడి నుంచి అంటే కనుక ఎవరు రాంగ్ ఆన్సర్, ఎం నరేష్ మెర్సి విజయ మహబూబ్ నగర్ నుంచి. అలాగే విజయవాడ నుంచి కరుణా గారు రాంగ్ ఆన్సర్, పెడన జోగానందరావు కాలనీ నుంచి అప్పలరాజు గారు కరెక్ట్ ఆన్సర్ పంపించేశారనమాట. ఇంకా ఎవరు అంటే కనుక తిరుపతి నుంచి భాగ్యలక్ష్మి, దివ్య సుదర్శిని వీళ్ళందరూ కూడా రాంగ్ ఆన్సర్ పంపించేశారు. ఇట్స్ మీ రంజిత్ రెడ్డి అంటున్నారు, ఎక్కడి నుంచి, రంగాపురం నుంచి అనమాట. ఎగ్జాక్ట్లీ కరెక్ట్ ఆన్సర్ పంపించేశారు మీరు కూడా. ఇంకా ఎవరు అంటే కనుక శ్రీనివాస్ వర్మ బెంగళూరు నుంచి, శృతి అంటున్నారు నేను ప్రసన్న అని చెప్పి చాలాసార్లు చెప్పాను కదా మార్నింగ్ నుంచి, విత్ యూ రాజ్య ప్రసన్న, విత్ యూ రాజ్య ప్రసన్న అంటూనే ఉంటా. ఎనీవే, నేను వచ్చినప్పుడల్లా శృతి మ్యామ్ని తలుచుకోవడం నాకు కూడా చాలా సంతోషంగా ఉంది. ఇంకా మాధవి ఆంజనేయులు భూదాన్ పోచంపల్లి నుంచి కరెక్ట్ ఆన్సర్ పంపించేశారు. అలాగే అనంతపురం నుంచి రమేష్ వెంకటచలపతి వీళ్ళు కూడా కరెక్ట్ ఆన్సర్ పంపించేశారు. ఇంకా గుడ్ ఆఫ్టర్నూన్ ప్రసన్న మ్యామ్ అంటూ ఎగ్జాక్ట్లీ కరెక్ట్ ఆన్సర్ పంపించేశారు ఆశా శ్రీనివాస్ గారు బెంగళూరు నుంచి అనమాట. అండ్ ఇంకా ఎవరు ఎక్కడి నుంచి అంటే కనుక ఎర్రమిల్లి సీతామహాలక్ష్మి గారు చెన్నై నుంచి కరెక్ట్ ఆన్సర్ పంపించేశారు. అండ్ ఇంకా పుట్టపాకి నుంచి పులిపాటి శ్రీనివాసరావు గారు, కృష్ణవేణి గారు మీరు రాంగ్ ఆన్సర్ పంపించేశారు. అండ్ ఇంకా ఎవరు అంటే కనుక విజయలక్ష్మి గారు పెదకొండూరు నుంచి ప్రోగ్రామ్కి వెల్కమ్ చెప్తూ కరెక్ట్ ఆన్సర్ కూడా పంపించేసేయడం జరిగింది. సరే, మరి క్వశ్చన్ ఇంకొకసారి అని అడుగుతున్న వాళ్ళందరి కోసం, అలాగే ఇప్పుడే ట్యూన్ చేసి వింటున్న వాళ్ళ

కోసం క్వశ్చన్ అయితే ఒకసారి అడిగేస్తున్నాను. దేశంలోనే తొలి ఏఐ ఆధారిత పర్యాటక రాష్ట్రంగా నిలిచింది ఏ రాష్ట్రం? సరే, ఒక క్లూ ఇద్దాం అనుకుంటున్నా. అప్పుడప్పుడు మనం వేరే రాష్ట్రాల జోలికి వెళ్లకుండా ఉంటే సరిపోతుంది. మరి ఈ మాటల్లో క్లూని పట్టుకొని ఎవరు మెసేజ్ చేస్తారు, ఎవరు కరెక్ట్ ఆన్సర్ పంపించేస్తారు అనేది చూసేద్దాం. మరి క్వశ్చన్కి ఆన్సర్ తెలిస్తే తెలుసు కదా మీ పేరు, దాని తర్వాత ఊరి పేరు, దాని తర్వాత ఆన్సర్ టైప్ చేసి 0866243814 ఈ నెంబర్కి మీ మెసేజ్లు అన్నీ పంపిస్తూ ఉండాలి. మరి ఇప్పుడైతే నేను మీ అందరికీ మల్లెల వాన అయితే కురిపించిపోతున్నా ఫ్రమ్ ద మూవీ రాజా అనమాట. మరి ఈ సాంగ్ వింటూ నేను అడిగిన క్వశ్చన్కి ఆన్సర్ చేస్తూ స్టే ట్యూన్ 101.3 వివిధ భారతి ఎఫ్ఎం.

మనమైతే ఉన్నాం సండే సండే ప్రోగ్రామ్ లో ఓన్లీ ఆన్ 101.3 వివిధ్ భారతి ఎఫ్ఎం. నేను మీ ఆర్జే ప్రసన్న. మరి ఇందాక క్వశ్చన్ కి ఇప్పుడు చాలా మంది అంటే క్లూ ఇచ్చేసిన తర్వాత చాలా మంది లిజనర్స్ అయితే మెసేజ్లు పంపించేశారనమాట. మరి చూసేద్దాం ఎవరు పంపించారు ఎక్కడి నుంచి అంటే కనుక భాస్కర్ గారు పెడన్ నుంచి కరెక్ట్ ఆన్సర్ పంపించేశారు. అలాగే గుజరాతీ గంజి శ్రీను గారు అనమాట. ఓకే, గుజరాతీ అని పంపించారు. యాక్చువల్గా అది గుజరాత్ అనుకుంటా. అండ్ ఎక్కడి నుంచి అంటే గంజి శ్రీను గారు నందలూరు నుంచి అనమాట. మీరు పంపించింది ఒకవేళ గుజరాత్ అయితే కనుక ఆన్సర్ అది రాంగ్ ఆన్సర్. ఇంకా కనకారావు గారు పెడ నుంచి కరెక్ట్ ఆన్సర్ పంపించేశారు. ఇంకా ఎవరు ఎక్కడి నుంచి అంటే కనుక ఎవరు నంద్యాల డిస్ట్రిక్ట్ ఆత్మకూరు నుంచి అనమాట. కౌస్తుభా మీరు రాంగ్ ఆన్సర్ పంపించేశారు. ఇంకా గౌతమ్, ఉషశ్రీ, హైందవి వీళ్ళందరూ ఎక్కడి నుంచి అంటే కనుక చౌడేపల్లి మండలం అన్నమయ్య జిల్లా నుంచి అనమాట కరెక్ట్ ఆన్సర్ పంపించేశారు. ఇంకా బి మధుప్రసాద్ ఇంకా వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్ అందరూ అనమాట తిరుపతి జిల్లా నుంచి రాంగ్ ఆన్సర్ పంపించేశారు. ఇంకా నెల్లూరు డిస్ట్రిక్ట్ ఆంధ్రప్రదేశ్

ఆంధ్రప్రదేశ్ నుంచి ఎవరు ఎక్కడి నుంచి? గడ్డ మా అంకయ్య గారు అనమాట. ఆన్సర్ అయితే పంపించలేదు. ఓకే ఓకే ఓకే, మీరు మొత్తం అంతా అలా పిన్ కోడ్ లాగా పంపించేశారు. మీ ఆన్సర్ ఏంటి అనేది అర్థమైంది, కరెక్టే పంపించారు. గడ్డ వంకయ్య గారు బందర్పల్లి నెల్లూరు డిస్ట్రిక్ట్ ఆంధ్రప్రదేశ్ అంటే అలా కన్ఫ్యూజ్ అయిపోయా. అండ్ దాంతోపాటు ఆన్సర్ కూడా బయటకు తెప్పించేశారు మీరు వంకయ్య గారు ఈరోజు. సో ఇంకేముంది, అయిపోయింది అనమాట. అండ్ అలాగే ఎవరు అంటే కనుక రాంగ్ ఆన్సర్ పంపించేశారు, మెర్సీ విజయ మహబూబ్ నగర్ జిల్లా నుంచి. ఇంకేముంది చెప్పేశారు కదా. అలాగే ప్రసన్న గారు మీరు అడిగిన క్వశ్చన్కి ఆన్సర్ అని చెప్పి కరెక్ట్ ఆన్సర్ పంపించేశారు. అంటే వీళ్ళందరూ నేను రివీల్ చేయక ముందే పంపించేశారులే. ఎవరు అంటే కనుక నజరీన్ అండ్ నజీర్ ఫ్యామిలీ అనమాట, ఎక్కడి నుంచి? కర్నూలు నుంచి. అండ్ అలాగే కన్ఫ్యూజ్ అయ్యాను అంటున్నారు శ్రీనివాస్ వర్మ గారు బెంగళూరు నుంచి. ఏం పర్లేదు, ఏం పర్లేదు. ఓకే, ఇంకా ఎవరు ఎక్కడి నుంచి అంటే కనుక బ్రహ్మయ్య గారు కర్నూలు నుంచి హాయ్ అంటున్నారు. మీరు క్వశ్చన్కి అయితే రెడీగా ఉండండి. అండ్ ఇంకా ఎవరు ఎక్కడి నుంచి అంటే కనుక ఉమ్మడి నుంచి మహమ్మద్ జైనుద్దీన్, అలాగే స్నేహభాను జైనుద్దీన్, కరెక్ట్ ఆన్సర్. అండ్ ఇంకా భవానీపురం విజయవాడ నుంచి కోట శ్రీమన్ నారాయణ మూర్తి గారు, ఇంకా వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్ అందరూ కరెక్ట్ ఆన్సర్ అనమాట. అనంతపురం నుంచి అనురాధ గారు కరెక్ట్ ఆన్సర్. వేటపాలెం, రామ్నగర్, బొడ్డు, బాలసుబ్రహ్మణ్యం, దేవాంగ, వీళ్ళందరూ కూడా అందరూ వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్ అందరూ ఇందాక అడిగిన క్వశ్చన్కి ఆన్సర్ పంపించలేదు, బట్ ప్రోగ్రామ్స్ అన్నీ బాగున్నాయి అంటున్నారు. థ్యాంక్ యూ సో మచ్. అండ్ ఇంకా ఎవరు ఎక్కడి నుంచి అంటే కనుక వెంకట సుబ్బయ్య గారు, లక్ష్మీదేవి గారు కందికాయపల్లి గ్రామం నుంచి రాంగ్ ఆన్సర్ పంపించేశారు. గుడ్ ఆఫ్టర్నూన్ మేడం అంటూ కోల నాగలక్ష్మి నందివెల్గు నుంచి హాయ్ అంటున్నారు, మరి ఆన్సర్ అయితే పంపించలేదు. అండ్ ఇంకా ఎవరు అంటే అంగర కళాధర్ శారదా న్యూఢిల్లీ నుంచి అనమాట కరెక్ట్ ఆన్సర్ పంపించేశారు. ఆదిలాబాద్ జిల్లా జోధ్ మండలం పోచర గ్రామం నుంచి కొట్టూరి లక్ష్మణ్, ఇంకా నవనీత కరెక్ట్ ఆన్సర్ పంపించేశారు. అండ్ ఇంకా ఎవరు గుడ్ ఆఫ్టర్నూన్ అంటూ కుసుమ అమటి నగర్ నుంచి అనమాట కరెక్ట్ ఆన్సర్ పంపించేశారు. అండ్ ఇంకా సాయి శిరీష తిరుపతి నుంచి కరెక్ట్ ఆన్సర్ పంపించేశారు. అలాగే కమతం వెంకటలక్ష్మి రెడ్డి గారు భీమునిపాడు నుంచి రాంగ్ ఆన్సర్ పంపించేయడం జరిగింది. అండ్ ఇంకా ఎవరు ఎక్కడి నుంచి అంటే కనుక ఎవరు ఎవరు రాజశేఖర్ రాజు బీవీ నగర్ నెల్లూరు నుంచి నమస్తే అంటున్నారు. మరి క్వశ్చన్ అయితే వినలేదనుకుంటా. ఫనీ సత్యశ్రీ తెనాలి నుంచి కరెక్ట్ ఆన్సర్ పంపించేశారు. మరి ఇంతమంది కరెక్ట్ ఆన్సర్ పంపించిన క్వశ్చన్ ఏంటి, ఆన్సర్ ఏంటి అంటే కనుక నేను చెప్పేస్తున్నా. సో ఇంతకీ క్వశ్చన్ ఏంటి అంటే కనుక దేశంలోనే తొలి ఏఐ ఆధారిత పర్యాటక రాష్ట్రంగా నిలిచింది ఏ రాష్ట్రం అని అడగడం జరిగింది. సో అప్పుడప్పుడు మనం పక్క రాష్ట్రాలకి వెళ్ళకూడదు అని చెప్పి క్లూ కూడా ఇవ్వడం జరిగింది. అంటే అప్పుడు మనం ఎక్కడికి వెళ్ళకూడదు అంటే ఆంధ్రప్రదేశ్లోనే ఉండాలి. సో ఆంధ్రప్రదేశ్ ఈజ్ ద రైట్ ఆన్సర్ అనమాట. చాలామంది ఆన్సర్ అయితే కరెక్ట్గానే పంపించారు. సో వాళ్ళందరికీ కంగ్రాచులేషన్స్తో పాటు ఇప్పుడు నేను మీ అందరి మీద సిరిమల్లెల వాన కురిపించిపోతున్నాను అనమాట. ఫ్రమ్ ద మూవీ ఏంటి అంటే కనుక వాన మూవీ నుంచి ఈ లవ్లీ సాంగ్ అయితే వచ్చేస్తోంది. వింటూ స్టేట్యూన్ 2.1.3 విత్ భారతీయ ఫామ్. నేను మీ ఆర్జే ప్రసన్నా.

0: అమ్మాయి గారు ఎక్కడికి వెళ్ళిపోతున్నారు?
1: నేను వెళ్ళి సందడి సందడి వినాలి.
0: కాసేపు ఉండొచ్చు కదా?
1: ఆహా, కాసేపు ఆగితే అబ్బాయి గారు ఏమిస్తారేటి?
0: నేను మీతో పాటు వివిధ భారతి వింటాను అమ్మాయి గారు.
1: ఆహా, వినడమేనా? సందడి సందడిలో ప్రశ్నలకి సమాధానాలు కూడా చెప్తావా అబ్బాయి గారు?
0: మీ తెలివి ముందు నాదేముందండి.
1: అబ్బో, సర్లే, నా అంత కాకపోయినా ఎంతో కొంత తెలివితేటలు పెరుగుతాయిలే, వింటూ ఉండు.
2: సందడి సందడి ఓన్లీ ఆన్ వివిధ్ భారతి ఎఫ్ఎం 101.3. చూడు, ట్రిప్ ట్రిప్ అని తీసుకొచ్చావు, ఇక్కడ రేడియో కూడా లేదు, ఇప్పుడు నేను వివిధ భారతి ఎలా వినాలి?
3: ఈ మాత్రానికే బాధెందుకు, ఫోన్ లో న్యూస్ ఆన్ ఎయిర్ యాప్ ఇస్తే సరి.
2: యాప్ లో రేడియోనా? అయితే ఓకే, వివిధ భారతి ఉంటుందిగా.
3: న్యూస్ ఆన్ ఎయిర్ యాప్ ఇన్స్టాల్ చేసి విబి తెలుగు విజయవాడ అని క్లిక్ చేయి. అంతే, నువ్వెక్కడున్నా ఎప్పుడైనా నీకు నచ్చిన వివిధ భారతి ప్రోగ్రామ్స్ ని హ్యాపీగా వినొచ్చు.
2: హై, అయితే ఇప్పుడు ఇన్స్టాల్ చేస్తా.
4: న్యూస్ ఆన్ ఎయిర్ యాప్ ఫోన్ లోనే, రేడియో ఎప్పుడు మీతోనే.

0: భారతి ఎఫ్ఎం న్యూస్ హెడ్లైన్స్.
1: వివిధ భారతి ఎఫ్ఎం వార్తల ముఖ్యాంశాలతో ఇందిర. న్యూఢిల్లీలోని భారత మండపం వేదికగా 18వ బ్రిక్స్ శిఖరాగ్ర సమావేశం ప్రారంభమైంది. స్థితిస్థాపకత, ఆవిష్కరణ, సహకారం, సుస్థిరత కోసం నిర్మాణం అనే ఇతివృత్తంతో భారత్ అధ్యక్షతన ఈ సదస్సు జరుగుతోంది. రాష్ట్రంలో పేద మధ్యతరగతి ప్రజలకు మెరుగైన వైద్య సేవలు అందించడమే ప్రభుత్వ లక్ష్యమని ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు తెలిపారు. విజయవాడ పాత ప్రభుత్వ ఆసుపత్రిలో క్రిటికల్ కేర్ యూనిట్

గుంటూరు మండలం రాయపూడిలోని సిఆర్డీఏ కార్యాలయంలో రాజధాని నిర్మాణ పనుల పురోగతిపై ఈరోజు ఆయన సమీక్ష నిర్వహించారు. తపాలా కార్యాలయాల్లో అందిస్తున్న సేవలకు సంబంధించిన ఫిర్యాదులు, ఇతర ప్రజా ఫిర్యాదుల పరిష్కారం కోసం ఈ నెల 23న డాక్ అదాలత్ను నిర్వహించనున్నట్లు తపాలా శాఖ తెలిపింది. సముద్ర తీర ప్రాంత పర్యావరణ పరిరక్షణ లక్ష్యంగా కేంద్ర భూ విజ్ఞాన మంత్రిత్వ శాఖ ఆధ్వర్యంలో స్వచ్ఛ సాగర్ సురక్షిత్ సాగర్ 5.0 కార్యక్రమాన్ని ఈ రోజు నుంచి వారం రోజుల పాటు దేశవ్యాప్తంగా నిర్వహించనున్నారు. ఘన వ్యర్థాల నిర్వహణకు సంబంధించి కొత్త నిబంధనలు 2026ను కేంద్ర ప్రభుత్వం అమల్లోకి తీసుకువచ్చింది. ఈ నిబంధనలు ఈ ఏడాది ఏప్రిల్ 1వ తేదీ నుంచి అమల్లోకి వచ్చాయి. వృత్తాకార ఆర్థిక వ్యవస్థ, విస్తరించిన ఉత్పత్తిదారు బాధ్యతా సూత్రాలకు ఈ నిబంధనల్లో అత్యంత ప్రాధాన్యత ఇచ్చారు. దక్షిణ ఛత్తీస్గఢ్, దాని పరిసర ప్రాంతాలపై కేంద్రీకృతమై ఉన్న అల్పపీడనం రానున్న 24 గంటల్లో పశ్చిమ వాయవ్య దిశగా దక్షిణ ఛత్తీస్గఢ్ విదర్భ మీదుగా కదిలే అవకాశం ఉందని అమరావతిలోని భారత వాతావరణ కేంద్రం తెలిపింది. దీని ప్రభావంతో ఈరోజు రేపు రాష్ట్రంలో విస్తారంగా వర్షాలు కురిసే అవకాశం ఉందని అమరావతి వాతావరణ కేంద్రం తెలియజేసింది. వినాయక చవితి పండుగను పురస్కరించుకుని ఈ నెల 14వ తేదీన సోమవారం ప్రభుత్వం సాధారణ సెలవు ప్రకటించినందున జిల్లా కలెక్టరేట్ ఆడిటోరియంలో నిర్వహించే ప్రజా సమస్యల పరిష్కార వేదిక మరియు రెవెన్యూ క్లినిక్ కార్యక్రమాలను రద్దు చేస్తున్నట్లు పార్వతీపురం మన్యం జిల్లా కలెక్టర్ డాక్టర్ ఎన్ ప్రభాకర్ రెడ్డి ఈరోజు ఒక ప్రకటనలో తెలిపారు. దుబాయ్లో జరుగుతున్న మహిళల ఆసియాకప్ క్రికెట్ పోటీలు తుదిదశకు చేరుకున్నాయి. దుబాయ్ వేదికగా రేపు జరిగే ఆసియాకప్ ఫైనల్ మ్యాచ్లో శ్రీలంక భారత జట్లు తలపడనున్నాయి. వివిధ భారతి ఎఫ్ఎం వార్తా ముఖ్యాంశాలు తిరిగి 4 గంటలకు వింటారు.

మనమైతే ఉన్నాం సండే సండే ప్రోగ్రామ్ లో ఓన్లీ ఆన్ 101.3 వివిధ్ భారతి ఎఫ్ఎం. నేను మీ ఆర్జే ప్రసన్న. మరి ఇందాక మీరు విన్న బ్యూటిఫుల్ సాంగ్ ఫ్రమ్ ద మూవీ అన్నయ్య నుంచి అనమాట. మరి క్వశ్చన్ అయితే మీ అందరూ అంటే క్వశ్చన్ కోసం మీ అందరూ వెయిట్ చేస్తూ ఉన్నారని నాకు తెలుసు. మరి ఏమాత్రం లేట్ చేయకుండా క్వశ్చన్ అయితే అడిగేస్తున్నాను. 72వ జాతీయ చలనచిత్ర పురస్కారాల్లో ఉత్తమ నటుడి అవార్డు ఎవరికి దక్కింది అనేది క్వశ్చన్ అనమాట. మరి దీనికి కనుక ఆన్సర్ తెలిస్తే మీ పేరు, దాని తర్వాత ఊరి పేరు, దాని తర్వాత ఆన్సర్ టైప్ చేసి 0866243814 ఈ నెంబర్కి మెసేజ్లు అయితే పంపిస్తూ ఉండండి. ఇప్పుడైతే మీ అందరి కోసం నేను ఒక సాంగ్ అయితే ప్లే చేద్దాం అనుకుంటున్నా, ఫ్రమ్ ద మూవీ కో అంటే కోటి అనమాట. వింటూ స్టేట్ యూన్ టు 101.3 వివిధ్ భారతి ఎఫ్ఎం.

0: అటల్ పెన్షన్ యోజన సమాజంలో అందరికీ సామాజిక భద్రత. అటల్ పెన్షన్ యోజన ఇది మన ప్రధాని మోదీ సంకల్పం.
1: యోజన ఉన్ నౌజవానో కే లియే హై తాకి ఆప్ జబ్ 60 సాల్ కే హోంగే ఆప్కో కభీ కిసీ కే సహారే కీ జరూరత్ నా పడే ఆప్ అప్నా బుఢాపా విత్ గౌరవ్ కే సాథ్ బితా సకో.
0: ఇప్పటి వరకు ఈ యోజనలో 9,50,00,000 పైగా లబ్ధిదారులుగా నమోదు చేసుకున్నారు. మీ వయసు 18 నుండి 40 సంవత్సరాల మధ్య ఉన్నట్లయితే నెలవారీ అటల్ పెన్షన్ గ్యారంటీకి యోజనలోని 3 హామీ లాభాల గురించి తెలుసుకోవడానికి మీ బ్యాంక్ బ్రాంచ్ ను సంప్రదించండి.

0: కథాయ్
1: డగ్ లైఫ్ మూవీ నుంచి ఒక లవ్లీ సాంగ్ విన్న తర్వాత మనమైతే ఉన్నాం సండే సండే ప్రోగ్రామ్ లో ఓన్లీ ఆన్ 101.3 విద్ భారతి ఎఫ్ఎం. నేను మీ ఆర్జే ప్రసన్న. మరి ఇందాక అడిగిన క్వశ్చన్ కి చాలా మంది లిజనర్స్ అయితే మెసేజ్ పంపించేశారనమాట. చూసేద్దాం ఎవరు పంపించారు ఎక్కడి నుంచి అంటే కనుక ఏం నరేష్ ఇంకా మెర్సీ విజయ మహబూబ్ నగర్ జిల్లా నుంచి రాంగ్ ఆన్సర్, అలాగే మాధవి ఆంజనేయులు గారు భూదాన్ పోచంపల్లి నుంచి రాంగ్ ఆన్సర్, అలాగే రేణుకా గోపరాజు గారు కడప నుంచి అనమాట కరెక్ట్ ఆన్సర్ పంపించేశారు, ఇంకా శాంతినగర్ నుంచి ఒకే ఒక్కడు రాంగ్ ఆన్సర్ పంపించేశారు, అలాగే పెడన జోగానందరావు కాలనీ నుంచి అప్పలరాజు గారు కరెక్ట్ ఆన్సర్ పంపించేశారు. ఇంకా ఎవరు ఎక్కడి నుంచి అంటే కనుక మిర్యాలగూడ నుంచి అనమాట చిన్నమ్మాయి గారు మెసేజ్ చేశారు, మీరు కూడా కరెక్ట్ ఆన్సర్ పంపించేశారు. అండ్ ఇంకా ఎవరు ఎక్కడి నుంచి అంటే కనుక రణబీర్ సింగ్ అనమాట, ఇంకా నందలూరు నుంచి. ఆహా, మీరు పంపించిన ఆన్సరా? ఓకే ఓకే, మీ పేరేంటి అనేది అసలు అర్థమే కాలేదు. గంజీ శ్రీను అనమాట నందలూరు నుంచి రాంగ్ ఆన్సర్ పంపించేశారు. అండ్ ఇంకా నేను చాలా క్లియర్గా చెప్తాను కదా మీ పేరు, దాని తర్వాత ఊరి పేరు, దాని తర్వాత ఆన్సర్ టైప్ చేసి అని చెప్పి ప్రతిసారి క్వశ్చన్ అడిగినప్పుడు చెప్తూనే ఉంటాను. కానీ ఏంటో అన్నీ వింటావా ఏంటి కదా కదా. సో ఇంకా ఎవరు అంటే కనుక పుట్టుపాకి నుంచి పులిపాటి శ్రీనివాసరావు గారు, కృష్ణవేణి గారు అనమాట, మీరైతే కరెక్ట్ ఆన్సర్ పంపించేశారు. అలాగే వేటుపాలెం నుంచి రామ్నగర్ నుంచి బొడ్డు బాలసుబ్రహ్మణ్యం గారు, మీరు కూడా కరెక్ట్ ఆన్సర్ పంపించేశారు. ఇంకా రమేష్ వెంకటాచలపతి అనంతపురం నుంచి అనమాట కరెక్ట్ ఆన్సర్. ఇంకా ఎవరు ఎక్కడి నుంచి అంటే కనుక ఆశా శ్రీనివాస్ గారు బెంగళూరు నుంచి, మీరు పంపించిన వాటిలో ఒకటి కరెక్ట్, ఇంకోటి ఏంటి అనేది నేను లాస్ట్లో ఆన్సర్ రివీల్ చేసినప్పుడు చెప్పేస్తాను. అండ్ ఇంకా ఎవరు అంటే కనుక కౌస్తుభ అనమాట నంజాల డిస్ట్రిక్ట్ నుంచి, ఆత్మకూరు నుంచి ఒకటి పంపించారు, కరెక్టే పంపించారు. అలాగే రమేష్ తొంతి అనంతపురం నుంచి రాంగ్ ఆన్సర్ పంపించేశారు. అండ్ ఇంకా ఎవరు ఎక్కడి నుంచి అంటే కనుక బ్రహ్మయ్య గారు కర్నూలు నుంచి కరెక్ట్ ఆన్సర్ పంపించేశారు. అండ్ ఇంకా ఎవరు అంటే కనుక రాంగ్ ఆన్సర్ పంపించేశారు, ఎవరు అంటే పేరు అదేం దామోదర్ రెడ్డి గారు అనమాట, మీరు పంపించిన ఆన్సర్ అయితే రాంగ్ ఆన్సర్. ఇంకా ఎవరు ఎక్కడి నుంచి అంటే కనుక ఉమ్మడి నుండి మహమ్మద్ జైనుద్దీన్, అలాగే స్నేహబాను జైనుద్దీన్ గారు కూడా కరెక్ట్ ఆన్సర్ పంపించేశారు. అండ్ ఇంకా నెల్లూరు జిల్లా ఇనమడుగు నుంచి అనమాట శ్రీ చేబ్రోలు రామకృష్ణయ్య గారు, ఇంకా వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్ అందరూ రాంగ్ ఆన్సర్ పంపించేసేయడం జరిగింది. అండ్ ఇంకా ఎవరు ఎక్కడి నుంచి అంటే కనుక బిజిలీ వెంకటేష్ శ్యామ్లా వీళ్ళందరూ అనమాట ఏకలవ్య నగర్ నుంచి కరెక్ట్ ఆన్సర్ పంపించేశారు. అలాగే మధుప్రసాద్, ఇంకా వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్ అందరూ తలంపాడు గ్రామం నుంచి అనమాట రాంగ్ ఆన్సర్ పంపించేశారు. ఇంకా కమత వెంకటలక్ష్మిరెడ్డి గారు భీమునిపాడు నుంచి కరెక్ట్ ఆన్సర్ పంపించేశారు. ఇంకా భాస్కర్ గారు పెడన్ నుంచి కరెక్ట్ ఆన్సర్ పంపించేసేయడం జరిగింది. అలాగే అచ్చంపేట మండలం రుద్రవరం విలేజ్ నుంచి అనమాట గంటా సురేష్ గారు, మీరు ఒకళ్ళ పేరు పంపించేశారు, కరెక్ట్ ఆన్సర్ పంపించేశారు. అలాగే ఇంకా ఎవరు ఎక్కడి నుంచి అంటే కనుక సోలాపూర్ మహారాష్ట్ర నుంచి వరుణ్ పంపించారు, కరెక్ట్ ఆన్సర్ పంపించేశారు. అండ్ ఇంకా ఎవరు ఎక్కడి నుంచి అంటే కనుక ఎవరు మధుసూదన్ రెడ్డి గారు ఎక్కడి నుంచి పాపినిపాలెం నుంచి అనమాట మీరు పంపించిన ఆన్సర్ అసలు పంపించలేదు, చాలామంది పేర్లు పంపించారు ఆన్సర్ అయితే అది కాదు. అండ్ ఇంకా ఆదోని మండలం నుంచి రాజశేఖర్ రెడ్డి గారు మీరు రాంగ్ ఆన్సర్ పంపించేశారు. అండ్ ఇంకా రాజ్కుమార్, నిహారిక వీళ్ళందరూ అనమాట మీరు పంపించిన ఆన్సర్లు అయితే అవన్నీ తప్పు. గడ్డం అంకయ్య గారు బందర్పల్లి నుంచి మీరు పంపించినవన్నీ కూడా రాంగ్ ఆన్సర్. అండ్ ఇంకా ఎం నరేష్, మెర్సి విజయ వీళ్ళందరూ అనమాట మూసాపేట గ్రామం మహబూబ్ నగర్ జిల్లా నుంచి కరెక్ట్ ఆన్సర్ పంపించేశారు. అలాగే నాగార్జున లక్ష్మి ఫ్రమ్ వడియంపేట అనంతపూర్ డిస్ట్రిక్ట్ నుంచి కరెక్ట్ ఆన్సర్. శాంతినగర్ నుంచి ఒకే ఒక్కడు ఇప్పుడు కరెక్ట్ ఆన్సర్ పంపించేశారు. ఇంకా క్వశ్చన్ వినలేదు అంటున్నారు ఎవరు, రాజోల నుంచి జయేంద్ర గారు, క్వశ్చన్తో పాటు ఆన్సర్ కూడా చెప్పేస్తాం మీకోసం, టైం అయితే వచ్చేసింది. అండ్ ఇంకా ఎవరు ఎక్కడి నుంచి అంటే బ్రహ్మయ్య గారు కర్నూలు నుంచి కరెక్ట్ ఆన్సర్ పంపించేశారు. అండ్ ఇంకా ఎవరు ఎక్కడి నుంచి అప్పలరాజు గారు అంటే సరిగా రావట్లేదు అంటున్నారు, మేబీ అంటే కొంచెం టెక్నికల్ ఇష్యూస్ అయితే అయి ఉండకపోవచ్చు. ఒకవేళ యాప్లో అయితే ఫోన్ ఒకసారి రీస్టార్ట్ చేయండి, అంటే బయట క్లైమేట్ కూడా బాగోలేదు కదా, సో దానివల్ల ఏమైనా అయి ఉండొచ్చు. ఇంకా ఎవరు ఎక్కడి నుంచి అంటే కనుక వనపర్తి జిల్లా ఆత్మకూరు మండలం నుంచి డి గోవర్ధన్ రావు గారు, ఇంకా వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్ అందరూ కరెక్ట్ ఆన్సర్. అండ్ ఇంకా కర్నూలు జిల్లా గోనిగళ్ళ గ్రామం నుంచి లక్ష్మీదేవి రంగస్వామి శెట్టి గారు మీరు పంపించింది కూడా కరెక్టే. మరి ఇంతమంది మొత్తానికి ఆన్సర్ తెలుసుకొని కరెక్ట్ ఆన్సర్ పంపించిన క్వశ్చన్ ఏంటి ఆన్సర్ ఏంటి అనేది రివీల్ చేసే టైం అయితే వచ్చేసింది 72వ. అలా రివీల్ చేస్తూ ఉన్నప్పుడు ఒక మెసేజ్ అయితే వచ్చేసింది రాజోల నుంచి జయన్న గారు అనమాట కరెక్ట్ ఆన్సర్ పంపించేశారు. సరే మరి నేను చెప్పేస్తున్నాను, 72వ జాతీయ చలనచిత్ర పురస్కారాల్లో ఉత్తమ నటుడి అవార్డు ఎవరికి దక్కింది అంటే మీరు అన్నట్టు ఇద్దరికి దక్కింది అనమాట సంయుక్తంగా. ఎవరు అంటే కనుక కార్తీక్ ఆర్యన్ అనమాట, ఓకే, మూవీ ఏంటి అంటే కనుక చందు ఛాంపియన్ అనే మూవీకి కార్తీక్ ఆర్యన్కి దక్కడం జరిగింది. అలాగే మమ్ముట్టి గారికి కూడా. మూవీ ఏంటి అంటే కనుక బ్రహ్మయుగం అనమాట. సో చాలామంది మమ్ముట్టి గారి పేరు పంపించారు, అలాగే చాలామంది లిజనర్స్లో కార్తీక్ ఆర్యన్ మమ్ముట్టి అని ఇద్దరు పేర్లు పంపించడం జరిగింది. సో ఈ క్వశ్చన్కి ఆన్సర్ అయితే ఇది. మరి ఎవరైతే కరెక్ట్ ఆన్సర్ పంపించేశారో వాళ్ళందరి కోసం నేను ఇప్పుడు ఏడు రంగుల వానను కురిపించబోతున్నాను. అసలు ఎంత బాగుంటుంది, అది ఎలా ఉండబోతుంది ఏడు రంగుల వాన తెలియాలి అంటే 18 pages మూవీ నుంచి ఈ సాంగ్ వినాల్సిందే అనమాట. ఈ సాంగ్ వింటూ స్టే ట్యూన్ టు 101.3 వివిధ్ భారతి ఎఫ్ఎం.

మనమైతే ఉన్నాం సండే సండే ప్రోగ్రామ్ లో ఓన్లీ ఆన్ 101.3 వివిధ భారతి ఎఫ్ఎం. నేను మీ ఆర్జే ప్రసన్న. అండ్ ఇప్పుడు క్వశ్చన్ ఏంటి అని చెప్పి మీ అందరూ ఎదురు చూస్తూ ఉంటారని నాకు తెలుసు. ఇప్పుడైతే నేను ఒక సాంగ్ అయితే ప్లే చేస్తున్నా, చాలా సింపుల్ అనమాట. మూవీ ఏంటి, ఆ మూవీ నేమ్ ఏంటి అనేది క్వశ్చన్. మరి సాంగ్ అయితే వినేసేయండి, వింటూ మరి ఆన్సర్ అయితే ఆలోచిస్తూ స్టేట్ చేయంటూ 101.3 వివిధ భారతి ఎఫ్ఎం. తెలుసు కదా ఆన్సర్ ఎలా చేయాలి అనేది, మీ పేరు, దాని తర్వాత ఊరి పేరు, దాని తర్వాత మీ ఆన్సర్ టైప్ చేసి 0866243814 ఈ నెంబర్కి మెసేజ్లు అయితే పంపించేసేయాలి. ఇప్పుడైతే సాంగ్ వచ్చేస్తుంది.

మనమైతే ఉన్నాం సండే సండే ప్రోగ్రామ్ లో ఓన్లీ ఆన్ 101.3 వివిధ భారతి ఎఫ్ఎం. నేను మీ ఆర్జే ప్రసన్న. మరి ఈ సాంగ్ మూవీ నేమ్ ఏంటి అని చెప్పి అడగడం జరిగిందనమాట. సో ఆ మూవీ నేమే ఆన్సర్ అవుతుంది. మరి చూసేద్దాం ఎవరు పంపించారు, ఎక్కడి నుంచి పంపించారు, అవన్నీ తెలియాలి అంటే మెసేజ్లు అయితే చదవాల్సిందే. రాజోలి నుంచి జయన్న గారు కరెక్ట్ ఆన్సర్ పంపించేశారు. అలాగే మూసాపేట గ్రామం మహబూబ్ నగర్ జిల్లా నుంచి ఎం నరేష్, ఇంకా మెర్సీ విజయ అనమాట కరెక్ట్ ఆన్సర్ పంపించేశారు. శాంతినగర్ నుంచి ఒకే ఒక్కడు కరెక్ట్ ఆన్సర్ పంపించేశారు. అండ్ ఇంకా గుడ్ ఆఫ్టర్నూన్ అంటూ గౌస్ ఫ్రమ్ అనంతపురం నుంచి కరెక్ట్ ఆన్సర్ పంపించేశారు. అలాగే పెడన జోగానందరావు కాలనీ నుంచి అనమాట నోటెడ్, మీరు చెప్పింది అయితే అండ్ ఆన్సర్ కూడా కరెక్టే అనమాట. అండ్ ఇంకా ఎవరు ఎక్కడి నుంచి అంటే కనుక నెల్లూరు జిల్లా ఇనమడుగు నుంచి శ్రీ చేబ్రోలు రామకృష్ణయ్య గారు, ఇంకా వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్ అందరూ తెలియదు మాకు తెలియదు అంటున్నారు. ఏం పర్లేదు, అందరికీ అన్నీ తెలియాలని ఏం లేదు, తెలియనివి తెలుసుకుంటూ ముందుకెళ్ళిపోవడమే కదా లైఫ్ అంటే. అండ్ ఆన్సర్ అయితే లాస్ట్లో చెప్పేస్తాను. ఇంకా ఎవరు ఎక్కడి నుంచి అంటే కనుక మేడం ఏంటి క్వశ్చన్ ఆన్సర్ తెలీదా, కర్నూలు నుంచి నజరీన్ అండ్ నజీర్ ఫ్యామిలీ మెసేజ్ చేశారనమాట. ఓకే ఆల్రెడీ క్వశ్చన్స్ అదే, ఈ సాంగ్ మూవీ ఏంటి, మూవీ నేమ్ ఏంటి అని చెప్పి అడిగా, అదే క్వశ్చన్ అయితే ఇప్పుడు మీరు విన్న సాంగ్. ఇంకా రత్నం గారు వైజాగ్ నుంచి కరెక్ట్ ఆన్సర్ పంపించేశారు. అండ్ ఇంకా గౌతమ్ చౌడపల్లి నుంచి, చౌడేపల్లి నుంచి అనమాట, అన్నమయ్య జిల్లా నుంచి అనమాట, మీరు కూడా కరెక్ట్ ఆన్సర్ పంపించేశారు. అలాగే భాస్కర్ గారు పెడ నుంచి కరెక్ట్ ఆన్సర్, మహమ్మద్ జైనుద్దీన్, ఇంకా స్నేహ భాను జైనుద్దీన్ గారు ఉమ్మడి నుంచి కరెక్ట్ ఆన్సర్ అనమాట. ఇంకా కౌస్తుభ ఆత్మకూరు నుంచి కరెక్ట్ ఆన్సర్. ఇంకా దామోదర్ రెడ్డి గారు ఎక్కడి నుంచి అంటే కనుక బుక్కాపురం విలేజ్ నుంచి అనమాట, మీరు కూడా రాంగ్ ఆన్సర్ పంపించేశారు. అలాగే నాగార్జున లక్ష్మి ఫ్రమ్ ఒడియంపేట అనంతపూర్ డిస్ట్రిక్ట్ నుంచి కరెక్ట్ ఆన్సర్. ఇంకా పాలోజు గోపాలకృష్ణమాచారి గారు నాయుడుపేట నుంచి కరెక్ట్ ఆన్సర్. ఇంకా ఇంకా ఎవరు ఎక్కడి నుంచి అంటే గనక హీరో హీరోయిన్ నేను అడగలేదు కదా, మూవీ నేమ్ ఒకటే అడిగా. మీరైతే హీరో హీరోయిన్లని కరెక్ట్గా పంపించారు, బట్ మూవీ నేమ్ ఏంటి అనేది క్వశ్చన్. ఎం మురిహారి యశోద వీళ్ళనమాట. అండ్ ఇంకా ఎవరు అంటే కనుక కమతం వెంకటలక్ష్మి రెడ్డి గారు భీమునిపాడు నుంచి కరెక్ట్ ఆన్సర్ పంపించేశారు. ఇంకా కొట్టూరి లక్ష్మణ్, నవనీత వీళ్ళందరూ ఎక్కడి నుంచి అంటే కనుక బోధ్ మండలం ఆదిలాబాద్ జిల్లా నుంచి అనమాట, మీరు కూడా కరెక్ట్ ఆన్సర్ పంపించేశారు. అండ్ ఇంకా ఎవరు ఎక్కడి నుంచి అంటే కనుక రాజశేఖర్ రెడ్డి గారు ఆదోని మండలం నుంచి కరెక్ట్ ఆన్సర్ పంపించేశారు. కోనసీమ జిల్లా మొరిపొలం నుండి పంతాడి శ్రీనివాసరావు గారు, గంగాభవాని గారు, మీరు కూడా కరెక్ట్ ఆన్సర్ పంపించేశారు. ఇంకా అచ్చంపేట నుంచి, అచ్చంపేట మండలం నుంచి అనమాట, ఎవరు గంటా సురేష్ గారు, మీరు రాంగ్ ఆన్సర్ పంపించేశారు. అండ్ ఇంకా జాపా భూమేశ్వర్ భూలక్ష్మి వెల్లుల్లి నుంచి అనమాట, మీరు రాంగ్ ఆన్సర్ పంపించేసేయడం జరిగింది. అండ్ ఇంకా ఎవరు ఎక్కడి నుంచి అంటే కనుక దేవసేన అనమాట తిరుపతి నుంచి, అందరూ కూడా కరెక్ట్గానే చెప్తున్నారు హీరో హీరోయిన్ నేమ్స్, కానీ ఆ సినిమా ఏంటి అనే కదా. అండ్ ఆశా శ్రీనివాస్ గారు బెంగళూరు నుంచి కరెక్ట్ ఆన్సర్ పంపించేశారు. బ్రహ్మయ్య గారు కర్నూలు నుంచి

కరెక్ట్ ఆన్సర్ పంపించేశారు. అండ్ ఇంకా జీవి ప్రకాష్ కుమార్ గారు ఎక్కడి నుంచి అంటే కనుక పాపినిపాలెం నుంచి అనమాట, మీరు కూడా కరెక్ట్ ఆన్సర్ పంపించేశారు. అలాగే అనంతపురం నుంచి అనురాధ గారు మీరు కూడా కరెక్ట్ ఆన్సర్ పంపించేశారు. జోగులాంబ గద్వాల జిల్లా నుంచి ఎవరు, దేవి జయన్న అనమాట, వీళ్ళందరూ కూడా కరెక్ట్ ఆన్సర్ పంపించేసేయడం జరిగింది. అలాగే రేవతి రాజశేఖర్ వీళ్ళందరూ నెల్లూరు నుంచి, వీళ్ళు కూడా మాకు తెలియదు అంటున్నారు. అండ్ అలాగే ఇంకా ఇప్పటి వరకు వచ్చిన మెసేజ్లు అయితే ఇవే అనమాట. మరి ఇంకా నేను ఆన్సర్ అయితే రివీల్ చేసేస్తున్నాను, ఎవరు ఏంటి అనేవి ఆల్మోస్ట్ అందరూ పంపించేశారు, ఎవరో కొంతమంది తప్ప ఆల్మోస్ట్ అందరూ కరెక్టే పంపించేశారనమాట. మరి ఇంతకి ఏంటి అసలు అంటే కనుక మీ అందరూ పంపించిందే ఆ సాంగ్ ఫ్రమ్ ద మూవీ. అందరూ కూడా ఇందులో నచ్చిన విషయం ఏంటి అంటే ఆన్సర్ పంపి సినిమా పేరు తెలియకపోయినా హీరో హీరోయిన్ ఏమైతే అందరూ కూడా కళ్యాణ్ రామ్ ఇంకా సింధు తులాని అని చెప్పి కరెక్టే పంపించేశారు. మరి మూవీ కదా నేను అడిగింది, అతను ఒక్కడే అనమాట. సో అతను ఒక్కడే ఇస్ ద రైట్ ఆన్సర్. మరి మీ అందరి కోసం నేను ఇప్పుడు ఇంకొక బ్యూటిఫుల్ సాంగ్ అయితే ఎవరైతే కరెక్ట్ ఆన్సర్ చెప్పారో మరి వాళ్ళందరి కోసం ఇంకొక బ్యూటిఫుల్ సాంగ్ అయితే వినిపించబోతున్నాను, ఫ్రమ్ ద మూవీ రణం అనమాట. మరి ఈ సాంగ్ వింటూ స్టేజ్ యూన్ 2 101.3 వివిధ్ భారతి ఎఫ్ఎం.

మనమైతే ఉన్నాం సందడి సందడి ప్రోగ్రామ్ లో ఓన్లీ ఆన్ 101.3 విద్ భారతి ఫామ్. నేను మీ ఆర్జే ప్రసన్న. మరి క్వశ్చన్ కోసం మీ అందరూ ఎదురు చూస్తూ ఉంటారని నాకు తెలుసు. ఏ మాత్రం లేట్ చేయకుండా క్వశ్చన్ అయితే అడిగేద్దాం అనుకుంటున్నా. బట్ దానికంటే ముందు కొంతమంది మెసేజ్లు అయితే పంపించేశారనమాట. హాయ్ ప్రసన్న మేడం గారు, బాగున్నారా అంటూ శ్వేత, లక్ష్మి, నిషిక వీళ్ళందరూ కూడా మెసేజ్ చేశారు. అండ్ థ్యాంక్ యూ సో మచ్ ఫర్ యువర్ బ్యూటిఫుల్ వర్డ్స్. ఇంకా ఎవరు ఎక్కడి నుంచి అంటే కనుక కనుపూర్ నుంచి అనమాట. ఎవరు ఎక్కడి నుంచి ఏంటి అంటే కనుక రామకృష్ణ గారు ఆల్రెడీ మీరు మెసేజ్ అయితే పంపించేశారు. సరే, ఇందాక అడిగిన క్వశ్చన్ అయితే అయిపోయింది. అండ్ ఇప్పుడు క్వశ్చన్ కోసం ఎదురు చూస్తూ ఉంటారని నాకు తెలుసు. సో మీ అందరి కోసం క్వశ్చన్ అయితే అడిగేస్తున్నా. మరి ఇందాక మళ్ళీ అంటే ఆ క్వశ్చన్కి ఆన్సర్ పంపిస్తే మళ్ళీ నేను చదివితే ఇంకొక క్వశ్చన్ కోసం ఎదురు చూస్తూ ఉంటున్న వాళ్ళ కోసం, అంటే వాళ్ళు ఇంకా వెయిట్ చేస్తూ ఉంటారనమాట. సో కాబట్టి ఆ క్వశ్చన్ బై అంటే ఆ క్వశ్చన్ అయిపోయింది. ఆ తర్వాత సాంగ్ కూడా వినేశారు. ఇప్పుడు ఇంకో క్వశ్చన్ ఏంటి అంటే కనుక ఫార్చ్యూన్ ఇండియా అత్యంత శక్తివంతమైన మహిళల జాబితా 2026లో అగ్రస్థానంలో నిలిచిన ప్రముఖ మహిళ ఎవరు? ఓకే, మీ అందరి కోసం మీరు అడగకుండానే మళ్ళీ ఇంకొకసారి కూడా అడుగుతున్నాను. ఫార్చ్యూన్ ఇండియా అత్యంత శక్తివంతమైన మహిళల జాబితా 2026లో అగ్రస్థానంలో నిలిచిన ప్రముఖ మహిళ ఎవరు? మరి దీనికి కనుక ఆన్సర్ తెలిస్తే మీ పేరు, దాని తర్వాత ఊరి పేరు, దాని తర్వాత ఆన్సర్ టైప్ చేసి ఏం చేయాలి? 0866243814 ఈ నెంబర్కి మెసేజ్లు అయితే పంపిస్తూ ఉండాలి. మరి ఇప్పుడైతే మీ అందరి కోసం నేను ఇంకొక లవ్లీ సాంగ్ అయితే ప్లే చేద్దాం అనుకుంటున్నాను, ఫ్రమ్ ద మూవీ డాడీ అనమాట. ఈ సాంగ్ వింటూ నేను అడిగిన క్వశ్చన్కి ఆన్సర్ ఆలోచిస్తూ మెసేజ్ చేస్తూ స్టేజ్ 2 101.3 విత్ భారతి ఎఫ్ఎం.

మనమైతే ఉన్నాం సండడే సండడే ప్రోగ్రామ్ లో ఓన్లీ ఆన్ 101.3 వివిధ భారతీయ ఫామ్. నేను మీ ఆర్జే ప్రసన్న. మరి ఇందాక అడిగిన క్వశ్చన్ కి చాలా మంది ఆన్సర్స్ అయితే పంపించేశారనమాట. ఎవరు పంపించారు, ఎక్కడి నుంచి పంపించారు, అసలు కరెక్ట్ పంపించారా లేదా, ఇవన్నీ తెలియాలి అంటే ముందు మీరు పంపించిన ఆన్సర్స్ అయితే చదివేసేయాలి. చూసేద్దాం ఎవరు పంపించారు అంటే కనుక, జాపా భూమేశ్వర్ భూలక్ష్మి వెల్లూరు నుంచి అనమాట. ఇందాక అడిగిన క్వశ్చన్కి బాయ్ బాయ్ చెప్పేయమని చెప్పేశాను కదా, మళ్ళీ అదే పంపిస్తున్నారు. అండ్ ఇంకా ఎవరు అంటే కనుక దామోదర్ రెడ్డి గారు. మీరు ఎక్కడి నుంచి అంటే కనుక, ఓకే మీరు ఆన్సర్ అయితే రాంగ్ ఆన్సర్ పంపించేశారు. అండ్ ఇంకా ఎవరు ఎక్కడి నుంచి అంటే కనుక, మూసాపేట గ్రామం మహబూబ్ నగర్ జిల్లా నుంచి ఎం నరేష్, ఇంకా మెర్సి విజయ అనమాట రాంగ్ ఆన్సర్. అండ్ కరెక్ట్ ఆన్సర్ పంపించేశారు ఎవరు అంటే రేణుక గోపరాజు కడప నుంచి అనమాట. ఇంకా వెంకట చలపతి గారు అనంతపురం నుంచి కరెక్ట్ ఆన్సర్. అండ్ ఇంకా ఎవరు అంటే కనుక, ఎవరు నల్గొండ నుంచి అనమాట, ఎగ్జాక్ట్లీ కరెక్ట్ ఆన్సర్ పంపించేశారు. అండ్ ఇంకా రమేష్ దొంతి అనంతపురం నుంచి కరెక్ట్ ఆన్సర్. అలాగే ఆశా శ్రీనివాస్ గారు బెంగళూరు నుంచి కరెక్ట్ ఆన్సర్ పంపించేశారు. అండ్ ఇంకా జి రెడ్డన్న ఎన్జిఓ కాలనీ కడప నుంచి అనమాట కరెక్ట్ ఆన్సర్. అండ్ ఇంకా అనంతపురం నుంచి అనురాధ గారు కరెక్ట్ ఆన్సర్ పంపించేశారు. బ్రహ్మయ్య గారు కర్నూలు నుంచి రాంగ్ ఆన్సర్. కనకరావు గారు పెడన్ నుంచి కరెక్ట్ ఆన్సర్. గౌతమ్ చౌడేపల్లి మండలం అన్నమయ్య జిల్లా నుంచి అనమాట, ఎగ్జాక్ట్లీ కరెక్ట్ ఆన్సర్ పంపించేశారు. అండ్ ఇంకా మధుసూదన్ రెడ్డి గారు పాపినిపాళ్యం నుంచి అనమాట, మీరు రాంగ్ ఆన్సర్ పంపించేశారు. అండ్ భాస్కర్ గారు పెడన్ నుంచి కరెక్ట్ ఆన్సర్. కమతం వెంకటలక్ష్మిరెడ్డి గారు భీమునిపాడు నుంచి అనమాట, మీరు కూడా కరెక్ట్ ఆన్సర్ పంపించేసేయడం జరిగింది. అండ్ ఇంకా ఎవరు ఎక్కడి నుంచి అంటే గనక, ఎవరు ఎర్రమెల్లి సీతామహాలక్ష్మి గారు చెన్నై నుంచి కరెక్ట్ ఆన్సర్ పంపించేశారు. అండ్ ఇంకా ఎవరు ఎక్కడి నుంచి అంటే కనుక, హైదరాబాద్ నుంచి శ్వేతాలక్ష్మి వీళ్ళందరూ కూడా అనమాట. థ్యాంక్ యూ సో మచ్, అలాగే ఆన్సర్ కూడా కరెక్టే. అండ్ ఇంకా హర్ష కుమార్, ఎస్ఆర్కే ప్రభాకర్ రావు గారు వీళ్ళందరూ అనమాట. అండ్ ఆన్సర్ అసలు పంపించలేదు. అండ్ ఇంకా ఆదిలాబాద్ జిల్లా బోధ్ మండలం నుంచి అనమాట లక్ష్మణ్, నవనీత ఇంకా వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్ అందరూ కరెక్ట్ ఆన్సర్ పంపించేసేయడం జరిగింది. అండ్ ఇంకా కౌస్తుభ ఆత్మకూరు నుంచి నంద్యాల డిస్ట్రిక్ట్ నుంచి కరెక్ట్ ఆన్సర్ పంపించేశారు. అండ్ ఇంకా ఎవరు ఎక్కడి నుంచి అంటే కనుక, బి మధుప్రసాద్ అనమాట, ఇంకా వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్ అందరూ తలంపాడు గ్రామం నుంచి కరెక్ట్ ఆన్సర్. అండ్ ఇంకా మలాన్ బి అనమాట కర్నూలు బాలాజీ నగర్ నుంచి రాంగ్ ఆన్సర్ పంపించేశారు. అండ్ థ్యాంక్ యూ సో మచ్ గడ్డం అంకయ్య గారు బందర్పల్లి నుంచి. మరి మీరు ఆన్సర్ కూడా పంపించేసేయాల్సింది కదా ఈ క్వశ్చన్కి కూడా. అండ్ ఇంకా ఎవరు అంటే కనుక, ఎవరు ఎక్కడి నుంచి అంటే కనుక, ఎవరు అసలు అర్థం కాలేదు. కొంచెం కామాలు అలాంటివి ఏమైనా ఉంటే బాగుండేది. అండ్ ఇంకా రాజశేఖర్ రెడ్డి గారు ఆదోని మండలం నుంచి అనమాట కరెక్ట్ ఆన్సర్. అండ్ ఇంకా ఎవరు ఎక్కడి నుంచి అంటే కనుక, ఎవరు శేషసాయి రోహన్ వీళ్ళందరూ అనమాట నెల్లూరు నుంచి. మీరు కూడా అసలు ఆన్సర్ పంపించలేదు, గుడ్ ఈవినింగ్ అంటున్నారు. గుడ్ ఈవినింగ్ ఇంకొక 10 నిమిషాల తర్వాత చెప్పుకుందాం, 4 గంటల నుంచి గుడ్ ఈవినింగ్ అనమాట. ఇంకా ఎవరు ఎక్కడి నుంచి అంటే కనుక, నిజామాబాద్ జిల్లా ఉమ్మడి నుంచి మహమ్మద్ జైనుద్దీన్, ఇంకా స్నేహపాన జైనుద్దీన్, మీరు రాంగ్ ఆన్సర్ పంపించేశారు. అలాగే పంతాడు శ్రీనివాసరావు గారు, గంగాభవాని గారు మొరిపొలం నుండి అనమాట, మీరు కూడా రాంగ్ ఆన్సర్ పంపించేశారు. దస్తగిరి సంజయ్ గారు ప్రొద్దుటూరు కడప జిల్లా నుంచి రాంగ్ ఆన్సర్. థ్యాంక్ యూ సో మచ్ ఆశా శ్రీనివాస్ గారు బెంగళూరు నుంచి అనమాట. అండ్ ఇంకా ఎవరు అంటే కనుక, కవిత వీళ్ళందరూ అనమాట నల్గొండ నుంచి కరెక్ట్ ఆన్సర్ పంపించేసేయడం జరిగింది. మధుసూదన్ రెడ్డి గారు మీరు మళ్ళీ కూడా రాంగ్ ఆన్సర్ పంపించారు. అండ్ ఇంకా ఎవరు అంటే కనుక, గుడ్ ఈవినింగ్ మ్యామ్ అంటున్నారు అంజన్ ఫ్రమ్ దేశిరెడ్డిపల్లి నుంచి అనమాట. అదే చెప్పా కదా ఇంకొక 10 మినిట్స్ తర్వాత చెప్తాను అని చెప్పి. ఎనీవే మరి ఇంతకీ అసలు ఏంటి, మీరందరూ ఆల్మోస్ట్ కొంతమంది కరెక్ట్ పంపించారు, కొంతమంది రాంగ్ పంపించారు. అలాగే ఎం మురిహరి యశోద వీళ్ళందరూ నిజామాబాద్ వీక్లీ బజార్ నుంచి అనమాట, మీరు కూడా రాంగ్ ఆన్సర్ పంపించేశారు. అండ్ ఇంకా ఎం నరేష్, మెర్సీ విజయ మీరు కూడా రాంగ్ ఆన్సర్ పంపించారు. సరే ఏం పర్లేదు, ఇంకా మీరు దీని గురించి ఎక్కువగా ఆలోచించొద్దు. ఆన్సర్ అయితే నేను చెప్పేస్తాను అంటున్నప్పుడు మళ్ళీ మెసేజెస్ అలా వస్తూనే ఉంటాయి. బట్ ఎనీవే ఆల్మోస్ట్ చాలామంది కరెక్ట్గానే పంపించారు, కొంతమంది మాత్రం పంపించలేకపోయారు. ఏంటో అందరూ సావిత్రి జిందాల్ అని పంపించడం జరిగింది. అంటే ఒకళ్ళు ఇద్దరు కాదు, కామన్గా అదే పంపించారు. అదైతే కరెక్ట్ ఆన్సర్ కాదు అనే చెప్పాను కదా. అండ్ ఇంకా ఒక మెసేజ్ అయితే వచ్చేసింది, నెల్లూరు జిల్లా ఇనమడుగు నుంచి శ్రీ చేబ్రోలు రామకృష్ణ గారు వీళ్ళందరూ మెసేజ్లు అయితే పంపించేశారు, ఆన్సర్ తెలిస్తే పంపించండి. సరే ఇంతకీ ఏంటి అంటే కనుక, ఫార్చ్యూన్ ఇండియా అత్యంత శక్తివంతమైన మహిళల జాబితా 2026లో అగ్రస్థానంలో నిలిచిన ప్రముఖ మహిళ ఎవరు అంటే కనుక,
నీతా అంబానీ అనమాట. సో నీతా అంబానీ ఈజ్ ద రైట్ ఆన్సర్. అండ్ అదనమాట సంగతి, ప్రశ్నలు ఒక్కటే కాదు, మాటలు ఒక్కటే కాదు, మంచి మంచి పాటలు కూడా ఉంటాయి మన సందడి సందడిలో. ఎందుకు అంటే మిమ్మల్ని మీ మనసుల్ని సంతోషంతో సందడి చేసేలా చేసే ప్రోగ్రామే సందడి సందడి అనమాట. కాబట్టి మాటలు, పాటలు, మంచి మంచి ప్రశ్నలు అన్నీ ఉంటాయి. సో ఒకటి రెండు అని కాదు. ఇప్పుడైతే అంటే టోటల్గా ఓవరాల్గా ఇవాళ సండడే సండడి మీ అందరికీ నచ్చింది అని నేనైతే అనుకుంటున్నా. మరి ఇప్పుడైతే మీ అందరి కోసం నేను రచ్చ మూవీ నుంచి ఒక లవ్లీ సాంగ్తో సండడే సండడి ప్రోగ్రామ్కి అయితే సైనింగ్ ఆఫ్ చెప్పేస్తున్నాను. నాకు తెలిసి ఈరోజు అన్ని రకాల వానలు కురిపించేసామన్నమాట. ఇన్ని వానలు ఉన్నాయా అని చెప్పి నాకు కూడా తెలీదు, మీతో పాటు కలిసి ఈ పాటలు వినేంత వరకు. అండ్ చెప్పాను కదా ఇప్పుడు సాంగ్ అయితే వచ్చేస్తోంది ప్రోగ్రామ్కి సైనింగ్ ఆఫ్ అయితే చెప్పేస్తున్నా ఓన్లీ సండడే సండడీకి. మళ్ళీ మనం కలుసుకుందాం వివిధ ప్రోగ్రాంలో. అంతవరకు స్టే ట్యూన్ 101.3 వివిధ భారతి ఎఫ్ఎం.

0: కూడా.
1: లైఫ్ ఇస్ ఏ రేడియో, ఓ పాట మేలు కొలిపితే
2: ఇంకో పాట స్ఫూర్తినిస్తుంది,
1: ఓ పాట కనులు తుడిస్తే
2: మరో పాట కాలాన్ని మెరిపిస్తుంది,
1: ఓ పాట మనసుకి హత్తుకుంటే
2: ఇంకో పాట మధురానుభూతినిస్తుంది.
1: ఇలా ఎన్ని పాటలు విన్నా ఆనందాన్ని పంచుతూ అందరినీ ఏకం చేసే ఎన్నో కార్యక్రమాలు
2: మీకోసం తీసుకొచ్చింది మీ ఆకాశవాణి విజయవాడ వివిధ భారతి FM
1: 101.3.

0: వివిధ భారతి ఎఫ్ఎం న్యూస్ హెడ్లైన్స్.
1: వివిధ భారతి ఎఫ్ఎం వార్త ముఖ్యాంశాలతో ఇందిరా. న్యూఢిల్లీలోని భారత్ మండపంలో 2 రోజుల పాటు జరిగే బ్రిక్స్ శిఖరాగ్ర సమావేశం ప్రారంభమైంది. భారత్ అధ్యక్షతన జరుగుతున్న ఈ సదస్సుకు బ్రెజిల్, చైనా, రష్యా, దక్షిణాఫ్రికా సహా 11 దేశాల ప్రతినిధులు పాల్గొంటున్నారు. పశ్చిమాసియాలో యుద్దం కారణంగా ఇరాన్, యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ మధ్య నెలకొన్న విభేదాలను తొలగించడానికి సభ్యదేశాల ప్రతినిధులు కృషి చేస్తున్నారు. ఈ మేరకు చర్చలు జరుగుతున్నాయి. కేంద్ర సహకారం, రాష్ట సంకల్పం, ప్రజల భాగస్వామ్యంతో ఆంధ్రప్రదేశ్కు దేశంలోనే మొదటి స్థానం.

పడకల క్రిటికల్ కేర్ బ్లాక్ ను కేంద్ర ఆరోగ్య కుటుంబ సంక్షేమ శాఖ మంత్రి జేపీ నడ్డా ఈరోజు విజయవాడ నుంచి వర్చువల్ విధానంలో ప్రారంభించారు. ఆరోగ్యంపై తీవ్ర ప్రభావం చూపే ఉప్పు, చక్కెర, కొవ్వు పదార్థాలు అధికంగా కలిసి ఉంటే ప్యాకేజ్ ఫుడ్ ఉత్పత్తుల గురించి సమాచారం వాటి వినియోగదారులు అందరికీ సులువుగా అవగాహన కలిగించేలా ఉండాలని సుప్రీంకోర్టు పేర్కొంది. పర్యావరణ పరిరక్షణకు ప్రాధాన్యత ఇస్తూ వినాయక చవితి పర్వదినాన్ని భక్తి శ్రద్ధలతో సాంప్రదాయబద్ధంగా నిర్వహించుకోవాలని విజయనగరం జిల్లా కలెక్టర్ ఎస్ రామసుందర్ రెడ్డి ప్రజలను కోరారు. ప్రజలు పర్యావరణ హితమైన మట్టి గణపతి ప్రతిమలను మాత్రమే పూజించాలన్నారు. రసాయనాలతో కూడిన విగ్రహాల వినియోగాన్ని నివారించడం ద్వారా జలవనరులు, పర్యావరణాన్ని పరిరక్షించవచ్చని కలెక్టర్ తెలిపారు. డిసెంబర్ నెలకు సంబంధించి తిరుమల శ్రీవారి ఆర్జిత సేవలైన సుప్రభాతం, తోమాల, అర్చన, అష్టదళ పాద పద్మారాధన సేవల కోటాను ఈ నెల 19న ఉదయం 10 గంటలకు తిరుమల తిరుపతి దేవస్థానం ఆన్లైన్లో విడుదల చేయనుంది. ఈ సేవా టికెట్లను ఎలక్ట్రానిక్ డిప్ రిజిస్ట్రేషన్ కోసం 21న ఉదయం 10 గంటలకు ఆన్లైన్లో నమోదు చేసుకోవచ్చు. అల్లూరి సీతారామరాజు జిల్లాలో 2 రోజులుగా భారీ వర్షాలు కురుస్తున్నాయి. జీకే విధి మండలం దారకొండ పంచాయతీ చిన్న గంగవరం వద్ద తాత్కాలికంగా ఏర్పాటు చేసిన వంతెన కొట్టుకుపోవడంతో 15 గ్రామాలకు రాకపోకలు నిలిచిపోయాయి. వినియోగదారుల ఫిర్యాదులపై ఈ కామర్స్ సంస్థలకు కేంద్రం ప్రత్యేక నిబంధన అమలు చేయనుంది. దీని ప్రకారం ప్రతి ఈ కామర్స్ సంస్థ తమ చట్టబద్దమైన పేరు, ప్రధాన కార్యాలయం, శాఖల చిరునామా, వెబ్సైట్ వివరాలు, కస్టమర్ కేర్ ఈమెయిల్ చిరునామా, ల్యాండ్ లైన్, మొబైల్ నంబర్తో పాటు ఫిర్యాదు అధికారి పేరును వెబ్సైట్లో స్పష్టంగా ప్రదర్శించాలని కేంద్ర వినియోగదారులు, ఆహారం, ప్రజా పంపిణీ వ్యవహారాల శాఖ ఆదేశించింది. వివిధ భారతి ఎఫ్ఎం వార్తా ముఖ్యాంశాలు తిరిగి 5 గంటలకు వింటారు.

వీబీ క్లాక్ అయితే ఎగ్జాక్ట్ గా 4 గంటల 8 నిమిషాలు దాటి 10 సెకండ్లు అయిపోయింది అనమాట. సో మనమైతే ఉన్నాం వివిధ ప్రోగ్రామ్ లో, మరి ఇవాళ వివిధాలు స్పెషల్ ఏంటో ఈ పాటికి మీకే అర్థమైపోయి ఉంటుంది. త్రిష సాంగ్ విన్నారు కాబట్టి ఫ్రమ్ ద మూవీ అల్లరి బుల్లోడు నుంచి. మరి ఏంటి అంటే కనుక ఈ రోజు వివిధాలో ఒకే థీమ్, సాటర్డే కాబట్టి ఒకే హీరోయిన్ అనమాట. త్రిష సాంగ్స్ అయితే వినిపించబోతున్నాను. మరి ఇప్పుడైతే మీ అందరి కోసం భీమా మూవీ నుంచి ఒక లవ్లీ సాంగ్ అయితే వచ్చేస్తుంది, దాని తర్వాత కృష్ణ మూవీ నుంచి ఇంకొక లవ్లీ సాంగ్ అయితే వచ్చేస్తుంది. ఈ 2 సాంగ్స్ వింటూ స్టేట్ యూన్ 2 101.3 విత్ భారతీయ ఎఫ్ఎం.

మనమైతే ఉన్నాం వివిధ ప్రోగ్రాంలో. అండ్ ఇవాళ వివిధాలో థీమ్ ఏంటి అంటే ఒకే హీరోయిన్ అనమాట, త్రిష యాక్ట్ చేసిన ఫిలిమ్స్ నుంచి బ్యూటిఫుల్ సాంగ్స్ అయితే వినిపిస్తూ ఉన్నాను కదా. ఇప్పుడైతే మీ అందరి కోసం నువ్వు వస్తానంటే నేను వద్దంటాన మూవీ, దాని తర్వాత ఆడవారి మాటలకు అర్థాలే వేరులే టూ మూవీస్ నుంచి టూ లవ్లీ సాంగ్స్ అయితే వచ్చేస్తున్నాయి. వింటూ స్టే ట్యూన్ టు 101.3 వివిద్ భారతి ఎఫ్ఎం.

విధాలు స్పెషల్ ఏంటి అంటే సాటర్డే కాబట్టి ఓకే హీరోయిన్ అనమాట త్రిష యాక్ట్ చేసిన ఫిలిమ్స్ నుంచి బ్యూటిఫుల్ సాంగ్స్ అయితే వినిపిస్తూ ఉన్నాను కదా. ఇప్పుడైతే మీ అందరి కోసం యువ మూవీ నుంచి ఒక లవ్లీ సాంగ్ అయితే వచ్చేస్తుంది, వినండి.

మేబీ క్లాక్ అయితే ఎగ్జాక్ట్గా 4:41 దాటి 32 సెకండ్లు అయితే అయిపోయిందనమాట. సో మనమైతే ఉన్నాం వివిధ ప్రోగ్రాంలో, అండ్ ఇవాళ వివిధలో త్రిషా సాంగ్స్ అయితే వింటూ ఉన్నారు కదా. మరి ఇప్పుడైతే మీ అందరి కోసం నమో వెంకటేశ మూవీ నుంచి ఒక బ్యూటిఫుల్ సాంగ్ ప్లే చేస్తున్నానమాట. త్రిషా ఇంకా వెంకటేష్ యాక్ట్ చేస్తున్న మూవీ అనమాట. సో ఈ సాంగ్తో వివిధ ప్రోగ్రామ్కి సైనింగ్ ఆఫ్ అయితే చెప్పేస్తున్నాను. దాని తర్వాత ప్రతిరోజు వచ్చినట్టే ఈరోజు కూడా 4:50 స్పెషల్ ప్రోగ్రామ్ వెన్నెల వస్తుంది, అది కూడా వినేసేయండి. అండ్ ఎప్పుడు చెప్పేదే, మళ్ళీ ప్రసన్న వచ్చేంత వరకు మీరు మాత్రం వివిధ భారతి అయితే వింటూనే ఉండండి. అండ్ బయట క్లైమేట్కి తగ్గట్టు అవసరమైతేనే బయటకు వెళ్ళండి. సో ఎప్పటికప్పుడు వెదర్ అప్డేట్స్ అన్నీ తెలుసుకుంటూ ఉండండి, జాగ్రత్తగా ఉండండి. సో అది సంగతి. మరి ఈరోజు ఓవరాల్గా అన్ని ప్రోగ్రామ్స్ మొత్తం సినిమా కబుర్ల నుంచి ఇప్పటి వరకు అన్నీ మీకు నచ్చాయితే నచ్చాయని నేనైతే అనుకుంటున్నా. అండ్ ఇంకా నేను కూడా మరి సైనింగ్ ఆఫ్ చెప్పేసే టైం అయితే వచ్చేసింది కాబట్టి ఆర్జే ప్రసన్న సైనింగ్ ఆఫ్. టేక్ కేర్, బై బై.

0: హలో డియర్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు వెన్నెలా ప్రోగ్రామ్ విత్ మీ యా ఆర్జే చేతన్. ఈరోజు మనము డయాబెటీస్ గురించి మాట్లాడుకుందాం. టైప్ 1 డయాబెటీస్ అండ్ టైప్ 2 డయాబెటీస్. వీటిలో సాధారణంగా టైప్ 1 డయాబెటీస్ ని చిన్నతనంలోనే గుర్తిస్తారు, వీరు ఇన్సులిన్ ని వాడాల్సి ఉంటుంది. టైప్ 2 డయాబెటీస్ మాత్రం అసహజ జీవనశైలి, వంశ పారంపర్యం తదితర కారణాల వల్ల వస్తుంది. ఇది వెంటనే బయటపడదు. ఏదైనా సందర్భంలో రక్త పరీక్షలు చేయించుకున్నప్పుడు లేదా ఎవరికైనా రక్తదానం చేయాల్సి వచ్చినప్పుడు చాలా మందిలో మధుమేహం బయటపడుతుంది. టైప్ 2 డయాబెటీస్ బయటపడటానికి 10 ఏళ్ల ముందే కొందరిలో దాని లక్షణాలు కనిపిస్తాయి. ఆ లక్షణాల ఆధారంగా డయాబెటీస్ ని గుర్తించవచ్చు. తరచూ దాహం వేయడం, అలసట, చూపు మసకబారటం, గాయాలు త్వరగా మానకపోవటం లాంటివి డయాబెటీస్ లక్షణాలు. టైప్ 2 డయాబెటీస్ ఇది ప్రగతిశీల వ్యాధి. దీని గురించి వెంటనే చర్యలు తీసుకోకపోతే, వెంటనే దుష్ప్రభావాలు కనిపించకపోయినా దీర్ఘకాలంగా ఇవి వేధింపులకు గురిచేస్తాయి. కాలక్రమేణా పెరిగిన గ్లూకోజ్ స్థాయిలు మీ నాడీ వ్యవస్థ, రక్తనాళాలు, కళ్ళు, గుండెతో పాటు మూత్రపిండాలను దెబ్బతీస్తాయి. అందుకే టైప్ 2 డయాబెటీస్ ఉందని తెలిసిన వెంటనే రక్తంలో గ్లూకోజ్ స్థాయిలను అదుపులో పెట్టుకోవాలి. ఎందుకంటే రక్తంలో మీ గ్లూకోజ్ స్థాయిలు పెరిగితే అది మీ మానసిక స్థితిపై ప్రభావం చూపుతుంది. శరీరంలో శక్తి కూడా క్రమంగా తగ్గిపోతుంది, బరువు కూడా తగ్గిపోయే అవకాశాలున్నాయి. ఈ సమస్యలను నివారించాలంటే మీరు మీ జీవనశైలిని మార్చుకోవడం తప్పనిసరి. మీరు తీసుకునే ఆహారం కూడా మీ రక్తంలో గ్లూకోజ్ పై ప్రభావం చూపుతుంది. కాబట్టి మీ భోజన సమయాన్ని ఆప్టిమైజ్ చేసుకోండి. ప్రతిరోజు తప్పనిసరిగా ఎక్సర్సైజ్ చేయడం మర్చిపోకండి. మధుమేహం విషయంలో మీరు గడుపుతున్న జీవితం, మీరు తినే ఆహారం రెండూ ముఖ్యమైన అంశాలే. ప్రాసెస్ చేయని ఆహారాలు అంటే రా ఫుడ్స్ ఉండేలా చూసుకోండి, జంక్ ఫుడ్ అవాయిడ్ చేయండి. అయితే మధుమేహం నుంచి బయటపడాలంటే కొన్ని ఆహారాలు డైనింగ్ టేబుల్కి దూరంగా ఉండాలని గుర్తుంచుకోవాలి మీరు. చక్కెరలు, కార్బోహైడ్రేట్స్ అధికంగా ఉన్న పానీయాలకు దూరంగా ఉండాలి. మీకు రక్తంలో చక్కెర తక్కువగా ఉంటే దీన్ని హైపోగ్లైసీమియా అని కూడా పిలుస్తారు. ఈ లక్షణాలు ఉన్నవారు సోడాస్ తాగడం బంద్ చేయాలి, అంటే ఏరియేటెడ్ డ్రింక్స్. ప్యాక్ చేసిన పండ్ల రసాలకు దూరంగా ఉండాలి. మీ ఆహారంలో తక్కువ గ్లైసెమిక్ ఇండెక్స్ ఉన్న ఆహారాలను ఎంపిక చేసుకోవాలి. అన్ని శుద్ధి చేసిన, ప్రాసెస్ చేసిన ఆహారాలకు ప్రత్యేకించి ప్యాక్ చేయబడిన ఆహారాలకు దూరంగా ఉండాలి. మీ ఫుడ్లో ఎక్కువగా వెజిటబుల్స్ అండ్ ఫ్రూట్స్ ఉండేలా చూసుకోండి. అంటే 1/3 పార్ట్ కార్బోహైడ్రేట్తో పాటు ఇతర 1/3 పార్ట్ ప్రోటీన్ ఉంటే మంచిది. చక్కెర స్థాయిలను సమతుల్యం చేయడానికి, స్వీట్స్ తినాలనే కోరికలను అరికట్టడానికి మీ భోజనంలో ఆరోగ్యకరమైన ఫ్యాట్స్, ప్రోటీన్స్ ఉండేలా చూసుకోండి.
1: మీ అమూల్యమైన సలహాలు, సూచనల కొరకు మాకు మెసేజ్ లేదా కాల్ చేయగలరు. మా నంబర్ 0951522730. నంబర్ మరోసారి 0951522730. మా ఇమెయిల్ అడ్రస్ feedbackamc1@gmail.com. ఐ రిపీట్ feedbackamc1@gmail.com.
0: మీ ఆరోగ్యకరమైన ఆహార ప్రణాళిక కోసం శారీరక శ్రమ సరైన భాగస్వామి అని గుర్తించండి. ఆహారం మీకు శక్తినిస్తుంది, అయితే కార్యాచరణ శరీరంలో ఫ్యాట్ ని బర్న్ చేయడానికి సహాయపడుతుంది. వారానికి 2 లేదా 3 సార్లు లిఫ్టింగ్, పుషప్స్, పులింగ్ లాంటివి కొంచెం స్ట్రెన్యుయస్ ఎక్సర్సైజెస్ మరీ కాకుండా కూడా లైట్ వెయిట్ టు మోడరేట్ ఎక్సర్సైజెస్ చేయొచ్చు. పనులతో పాటు క్రమం తప్పకుండా వాకింగ్ వంటివి 30 నిమిషాల పాటు ఏరోబిక్స్, కార్డియోస్ కూడా చేయడం చాలా మంచిది. మీ శారీరక శ్రమ ముఖ్యంగా 3 రకాల కార్యాచరణలను కలిగి ఉండాలి. గుండె మరియు ఊపిరితిత్తులకు, అంటే నడక, బైకింగ్, స్విమ్మింగ్, డాన్స్, మెట్లెక్కడం, ఇవి ప్రయోజనం కలిగించే ఏరోబిక్ లేదా కార్డియోవాస్క్యులర్ యాక్టివిటీలు చేయాలి. క్రమం తప్పకుండా గ్లూకోజ్ పరీక్షలు చేయించుకోవాలి, ఎందుకంటే మధుమేహం ఉన్నవారు రెగ్యులర్గా చెకప్ చేయించుకోవడం మంచిది. ఈ పరీక్షలు అనేవి మీ ఇన్సులిన్ థెరపీ, భోజన ప్రణాళిక, మధుమేహాన్ని నిర్వహించడానికి వ్యాయామం ఎంతవరకు సమతుల్యం చేస్తున్నారో అంచనా వేయడానికి మీకు సహాయపడుతుంది. డయాబెటీస్ ఉన్నవారు మధ్యాహ్న భోజన సమయంలో తప్పకుండా ఆకుకూరలు ఉండేలా చూసుకోవాలి. పాలకూర, మెంతికూర, బతువా, బ్రోకలి, బచ్చలి కూర, ఇలాంటి ఎన్నో లీఫీ వెజిటేబుల్స్ ఉన్నాయి కదండీ, ఇవి మార్చి మార్చి రొటేషన్లో తింటే మంచిది. ఆకుపచ్చ కూరల్లో యాంటీఆక్సిడెంట్స్ పుష్కలంగా ఉంటాయి. ఇవి మీ షుగర్ లెవెల్స్ ని బ్యాలెన్స్ చేస్తాయి. ఇది టైప్ 2 డయాబెటీస్ రోగులకు ఎంతగానో ఉపయోగకరం. మధుమేహం బారిన పడిన వారు రోజువారి భోజనంలో ఎక్కువ పప్పులను చేర్చడం ఎంతో మంచిది. పప్పులు శరీరానికి ప్రోటీన్స్ పుష్కలంగా అందిస్తాయి. ఇందులో పొటాషియం, ఫైబర్, ఇతర పోషకాలు సమృద్ధిగా ఉంటాయి. గోధుమ రొట్టె బదులుగా ధాన్యపు రొట్టె, మల్టీగ్రెయిన్ బ్రెడ్, బ్రౌన్ బ్రెడ్, బ్రౌన్ రైస్, బార్లీ తీసుకోవడం కూడా మంచిది. అంతేగాక గోధుమ రొట్టెకు బదులుగా జొన్న రొట్టె, సజ్జ రొట్టె తినడం కూడా మంచిది. మిల్లెట్స్ ని స్లోగా డైట్లో యాడ్ చేసుకోండి. ఏదో మిల్లెట్స్ మంచివి కదా అని మీరు ఎక్స్ట్రీమ్ డైట్స్ ఫాలో కాకండి. మీరు హెల్తీగా ఉండాలంటే ఎగ్, మిల్క్, డైరీ ప్రోడక్ట్స్ ఇవన్నీ యూజ్ చేయండి. కానీ కొంతమందికి ఎలర్జీస్ ఉన్న వాళ్ళు మాత్రం వీటిని అవాయిడ్ చేయాలి. మధ్యాహ్న భోజన సమయంలో పెరుగుకు బదులుగా మజ్జిగ తీసుకోవడం ఇంకా మంచిది. అంతేకాకుండా ఈ పెరుగులు అంటే మజ్జిగలో బరువు తగ్గించడంలోనూ, రోగనిరోధక శక్తిపై ప్రోబయాటిక్స్ ఇలాంటివి చాలా ఉంటాయి. నాన్ వెజిటేరియన్స్కి ఫ్యాటీ ఫిష్ చాలా మంచిది, అంటే ట్యూనా, సామన్ ఇలాంటివి యూజ్ చేయొచ్చు. మధుమేహంతో బాధపడుతున్న వారికి చేపలు ఎంతగానో ఉపయోగపడతాయి. చేపల్లో ఒమేగా 3 ఫ్యాటీ యాసిడ్స్ ఉంటాయి. చేపలు తినడం వల్ల గుండె ఆరోగ్యంగా ఉంటుంది, అందుకే చేపలు ఎక్కువగా తినడం మంచిది అంటారు. డయాబెటీస్ ఉన్న వాళ్ళకు ఒక గుడ్ న్యూస్ కూడా, చక్కెర స్థాయి తగ్గాలంటే ఇప్పుడు నేను చెప్పబోయేది చాలా జాగ్రత్తగా వినండి, వీలైతే నోట్ చేసుకోండి. ఆధునిక కాలంలో మధుమేహం క్రమంగా పెద్ద వ్యాధిగా మారుతుంది. ప్రతి 5గురిలో ఒకరికి మధుమేహం సమస్య వేధిస్తుంది. మధుమేహం ప్రధానంగా అనారోగ్యకరమైన జీవనశైలి, ఆహారపు అలవాట్ల వల్ల వస్తుంది. ఈ పరిస్థితిలో రక్తంలో చక్కెర స్థాయిలను సకాలంలో నియంత్రించకపోతే భవిష్యత్తులో ఈ వ్యాధి మరింత ప్రమాదకరంగా మారుతుందని అధ్యయనాలు హెచ్చరిస్తున్నాయి. అయితే డయాబెటీస్తో ఉన్నవారు కొన్ని టిప్స్ ఫాలో అయ్యి మీ డయాబెటీస్ని కంట్రోల్లో తెచ్చుకోవచ్చు. కాకరకాయ చాలా ఉపయోగకరమైన వెజిటబుల్. కాకరకాయలో విటమిన్ ఏ, విటమిన్ బి, విటమిన్ సి, విటమిన్ B1 ఇలా ఎన్నో చాలా పుష్కలంగా ఉంటాయి. అదనంగా ఇందులో థైమిన్, రైబోఫ్లేవిన్ వంటి పదార్థాలు ఉన్నాయి. ఇవి డయాబెటీస్ని కంట్రోల్ చేస్తాయి. దాదాపు మన తినే ఆహార పదార్థాల్లో టమాటోస్ ఉంటాయి. టొమాటోస్ ఆహార రుచిని పెంచడమే కాకుండా మీ ఆరోగ్యానికి కూడా చాలా మేలు చేస్తాయి. అయితే డయాబెటీస్ తగ్గించడంలో టమాటోస్ చాలా సహాయపడతాయి. ఆహారంలో దోసకాయను చేర్చుకోవాలని వైద్యులు మనందరికీ సలహా ఇస్తూ ఉంటారు. ఎందుకంటే దోసకాయ మీ ఆరోగ్యానికి చాలా మేలు చేస్తుంది. వాటిలో మామూలు దోస అయినా, కీరా దోస అయినా మంచిదే. దోసలో నీరు, విటమిన్ సి పుష్కలంగా ఉంటాయి. అయితే మధుమేహ వ్యాధిగ్రస్తులకు దోసకాయ కూడా చాలా ఉపయోగపడుతుంది. ఇందులో యాంటీఆక్సిడెంట్స్, ఫైబర్, పొటాషియం వంటి అనేక విటమిన్లు పుష్కలంగా ఉన్నాయి. కాబట్టి ఇది శరీరాన్ని ఆరోగ్యంగా ఉంచడానికి, రక్తంలో చక్కెర స్థాయిని నియంత్రించడానికి సహాయపడుతుంది. మధుమేహం ఉన్నవారు రోజు దోసకాయ రసం తాగడం మంచిది. వెల్ డియర్ ఫ్రెండ్స్, ఎన్నో మంచి టిప్స్ చెప్పాను కదా. డయాబెటీస్ ఈజ్ అ మేజర్ లైఫ్ స్టైల్ డిజార్డర్ దీస్ డేస్. ప్లీజ్ కీప్ ఇట్ అండర్ చెక్ అండ్ కంట్రోల్. విత్ దిస్ వెరీ యూస్ఫుల్ ఇన్ఫర్మేషన్, దిస్ ఇస్ చేతన్ సైనింగ్ ఆఫ్ ఫర్ టుడే. ఐల్ గెట్ బ్యాక్ టు యూ ఇన్ అవర్ నెక్స్ట్ వెన్నెలా ప్రోగ్రామ్. అంతవరకు సెలవు, నమస్తే.
1: మీ అమూల్యమైన సలహాలు, సూచనల కొరకు మాకు మెసేజ్ లేదా కాల్ చేయగలరు. మా నంబర్ 0951522739. నంబర్ మరోసారి 0951522709. మా ఇమెయిల్ అడ్రస్ feedbackamc1@gmail.com. ఐ రిపీట్ feedbackamc1@gmail.com. This program is produced and sponsored by Adventist Media Center.

0: వివిధ భారతి ఎఫ్ఎం న్యూస్ హెడ్లైన్స్.
1: వివిధ భారతి ఎఫ్ఎం వార్తాముఖ్యాంశాలతో ఇందిర. భారత్ అధ్యక్షతన బ్రిక్స్ సదస్సులో ఈరోజు చారిత్రక ఘట్టం నమోదయ్యింది. సదస్సులో భాగంగా రూపొందించిన న్యూఢిల్లీ డిక్లరేషన్కు కూటమిలోని సభ్యదేశాలన్నీ ఏకగ్రీవంగా ఆమోదం తెలిపాయి. పశ్చిమాసియా సంక్షోభంపైన సభ్యదేశాల మధ్య స్పష్టమైన ఏకాభిప్రాయం వ్యక్తమయ్యింది. శ్రీకాకుళం ప్రభుత్వ జన ఆసుపత్రిలో 23.75 కోట్లతో నిర్మించిన 50 పడకల క్రిటికల్ కేర్ బ్లాక్ను ప్రారంభించడం ఎంతో సంతోషంగా ఉందని కేంద్ర పౌరవిమానయాన శాఖ మంత్రి కింజారపు రామ్మోహన్ నాయుడు అన్నారు. ఈరోజు వర్చువల్ విధానంలో కేంద్ర ఆరోగ్య శాఖ మంత్రి జేపీ నడ్డా, ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఈ బ్లాక్ను ప్రారంభించడం శుభపరిణామం అని అన్నారు. గణేష్ ఉత్సవాల సందర్భంగా ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు చోటు చేసుకోకుండా ముందస్తు జాగ్రత్తలు తీసుకోవాలని హోంశాఖ మంత్రి వంగలపూడి అనిత పోలీసులకు దిశానిర్దేశం చేశారు. రాష్ట్రంలోని పలు జిల్లాల ఎస్పీలతో హోంమంత్రి సచివాలయంలో టెలికాన్ఫరెన్స్ ద్వారా ఈరోజు సమీక్షా సమావేశం నిర్వహించారు. వినాయక ఉత్సవాల నిర్వహణపై అధికారులకు కీలక సూచనలు చేశారు. రాష్ట్రంలో తమ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన ఈ 2 ఏళ్లలో అభివృద్ది పనులకు కోట్లాది రూపాయల నిధులు తెచ్చి పాలకొల్లు నియోజకవర్గాన్ని అభివృద్ది సంక్షేమంలో ఆదర్శంగా నిలిపేలా అహర్నిశలు శ్రమిస్తున్నామని రాష్ట జలవనరుల శాఖ మంత్రి నిమ్మల రామానాయుడు చెప్పారు. పశ్చిమ గోదావరి జిల్లా పాలకొల్లు నియోజకవర్గ స్థాయి అన్ని శాఖల అధికారులతో ఈరోజు పాలకొల్లులో నిర్వహించిన సమావేశం

చోట్లు తుది దశకు చేరుకున్నాయి. దేశంలోనే తొలిసారిగా సముద్ర తీరంలో 63 అడుగుల ఎత్తైన విజయ గణపతి విగ్రహాన్ని ప్రతిష్ఠించనున్నారు. 100 ఏళ్ల నుంచి సేకరించిన పవిత్ర మట్టితో ఈ మహాగణపతి విగ్రహాన్ని రూపొందించడం ప్రత్యేక ఆకర్షణగా నిలుస్తోంది. శిశువులు చిన్నారులకు ఆరోగ్యకర భవిష్యత్తు అందించడమే ధ్యేయంగా ప్రత్యేక శ్రద్ధ వహిస్తూ సమిష్టి కృషి చేయాలని రాష్ట్రీయ బాలస్వాస్థ్య కార్యక్రమ జిల్లా అధికారి డాక్టర్ టి జగన్మోహన్ రావు సూచించారు. పార్వతీపురం పట్టణంలోని 12వ వార్డు పరిధి అంగన్వాడీ కేంద్రంలో నిర్వహించిన టీకా కార్యక్రమాన్ని తనిఖీ చేశారు. రాజీ మార్గమే రాజమార్గమని, రాజీ పడదగిన కేసుల్లో రాజీపడి సత్వర న్యాయం పొందాలని ఖమ్మం జిల్లా ప్రధాన న్యాయమూర్తి, న్యాయసేవాధికార సంస్థ చైర్మన్ ఎం నాగరాజు తెలిపారు. జాతీయ రాష్ట్ర న్యాయసేవాధికార సంస్థల ఆదేశాల మేరకు ఖమ్మం జిల్లా న్యాయసేవాధికార సంస్థ ఆధ్వర్యంలో 3వ జాతీయ లోక్ అదాలత్ను ఈరోజు ఆయన ప్రారంభించారు. బంగాళాఖాతంలో అల్పపీడనం ప్రభావంతో రాష్ట్రంలోని పలు ప్రాంతాల్లో రానున్న కొన్ని గంటల్లో వర్షాలు కురిసే అవకాశం ఉందని రాష్ట్ర విపత్తుల నిర్వహణ సంస్థ వెల్లడించింది. రాగల 6 గంటల పాటు శ్రీకాకుళం నుంచి పల్నాడు వరకు ఉన్న జిల్లాల్లో అల్పపీడన ప్రభావంతో వర్షాలు పడతాయని విపత్తుల నిర్వహణ సంస్థ పేర్కొంది. వివిధ భారతి ఎఫ్ఎం వార్తా ముఖ్యాంశాలు తిరిగి 6 గంటలకు వింటారు.

హాయ్ హలో గుడ్ ఈవినింగ్ ఆల్ లిజనర్స్, వెల్కమ్ బ్యాక్ టు ఆకాశవాణి వివిధ భారతి విజయవాడ ఎఫ్ఎం 101.3 MHz పై. నేను మీ ఆర్జే అశోక్. మనమున్నాము గీత్ గా చెల్లంటూ సూపర్ హిట్ హిందీ సాంగ్స్ వింటూ.

0: వివిధ భారతి ఎఫ్ఎం 101.3.
1: హే నేహా, ఈ మధ్య నువ్వు చాలా రిలాక్స్డ్ గా కనిపిస్తున్నావు.
2: ఎల్ఐసి యొక్క బీమా లక్ష్మీ ప్లాన్ తీసుకున్నాను. చిన్న మొత్తాల పొదుపు పెద్ద రాబడిగా మారుతుంది. మనకి ఇన్సూరెన్స్ కవరేజ్ కూడా ఉంటుంది. గ్యారంటీడ్ అడిషన్స్, 3 ఆకర్షణీయమైన ఆప్షన్స్ తో అడిషనల్ సర్వైవల్ బెనిఫిట్, ఇందులో ఆటో కవర్ కూడా ఉంది. ఈ ప్లాన్ ప్రత్యేకంగా మహిళల కోసమే. ఎల్ఐసి హర్పల్ ఆప్కే సాథ్.

0: వివిధ భారతి ఎఫ్ఎం న్యూస్ హెడ్లైన్స్.
1: వివిధ భారతి ఎఫ్ఎం వార్తల ముఖ్యాంశాలతో ఇందిర. ప్రపంచవ్యాప్తంగా పెరుగుతున్న సంఘర్షణలకు బ్రిక్స్ దేశాలు పరిష్కారం చూపించాలని ప్రధాని మోదీ పిలుపునిచ్చారు. గ్లోబల్ దక్షిణ దేశాలు నిబంధనలు పాటించేవిగానే కాకుండా ప్రపంచానికి నియమాలు నిర్దేశించేవిగా ఎదగాలని ఆకాంక్షించారు. ఢిల్లీలోని భారత మండపం వేదికగా జరుగుతున్న బ్రిక్స్ వార్షిక సదస్సు 2026లో ప్రారంభోపన్యాసం చేసిన ప్రధానమంత్రి ఏఐ, సైబర్ స్పేస్, బయోటెక్నాలజీ రంగాల్లో సభ్యదేశాలు పరస్పరం సహకరించుకోవాలన్నారు. రాష్ట్రంలో ఆరోగ్య రంగాన్ని మరింత పటిష్టం చేస్తామని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు తెలిపారు. ఆయుష్మాన్ భారత్ పథకంతో అర్హులైన వారికి 5 లక్షల రూపాయల ఆరోగ్య బీమా వర్తిస్తుందని పేర్కొన్నారు. కేరళంలోని ప్రసిద్ధ పుణ్యక్షేత్రం గురువాయూర్ను ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ దర్శించుకున్నారు. గురువాయూర్ బాలకృష్ణుడికి వేకువజామున నిర్వహించే పవిత్ర నిర్మాల సేవలో పవన్ పాల్గొన్నారు. వెనుకబడిన తరగతుల ఆత్మగౌరవ జీవనమే ఆంధ్రప్రదేశ్ కూటమి ప్రభుత్వ లక్ష్యమని బీసీ సంక్షేమ శాఖ మంత్రి సవిత అన్నారు. బీసీలకు ఆర్థిక, రాజకీయ, సామాజిక గుర్తింపు కోసం ప్రభుత్వం కృషి చేస్తోందన్నారు. గొల్లపూడిలో వెనుకబడిన తరగతుల భవన్లో బీసీ రక్షణ చట్టంపై అవగాహన సదస్సును ఈరోజు నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ఆమె ముఖ్య అతిథిగా హాజరయ్యారు. బాపట్ల నియోజకవర్గ ప్రజలకు మెరుగైన మౌలిక వస్తువులు కల్పించడమే లక్ష్యంగా ముందుకెళ్తున్నామని బాపట్ల ఎమ్మెల్యే వేగేసిన నరేంద్రవర్మరాజు అన్నారు. ఈరోజు బాపట్ల మండలం చెరువు గ్రామంలో సుమారు 50 లక్షల రూపాయల నిధులతో నూతనంగా నిర్మించనున్న తాగునీటి పథకానికి ఆయన భూమి పూజ చేశారు. అనంతపురం జిల్లా వ్యాప్తంగా 9వ జాతీయ పోషణ్ మాసోత్సవ కార్యక్రమాలు ఘనంగా జరుగుతున్నాయి. ఈరోజు ఉరవకొండ నియోజకవర్గం కూడేరు మండలం శివరాంపేట గ్రామంలో పోషణ మహోత్సవ కార్యక్రమాలు జరిగాయి. అంగన్వాడీ కేంద్రంలో పౌష్టికాహార ప్రాముఖ్యతను తెలియజేస్తారు.

దక్షిణ ఛత్తీస్గఢ్ దాని పరిసర ప్రాంతాల్లో అల్పపీడనం కొనసాగుతుందని ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర విపత్తుల నిర్వహణ సంస్థ ఎండీ ప్రఖర్ జైన్ తెలిపారు. దీని ప్రభావంతో రాష్ట్రంలోని పలు జిల్లాల్లో పిడుగులతో కూడిన మోస్తరు నుంచి భారీ వానలు పడే అవకాశం ఉందని తెలిపారు. వివిధ భారతి ఎఫ్ఎం వార్తా ముఖ్యాంశాలు తిరిగి 7 గంటలకు వింటారు.

ట్యూన్ చేసి వింటూ ఎంజాయ్ చేస్తున్నారు వివిధ భారతి ఎఫ్ఎం 101.3 మెగాహెర్ట్స్ పై. నేను మీ ఆర్జే అశోక్. మనమున్నాము కృష్ణా తీరంలో. సూపర్ హిట్ సాంగ్స్ వింటూ

0: లైఫ్ ఇస్ ఏ రేడియో. ఓ పాట మేలు కొలిపితే
1: ఇంకో పాట స్ఫూర్తినిస్తుంది.
0: ఓ పాట కనులు తుడిస్తే
1: మరో పాట కాలాన్ని మరిపిస్తుంది.
0: ఓ పాట మనసుకి హత్తుకుంటే
1: ఇంకో పాట మధురానుభూతినిస్తుంది.
0: ఇలా ఎన్ని పాటలు విన్నా ఆనందాన్ని పంచుతూ అందరినీ ఏకం చేసే ఎన్నో కార్యక్రమాలు
1: మీకోసం తీసుకొచ్చింది మీ ఆకాశవాణి విజయవాడ వివిధ భారతి FM
0: 101.3.

0: ట్యూన్ చేసి వింటూ ఎంజాయ్ చేస్తున్నారు వివిధ భారతి ఎఫ్ఎం 101.3 మెగాహెర్ట్స్ పై. నేను మీ ఆర్జే అశోక్. మనమున్నాము కృష్ణా తీరంలో. సూపర్ హిట్ సాంగ్స్ వింటూ పీలింగ్స్ అంటూ పుష్ప 2 మూవీలో నుంచి సూపర్ హిట్ సాంగ్ విని ఎంజాయ్ చేశారు కదా. స్టూడియోలో సమయం 6:10 కావస్తుంది. మరి ఈ సమయంలో మీరు వింటారు ప్రాంతీయ వార్తలు.
1: The early years of life determine how much a child will develop mentally and how far they will progress in life. At our Anganwadis, children grow and develop with proper nutrition, plenty of love, fresh hot meals and learning through play. At the same time, under the Pradhan Mantri Matru Vandana Yojana, the eligible financial assistance is being deposited directly into mothers' bank accounts, ensuring safe motherhood. With the resolve of Hamari Anganwadi, Hamari Zimmedari, the 9th Rashtriya Poshan Maah is being celebrated from 9th September 2026 to 8th October
2: 2026. Desh ke har gareeb, har vyakti tak poshan pahunchana bhi sarkar ki prathmikta hai.
1: Connect with your nearest Anganwadi today because Hamari Anganwadi hai, Hamari Zimmedari.
3: ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు చదువుతున్నది డివి సత్యనారాయణ. ముఖ్యాంశాలు. రాష్ట్రంలో ఆరోగ్య రంగాన్ని మరింత పటిష్టం చేస్తామని ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు తెలిపారు. అమరావతి క్వాంటం బయోవ్యాలీ అభివృద్ధికి ప్రభుత్వ సహకారం ఉంటుందని కేంద్ర మంత్రి జేపీ నడ్డా భరోసానిచ్చారు. రాబోయే స్థానిక సంస్థల ఎన్నికల్లో 34% బీసీ రిజర్వేషన్లను అమలు చేస్తామని మంత్రి ఎస్ సవిత తెలిపారు. అల్పపీడన ప్రభావంతో రాష్ట్రంలోని పలు జిల్లాలలో రాబోయే 24 గంటల్లో మోస్తరు నుండి భారీ వర్షాలు కురిసే అవకాశముందని విపత్తుల నిర్వహణ సంస్థ వెల్లడించింది. రాష్ట్రంలో ఆరోగ్య రంగాన్ని మరింత పటిష్టం చేస్తామని ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు తెలిపారు. విజయవాడలోని డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కళావేదికలో రాష్ట్ర వ్యాప్తంగా 10 క్రిటికల్ కేర్ బ్లాక్లు, 12 ఇంటిగ్రేటెడ్ పబ్లిక్ హెల్త్ ల్యాబొరేటరీలను కేంద్ర ఆరోగ్య శాఖ మంత్రి జేపీ నడ్డాతో కలిసి ముఖ్యమంత్రి వర్చువల్గా ప్రారంభించారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన సభలో చంద్రబాబు నాయుడు మాట్లాడుతూ 500 పడకలతో క్రిటికల్ కేర్ సేవలు అందుబాటులోకి వచ్చాయని, తద్వారా పేద మధ్యతరగతి వర్గాలకు గణనీయంగా ఖర్చు తగ్గుతుందని చెప్పారు. సంజీవని ప్రాజెక్టు ఆరోగ్య రంగంలో కీలక పాత్ర పోషించబోతోందన్నారు. ఆయుష్మాన్ భారత్ పథకంతో చాలా మందికి ప్రయోజనం చేకూరుతోందని, అర్హులైన వారికి 500,000 రూపాయల ఆరోగ్య బీమా వర్తిస్తోందని స్పష్టం చేశారు. 2047 నాటికి ప్రపంచంలోనే భారత్ ప్రథమ స్థానంలో ఉండాలని చంద్రబాబు నాయుడు పేర్కొంటూ

0: రాష్ట్రంలో 24 సిసిబి, 26 ఐపీహెచ్ లాబొరేటరీస్, 14 అర్బన్ ఆయుష్మాన్ ఆరోగ్య మందిరాలు, 1786 రూరల్ ఆరోగ్య మందిరాలకి 1272 కోట్ల రూపాయలు కేంద్రం ఇచ్చారు. ఇది ఒక గేమ్ చేంజర్ గా తయారవుతుంది. ఈ రోజు ఒక్క రోజు 600 కోట్ల రూపాయలతో ఖర్చు పెట్టినటువంటి 24 సిసిబిల్ని కేంద్రం మంజూరు చేయగా ఈ రోజు 10 వరకు ప్రారంభం చేసుకున్నాం.
1: అమరావతి క్వాంటమ్ బయో వ్యాలీ అభివృద్ధికి ప్రభుత్వ సహకారం ఉంటుందని కేంద్ర మంత్రి జేపీ నడ్డా భరోసానిచ్చారు. విజయవాడలో ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడుతో కలిసి రాష్ట వ్యాప్తంగా క్రిటికల్ కేర్ బ్లాకులు, ఇంటిగ్రేటెడ్ పబ్లిక్ హెల్త్ ల్యాబొరేటరీలను ఆయన ప్రారంభించారు. ఈ సందర్భంగా జేపీ నడ్డా మాట్లాడుతూ క్వాంటమ్ బయో వ్యాలీ ఏర్పాటుపై చర్చించేందుకు కేంద్ర సాంకేతిక బృందాన్ని అమరావతికి పంపుతామన్నారు. ఆంధ్రప్రదేశ్లో 1271 కోట్ల రూపాయలతో 24 క్రిటికల్ బ్లాకులు, 25 ఇంటిగ్రేటెడ్ ల్యాబ్లు, 33 ఆయుష్మాన్ ఆరోగ్య మందిరాలు నిర్మించబోతున్నామని వెల్లడించారు. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం అమలు చేస్తోన్న సంజీవని కార్యక్రమం అద్భుతంగా ఉందని కొనియాడారు. వచ్చే 5 ఏళ్లలో 64,000 కోట్ల రూపాయలతో ఆరోగ్య వ్యవస్థలను బలోపేతం చేయబోతున్నామని కేంద్ర మంత్రి స్పష్టం చేస్తూ,
2: This journey of strengthening the health system is not only creating a health infrastructure, it is the strengthening of the architecture of infrastructure of health systems. We have inaugurated the integrated health labs at 12 places and the critical care block at 10 places. And we decided that financially an outlay of 64,180 crores is to be spent in the next 5 years.
1: శ్రీకాకుళం ప్రభుత్వ సర్వజన ఆసుపత్రిలో 23,75,00,000 రూపాయల వ్యయంతో నిర్మించిన 50 పడకల క్రిటికల్ కేర్ బ్లాక్ ను కేంద్ర ఆరోగ్య శాఖ మంత్రి జేపీ నడ్డా, ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ప్రారంభించడం పట్ల కేంద్ర పౌరవిమానయాన శాఖ మంత్రి కింజరాపు రామ్మోహన్ నాయుడు హర్షం వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా ఆయన ఒక వీడియో సందేశాన్ని విడుదల చేశారు. ఈ బ్లాక్ అందుబాటులోకి రావడంతో అత్యవసర క్లిష్ట పరిస్థితుల్లో చికిత్స అందించే ఆసుపత్రి సామర్థ్యం మరింత పెరుగుతుందని చెప్పారు. ప్రాంతీయ వార్తలు వింటున్నారు. రాబోయే స్థానిక సంస్థల ఎన్నికల్లో 34% బీసీ రిజర్వేషన్లను అమలు చేస్తామని బీసీ సంక్షేమ శాఖ మంత్రి ఎస్ సవిత అన్నారు. విజయవాడలోని గొల్లపూడి బీసీ భవన్లో మంత్రి సవిత ఆధ్వర్యంలో బీసీ రక్షణ చట్టంపై ఈరోజు అవగాహన సదస్సు జరిగింది. ఈ సదస్సులో మంత్రి మాట్లాడుతూ, బీసీల ఆత్మగౌరవం కాపాడటం ఎన్డీఏ కూటమి ప్రభుత్వ లక్ష్యమని, బీసీలకు ఆర్థిక, రాజకీయ, సామాజిక గుర్తింపు కూటమి ప్రభుత్వంతోనే సాధ్యమవుతుందన్నారు. ఎన్నికల ముందు ఇచ్చిన హామీని నిలబెట్టుకుంటూ బీసీ రక్షణ చట్టం అమలు చేస్తామని తెలిపారు. బీసీ రక్షణ చట్టాన్ని కోర్టుల్లో నిలబడేలా సిద్దం చేస్తున్నామన్నారు. బీసీలను అన్ని రంగాల్లోనూ అగ్రభాగాన నిలబెడతామని మంత్రి వివరిస్తూ,
3: ఎన్నికల సమయంలో బీసీ రక్షణ చట్టం అమలు పరుస్తానని తెలియజేయటం, మరి దాని మీదుగా 34% రిజర్వేషన్ ని మనం అమలు పరుస్తున్నాం. మరి ఈ రోజు ఏదైతే మేము సూపర్ 6 పథకాలు చెప్పామో అందులో 90% ఈ 26 నెలల్లోనే మరి అమలు పరిచాం. దానితో పాటు మత్స్యకారులకు కావచ్చు, మరి గీత కార్మికులకు కావచ్చు, అంతేకాకుండా వడ్డీ సోదరులకు కావచ్చు, నావీ బ్రాహ్మణులకు కావచ్చు, ఇలా చేనేతలకు కావచ్చు, బీసీలందరికీ వారికి ఎన్నికల సమయంలో ఏమైతే మాట చెప్పామో ఆ మాట నిలబెట్టుకున్న ప్రభుత్వం కూటమి ప్రభుత్వం అన్న విషయం కూడా తెలియదు.
1: అనంతపురం జిల్లాలో 9వ జాతీయ పోషణ మాసోత్సవ కార్యక్రమాలు విస్తృతంగా జరుగుతున్నాయి. ఈరోజు ఉరవకొండ నియోజకవర్గం కూడేరు మండలం శివరాంపేట గ్రామంలో పోషణ మహోత్సవ కార్యక్రమాలు జరిగాయి. అంగన్వాడీ కేంద్రంలో పౌష్టికాహార ప్రాముఖ్యతను తెలియజేస్తూ అవగాహన ర్యాలీ నిర్వహించారు. ఈ సందర్భంగా ఉరవకొండ స్త్రీ శిశు సంక్షేమ శాఖ సీడీపీఓ శ్రీదేవి మాట్లాడుతూ, మాసోత్సవాల్లో భాగంగా కేంద్ర ప్రభుత్వం ద్వారా అమలవుతున్న పోషణ్ అభియాన్ పథకంపై ప్రజలకు అవగాహన కల్పిస్తున్నామని చెప్పారు. గణేష్ ఉత్సవాల సందర్భంగా ఎలాంటి అవాంఛనీయ ఘటనలు చోటు చేసుకోకుండా ముందస్తు జాగ్రత్తలు తీసుకోవాలని ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర హోంమంత్రి వంగల్పూడి అనిత పోలీసులకు దిశానిర్దేశం చేశారు. పలు జిల్లాల ఎస్పీలతో హోంమంత్రి అనిత సచివాలయంలో టెలికాన్ఫరెన్స్ ద్వారా ఈరోజు సమీక్షా సమావేశం నిర్వహించారు. గణేష్ ఉత్సవాల నిర్వహణపై అధికారులకు కీలక సూచనలు చేశారు. ఈ ఉత్సవాల అనుమతుల కోసం అమలు చేస్తున్న సింగిల్ విండో విధానంపై ఉత్సవ కమిటీలకు, ప్రజలకు అవగాహన కల్పించాలని ఆదేశించారు. శాంతి భద్రతలకు ఎలాంటి విఘాతం కలగకుండా పోలీసు అధికారులు అప్రమత్తంగా ఉండాలని హోంమంత్రి ఆదేశించారు. తిరుమల శ్రీవారి ఆర్జిత సేవా టికెట్ల డిసెంబర్ నెల కోటాను సెప్టెంబర్ 19వ తేదీన ఆన్లైన్లో విడుదల చేయనున్నట్లు టిటిడి ఈరోజు ఒక ప్రకటనలో పేర్కొంది. కళ్యాణోత్సవం, ఊంజల్ సేవ, ఆర్జిత బ్రహ్మోత్సవం, సహస్ర దీపాలంకార సేవ టికెట్లను 22వ తేదీ ఉదయం 10

0: గంటలకు, వర్చువల్ సేవలు వాటి దర్శన స్లాట్లకు సంబంధించిన కోటాను మధ్యాహ్నం 3 గంటలకు, అంగప్రదక్షిణ టోకెన్ల కోటాను 23వ తేదీ ఉదయం 10 గంటలకు, శ్రీవాణి ట్రస్ట్ దర్శన టికెట్ల కోటాను ఉదయం 11 గంటలకు ఆన్లైన్లో విడుదల చేయనున్నట్లు టీటీడీ వెల్లడించింది. అలాగే వయోవృద్ధులు, దివ్యాంగులు, దీర్ఘకాలిక వ్యాధులున్న వారి కోటాను 23న మధ్యాహ్నం 3 గంటలకు, ప్రత్యేక ప్రవేశ దర్శన టికెట్ల కోటాను 24న ఉదయం 10 గంటలకు, తిరుమల తిరుపతిలలో గదుల కోటాను మధ్యాహ్నం 3 గంటలకు ఆన్లైన్లో విడుదల చేస్తామని టీటీడీ ఆ ప్రకటనలో పేర్కొంది. వాతావరణం. దక్షిణ ఛత్తీస్గఢ్, దాని పరిసర ప్రాంతంలో అల్పపీడనం కొనసాగుతోందని ఆంధ్రప్రదేశ్ రాష్ట విపత్తుల నిర్వహణ సంస్థ ఎండీ ప్రఖర్ జైన్ ఈరోజు తెలిపారు. ఈ అల్పపీడనం రాబోయే ఇరవై నాలుగు గంటల్లో విదర్భ మీదుగా పశ్చిమ వాయువ్య దిశగా కదిలే అవకాశముందని వెల్లడించారు. దీని ప్రభావంతో ఆంధ్రప్రదేశ్లోని పలు జిల్లాలలో పిడుగులతో కూడిన మోస్తరు నుంచి భారీ వర్షాలు పడే అవకాశముందని చెప్పారు. అల్లూరి సీతారామరాజు జిల్లా, పోలవరం, అనకాపల్లి, కాకినాడ, తూర్పుగోదావరి జిల్లాల్లో అక్కడక్కడా మోస్తరు నుంచి భారీ వర్షాలు కురుస్తాయని, కోనసీమ, పశ్చిమ గోదావరి, ఏలూరు, ఎన్టీఆర్, కృష్ణా జిల్లాలలో పలుచోట్ల మోస్తరు నుంచి భారీ వర్షాలు పడతాయని వివరించారు. పల్నాడు, గుంటూరు, బాపట్ల, ప్రకాశం, మార్కాపురం జిల్లాలలో మోస్తరు నుంచి భారీ వర్షాలు కురిసే అవకాశముందని తెలిపారు. చిన్నారుల ఆరోగ్యంపై ప్రత్యేక శ్రద్ద వహించాలని రాష్ట్రీయ బాల స్వాస్థ్య కార్యక్రమం పార్వతీపురం మన్యం జిల్లాధికారి డాక్టర్ టి జగన్మోహన్ రావు సూచించారు. పార్వతీపురం పట్టణం పన్నెండవ వార్డు పరిధిలోని అంగన్వాడీ కేంద్రంలో ఈరోజు నిర్వహించిన టీకా కార్యక్రమాన్ని ఆయన పరిశీలించారు. టీకా కార్డుల్లో గడువు తేదీలను పరిశీలించి తదుపరి టీకా వేయాల్సిన తేదీలను పిల్లల తల్లులకు తెలియజేసి నమోదు చేయాలని వైద్య సిబ్బందికి సూచించారు. ప్రాంతీయ వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. రాష్ట్రంలో ఆరోగ్య రంగాన్ని మరింత పటిష్టం చేస్తామని ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు తెలిపారు. అమరావతి క్వాంటం బయో వ్యాలీ అభివృద్దికి ప్రభుత్వ సహకారం ఉంటుందని కేంద్ర మంత్రి జేపీ నడ్డా భరోసానిచ్చారు. రాబోయే స్థానిక సంస్థల ఎన్నికల్లో 34% బీసీ రిజర్వేషన్లను అమలు చేస్తామని మంత్రి ఎస్ సవిత తెలిపారు. అల్పపీడన ప్రభావంతో రాష్ట్రంలోని పలు జిల్లాల్లో రాబోయే 24 గంటల్లో మోస్తరు నుండి భారీ వర్షాలు కురిసే అవకాశముందని విపత్తుల నిర్వహణ సంస్థ తెలియజేసింది. ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు ఇంతటితో సమాప్తం.
1: ఇంతవరకు ప్రాంతీయ వార్తలు విన్నారు.
2: వింటున్నారు వివిధ భారతి FM 101.3.

ట్యూన్ చేసి వింటూ ఎంజాయ్ చేస్తున్నారు వివిధ భారతి ఎఫ్ఎం 101.3 మెగాహెర్ట్స్ పై. నేను మీ ఆర్జే అశోక్. మనమున్నాము కృష్ణా తీరంలో. సూపర్ హిట్ సాంగ్స్ వింటూ తండేల్ మూవీలో నుంచి బుజ్జితల్లి అంటూ వస్తున్న సూపర్ హిట్ సాంగ్ మీ అందరి కోసం వింటూ ఎంజాయ్ చేసేయండి.

0: తెలుగు పాట అంటే అమృతం తాగినంత అనుభూతి మన తెలుగు వారికి.
1: పాట ఆస్వాదన ఎప్పుడూ అమృతమే.
2: అందమైన పదాలతో అద్దిన అలంకారం పాట.
1: చక్కని ఛందస్సుతో దిద్దిన చమత్కారం పాట.
0: భాష గొప్పతనం తెలిపే సాహిత్యపు సంతకం.
2: కవుల కలం నుంచి జాలువారి సంగీత ప్రియుల మధ్యలో సుస్థిర స్థానాన్ని సంపాదించుకున్న పాటలు.
0: అలనాటి ఆణిముత్యాలు, మరపురాని గీతాలు.
2: తెలుగు పాటలోని మాధుర్యాన్ని ఆస్వాదించడానికి
0: సంగీత ప్రియుల్ని రారమ్మంటున్న కార్యక్రమం.
1: మధుర స్వరాలు ఓన్లీ ఆన్ ఆకాశవాణి వివిధ భారతి 101.3 ఫైవ్.

ట్యూన్ చేసి వింటూ ఎంజాయ్ చేస్తున్నారు వివిధ భారతి ఎఫ్ఎం 101.3 మెగాహెర్ట్స్ పై. నేను మీ అజయ్ అశోక్. మనము నమ్ము కృష్ణ తీరంలో సూపర్ హిట్ సాంగ్స్ వింటూ ఇడ్లీ కొట్టు మూవీలో నుంచి సూపర్ హిట్ సాంగ్ విని ఎంజాయ్ చేశారు కదా, భర్త మహాశైలు మూవీలో నుంచి ఈ సూపర్ హిట్ సాంగ్ వచ్చేస్తుంది వింటూ ఎంజాయ్ చేసేయండి.

ట్యూన్ చేసి వింటూ ఎంజాయ్ చేస్తున్నారు వివిధ భారతి ఎఫ్ఎం 101.3 మెగాహెర్ట్స్ పై. నేను మీ ఆర్జే అశోక్. మనమున్నాము కృష్ణా తీరంలో సూపర్ హిట్ సాంగ్స్ వింటూ, అలాగే ఆంధ్రప్రదేశ్ హిస్టరీ గురించి తెలుసుకుంటూ, మరి శాతవాహనుల గురించి తెలుసుకుంటూ ఉన్నాం కదా. మరి శాతవాహనుల వంశాన్ని స్థాపించిన వారెవరు? ఎస్, మరి ప్రతి వంశానికి ఒక వంశాన్ని స్థాపించిన వారు ఉంటారు కదా. మరి అలాగే శాతవాహనుల వంశాన్ని స్థాపకుడు ఎవరు తెలుసుకునే ముందు సూపర్ హిట్ సాంగ్ వచ్చేస్తుంది. లెనిన్ మూవీలో నుంచి వింటూ ఎంజాయ్ చేసేయండి.

సూపర్ హిట్ సాంగ్ విన్నాం లెనిన్ మూవీలో నుంచి. మరి మనమున్నాము కృష్ణా తీరంలో, తెలుసుకుంటున్నాము ఆంధ్రప్రదేశ్ హిస్టరీ గురించి. మరి శాతవాహనుల వంశ స్థాపకుడు ఎవరు అంటే సిముకుడు అన్నమాట. మరి శాతవాహనులను మరో పేరుతో ఏమని పిలుస్తారు? ఎస్, శాతవాహనులను మరో పేరుతో ఇంకేమని పిలుస్తారు తెలుసుకోవాలంటే సూపర్ హిట్ సాంగ్ వచ్చేస్తుంది. చెన్నై లవ్ స్టోరీ మూవీలో నుంచి వింటూ ఎంజాయ్ చేసేయండి.

సూపర్ హిట్ సాంగ్ విని ఎంజాయ్ చేశారు కదా. చెన్నై లవ్ స్టోరీ మూవీలో నుంచి మరి శాతవాహనులను మరో పేరుతో ఏమని పిలుస్తారు అంటే ఆంధ్రులు లేదా ఆంధ్ర బ్రిజులు అని పిలుస్తారు. మరి శాతవాహనుల పాలన సుమారుగా ఏ కాలంలో కొనసాగింది? శాతవాహనుల పాలన సుమారుగా ఏ కాలంలో కొనసాగిందో తెలియాలంటే సూపర్ హిట్ సాంగ్ వచ్చేసింది. పెద్ద మూవీల నుంచి వింటూ ఎంజాయ్ చేసేయండి.

సూపర్ హిట్ సాంగ్ విని ఎంజాయ్ చేస్తున్నాము. ఏ శాతవాహనుల కాలం ఎప్పుడు అంటే క్రీస్తు పూర్వ 2వ శతాబ్దం నుంచి క్రీస్తు శకం 3వ శతాబ్దం వరకు దక్షిణ భారతదేశం, ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్ మరియు మహారాష్ట్ర చరిత్రలో ఒక స్వర్ణయుగంగా నిలిచిందనమాట. మరి కృష్ణా తీరంలో సూపర్ హిట్ సాంగ్స్ విని ఎంజాయ్ చేశారు కదా, మరి ఆంధ్రప్రదేశ్ చరిత్ర గురించి తెలుసుకొని ఎంజాయ్ చేశారు కాబట్టి స్టూడియోలో సమయం 7 గంటలు అవుతుంది. వింటారు ఎఫ్ఎం న్యూస్ హెడ్లైన్స్.

0: వివిధ భారతి ఎఫ్ఎం న్యూస్ హెడ్లైన్స్.
1: వివిధ భారతి ఎఫ్ఎం వార్తల ముఖ్యాంశాలతో ఇందిర. ఢిల్లీలో జరుగుతున్న 18వ బ్రిక్స్ సదస్సు సందర్భంగా భారత ప్రధాని నరేంద్ర మోదీ ప్రపంచ దేశాల నాయకులతో వరుస ద్వైపాక్షిక సమావేశాల్లో పాల్గొంటున్నారు. మలేషియా, ఇథియోపియా, వియత్నాం, యుఏఈ, ఇరాన్, చైనా అగ్రనేతలతో ప్రధాని మోదీ వరుస సమావేశాలు జరుపుతున్నారు. రాష్ట్రంలో వైద్యానికి సంబంధించిన మౌలిక వసతులను మరింత బలోపేతం చేసే దిశగా కూటమి ప్రభుత్వం కీలక ముందడుగు వేసింది. రాష్ట వ్యాప్తంగా 10 క్రిటికల్ కేర్ బ్లాకులు, 12 ఇంటిగ్రేటెడ్ పబ్లిక్ హెల్త్ ల్యాబొరేటరీలను కేంద్ర ఆరోగ్య శాఖ మంత్రి జేపీ నడ్డా వర్చువల్గా ప్రారంభించారు. క్వాంటం బయో వ్యాలీ అభివృద్దికి కేంద్ర ప్రభుత్వం నుంచి సహకారం ఉంటుందని కేంద్ర ఆరోగ్య శాఖ మంత్రి నడ్డా స్పష్టం చేశారు. అమరావతిలో క్వాంటం బయో వ్యాలీ ఏర్పాటు చేయాలని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఆలోచనను ప్రశంసించారు. గణేష్ ఉత్సవాల సందర్భంగా ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు చోటు చేసుకోకుండా ముందస్తు జాగ్రత్తలు తీసుకోవాలని హోంమంత్రి వంగల్పూడి అనిత పోలీసులకు దిశానిర్దేశం చేశారు. చీరాల ప్రభుత్వ ఏరియా ఆసుపత్రిలో 40 లక్షల రూపాయల వ్యయంతో నూతనంగా నిర్మించిన ఇంటిగ్రేటెడ్ పబ్లిక్ హెల్త్ ల్యాబొరేటరీని కేంద్ర కుటుంబ సంక్షేమ వైద్య ఆరోగ్య శాఖ మంత్రి జగత్ ప్రకాష్ నడ్డా ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడుతో కలిసి వర్చువల్ విధానంలో విజయవాడ నుంచి ఈరోజు శిలాఫలకాన్ని ఆవిష్కరించారు. ఒంగోలు నగర ఖ్యాతిని, చరిత్రను ప్రజలకు తెలియజేసే విధంగా ఒంగోలు నగరపాలక సంస్థ 150 సంవత్సరాల వేడుకలను ఘనంగా నిర్వహించనున్నామని ప్రకాశం జిల్లా కలెక్టర్, ఒంగోలు నగరపాలక సంస్థ ప్రత్యేక అధికారి పి రాజాబాబు అన్నారు. ఒంగోలు నగరపాలక సంస్థ ఏర్పడి 150 సంవత్సరాలు పూర్తయిన సందర్భంగా నిర్వహించే కార్యక్రమాల గురించి ఈరోజు ఒంగోలు కలెక్టర్ కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో వెల్లడించారు. జూనియర్ ఆసియా కప్లో భారత మహిళా హాకీ జట్టు ఫైనల్కు వెళ్లింది. సెమీఫైనల్

0: స్టూడియోలో సమయం 7:05. ఈ సమయంలో మీరు వింటారు తెలుగులో వార్తలు.
1: ఆకాశవాణి జాతీయ వార్తలు చదువుతున్నది కిడాంబి కృష్ణవేణి. ముందుగా ముఖ్యాంశాలు. ప్రపంచంలో కొనసాగుతున్న ఘర్షణలు, ప్రపంచవ్యాప్తంగా నెలకొన్న ఉద్రిక్తతలపై బ్రిక్స్ దేశాలు తీవ్ర ఆందోళన వ్యక్తం చేశాయి. ప్రజా ఆరోగ్యాన్ని పరిరక్షించడం జాతీయ భద్రతకు అత్యంత అవసరమని కేంద్ర ఆరోగ్య శాఖ మంత్రి జేపీ నడ్డా స్పష్టం చేశారు. ఫారిన్ కరెన్సీ, నాన్ రెసిడెంట్, ఇతర పథకాల ద్వారా వచ్చే నిధుల ప్రవాహం బలంగా ఉందని ఆర్బీఐ గవర్నర్ సంజయ్ మల్హోత్రా తెలిపారు. ఛత్తీస్గఢ్లో నిర్మించిన 1.85 కిలోమీటర్ల పొడవైన స్టీల్ స్లాగ్ రోడ్ గిన్నిస్ వరల్డ్ రికార్డు సాధించింది. వార్తల్లోని వివరాలు. ప్రపంచంలో కొనసాగుతున్న ఘర్షణలు, ప్రపంచవ్యాప్తంగా నెలకొన్న ఉద్రిక్తతలపై బ్రిక్స్ దేశాలు తీవ్ర ఆందోళన వ్యక్తం చేశాయి. న్యూఢిల్లీలోని భారత మండపంలో జరుగుతున్న బ్రిక్స్ సదస్సు 2026 మొదటి రోజున న్యూఢిల్లీ డిక్లరేషన్ను సభ్య దేశాలు ఏకగ్రీవంగా ఆమోదించాయి. సుస్థిర అభివృద్ది, పేదరికం, ఆకలి నిర్మూలన, వాతావరణ మార్పులు వంటి అంశాలపై అన్ని దేశాల అభిప్రాయాలు గౌరవిస్తూ బహుళపక్ష విధానంతో ముందుకు సాగాలని నిర్ణయించాయి. ముగింపు ప్రసంగంలో ప్రధానమంత్రి నరేంద్రమోదీ మాట్లాడుతూ, న్యూఢిల్లీ డిక్లరేషన్ సభ్యదేశాల ఉమ్మడి సంకల్పానికి స్పష్టమైన దిశానిర్దేశం చేసిందని, ఈ తీర్మానాలను ఆచరణలోకి తేవాల్సిన బాధ్యత అందరిపైనా ఉందన్నారు.
2: బ్రిక్స్ న్యూ ఢిల్లీ డిక్లరేషన్ 2026 का డ్రాఫ్ట్ ప్రస్తుత है. इसमें हमारी चर्चाओं का सार प्रमुख वैश्विक और क्षेत्रीय विषयों पर हमारे दृष्टिकोण शामिल है. साथ ही ब्रिक्स कोऑपरेशन को और सुदृढ़ करने की प्राथमिकताएं समाहित है. मैं डिक्लेरेशन को एडॉप्ट करने का प्रस्ताव रखता हूं. किसी सदस्य की ओर से आपत्ति व्यक्त नहीं की गई है. न्यू दिल्ली डिक्लेरेशन 2026 को सर्वसम्मति से एडॉप्ट किया जाता है.
1: పశ్చిమాసియాలో పెరుగుతున్న ఉద్రిక్తతలపై బ్రిక్స్ తీవ్ర ఆందోళన వ్యక్తం చేస్తూ శాంతి స్థాపనకు దౌత్యపరమైన చర్చలు జరపాలంటూ పిలుపునిచ్చింది. గాజాలో తక్షణ కాల్పుల విరమణతో పాటు అడ్డంకులు లేని మానవతా సాయం అందించాలని, పాలస్తీనా హక్కులకు మద్దతు ఇస్తున్నట్లు పునరుద్ఘాటించారు. రాబోయే 20 ఏళ్ల కోసం నూతన ప్రణాళికతో ముందుకు వెళ్లాలని, నావికుల అత్యవసర సహాయం కోసం ప్రత్యేక నెట్వర్క్ ఏర్పాటు చేయాలని కోరారు. ఐక్యరాజ్య సమితి భద్రతా మండలి సంస్కరణలను ఎంతమాత్రమో ఆలస్యం చేయలేమని, గ్లోబల్ సౌత్ దేశాలకు నిర్ణయాధికారంలో సరైన ప్రాతినిధ్యం దక్కాలన్నారు.
2: అబ్ సమయ హై కి హమ్ బ్రిక్స్ మే హమారీ ఏక్తా ఔర్ సహమతి కో వైశ్విక్ మంచ్ పర్ ఠోస్ పరిణామో మే బదలే. అగలే 20 వర్షో కే లియే హమే ఏక్ నయే ఔర్ అంబిషియస్ ఎజెండా పర్ కామ్ కర్నా హోగా. ఇస్కీ శురువాత్ హమే అప్నే ఖుద్ కే వర్కింగ్ సిస్టమ్ సే కర్నీ హోగీ. బ్రిక్స్ కి అధ్యక్షతా హర్ వర్ష బదల్తీ హై కింతు ఇస్కీ వజహ సే హమారా ఇన్స్టిట్యూషనల్ మొమెంటమ్.

0: నహీ రుక్నా చాహియే.
1: ప్రజా ఆరోగ్యాన్ని పరిరక్షించడం జాతీయ భద్రతకు అత్యంత అవసరమని కేంద్ర ఆరోగ్య శాఖ మంత్రి జేపీ నడ్డా స్పష్టం చేశారు. ఆంధ్రప్రదేశ్లో 10 క్రిటికల్ కేర్ బ్లాక్లు, 12 సమగ్ర ప్రజారోగ్య ప్రయోగశాలలను ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు, రాష్ట ఆరోగ్య శాఖ మంత్రి సత్యకుమార్ యాదవ్ సమక్షంలో ఆయన ప్రారంభించారు. ఈ నూతన వసతులు అత్యవసర వైద్య సంరక్షణ అందించడంలోనూ, వ్యాధి సంకేతాలను ముందస్తుగా గుర్తించడంలో రాష్ట సామర్థ్యాన్ని మరింత బలోపేతం చేస్తాయని ఈ సందర్భంగా నడ్డా పేర్కొన్నారు. సాధారణ వైద్య సేవలకు ఎలాంటి అంతరాయం కలగకుండా అత్యవసర ఆరోగ్య పరిస్థితులను ఎదుర్కొనే మౌలిక వసతుల అవసరాన్ని కోవిడ్-19 మహమ్మారి గుర్తు చేసిందన్నారు. ఈ లక్ష్యంతోనే ప్రధానమంత్రి ఆయుష్మాన్ భారత్ హెల్త్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ మిషన్ను ప్రారంభించినట్లు మంత్రి తెలిపారు. ఈ పథకం కింద దేశవ్యాప్తంగా 631 క్రిటికల్ కేర్ బ్లాకులను మంజూరు చేసినట్లుగా వెల్లడించారు.
2: This pandemic was converted into an opportunity. And keeping that factor in mind, Pradhan Mantri Ayushman Bharat Health Infrastructure Mission was undertaken in 2021. And we decided that financially an outlay of 64,180 crores is to be spent in the next 5 years only to strengthen the health infrastructure to get ready for any type of pandemics which can come at any time.
1: యురేషియన్ ఎకనామిక్ యూనియన్ అధ్యకులు, కజకిస్తాన్ అధ్యకులు కాసిం జోమార్ట్ తోకాయేవ్ బ్రిక్స్ సదస్సులో పాల్గొనేందుకు ఈ మధ్యాహ్నం న్యూఢిల్లీ చేరుకున్నారు. విమానాశ్రయంలో ఆయనకు కేంద్ర విద్యారంగ సహాయ మంత్రి సుకాంతా మజుందార్ స్వాగతం పలికారు. బలమైన సాంస్కృతిక ప్రజా సంబంధాల పునాదిగా భారత్ కజకిస్తాన్ల మధ్య వ్యూహాత్మక భాగస్వామ్యం కొనసాగుతోంది. ఫారిన్ కరెన్సీ, నాన్ రెసిడెంట్, ఇతర పథకాల ద్వారా వచ్చే నిధుల ప్రవాహం చాలా బలంగా ఉందని రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా గవర్నర్ సంజయ్ మల్హోత్రా తెలిపారు. ముఖాముఖి కార్యక్రమంలో ఆర్బీఐ గవర్నర్ మాట్లాడుతూ, ఈ నిధుల ప్రవాహం భారతదేశ స్థూల ఆర్థిక మౌలిక అంశాలపై ఉన్న నమ్మకాన్ని ప్రతిబింబిస్తుందని, తక్కువ వ్యవధిలోనే విదేశీ మూలధనాన్ని ఆకర్షించే సామర్థ్యాన్ని చాటి చెబుతోందని అన్నారు. పెరుగుతున్న వృద్ధి మధ్య కరెన్సీ చలామణి, ఫోరెక్స్ జోక్యం, బ్యాంకుల రిజర్వ్ అవసరాల ద్వారా కొంత మిగులు ద్రవ్యతను కాలక్రమేణా ఉపసంహరించుకోవడం జరుగుతుందని తెలిపారు. పశ్చిమాసియాలో కొనసాగుతున్న సంక్షోభం కారణంగా ముడిచమురు ధరలు పెరుగుతున్న నేపథ్యంలో ద్రవ్యోల్బణ పరపతి విధాన కమిటీ వచ్చే నెలలో జరిగే సమావేశంలో ఆర్థిక వృద్ది, ద్రవ్యోల్బణ పరిస్థితులను పునః పరిశీలిస్తుందని ఆర్బీఐ గవర్నర్ తెలిపారు. భారత కేంద్ర వాణిజ్య పరిశ్రమల శాఖ మంత్రి పీయూష్ గోయల్ న్యూఢిల్లీలో మలేషియా పెట్టుబడులు, వాణిజ్య శాఖ మంత్రి దాతోక్ సెరి జోహారి అబ్దుల్ ఝానీతో ద్వైపాక్షిక సమావేశం నిర్వహించారు. ఈ సమావేశంలో భారత్ మలేషియా ఆర్థిక భాగస్వామ్యాన్ని సమీక్షించినట్లు, రెండు దేశాల మధ్య ద్వైపాక్షిక వాణిజ్యం, పెట్టుబడులను పెంచడం, మార్కెట్ సదుపాయాలను మెరుగుపరచడం వంటి అంశాలపై చర్చించినట్లు పీయూష్ గోయల్ సోషల్ మీడియా వేదికగా వెల్లడించారు. ఛత్తీస్గఢ్లోని రాయ్గఢ్లో 1.85 కిలోమీటర్ల పొడవైన ప్రపంచంలోని అతిపెద్ద స్టీల్ స్లాగ్ రోడ్ నిర్మాణంతో భారత్ గిన్నిస్ వరల్డ్ రికార్డ్ సాధించింది. న్యూఢిల్లీలో జరిగిన గిన్నిస్ వరల్డ్ రికార్డ్ ప్రధానోత్సవంలో సైన్స్ అండ్ టెక్నాలజీ శాఖ మంత్రి డాక్టర్ జితేంద్ర సింగ్ మాట్లాడుతూ, ఉక్కు ఉత్పత్తిలో ఉప ఉత్పత్తిగా వచ్చే స్లాగ్ను రోడ్డు నిర్మాణానికి ఉపయోగించే స్వదేశీ సాంకేతికతకు ఇది నిదర్శనమని చెప్పారు. ఈ సాంకేతికత ద్వారా రోడ్డు నిర్మాణ వ్యయం దాదాపుగా 40% తగ్గుతుందని, సాంప్రదాయ రోడ్ల కంటే 4 రెట్లు మన్నికను కూడా ఇస్తుందన్నారు. సీఎస్ఐఆర్ సెంట్రల్ రోడ్ రీసెర్చ్ ఇన్స్టిట్యూట్ భాగస్వామ్యంతో దీనిని అభివృద్ది చేసిందని తెలిపారు. పర్యావరణ వ్యర్థాల నుంచి సంపదను సృష్టించే ప్రభుత్వ ప్రాధాన్యతలకు ఇది అద్దం పడుతోందని, దాదాపుగా 15 ఏళ్ల వరకు రిపేర్లు అవసరం ఉండవని ఆయన స్పష్టం చేశారు. న్యూఢిల్లీలో ఇన్స్టిట్యూట్ ఆఫ్ చార్టర్డ్ అకౌంటెంట్స్ ఆఫ్ ఇండియా ఈ రోజు నిర్వహించిన కాన్వకేషన్ వేడుకల్లో కేంద్ర న్యాయశాఖ మంత్రి అర్జున్ రామ్ మేఘ్వాల్ పాల్గొన్నారు. దేశవ్యాప్తంగా 23 కేంద్రాల్లో జరిగిన ఈ కార్యక్రమంలో అర్హత సాధించిన కొత్త సీఏలకు ఆయన మెంబర్షిప్ సర్టిఫికేట్లను ప్రదానం చేశారు. యూదుల నూతన సంవత్సరం రోష్ హషానా సందర్భంగా ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఇజ్రాయెల్ ప్రధాని బెంజమిన్ నెతన్యాహుతో పాటు ఇజ్రాయెల్ ప్రజలకు, ప్రపంచవ్యాప్తంగా ఉన్న యూదు సమాజానికి శుభాకాంక్షలు తెలిపారు. ఈ నూతన సంవత్సరం అందరి జీవితాల్లో శాంతి, ఆయురారోగ్యాలు, ప్రగతిని తీసుకురావాలని ఆకాంక్షిస్తూ సోషల్ మీడియా వేదికగా సందేశాన్ని పంచుకున్నారు. పంజాబ్లోని ఫిరోజ్పూర్లోని సారాగఢీ పోరాట స్మారక చిహ్నం వద్ద అమరవీరులైన సైనికులకు ఈరోజు ఘనంగా నివాళులర్పించారు. అమృత్సర్లోని సారాగఢీ గురుద్వారాలో అఖండ్ పాఠ్ సాహిబ్ భోగ్ నిర్వహించగా, ఫిరోజ్పూర్లో జరిగిన రాష్టస్థాయి కార్యక్రమంలో

0: పంజాబ్ మంత్రి గుర్మీత్ సింగ్ ఖుదియాన్ అమరవీర్ల కుటుంబ సభ్యులను సన్మానించారు. భారత్ ఆఫ్ఘనిస్తాన్ మధ్య టీ20 మ్యాచ్ల సిరీస్ రేపు ఢిల్లీలోని అరుణ్ జైట్లీ స్టేడియంలో ప్రారంభం కానుంది. ఈ సిరీస్లోని 3 మ్యాచ్లు ఇదే వేదికపై జరగనున్నాయి. ఆఫ్ఘనిస్తాన్తో జరిగిన గత 9 టీ20 మ్యాచ్ల్లో భారత్ 8 విజయం సాధించగా ఒక మ్యాచ్ ఫలితం తేలలేదు. ఇంగ్లాండ్ ఐర్లాండ్ పర్యటనలో ఓటముల తర్వాత ఈసారి జరిగే టీ20లో తిరిగి పుంజుకోవాలని భారత జట్టు భావిస్తోంది. బలూచిస్తాన్లో ప్రభుత్వం సైన్యం చేపడుతున్న అణచివేత చర్యలను పాకిస్తాన్లోని మానవ హక్కుల సంస్థ తీవ్రంగా నిరసించింది. మస్తుంగ్ జిల్లాతో పాటు ఇతర ప్రాంతాలలో పౌరుల మృతదేహాలు లభించడం, ఉపాధినిచ్చే పండ్ల తోటలను ధ్వంసం చేయడం వంటి చర్యలు అక్కడి ప్రజల జీవనోపాధిని దెబ్బతీస్తున్నాయంటూ పేర్కొంది. హర్యానా రాష్టంలో సాంకేతిక విద్యా ప్రమాణాలు, విద్యార్థుల నైపుణ్యాలను పెంపొందించేందుకు హర్యానా సాంకేతిక విద్యాశాఖ ఐఐటి రూపర్తో అవగాహన ఒప్పందం కుదుర్చుకుంది. ముఖ్యమంత్రి నయాబ్ సింగ్ సైని సమక్షంలో ఈ ఒప్పందం జరిగింది. ప్రపంచంలో కొనసాగుతున్న ఘర్షణలు, ప్రపంచవ్యాప్తంగా నెలకొన్న ఉద్రిక్తతలపై బ్రిక్స్ దేశాలు తీవ్ర ఆందోళన వ్యక్తం చేశాయి. ప్రజారోగ్యాన్ని పరిరక్షించడం జాతీయ భద్రతకు అత్యంత అవసరమని కేంద్ర ఆరోగ్య శాఖ మంత్రి జేపీ నడ్డా స్పష్టం చేశారు. ఫారిన్ కరెన్సీ, నాన్ రెసిడెంట్, ఇతర పథకాల ద్వారా వచ్చే నిధుల ప్రవాహం బలంగా ఉందని ఆర్బీఐ గవర్నర్ సంజయ్ మల్హోత్రా తెలిపారు. ఛత్తీస్గఢ్లో నిర్మించిన 1.85 కిలోమీటర్ల పొడవైన స్టీల్ స్లాగ్ రోడ్ గిన్నిస్ వరల్డ్ రికార్డు సాధించింది. ఆకాశవాణి వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి రేపు ఉదయం 6:45 ప్రసారమయ్యే ప్రాంతీయ భాషల్లో కలుద్దాం.
1: ఇంతవరకు తెలుగులో వార్తలు విన్నారు.
2: వింటున్నారు వివిధ భారతి ఎఫ్ఎం 101.3.
1: ట్యూన్ చేసి వింటూ ఎంజాయ్ చేస్తున్నారు వివిధ భారతి ఎఫ్ఎం 101.3 మెగాహెడ్స్ పై. నేను మీ ఆర్జే అశోక్. మనమున్నాము మనసును మనసై అంటూ మనసుకు నచ్చిన సాంగ్స్ వింటూ. సాహో మూవీల నుంచి బేబీ వాంట్ యు టెల్ మీ అంటూ వస్తున్న సూపర్ హిట్ సాంగ్ మీ అందరి కోసం వింటూ ఎంజాయ్ చేసేయండి.

సాహో మూవీలో నుంచి సూపర్ హిట్ సాంగ్ విని ఎంజాయ్ చేసాం కదా. ఎస్, మరి మనమున్నాము మనసున మనసాయిలో. ఈరోజు ఎస్ఎంఎస్ క్వశ్చన్ ఏంటి అంటే, ఊరు మనకు చాలా ఇచ్చింది, మనం కూడా తిరిగి ఇవ్వాలి. ఎస్, ఊరు మనకు చాలా ఇచ్చింది, మనం కూడా తిరిగి ఇవ్వాలి. ఈ మూవీ నేమ్ ఏంటి? ఆప్షన్స్ ఇచ్చేస్తున్నాను. ఆప్షన్ ఏ శ్రీమంతుడు, ఆప్షన్ బి సరైనోడు. ఊరు గురించి మరి చాలా మూవీస్ వచ్చాయి, చాలా డైలాగ్స్ వచ్చాయి కదా. అందులో ఆప్షన్ ఏనా బీనా అని చెప్పేసి 8662488814కి వాట్సాప్ మెసేజ్ చేసేయండి. సూపర్ హిట్ సాంగ్ వచ్చేస్తుంది హిట్ 2 మూవీలో నుంచి, వింటూ ఎంజాయ్ చేసేయండి.

ట్యూన్ చేసి వింటూ ఎంజాయ్ చేస్తున్నారు వివిధ భారతి ఎఫ్ఎం 101.3 మెగాహెడ్స్ పై. నేను మీ ఆర్జే అశోక్. మనము నమ్ము మనసును మనసై అంటూ మనసుకు నచ్చిన సాంగ్స్ వింటూ మరి మనకెవరెవరు మెసేజ్లు పంపించేసారో చూద్దాం. ఊరు మనకు చాలా ఇచ్చింది, మనం కూడా తిరిగి ఇవ్వాలి. ఈ మూవీ నేమ్ ఏంటి? ఆప్షన్ ఏ శ్రీమంతుడు, ఆప్షన్ బి సరైనోడు. మరి మనకెవరెవరు మెసేజ్లు పంపించేశారు? భాస్కర్ పెడన, హాయ్ గుడ్ ఈవినింగ్, కరెక్ట్ ఆన్సర్. కానూరు నుంచి తాతారావు, హాయ్, కరెక్ట్ ఆన్సర్ పంపించేశారు. నిజామాబాద్ ఉమెన్ నుంచి మొహమ్మద్ జైనుద్దీన్, స్నేహాబాను జైనుద్దీన్, హాయ్, కరెక్ట్ ఆన్సర్ పంపించేశారు. ముసిపేట మహబూబ్ నగర్ జిల్లా, ఎం నరేష్, మెర్సీ, విజయ, రోజా, శిరీష, ఓంకార్, లక్ష్మీ, నరసింహ, యాదవ్జీ, సక్కుబాయ్, హాయ్ అందరికీ. ఆప్షన్ కరెక్ట్ ఆన్సర్ పంపించేశారు. ఎమ్మిగర్ను నుంచి గడిగే శ్రీనివాసులు, హాయ్ గుడ్ ఈవినింగ్, కరెక్ట్ ఆన్సర్. అనంతపురం నుంచి అనురాధ, హాయ్ గుడ్ ఈవినింగ్, కరెక్ట్ ఆన్సర్. మంగళగిరి జయలక్ష్మి, హాయ్ గుడ్ ఈవినింగ్, కరెక్ట్ ఆన్సర్ పంపించేశారు. చంద్రశేఖర్ కొల్హాపూర్, హాయ్ గుడ్ ఈవినింగ్, కరెక్ట్ ఆన్సర్. దస్తగిరి సంజ, ప్రొద్దుటూరు కడప జిల్లా, హాయ్, కరెక్ట్ ఆన్సర్. బాలాజీ ఫ్రమ్ వనస్థలీపురం హైదరాబాద్, కరెక్ట్ ఆన్సర్ పంపించేశారు. ఎలా ఉన్నారు? అయినా పర్లేదు. బ్రహ్మయ్య కర్నూలు, కరెక్ట్ ఆన్సర్ పంపించారు. రఘుబీర్ సింగ్, సుగుణబాయి, రాధా మున్నా, ఎలూరు, హాయ్, కరెక్ట్ ఆన్సర్. ఆదర్శ్, హిందూపూర్, సత్యసాయి జిల్లా, హాయ్ గుడ్ ఈవినింగ్, కరెక్ట్ ఆన్సర్. దామర్ల చిన్నమస్తానరావు, దామర్ల పెద్దమస్తానరావు, హాయ్, కరెక్ట్ ఆన్సర్. నిజామాబాద్ వీక్లీ బజార్ నుంచి మురహరి, యశోద, జానకి, రాజు, హాయ్, ఎలా ఉన్నారు? కరెక్ట్ ఆన్సర్ పంపించేశారు. లెమలపాడు భాను, హాయ్, ఎలా ఉన్నారు? గుడ్ ఈవినింగ్, కరెక్ట్ ఆన్సర్. హంపాపురం గ్రామం మల్లేశు, హాయ్ మల్లేశు, ఎలా ఉన్నారు? కరెక్ట్ ఆన్సర్ పంపించేశారు.

చిరంజీవి నాగభూషణం వగ్గా శివయ్య ముంత పెద్దన్న హాయ్ అందరికి కరెక్ట్ ఆన్సర్. ఆర్ వెంకట సుబ్బయ్య కందికాయలపల్లి గ్రామం హాయ్ కరెక్ట్ ఆన్సర్. కడన జగనంద్ర కాలనీ అప్పలరాజు హాయ్ గుడ్ ఈవినింగ్ కరెక్ట్ ఆన్సర్ పంపి చేశారు. వేటపాలెం రామనగర్ బాపట్ల జిల్లా నుంచి బొడ్డు బాలసుబ్రహ్మణ్యం కరెక్ట్ ఆన్సర్. హిమవంత్ కుమార్ విజయవాడ హాయ్ కరెక్ట్ ఆన్సర్. పుట్టపాక మిరియాల తిరుమలయ్య ఆండాలు హాయ్ ఎలా ఉన్నారు కరెక్ట్ ఆన్సర్ పంపించేశారు. వనపర్తి జిల్లా ఆత్మకూరు మండలం దేవరపల్లి డి గోవర్ధన్ రావు ఇంద్రబాయి భానుప్రకాష్ నవ్య లక్కీ మీరాబాయి మోతీబాయి హాయ్ అందరికీ కరెక్ట్ ఆన్సర్ పంపించేశారు. రాజశేఖర్ రెడ్డి ఆదోని మండలం హాయ్ గుడ్ ఈవినింగ్ కరెక్ట్ ఆన్సర్. హైదరాబాద్ నుంచి శ్వేతలక్ష్మి నిష్కాన్ హనీ హాయ్ అందరికీ కరెక్ట్ ఆన్సర్. గుంప రమణ పాతకొట్ట గ్రామం కోటనందూరు కాకినాడ జిల్లా హాయ్ కరెక్ట్ ఆన్సర్. ఎస్ సూపర్, అందరు కరెక్ట్ ఆన్సర్ మాకు ఇచ్చేశారు. సెకండ్ క్వశ్చన్ కూడా అందరికి అర్థమైపోయే ఉంటుంది, మరి ఈజీగానే ఉంటాయి కదా నా క్వశ్చన్స్ అన్నీ. ఈ మూవీలో హీరో ఎవరు? ఆప్షన్ ఏ అల్లు అర్జున్, ఆప్షన్ బి మహేష్ బాబు. ఎస్, ఆప్షన్ ఏనా బీనా అని చెప్పేసి 8662488814కి వాట్సాప్ మెసేజ్ చేసేయండి. సూపర్ హిట్ సాంగ్ వచ్చేస్తుంది, శామ్సంగ్ రాయ్ మూవీలో నుంచి వింటూ ఎంజాయ్ చేసేయండి.

గేమ్ చేంజర్ మూవీల నుంచి సూపర్ హిట్ సాంగ్ విని ఎంజాయ్ చేశారు కదా. మనము నమ్ము మనసును మనసు అంటూ మనసుకు నచ్చిన సాంగ్స్ వింటూ ఊరు మనకు చాలా ఇచ్చింది, మనం కూడా తిరిగి ఇవ్వాలి. ఈ మూవీలో హీరో ఎవరు? ఆప్షన్ ఏ అర్జున్, ఆప్షన్ బి మహేష్ బాబు. మరి మనకు ఎవరెవరు మెసేజ్ పంపించేశారో చూసేద్దాం. బాలసుబ్రహ్మణ్యం, హేమలత కరెక్ట్ ఆన్సర్, అప్పలరాజు కరెక్ట్ ఆన్సర్, ఎం నరేష్ మెర్సి, విజయ, రోజా, శిరీష, ఓంకార్, లక్ష్మీ నరసింహ, యదోజి, సక్కుబాయ్ కరెక్ట్ ఆన్సర్ పంపించేశారు. హడబై నుంచి శ్వేత, లక్ష్మి, నిష్కాన్, హనీ కరెక్ట్ ఆన్సర్, దస్కిరి సంధ్య కరెక్ట్ ఆన్సర్, తిరుమలయ్య అండాలు కరెక్ట్ ఆన్సర్, అనురాధ కరెక్ట్ ఆన్సర్, హిమవంత్ కుమార్ కరెక్ట్ ఆన్సర్, బ్రహ్మయ్య కర్నూలు కరెక్ట్ ఆన్సర్ పంపించేశారు, దమ్మల చిన్నమస్తానరావు, పెద్దమస్తానరావు కరెక్ట్ ఆన్సర్, వెంకట సుబ్బయ్య కరెక్ట్ ఆన్సర్, తాతారావు కరెక్ట్ ఆన్సర్, ఎల్లమ్మ బిట్ నుండి గడిగే శ్రీనివాసులు, లక్ష్మి, రాష్ట్ర రాఘవేంద్ర, జితేంద్ర కరెక్ట్ ఆన్సర్ పంపించేశారు. రఘువీర్ సింగ్, సుగుణాబాయి, రాధామున్నా కరెక్ట్ ఆన్సర్ పంపించేశారు. మహమ్మద్ జైనుద్దీన్, స్నేహబాను జైనుద్దీన్ కరెక్ట్ ఆన్సర్, మల్లేశు కరెక్ట్ ఆన్సర్, గద్వాల్ ఎర్రవల్లి నుంచి కే పెద్ద నరసింహ, పద్మబాయి, శ్రీవాణి, జగదీశు, శివరాణి రాంగ్ ఆన్సర్ పంపించేశారు. ఎస్, మరి మన థర్డ్ క్వశ్చన్ ఏంటంటే ఈ మూవీ డైరెక్టర్ ఎవరు? ఆప్షన్ ఏ కొరటాల శివ, ఆప్షన్ బి బోయపాటి శ్రీనివాస్. ఊరు మనకు చాలా ఇచ్చింది, మనం కూడా తిరిగి ఇవ్వాలి. ఈ మూవీ డైరెక్టర్ ఆప్షన్ ఏ కొరటాల శివ, ఆప్షన్ బి బోయపాటి శ్రీనివాస్, ఆప్షన్ ఏ లేదా బి అని చెప్పేసి 8662488814కి వాట్సాప్ మెసేజ్ చేసింది. సూపర్ హిట్ సాంగ్ వచ్చేస్తుంది బింబిసారా మూవీల నుంచి. ఈ సాంగ్ మీ అందరి కోసం, వింటూ ఎంజాయ్ చేసేయండి.

సూపర్ హిట్ సాంగ్ విని ఎంజాయ్ చేశారు కదా మనము నమ్ము మనసును మనసాయిలో. మరి నేను అడిగిన క్వశ్చన్, ఊరు మనకు చాలా ఇచ్చింది, మనం కూడా తిరిగి ఇవ్వాలి. ఈ మూవీ డైరెక్టర్ ఆప్షన్ ఏ కొరటాల శివ, ఆప్షన్ బి బోయపాటి శ్రీనివాస్. మరి మనకి ఎవరెవరు మెసేజ్ పెట్టేశారో చూద్దాం. దస్తగిరి సంధ్య కరెక్ట్ ఆన్సర్, అప్పలరాజు కరెక్ట్ ఆన్సర్ పంపించేశారు, బ్రహ్మయ్య కర్నూలు కరెక్ట్ ఆన్సర్, మొహమ్మద్ జైనుద్దీన్ స్నేహభాను జైనుద్దీన్ కరెక్ట్ ఆన్సర్, బాలాజీ ఫ్రమ్ వనస్థాళీపురం కరెక్ట్ ఆన్సర్ పంపించేశారు. ఎం నరేష్ మెర్సీ విజయ రోజా శిరీష ఓంకార్ లక్ష్మీ నరసింహ యాదోజి సక్కుబాయి కరెక్ట్ ఆన్సర్, తాతారావు కరెక్ట్ ఆన్సర్, మల్లేసు కరెక్ట్ ఆన్సర్, పెద్ద మస్తాన్ రావు చిన్న మస్తాన్ రావు కరెక్ట్ ఆన్సర్ పంపించేశారు. బొడ్డు బాలసుబ్రహ్మణ్యం హేమలత కరెక్ట్ ఆన్సర్, మిరియాల తిరుమలయ్య ఆండాలు కరెక్ట్ ఆన్సర్, శ్వేతలక్ష్మి నిష్కాన్ హనీ కరెక్ట్ ఆన్సర్ పంపించేశారు, హిమవంత్ కుమార్ కరెక్ట్ ఆన్సర్, వేదాంతం జానకి శ్రీనివాస్ ఫ్రమ్ మచిలీపట్నం హాయ్ గుడ్ ఈవినింగ్ కరెక్ట్ ఆన్సర్ పంపించేశారు, అనురాధ కరెక్ట్ ఆన్సర్, ఆర్ వెంకట సుబ్బయ్య కరెక్ట్ ఆన్సర్ పంపించేశారు. పొంగనూరు నుంచి పుష్పలత హాయ్ గుడ్ ఈవినింగ్ కరెక్ట్ ఆన్సర్స్ పంపించేశారు మొత్తం, గుడ్. రఘువీర్ సింగ్ సుగుణాబాయి కరెక్ట్ ఆన్సర్, ఉట్కూరు నారాయణపేట జిల్లా డిఆర్న మోహన్జీ దివ్యబాయి అజయ్ శృతి కరెక్ట్ ఆన్సర్, ఎస్ అందరు కరెక్ట్ ఆన్సర్ పంపించేశారు. మీ అందరి కోసం సూపర్ హిట్ సాంగ్ అయితే వచ్చేస్తుంది శ్రీమంతుడు మూవీలో నుంచి, జత కలిసే అంటూ వింటూ ఎంజాయ్ చేసేయండి. మరి నెక్స్ట్ డ్యూయట్లో సూపర్ హిట్ డ్యూయట్ సాంగ్స్ వస్తూ ఉంటాయి, వింటూ ఎంజాయ్ చేసేయండి. నేను మీ ఆర్జే అశోక్, మనమున్నాము మనసును మనసాయిలా వివిధ భారతి FM 101.3 MHz పై.

0: వివిధ భారతి ఎఫ్ఎం న్యూస్ హెడ్లైన్స్.
1: వివిధ భారతి ఎఫ్ఎం వార్తా ముఖ్యాంశాలతో ఇందిర. ఢిల్లీ వేదికగా జరుగుతున్న 18వ బ్రిక్స్ సదస్సు ప్రారంభ సమావేశంలో భారత ప్రధానమంత్రి నరేంద్ర మోదీ కీలక ప్రసంగం చేశారు. నిర్మాణాత్మక చర్చలకు భారత్ ఎల్లప్పుడూ సిద్దంగా ఉంటుందని ప్రధాని స్పష్టం చేశారు. రాష్ట్రంలో భారీ వర్షాల నేపథ్యంలో ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ సంబంధిత అధికారులను అప్రమత్తం చేశారు. రాష్ట వ్యాప్తంగా వర్షాల నేపథ్యంలో జిల్లా యంత్రాంగం, పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ది శాఖల అధికారులకు ఆయన పలు సూచనలు చేశారు. స్థానిక సంస్థల ఎన్నికల్లో 100కు 100% కూటమి పార్టీల గెలుపే లక్ష్యంగా పనిచేయాలని హోంమంత్రి వంగలపూడి అనిత పార్టీ శ్రేణులకు దిశానిర్దేశం చేశారు. అనకాపల్లి జిల్లాలోని నక్కపల్లిలో తన పార్టీ శ్రేణులతో ఆమె ఈరోజు సమావేశమయ్యారు. 5 అంతస్తుల కంటే పైబడిన భవనాల అనుమతుల దరఖాస్తుల పరిష్కారం కోసం డైరెక్టరేట్లో స్పెషల్ సెల్ ఏర్పాటు చేయాలని రాష్ట పురపాలక శాఖ మంత్రి పొంగూరు నారాయణ ఆదేశించారు. విజయవాడ నగరంలో మంత్రి నారాయణ ఆకస్మికంగా ఈరోజు పర్యటించారు. విజయవాడ పాలీక్లినిక్ రోడ్ గుణదలలో వర్షపు నీటి కాలువలు, డ్రైన్లు పరిశీలించారు. భారీ వర్షం కారణంగా నీరు నిలిచిన ప్రాంతాలను పరిశీలించిన మంత్రి నగరంలో వర్షపు నీరు నిలుస్తున్న ప్రాంతాల్లో నీరు నిల్వ ఉండకుండా చర్యలు తీసుకోవాలని సంబంధిత అధికారులను ఆదేశించారు. కక్షిదారుల సమయం, డబ్బు వృధా కాకుండా కేసులను సామరస్యపూర్వకంగా పరిష్కరించేందుకు లోక్ అదాలత్ ఏకైక మార్గమని పార్వతీపురం మన్యం 2వ అదనపు జిల్లా న్యాయమూర్తి ఎం మాధురి తెలిపారు. పార్వతీపురం కోర్టులో 3వ జాతీయ లోక్ అదాలత్ విజయవంతంగా నిర్వహించారు. పల్నాడు జిల్లా కొండకావూరు గ్రామంలో కరివేపాకు ప్రాసెసింగ్ యూనిట్ ఏర్పాటుకు శంకుస్థాపన కార్యక్రమం నిర్వహించారు. నరసరావుపేట ఎంపీ లావు శ్రీకృష్ణదేవరాయలు, జిల్లా కలెక్టర్ కృతికా శుక్లా, నరసరావుపేట ఎమ్మెల్యే అరవింద్ బాబులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. కరివేపాకు సాగు చేస్తున్న రైతులకు ప్రాసెసింగ్ యూనిట్ ఎంతో ప్రయోజనకరంగా ఉంటుందని తెలిపారు. గ్రామీణ ప్రజలకు ఆయుష్ వైద్య సేవలను మరింత చేరువ చేసేందుకు పార్వతీపురం మన్యం జిల్లా వ్యాప్తంగా వైద్య శిబిరాలు నిర్వహిస్తున్నామని జిల్లా ఆయుష్ వైద్యాధికారిణి డాక్టర్ టి హేమాక్షి తెలిపారు. సీతానగరం మండలం నెడగలలో నిర్వహించిన ఉచిత ఆయుర్వేద వైద్య శిబిరానికి గ్రామస్తులు హాజరై సేవలను సద్వినియోగం చేసుకున్నారు. రాజమహేంద్రవరంలో రీజనల్ ఫోరెన్సిక్ సైన్స్ ల్యాబొరేటరీ భవనాన్ని రాష్ట డీజీపీ హరీష్ కుమార్ గుప్తా, ఐజీ జీవీజీ అశోక్ కుమార్, ఎస్పీ నరసింహకిషోర్లతో కలిసి ప్రారంభించారు. ఈ సందర్భంగా డీజీపీ హరీష్ కుమార్ గుప్తా మాట్లాడుతూ రాష్ట్ర స్థాయిలో నేరుగా పర్యవేక్షణ చేసేలా రాష్ట్రంలో

సీసీటీవీ కెమెరాలు ఏర్పాటు చేస్తున్నామని చెప్పారు. వాతావరణం. అల్పపీడనం ప్రభావంతో రానున్న 24 గంటల్లో రాష్ట్ర వ్యాప్తంగా ఉరుములతో కూడిన భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ పేర్కొంది.

0: వింటున్నారు వివిధ భారతి ఎఫ్ఎం 101.3.
1: ట్యూన్ చేసి వింటూ ఓన్ చేస్తున్నారు వివిధ భారతి ఎఫ్ఎం 101.3 మెగాహెడ్స్ పై. నేను మీ ఆర్జే అశోక్. మనమున్నాము డ్యూయట్ డ్యూయట్ అంటూ సూపర్ కూల్ డ్యూయట్ సాంగ్స్ వింటూ.

0: స్టూడియోలో సమయం 8:30 కావస్తుంది. మరి ఈ సమయంలో మీరు వింటారు జాతీయ వార్తలు.
1: ఆకాశవాణి జాతీయ వార్తలు చదువుతున్నది డివి సత్యనారాయణ. ముఖ్యాంశాలు. భారత అధ్యక్షతన జరుగుతున్న బ్రిక్స్ సదస్సు తొలిరోజు సభ్యదేశాలు న్యూఢిల్లీ డిక్లరేషన్ను ఏకగ్రీవంగా ఆమోదించాయి. ఐక్యరాజ్యసమితి భద్రతా మండలిలో సంస్కరణలను ఇకపై వాయిదా వేయలేమని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఈరోజు బ్రిక్స్ సదస్సులో స్పష్టం చేశారు. సముద్రయాన కార్మికులకు నావికుల అత్యవసర మద్దతు వ్యవస్థ ఏర్పాటు చేయాలని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ బ్రిక్స్ సదస్సులో ప్రతిపాదించారు. హాకీ మహిళల జూనియర్ ఆసియా కప్ 2026లో భారత జట్టు ఫైనల్కు చేరుకుంది. వార్తల వివరాలు. భారత్ అధ్యక్షతన జరుగుతున్న బ్రిక్స్ సదస్సు తొలిరోజు సభ్యదేశాలన్నీ న్యూఢిల్లీ డిక్లరేషన్ను ఏకగ్రీవంగా ఆమోదించాయి. న్యూఢిల్లీలోని భారత మండపంలో జరుగుతున్న సదస్సులో తొలిరోజు సమావేశం ముగింపులో ప్రధానమంత్రి నరేంద్ర మోదీ డిక్లరేషన్ను ఆమోదించాలని ప్రతిపాదించారు. ఈ డిక్లరేషన్ బ్రిక్స్ దేశాల ఉమ్మడి సంకల్పానికి స్పష్టమైన దిశానిర్దేశం చేస్తుందని నరేంద్ర మోదీ మాట్లాడుతూ చెప్పారు. ఇందులో తీసుకున్న నిర్ణయాలను కార్యరూపంలోకి తీసుకురావడం సభ్యదేశాల ఉమ్మడి బాధ్యత అని పేర్కొన్నారు. మారుతున్న ప్రపంచాన్ని పాతకాలపు సంస్థలతో నడిపించలేమని నేటి చర్చలు స్పష్టం చేశాయని నరేంద్ర మోదీ అన్నారు. ప్రాతినిధ్యం, స్పందన, నిబంధనల రూపకల్పనలో సంస్కరణలు అత్యవసరమని ప్రధానమంత్రి స్పష్టం చేస్తూ,
2: ఆజ్ కీ చర్చా సే స్పష్ట హై కి బదల్తే హుయే విశ్వ కా సంచాలన్ పురానే సంస్థానో సే నహీ కియా జా సక్తా. రిప్రజెంటేషన్, రిస్పాన్సివ్నెస్ ఆర్ రూల్ మేకింగ్ తీనో మే సుధార్ ఆవశ్యక హై. आज एडप्ट किया गया न्यू दिल्ली डिक्लेरेशन हमारे साझा संकल्प को स्पष्ट दिशा देता है. अब हमारी जिम्मेदारी है कि इन संकल्पों को ठोस परिणामों में बदले.
1: ఐక్యరాజ్యసమితి భద్రతా మండలి యుఎన్ఎస్సీలో సంస్కరణలను ఇకపై వాయిదా వేయలేమని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఈరోజు బ్రిక్స్ సదస్సులో మాట్లాడుతూ స్పష్టం చేశారు. ఈ అంశంపై చర్చలకు నిర్దిష్ట కాలపరిమితి, స్పష్టమైన ఫలితాలుండాలన్నారు. ప్రపంచ ఆర్థిక వృద్ధికి ప్రధానంగా దోహదపడుతున్న దేశాలకు ప్రపంచ ఆర్థిక పాలనను రూపొందించడంలో తగిన పాత్ర ఉండాలని నరేంద్ర మోదీ స్పష్టం చేస్తూ,
2: अब और टाला नहीं जा सकता. इस पर टैक्स बेस्ड नेगोशिएशंस को निश्चित समय सीमा और स्पष्ट परिणाम से जोड़ना होगा. उसी तरह फाइनेंशियल इंस्टीट्यूशंस में वोटिंग पावर, लीडरशिप पोजीशंस और पॉलिसी प्रायोरिटीज आज की इकोनॉमिक रियलिटीज के अनुसार होनी चाहिए.
1: సముద్రయాన కార్మికులకు అవసరమైన సమయంలో సహాయం అందించేందుకు నావికుల అత్యవసర మద్దతు వ్యవస్థ సీఫేరర్స్ ఎమర్జెన్సీ సపోర్ట్ నెట్వర్క్ ఏర్పాటు చేయాలని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ బ్రిక్స్ సదస్సులో ప్రతిపాదించారు. సదస్సు ప్రారంభ ప్రసంగంలో నరేంద్ర మోదీ మాట్లాడుతూ, సముద్రయాన కార్మికులు ప్రపంచ వాణిజ్యానికి ఎంతో కీలకమైన సేవలు అందిస్తున్నప్పటికీ క్లిష్ట పరిస్థితుల్లో వారికి తగిన సహాయం అందడం లేదని ఆయన పేర్కొన్నారు. సంబంధిత దేశాల సముద్ర వ్యవహారాల అధికారులు దౌత్య కార్యాలయాలను అనుసంధానించడం ద్వారా ఈ నెట్వర్క్ సహాయపడుతుందని నరేంద్ర మోదీ పేర్కొంటూ,
2: సీ ఫేరర్స్ కా వైశ్విక్ వ్యాపార్ మే బహుత్ బడా యోగదాన్ హై కింతు అక్సర్ ముష్కిల్ సమయ మే ఉన్హే సహారే కీ కమీ మహసూస్ హోతీ హై. మేరా ప్రస్తావ్ హై కీ క్యా హమ్ సీ ఫేరర్స్ ఎమర్జెన్సీ సపోర్ట్ నెట్వర్క్ బనా సక్తే.

0: से संबंधित देशों की मैरिटाइम अथॉरिटी और मिशंस को जोड़ा जाएगा। इससे डिस्ट्रेस अलर्ट्स, मेडिकल असिस्टेंस, परिवारों को सूचना तथा इवैक्यूएशन में सहयोग दिया जा सकता है।
1: భారత్ అధ్యక్షతన జరుగుతున్న 18వ బ్రిక్స్ సదస్సు సందర్భంగా ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఈరోజు ఇథియోపియా దేశ ప్రధానమంత్రి డాక్టర్ అబీ అహ్మద్ అలీతో ద్వైపాక్షిక చర్చలు జరిపారు. ఉమ్మడి వ్యూహాత్మక భాగస్వామ్యాన్ని మరింత బలోపేతం చేసే లక్ష్యంతో ఇరువురు నేతలు చర్చలు జరిపినట్లు విదేశీ వ్యవహారాల మంత్రిత్వ శాఖ ఒక ప్రకటనలో తెలిపింది. ఆర్థిక సహకారం, రక్షణ, భద్రతా భాగస్వామ్యం, నైపుణ్యాభివృద్ది వంటి కీలక రంగాలలో సాధించిన పురోగతిని ఇరువురు నేతలు సమీక్షించారు. అదేవిధంగా ప్రధానమంత్రి నరేంద్ర మోదీ మలేషియా ప్రధానమంత్రి అన్వర్ ఇబ్రహీంతో కూడా ద్వైపాక్షిక చర్చలు జరిపారు. ఈ సమావేశంలో వాణిజ్యం, పెట్టుబడులు, రక్షణ, భద్రత, ప్రజల మధ్య సంబంధాలతో సహా పలు రంగాలలో ద్వైపాక్షిక సహకార పురోగతిని సమీక్షించారు. ఆసియాన్ భారత్ సంబంధాలను బలోపేతం చేయడంలో మలేషియా అందిస్తున్న నిరంతర మద్దతును నరేంద్ర మోదీ ప్రశంసించారు. సామాజిక అభివృద్దికి క్రీడలు ఒక ముఖ్యమైన సాధనమని పేర్కొన్న బ్రిక్స్ న్యూఢిల్లీ డిక్లరేషన్ క్రీడారంగంలో సభ్య దేశాల మధ్య సహకారాన్ని పెంపొందించేందుకు భారత్ చేసిన రెండు కీలక ప్రతిపాదనలకు మద్దతు తెలిపింది. క్రీడా సాంకేతికతపై వర్కింగ్ గ్రూప్ ఏర్పాటు, అలాగే క్రీడా వస్తువుల తయారీదారుల కోసం క్రీడా సామగ్రి తయారీదారుల సదస్సు నిర్వహించాలని భారత్ ప్రతిపాదించింది. ఆకాశవాణి జాతీయ వార్తలు వింటున్నారు. బ్రిక్స్ సదస్సు 2026లో నిర్వహిస్తున్న భారత్ ఇన్నోవేట్స్ ఎక్స్పోజిషన్ ఉన్నత విద్యా పరిశోధన సంస్థల్లో రూపుదిద్దుకుంటున్న ఆవిష్కరణలను ప్రపంచానికి పరిచయం చేయడమే లక్ష్యంగా రూపొందించామని కేంద్ర విద్యాశాఖ మంత్రి ప్రహ్లాద్ జోషి తెలిపారు. ఈ ఎక్స్పోకు విచ్చేస్తున్న ప్రముఖులకు స్వాగతం పలకడం దేశానికి గర్వకారణమని సామాజిక మాధ్యమ వేదికగా విడుదల చేసిన వీడియో సందేశంలో ఆయన పేర్కొన్నారు. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ దూరదృష్టితో కూడిన నాయకత్వంలో భారత్లో ఆవిష్కరణల వ్యవస్థ వేగంగా అభివృద్ది చెందుతోందన్నారు. భారత్ ఆవిష్కరణల ప్రయాణం ప్రపంచవ్యాప్తంగా ప్రభావాన్ని చూపుతోందని ప్రహ్లాద్ జోషి పేర్కొంటూ,
2: India's innovation ecosystem has grown rapidly. The journey of Bharat Innovates has already created global impact. At its maiden global showcase in Nice, as India leads the BRICS chairship, we remain committed to building a stronger partnership in research, innovation and entrepreneurship from lab to market, from India to world.
1: ఛత్తీస్గఢ్లోని రాయ్గఢ్లో నిర్మించిన ప్రపంచంలోనే పొడవైన స్టీల్ స్లాగ్ రోడ్ గిన్నిస్ వరల్డ్ రికార్డులో చోటు దక్కించుకుంది. మొత్తం 1.85 కిలోమీటర్ల పొడవైన ఈ రహదారి ఉక్కు తయారీలో ఉప ఉత్పత్తిగా లభించే ప్రాసెస్ చేసిన స్టీల్ స్లాగ్ను రోడ్డు నిర్మాణంలో ఉపయోగించే కంకరగా మార్చే స్వదేశీ సాంకేతికతకు నిదర్శనంగా నిలిచింది. న్యూఢిల్లీలో ఈరోజు జరిగిన గిన్నిస్ వరల్డ్ రికార్డు ధృవీకరణ కార్యక్రమంలో కేంద్ర శాస్త్ర సాంకేతిక శాఖ మంత్రి డాక్టర్ జితేందర్ సింగ్ మాట్లాడారు. స్టీల్ స్లాగ్ రోడ్ టెక్నాలజీతో రహదారి నిర్మాణ వ్యయాన్ని సుమారు 40% వరకు తగ్గించవచ్చని, సంప్రదాయ రోడ్లతో పోలిస్తే 4 రెట్లు ఎక్కువ బలం లభిస్తుందని మంత్రి పేర్కొన్నారు. ఢిల్లీ మెట్రో రైల్ కార్పొరేషన్ డిఎంఆర్ఎల్ రేపు అన్ని మెట్రో మార్గాల్లో ఉదయం 6 గంటల నుంచే సర్వీసులను ప్రారంభించనుంది. పరీక్షలకు హాజరయ్యే విద్యార్థులు, సాధారణ ప్రయాణికులు సకాలంలో సౌకర్యవంతంగా తమ గమ్యస్థానాలకు చేరుకునేందుకు ఈ నిర్ణయం తీసుకున్నట్లు డిఎంఆర్సీ ఈరోజు సామాజిక మాధ్యమం ఎక్స్ ద్వారా వెల్లడించింది. విద్యార్థులు, ప్రయాణికులు తమ ప్రయాణాన్ని అందుకు అనుగుణంగా ముందుగానే ప్రణాళిక చేసుకోవాలని డిఎంఆర్సీ సూచించింది. హాకీ మహిళల జూనియర్ ఆసియా కప్ 2026లో భారత జట్టు ఫైనల్కు చేరుకుంది. చైనాలోని మోకీలో ఈరోజు జరిగిన సెమీఫైనల్ మ్యాచ్లో దక్షిణ కొరియాపై భారత్ 5-1 గోల్స్ తేడాతో ఘన విజయం సాధించింది. రెండో సెమీఫైనల్లో చైనా, జపాన్ మధ్య జరిగే మ్యాచ్ విజేతతో భారత్ ఫైనల్లో తలపడనుంది. 2023-24లో వరుసగా టైటిల్ సాధించిన భారత్ 3వ టైటిల్ కోసం మహిళల జూనియర్ ఆసియా కప్ బరిలో నిలిచింది. భారత్, ఆఫ్ఘనిస్తాన్ జట్ల మధ్య 3 మ్యాచ్ల టీ20 క్రికెట్ సిరీస్ రేపటి నుంచి ప్రారంభం కానుంది. ఢిల్లీలోని అరుణ్ జైట్లీ స్టేడియంలో తొలి టీ20 క్రికెట్ మ్యాచ్ రేపు జరగనుంది. సిరీస్లోని 3 మ్యాచ్లు ఇదే వేదికలో జరుగుతాయి. ఆఫ్ఘనిస్తాన్తో ఇప్పటివరకు ఆడిన 9 టీ20 మ్యాచ్ల్లో భారత్ 8 విజయాలు సాధించింది. ఒక మ్యాచ్ ఫలితం తేలకుండానే ముగిసింది. భారత్, చైనా మధ్య విమాన ప్రయాణ సంబంధాలు మళ్లీ ప్రారంభం కానున్నాయి. ఈ నెల 21వ తేదీ నుంచి గ్వాంగ్జౌ నుంచి న్యూఢిల్లీకి సాధారణ ప్రయాణికుల విమాన సర్వీసులను పునఃప్రారంభించనున్నట్లు చైనా సదరన్ ఎయిర్లైన్స్ ఈరోజు ప్రకటించింది. దాదాపు 6 సంవత్సరాల విరామం తర్వాత ఈ సర్వీసులు తిరిగి ప్రారంభం కానున్నాయి. 2020లో కోవిడ్-19 మహమ్మారి ప్రారంభమైన తర్వాత భారత్, చైనా మధ్య విమాన సర్వీసులు నిలిచిపోయాయి. చైనా అధ్యకుడు షీ జిన్పింగ్ బ్రిక్స్ సదస్సులో పాల్గొనేందుకు భారత్కు వస్తున్న సమయంలో ఈ పరిణామం చోటు చేసుకోవడం ప్రాధాన్యత సంతరించుకుంది. ఇదిలా ఉండగా

0: ఈ ఏడాది మార్చిలో భారత విమానయాన సంస్థ ఇండిగో షాంఘై కోల్కతా మధ్య రోజువారీ విమాన సర్వీసులను ప్రారంభించింది. యూదుల నూతన సంవత్సరం రోష్ హసానా సందర్భంగా ప్రధానమంత్రి నరేంద్ర మోదీ, ఇజ్రాయెల్ ప్రధానమంత్రి బెంజమిన్ నెతన్యాహు, ఇజ్రాయెల్ ప్రజలు, ప్రపంచవ్యాప్తంగా ఉన్న యూదు సమాజానికి సామాజిక మాధ్యమం ఎక్స్ వేదికగా శుభాకాంక్షలు తెలిపారు. ఈ కొత్త సంవత్సరం ప్రతి ఒక్కరికి శాంతి, ఆరోగ్యం, నిరంతర పురోగతిని అందించాలని ఆయన ఆకాంక్షించారు. జాతీయ వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. భారత్ అధ్యక్షతన జరుగుతున్న బ్రిక్స్ సదస్సు తొలిరోజు సభ్య దేశాలు న్యూఢిల్లీ డిక్లరేషన్ను ఏకగ్రీవంగా ఆమోదించాయి. ఐక్యరాజ్యసమితి భద్రతా మండలిలో సంస్కరణలను ఇకపై వాయిదా వేయలేమని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఈరోజు బ్రిక్స్ సదస్సులో స్పష్టం చేశారు. సముద్రయాన కార్మికులకు నావికుల అత్యవసర మద్దతు వ్యవస్థ ఏర్పాటు చేయాలని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ బ్రిక్స్ సదస్సులో ప్రతిపాదించారు. హాకీ మహిళల జూనియర్ ఆసియా కప్ 2026లో భారత జట్టు ఫైనల్కు చేరుకుంది. ఆకాశవాణి జాతీయ వార్తలు ఇంతటితో సమాప్తం.
1: ఇంతవరకు జాతీయ వార్తలు విన్నారు.
2: వింటున్నారు వివిధ భారతి FM 101.3.

ట్యూన్ చేసి వింటూ ఓన్య చేస్తున్నారు వివిధ భారతి ఎఫ్ఎం 101.3 మెగాహెర్ట్స్ పై. నేను మీ ఆర్జే అశోక్. మనమున్నాము డ్యూయట్ డ్యూయట్ అంటూ, సూపర్ కూల్ డ్యూయట్ సాంగ్స్ వింటూ. మల్లన్న మూవీ నుంచి మాంబో మామియా అంటూ, సలీర్ మూవీ నుంచి నిన్నేనా నేను చూస్తుంది అంటూ, బుజ్జిగాడు మూవీ నుంచి సూడు సూడు అంటూ వస్తున్నాయి సూపర్ హిట్ సాంగ్స్. మీ అందరి కోసం వింటూ ఆనందించండి.

ట్యూన్ చేసి వింటూ ఎంజాయ్ చేస్తున్నారు వివిధ భారతి ఎఫ్ఎం 101.3 మెగాహెర్ట్స్ పై. నేను మీ ఆర్జే అశోక్. మనమున్నాము మధుర స్వరాలు అంటూ, మధురమైన సరాగాలు వింటూ.

జగదేక వీరుడు అతిలోక సుందరి చిత్రంలో నుంచి గీతాన్ని విని ఆనందించాం కదా. వింటూ ఆనందిస్తున్నారు మధుర స్వరాలు అంటూ, మధురమైన సరాగాలు వింటూ. నీ పాలబుగ్గల్లో తేలని, నీ గుండెలో నిండని అంటున్న ప్రియుడితో, నీ నీడలా వెంట సాగని, నీ కళ్ళలో కొలువుండని అంటున్న ప్రియురాలితో ప్రియుడు ఇంకా ఏమన్నాడో తెలియాలంటే రోజా చిత్రం నుంచి రాజశ్రీ రచనలో ఎస్పి బాలు సుజాత పాడగా ఏఆర్ రెహమాన్ సంగీతంలో వచ్చిన ఈ గీతం మీ అందరి కోసం వింటూ ఆనందించండి.

ప్రేమించుకుందా రామ్ చిత్రంలో నుంచి సూపర్ హిట్ సాంగ్ విని ఆనందించారు కదా, వింటూ ఆనందిస్తున్నారు మధుర స్వరాలు అంటూ, మధురమైన సరాగాలు వింటూ. ఈ జగమిక మాయలే నా బ్రతికిక రాయలే, నీ ఒడియడమైతే నే సుడిలో దూకాలే అంటున్న ఈ పిరడితో ఈ బుజ్జిపాప ఏమనిందో తెలియాలంటే వారసుడు చిత్రం నుంచి వేటూరు రచనలో ఎస్పి బాలు చిత్రపాడుగా ఎంఎం కీరవాణి సంగీతంలో జాలివారిన ఈ గీతం వినేయాలి.

Block. Block. Block. Block.

చాచిన నీ చేతిలో చదివాను నా నిన్నని, నాతో సాగిన నీ అడుగులో చూశాను మన రేపుని అంటూ సాగే వీరి సరాగమేమిటో మీరు వినాలంటే అంతం చిత్రం నుంచి సిరివెన్నెల రచనలో ఎస్పి బాలు పాడగా ఆర్డి బర్మన్ సంగీతం అందించిన ఈ గీతం మీ అందరి కోసం వింటూ ఆనందించండి.

0: మొత్తంగా కోరిందమ్మ మోజు. వచ్చాక వయస్సు వద్దంటే ఓయస్సు, బుచ్చెత్తి పిచ్చెక్కించే గుమ్మ సొగ్గసు.
1: ఊ అంటే తంట
0: ఊ పందుకుంటా.

కొదమసింహం నుంచి సూపర్ హిట్ సాంగ్ విని ఆనందించారు కదా. మనమున్నాము మధుర స్వరాలు అంటూ మధురమైన సరగాలు వింటూ. తుమ్మిద చురుకలు, తేనెల మరకలు కడిగేవాన, తిమ్మిరి నడుమున కొమ్మల తొడిమలు వణికేవాన, జన్మకు దొరకని మన్మథ తలుపులు ముదిరేవాన, చాలని గొడుగున నాలుగు అడుగుల నటనే వాన అంటూ ఆ వానలో ఈ ప్రేమికులిద్దరు ఏం చేశారో తెలియాలంటే ఎస్పి బాలు చిత్ర పాడగా రాజకోటి సంగీతంలో వేటూరి రచనలో నుంచి వచ్చిన ఈ గీతం బంగారు బుల్లోడు చిత్రంలో నుంచి మీ అందరి కోసం.

జెంటిల్మ్యాన్ చిత్రం నుంచి సూపర్ హిట్ సాంగ్ విని ఎంజాయ్ చేస్తున్నారు కదా, మధుర స్వరాలు అంటూ మధురమైన సరాగాలు విని ఆనందించారు కదా. స్టూడియోలో సమయం 10 గంటలు.

వింటూ ఆనందిస్తున్నారు వివిధ భారతి ఎఫ్ఎం 101.3 మెగాహెర్ట్జ్ పై. నేను మీ ఆర్జే అశోక్. మనము వినిపించిన రాగాలే అంటూ ఆనాటి ఆ పాత మధుర గీతాలు వింటూ

మెగాహెడ్స్ పై మా ప్రసారాలు ఇంతటితో సమాప్తం. తిరిగి రేపు ఉదయం 5:55 మా ప్రసారాలు ప్రారంభమవుతాయి. అంతవరకు సెలవు, నమస్కారం, గుడ్ నైట్, శుభరాత్రి, శుభఖై, అండ్ జై హింద్ అండ్ షలోం. నేను మీ ఆర్జే అశోక్ సైనింగ్ ఆఫ్.